శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 16వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 6వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 1 సెకను. శుభోదయం.

0: మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధ వింటారు. సమర్పణ శ్రీ నాగలింగం హరిహర పంత్.
1: సాహిత్యము అంటే హితముతో కూడినది. అది సమాజానికి దారిని చూపగలగాలి, జీవితంలో వెలుగులు నింపగలగాలి, అజ్ఞాన తిమిరాలను పారద్రోలగలగాలి. ఇదమంధతమకృత్స్నం జాయేత భువనత్రయం యది శబ్దాక్వయం జ్యోతి ఆ సంసారం నదీప్యతే. ఈ శబ్దజ్యోతియే ప్రపంచాన్ని వెలిగింపని నాడు భువనములన్నీ అంధకార బంధురములై ఉండేవి. భావ ప్రకటనకు సమర్థమై లోక వ్యవహారానికి వినియోగపడే ఆ శబ్ద సముదాయమే వాంగ్మయంగా ప్రసిద్ధికెక్కింది. అందులో రసానందజనకమైన సాహిత్యం ఒక భాగం.

0: నైస్సహ. సంసారము అనే విషవృక్షానికి అమృతతుల్యమైన రెండు ఫలములున్నాయి. అవియే కావ్యామృత రసాస్వాదనము, సజ్జన సల్లాపము. ఈ రెండు మానవుని జీవితంలో ఆనందాన్ని, ప్రశాంతతను కలుగజేస్తాయి. నా కవిత్వమధర్మాయ మృతయే దండనాయతే కుకవిత్వం పునఃసాక్షాత్ నరకాయ విధీయతే. కవిత్వం రాయడం ఒక కళే అయినా అది వ్రాయకపోవడం అధర్మము కాదు. కానీ సమాజాన్ని మాటల గారడీలో మభ్యపెట్టి ఊరికే రెచ్చగొట్టి పెడద్రోవలు పట్టించే కుకవిత్వం మాత్రం జాతికి వినాశకారమే కాకుండా కవికి నరకహేతువు కూడా అవుతుంది అని సాహిత్య ప్రయోజనం తెలిసిన పెద్దలు వివరించారు. సత్యధర్మాభిరక్తానాం నాస్తి మృత్యుకృతం భయం అని రామాయణం యుద్ధకాండలో చెప్పారు. సత్యధర్మాభిరక్తులకు మృత్యువు పట్ల భయం ఉండదు. వారు దేహం నుండి విముక్తులమవుతున్నామని భావించి ఆనందంతో తనువును త్యజిస్తారు. ఆ భావనకు సత్సాహిత్య పఠనమే పునాది అవుతుంది. సాహిత్యం ఆలోచనామృతం. అమృతాన్ని సేవించిన వారికి జరామృత్యువులు అంటబోవని వర్ణించినట్లే సాహిత్యము అనే అమృతాన్ని ఆస్వాదించి అమరులైన వారికి లోకంలో శాశ్వతత్వం లభిస్తుంది. మోహపు చీకట్లను పారద్రోలి జ్ఞానజ్యోతులను ప్రసాదించు సారస్వతమును సేవించిన మనం ధన్యులమవుతాము. తద్దివ్యమమృతం ధామ సారస్వతముపాస్మహే యత్ప్రసాదాత్ ప్రలీయంతే మోహాంధ తమసచ్చట. కావ్యరచన వల్ల యశస్సును, ధనాన్ని, వ్యవహార జ్ఞానాన్ని, అమంగళ పరిహణను, మోక్షమును పొందగలమని ముమ్మటుడు తన కావ్యప్రకాశములో వాక్కురిచ్చాడు. కావ్యరచన చేసిన మహాకవులు భౌతికంగా నిశ్శరీరులైన వారి యశక్కాయము సజీవమే. ధర్మార్థ కామ మోక్షాలలోనూ కళలలోనూ నైపుణ్యాన్ని, కీర్తిని, ప్రీతిని సత్కావ్యం కలిగిస్తుందని భామహుని అభిప్రాయం. మహాకవి పోతన కూడా హరినామస్తుతిసేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళి సురుచి భ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్ విలుంగొందు శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం వయ్యును శ్రీకరమైయుండదు అయోగ్య దుర్మదన దత్కాకోల గర్తాకృతిన్. భగవత్స్మరణ చేయు కావ్యము స్వర్ణ పద్మములతోనూ రాజహంసలతోనూ ప్రకాశించు మానస సరోవరం వలె ప్రకాశిస్తుంది. భగవత్ స్మరణ లేని కావ్యము ఎంత విచిత్రార్థములతో కూడి ఉన్నప్పటికీ అది శుభప్రదము కాదు. అది కలుషితమైన నీటి మడుగులో సమానమైనది.
1: మీరింతవరకు సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ నాగలింగం హరిహర పంత్. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6:05 కావస్తుంది. వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: This is Akashvani, the news read by Shagun Chopra. Prime Minister Narendra Modi will hold talks with President of Vietnam Tho Lam in New Delhi today. Both leaders will hold wide-ranging discussions across the spectrum of bilateral relations as also on regional and global issues of mutual interest. The President of Vietnam arrived in New Delhi yesterday on a 3-day visit to India. He was received by Minister of State for Home Affairs Nityanand Rai at the airport. He is accompanied by a high-level delegation comprising several ministers and senior officials of the government of Vietnam. A strong business delegation is also accompanying the visiting dignitary. This is President Tho Lam's first state visit to India after being elected as the President of Vietnam in April this year. A report.
3: President of Vietnam Tho Lam will be accorded a ceremonial welcome at the forecourt of Rashtrapati Bhavan this morning. He will pay tributes to Mahatma Gandhi at the Rajghat. After the talks between Prime Minister Narendra Modi and the President of Vietnam, several MOUs will be signed and exchanged. President Draupadi Murmu will have a meeting with her Vietnamese counterpart at Rashtrapati Bhavan this evening. Lok Sabha Speaker Om Birla will call on the visiting dignitary. Mr. Tho Lam will also deliver the 56th Sapru House lecture today, organized by Indian Council of World Affairs. India and Vietnam share historical and civilizational ties which have steadily deepened over the years. President Tho Lam's visit coincides with the special occasion of the two countries marking the 10th anniversary of the elevation of relations to a comprehensive strategic partnership agreed during the visit of Prime Minister Modi to Vietnam in 2016. The engagement between the leaders is expected to provide fresh momentum to the robust bilateral relations and open new avenues for cooperation between India and Vietnam. Anupam Mishra, Akashwani News, Delhi.
2: The Election Commission EC has issued a notification for the constitution of a new assembly in West Bengal following the completion of the electoral process in the state. The notification has been sent to the governor of West Bengal, formally marking the end of the election cycle and setting the stage for the formation of a new government. A senior EC official said the issuance of the notification is a key constitutional step after the declaration of results. With this, the process of constituting the new assembly in West Bengal is complete from the commission's end. Election Commission of India has directed West Bengal Chief Secretary, Director General of Police and Central Armed Police Forces to enforce zero tolerance towards any incidents of post-poll violence. In a directive issued after reviewing the situation on the ground, the commission stressed the need for strict and immediate action to maintain law and order following the assembly election results. The Election Commission of India asked the state administration and security agencies to take all necessary steps to prevent intimidation, reprisals or clashes linked to the electoral outcome. The BJP has appointed senior party leader and union minister Amit Shah as central observer for the election of the leader of the legislative party in West Bengal. Odisha Chief Minister Mohan Charan Majhi has been appointed as a central co-observer in the state. The Union Cabinet has approved the mission for cotton productivity, Kapas Kanti, with an outlay of over 5,600 crore rupees to address bottlenecks, declining growth and quality concerns in India's cotton sector. Addressing a press briefing in New Delhi yesterday, Information and Broadcasting Minister Ashwini Vaishnav said the mission aligns with the government's 5F vision, farm to fibre, to factory, to fashion, to foreign, and focuses on enhancing cotton productivity. The second Employment Working Group EWG meeting under India's BRICS presidency will begin in Thiruvananthapuram today. The two-day meeting will bring together representatives from BRICS member states to deliberate on labour, employment and worker welfare. The Labour and Employment Ministry said that during the meeting, the member states will deliberate on advancing social security systems, formalisation of labour markets and enhancing women's participation in the workforce. In IPL cricket, Chennai Super Kings defeated Delhi Capitals by 8 wickets at Arun Jaitley Stadium in Delhi last night as Sanju Samson slammed an unbeaten 87 and Karthik Sharma contributed with 41. Today, Sunrisers Hyderabad and Punjab Kings will clash at Rajiv Gandhi International Stadium in Hyderabad at 7.

0: 5:30 PM. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తి రంజని. ఈనాటి కార్యక్రమంలో శ్రీరంగనాథ భక్తి కీర్తనలు, గీతాలు వింటారు.

మీరింతవరకు శ్రీరంగనాథ భక్తి కీర్తనలు, గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

పండ్ల తోటలు నాటేందుకు అనుకూలమైన ఉదజని సూచిక, లవణ సూచికల గురించి తెలుసుకుందాం. భూమి ఆమ్ల క్షారగుణాన్ని ఉదజని సూచిక ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఉదజని సూచిక 6.5 నుండి 7.5 మధ్య ఉన్న భూముల్ని తటస్థ భూములుగా చెప్తారు. ఈ రకం భూముల్లో అన్ని రకాల పళ్ల మొక్కలు ఆరోగ్యంగా పెంచవచ్చు. మంచి యాజమాన్య పద్ధతులు పాటించి ఉదజని సూచిక 5.5 నుండి 8 వరకు ఉన్న భూముల్లో కూడా పళ్ల తోటల్ని లాభదాయకంగానే సాగు చేయొచ్చు. సేంద్రియ ఎరువుల్ని అధికంగా వాడి ఈ భూముల ఉత్పాదకతని పెంచవచ్చు. మరీ ఎక్కువ ఆమ్లాక్షార భూముల్లో పళ్ల తోటలు సరిగ్గా పెరగవు. ఉదజని సూచిక 6 కంటే తక్కువగా ఉన్న ఆమ్ల భూముల్లో పోషకాలను మొక్కలకి అందుబాటులోకి తెచ్చే సూక్ష్మజీవుల చర్య తగ్గిపోతుంది. ఫలితంగా నత్రజని, భాస్వరం, సున్నం, గంధకం, మాలిబ్డినం పోషకాలు మొక్కలకి అందుబాటులోకి రావు. ఇలాంటి భూముల్లో మొక్కల వేర్లు సరిగా వృద్ధి చెందవు. ఇక ఉదజని సూచిక 8.5 కంటే ఎక్కువగా ఉన్న క్షార భూముల్లో గాలి ప్రసరణ, నీరు ఇంకే గుణం చాలా తక్కువగా ఉంటుంది. భాస్వరం, సున్నం, మెగ్నీషియం, పొటాషియం పోషకాలు మొక్కలకు ఈ భూముల్లో సరిగా అందవు. సాధారణంగా ఉదజని సూచిక 8కి మించిన తేలిక ఎర్రనేలలు, 8.5 మించిన నల్ల బరువు భూములు కూడా పళ్ల తోటల సాగుకి పనికిరావు. మంచి యాజమాన్య పద్ధతులతో నేల ఉదజని సూచికని అనుసరించి సాగు చేయబడిన పండ్ల మొక్కల్ని మనం ఎంచుకోవాలి. నేల ఉదజని సూచిక 5 నుండి 7 మధ్యన ఉంటే పనస, అనాస. 6 నుండి 7.5 వరకు ఉంటే మామిడి, చీని, నిమ్మ, అరటి, జామ, అత్తి, బొప్పాయి, సీతాఫలం, జీడి మామిడి. అలాగే ఉదజని సూచిక 7.5 నుండి 8.5 వరకు ఉంటే జామ, రేగు, దానిమ్మ, సపోటా, కొబ్బరి, ఖర్జూరం, చింత, ఉసిరి పళ్ల మొక్కల్ని నాటుకోవచ్చు. నీటిలో కరిగే లవణాల స్థాయిని లవణ సూచిక ద్వారా మనం తెలుసుకోవచ్చు. నీటిలో కరిగే లవణాలు భూమిలో ఒక పరిమితికి మించి ఉన్నప్పుడు మొక్కలకి హానిని కలిగిస్తాయి. లవణ సూచిక ఎక్కువగా ఉన్న భూములను పాలచోడు భూములుగా పరిగణిస్తారు. పాలచోడు భూముల్లో చాలా వరకు పళ్ల మొక్కలు ఎదగవు. లవణ సూచిక 4 మిల్లీమోస్, 1 సెంటీమీటర్ కంటే తక్కువ ఉన్న భూముల్లో అన్ని రకాల పళ్ల జాతులు సాధారణంగా బాగా పెరుగుతాయి. కొన్ని పండ్ల జాతులు అధిక లవణాలను తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. నేలలో లవణాలు ఎక్కువగా ఉండడం వల్ల మొక్కలు పోషకాలను, నీటిని గ్రహించడంలో ఇబ్బంది పడతాయి. వేర్లు సరిగా అభివృద్ధి చెందవు. మొక్కలు ఎదగకుండా క్షీణిస్తాయి. నేల లవణ సూచిక 4 మిల్లీమోస్, 1 సెంటీమీటర్ కంటే తక్కువగా ఉంటే అరటి, బత్తాయి, మామిడి, బొప్పాయి, అనాస, అలాగే 4 నుంచి 6 వరకు ఉంటే దానిమ్మ, ఫాల్సా, జామ, చింత, కొబ్బరి, సీతాఫలం, జీడి మామిడి. అలాగే నేల లవణ సూచిక 6 నుండి 8 మిల్లీమోస్ మధ్యన ఉంటే రేగు, సపోటా, చింత, ఉసిరి, అత్తి. ఇక నేల లవణ సూచిక 8 మిల్లీమోస్ కంటే

మట్టే గనక ఎక్కువగా ఉన్నట్లయితే నేరేడు, రేగు, ఖర్జూరం జాతి పండ్ల మొక్కలు నాటుకోవడానికి అనువుగా ఉంటాయి. వ్యవసాయంలో పచ్చిరొట్ట ఎరువుల ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. గత కొన్ని సంవత్సరాలుగా రైతు సోదరులు రసాయన ఎరువులు అధికంగా వాడడం వల్ల నేలలోని సారం తగ్గి దిగుబడులు గణనీయంగా క్షీణిస్తున్నాయి. అంతేకాకుండా భూభౌతిక రూపాన్ని కోల్పోతోంది. రసాయన ఎరువుల వాడకం వల్ల పెట్టుబడి కూడా ఎక్కువవుతోంది. ఈ సమస్యలను అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట ఎరువులని ఋతుపవనాల ఆరంభంలోనే వేసుకుని భూసారాన్ని పెంచుకొని పంట దిగుబడిని పెంచుకోవచ్చు. వర్షాకాలంలో భూమి కోతకు గురి కాకుండా కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా భూమిలో తేమ శాతాన్ని, పోషకాల శాతాన్ని పెంచుకోవచ్చు. కాబట్టి పచ్చిరొట్ట ఎరువుల ప్రాముఖ్యతను తెలుసుకుని రైతు సోదరులు కూడా ఈ పచ్చిరొట్ట ఎరువులను సాగు చేయాల్సిన అవసరం ఉంది. పోషక విలువలు సమృద్ధిగా, సమతుల్యత కలిగిన రసభరిత పచ్చని మొక్కలు వాటి ఆకులను భూమికి ఈ రెండు విధాలుగా అందించవచ్చు. ఒకటి పచ్చిరొట్ట ఎరువులు, రెండు పచ్చి ఆకు ఎరువులు. పొలంలో పంట లేనప్పుడు లేదా రెండు పంటల మధ్యకాల వ్యవధిలో తక్కువ కాలంలో ఎక్కువ రొట్టనిచ్చే మొక్కల్ని పెంచి వాటిని నేలలో కలయదునడం ద్వారా నేలకు పోషకాల్ని అందించవచ్చు. పచ్చిరొట్ట పేర్లకు ఉండాల్సిన లక్షణాల్ని మనం తెలుసుకుందాం. తక్కువ రోజుల్లో బాగా పెరిగి ఎక్కువ పచ్చిరొట్టనిచ్చే విధంగా ఉండాలి. అన్ని రకాల నేలల్లోనూ పెరగాలి. పచ్చిరొట్టెలో పీచు శాతం తక్కువగా ఉండి ఎక్కువ ఆకులు కలిగి రసభరితంగా ఉండాలి. నేలలో కలయదున్నప్పుడు త్వరగా కుళ్ళి భూమిలో కలిసే విధంగా ఉండాలి. పచ్చిరొట్ట పంటల వేర్లు భూమిలో లోతుకుపోయేలా ఉండాలి. త్వరగా పెరిగి కలుపు పెరుగుదలను అరికట్టేదిగా ఉండాలి. పప్పు జాతికి చెందిన పచ్చిరొట్ట అయితే గనక గాలిలోని నత్రజనిని సేకరించి భూసారాన్ని పెంచుతుంది. ఇక పచ్చిరొట్ట ఎరువులకు వాడే మొక్కల్ని గనక మనం చూసినట్టయితే జనుము, జీలుగ, సీమ జీలుగ, పిల్లిపెసర, నీలి, వెంపలి. పచ్చిరొట్ట ఎరువుల వల్ల లాభాల్ని గనక మనం చూసినట్టయితే నేల భౌతిక స్థితి మెరుగుపడి భూమి గుల్లగా మారి నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుంది. నేలలో సేంద్రీయ పదార్థం వేయడం వల్ల సూక్ష్మజీవులు వృద్ధి చెంది జీవ రసాయనిక చర్యల వల్ల నేల సారం పెరగడమే కాకుండా నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుని ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. నేలలో క్లిష్ట రూపంలో ఉన్న అనేక పోషకాలను లభ్య రూపంలోకి మారుస్తాయి. భూమిలో రసాయనిక ఎరువులు వేసినప్పుడు వాటి లభ్యత పెరగడానికి హరిత ఎరువులుగా ఉపయోగపడతాయి. కలుపు మొక్కలు పెరగకుండా నివారించవచ్చు. జీలుగా, సీమ జీలుగా ఇలాంటి పేర్లు వేసినప్పుడు వాటి వేర్లు ఎక్కువ లోతుకు వెళ్లడం వల్ల భూమి లోపలి పొరల్లో నిక్షిప్తమై ఉన్న అనేక పోషకాలను బయటికి తెచ్చి లభ్య రూపంలోకి పంటలకు అందిస్తాయి. పప్పుజాతి హరిత పంటల వల్ల రైజోబియం అనే బ్యాక్టీరియా గాలిలో నత్రజనిని వేర్ల బుడిపల్లో ఎకరానికి 25 నుండి 50 కిలోల వరకు అందిస్తాయి. చౌడు భూముల పునరుద్ధరణకి ఈ పచ్చిరొట్ట పైర్లు ఉపయోగపడతాయి. భాస్వరం, గంధకం లాంటి పోషకాల లభ్యత గణనీయంగా ఉంటుంది. సూక్ష్మ పోషకాలను పంట మొక్కలకు అందేలా చేస్తాయి. పచ్చిరొట్ట పైర్లు ఎరువులుగానే కాకుండా పశువుల మేతగా కూడా ఉపయోగపడతాయి. ఉదాహరణకి జనుము, పిల్లిపెసర మొదలైనవి. పచ్చిరొట్ట ఎరువుల సాగులో అవరోధాల్ని గనక మనం చూసినట్టయితే పచ్చిరొట్ట ఎరువు వేసిన తర్వాత నేలలో వేసి కలయదున్నడానికి సుమారుగా 60 రోజుల వ్యవధి ఉండాలి. దీనివల్ల పంటల ప్రణాళిక వేసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏపుగా పెరిగి ఎక్కువ పచ్చిరొట్టని ఇవ్వాలంటే తేమ అవసరమవుతుంది. అన్ని ప్రాంతాల్లోనూ నీటి లభ్యత ఉండదు కాబట్టి అటువంటి ప్రాంతాల్లో పచ్చిరొట్ట పంటల సాగు కష్టంగా ఉంటుంది. పశుగ్రాస లక్షణాలు ఉన్న పచ్చిరొట్ట ఎరువులకి పశువుల బెడద ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటిని ఆశించే చీడపీడలు ఆ తర్వాత సాగు చేసే పంటకి నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. పచ్చిరొట్ట విత్తనాల గిరాకీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. అందువల్ల వ్యాపారులు వీటిని అందుబాటులో ఉంచడానికి ఇష్టపడరు. ఇంకా పచ్చిరొట్ట ఎరువుల సాగులో మనం పాటించాల్సిన మెళకువల విషయానికి వచ్చినట్టయితే ప్రధాన పంట కోయగానే నేలలో మిగిలిన తేమను సద్వినియోగపరచుకొని పచ్చిరొట్ట ఎరువులు విత్తుకోవాలి. అంటే వరి కోసే ముందే జనుము లేదా పిల్లిపెసర లాంటి విత్తనాల్ని చల్లి అప్పుడు వరి కోస్తారు. తేమ చాలని ప్రాంతాల్లో వేసవిలో దుక్కిదున్ని తొలకరి వర్షాలు పడగానే విత్తుకోవాలి. నీటి వసతి గల ప్రాంతాల్లో వేసవిలో సాగు చేయడం లాభదాయకంగా ఉంటుంది. వరి, చెరకు పంటల సరళిలో రెండు పంటల మధ్య కాల వ్యవధిలో విత్తుకుని కలయదున్నచ్చు. పసుపు, కంది, చెరకు ఇలాంటి పంటల వరుసల మధ్య పచ్చిరొట్ట పెంచి పూత సమయంలో కలయదున్నచ్చు.

ఈనాటి పొలం పనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో లభించే ఇనుప ఖనిజాన్ని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాన్ని స్టీల్ హబ్గా తీర్చిదిద్దే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో గుంతకల్ వాడి మధ్య నిర్మించే 3వ-4వ రైల్వే లైన్ నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి మండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ప్రాథమిక ఉన్నత పాఠశాల సాంకేతిక విద్యతో పాటు వైద్య విద్య సిలబస్లో కృత్రిమ మేధ వినియోగం, దాని ఉపయోగంపైన ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీసిటీలో 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఎయిర్ కండిషన్ల తయారీ యూనిట్కు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో లభించే ఇనుప ఖనిజాన్ని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాన్ని స్టీల్ హబ్గా తీర్చిదిద్దే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఉక్కు రంగంలో 1.90 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయని ఆయన చెప్పారు. తద్వారా 152,000 మందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న గనుల శాఖపై సమీక్ష నిర్వహించారు. రాబోయే పెట్టుబడులకు అనుగుణంగా ఇనుప ఖనిజ ఉత్పత్తి పెంచాలని చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మున్ముందు ఇనుప ఖనిజ వినియోగం 4 రెట్లు పెరగనుందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 1,338 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజ నిల్వలతో ప్రభుత్వానికి రాబడి పెరిగే వీలుంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. వెలుగొండ ప్రాజెక్టును 2026 సీజన్ కల్లా పూర్తి చేసి నీరు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మార్కాపురం జిల్లా డోర్నాల మండలం కొత్తూరు వద్ద నిర్మాణంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ వద్ద నిన్న ఆయన అధికారులతో ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి రామానాయుడు విలేకరులతో మాట్లాడుతూ వచ్చే సీజన్ కల్లా వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో పనులను యుద్ద ప్రాతిపదికన చేస్తున్నామని తెలిపారు. ఇటీవల డీజిల్ కొరత, సిబ్బంది కొరత వంటి కారణాలతో పనులలో కొంత జాప్యం జరిగిందని, వీటిని త్వరలోనే అధిగమించి నిర్దేశిత సమయంలోగా పూర్తి చేస్తామని చెప్పారు. ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి వారం వారం స్వయంగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని, తాను 15 రోజులకు ఒకసారి ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ అధికారులతో సమన్వయం చేస్తూ పనులను వేగవంతం చేయిస్తున్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గుంతకల్ వాడి మధ్య నిర్మించే 3వ-4వ రైల్వే లైన్ నిర్మాణ పనులకు కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న ఢిల్లీలో సమావేశమైన కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో 23,437 కోట్ల రూపాయలతో చేపట్టే 3 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులలో గుంతకల్ వాడితో పాటు నాగ్దా మధుర 3వ-4వ రైల్వే లైన్ పనులు, బుద్వాల్ సీతాపూర్ 3వ-4వ లైన్ నిర్మాణ పనులు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవభారత్ దార్శనికతకు అనుగుణంగా ఇవి రూపొందుతున్నాయి. ఈ ప్రాజెక్టులను పీఎం గతిశక్తి జాతీయ బృహత్ ప్రణాళిక ఆధారంగా రూపొందించారు. ప్రయాణికులు, వస్తువులు, సేవల రవాణాలో ఈ ప్రాజెక్టులు నిరంతరం అనుసంధానం కల్పిస్తాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని 19 జిల్లాల మీదుగా 3 ప్రాజెక్టులు నిర్మాణం కానున్నాయి. రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించేందుకు అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో నిన్న త్రిసభ్య కమిటీ సమావేశమై పలు సమస్యలపై చర్చించింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ
1: ముఖ్యంగా గ్రామ కంటాలు ఒకటి సమస్య ఉంది, అదొక సమస్య. అక్కడ ఏదైతే హౌసెస్ పోతున్నాయో వాడ సమస్య కావచ్చు. అదేవిధంగా ఎగ్జిస్టింగ్ గ్రామాల్లో ఎవరైతే ఉండారో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ,

0: వీటన్నిటి మీద అడ్రస్ చేసి యాక్చువల్ గా షెడ్యూల్ వేసుకుని ఈ నెలాఖరు లోపల అన్ని గ్రామాలు తిరిగి వస్తా ఉన్నారు. నేను రైతు సోదరులందరికి ఒకటే చెప్పేది, ఏదైతే పాలసీ ఉందో ఆ పాలసీని ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తాం. వాళ్ళు ఏ జిల్లాలో ఉండారో ఆ జిల్లాలో వాళ్ళకి ఒకసెంట్ ఇవ్వమని గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద కన్సర్న్ కలెక్టర్లు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వటం
1: జరుగుతుంది. ప్రాథమిక ఉన్నత పాఠశాల సాంకేతిక విద్యతో పాటు వైద్య విద్యా సిలబస్లో కృత్రిమ మీద వినియోగం, దాని ఉపయోగంపై ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ విషయంలో తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ను ఆయన కోరారు. తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికపై నిన్న హైదరాబాద్లో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రఘురామ్ రాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. కృత్రిమ మేధ వినియోగంతో పాటు మధ్యస్థాయి ఉద్యోగాల కల్పన కోసం స్కిల్ యూనివర్సిటీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, ఏటీసీలను అభివృద్ది చేసినట్లు రేవంత్ రెడ్డి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీ సిటీలో 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఎయిర్ కండిషన్ల తయారీ యూనిట్కు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. ఏసీ తయారీ రంగంలో పేరొందిన క్యారియర్ గ్లోబల్ సంస్థ 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో శ్రీ సిటీలో అత్యాధునిక తయారీ యూనిట్ను ప్రారంభించనుంది. ఇళ్లలో, కార్యాలయాల్లో ఉపయోగించే 1-2 టన్నుల సామర్థ్యం కలిగిన ఏసీలే కాకుండా డేటా సెంటర్లు, భారీ పారిశ్రామిక సముదాయాలకు వినియోగించే 1,000 టన్నుల నుంచి 5,000 టన్నుల సామర్థ్యం కలిగిన భారీ కూలింగ్ సిస్టమ్ను ఇక్కడ తయారు చేయనున్నారు. సిసిటీ పరిధిలోని ఆరూరు వద్ద ఈ పరిశ్రమకు ప్రభుత్వం 40 ఎకరాల స్థలం కేటాయించింది. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 1,000 మందికి, పరోక్షంగా 2,000 మందికి ఉపాధి లభించే అవకాశముంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం శుభ పరిణామమని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. ఈ ఏడాది జూన్ నుంచే ఇక్కడ అధికారిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయని మాధవ్ వివరిస్తూ,
2: సౌత్ కోస్టల్ రైల్వేస్ హెడ్ క్వార్టర్స్ అటు విశాఖపట్నం కోసం పోరాటం చేశాం. ఆ విధంగా ఒక స్పెషల్ రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం, హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం పెట్టడం, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్రానికి ఒక జోన్ రావడం ఏదైతుందో నిజంగానే గొప్ప విషయం. జీఎం ర్యాంక్ ఆఫీసర్ను పెట్టడం, అలాగే ఏడీఆర్ఎం ను పెట్టడం, ఇవన్నీ చేయడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయి ఆపరేషన్లో తీసుకొచ్చే గెజిట్ నోటిఫికేషన్ రావడం చాలా ఆనందాన్ని పంచుకుంటాం. రాబో కాలంలో రైల్వేస్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి. అన్ని 4 వేస్ అవటం, ఒక బుల్లెట్ ట్రైన్ అమరావతి నుంచి దేశంలోని అన్ని నగరాలకు కలపాలనే ఒక ప్రయత్నం, ఇవన్నీ కూడా అద్భుతాలు. జూన్1 తారీఖు నుంచి పూర్తి స్థాయి కార్యకలాపాలు అమలవుతాయని చెప్పారు.
1: రాష్ట్రంలో ఏడాదికి 450 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన శాఖ ఉత్పత్తులు సాధించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 2026-27 సంవత్సరానికి నాబార్డు రూపొందించిన 5.11 లక్షల కోట్ల రూపాయల వార్షిక రుణ ప్రణాళికను ఆయన నిన్న అమరావతి సచివాలయంలో ఆవిష్కరించారు. హార్టికల్చర్ను ప్రోత్సహించాలని, ప్రభుత్వ ఆలోచనలకు మద్దతుగా ఉండాలని బ్యాంకులు, నాబార్డు ప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు. ఈ సందర్భంగా హార్టికల్చర్లో ప్రభుత్వ లక్ష్యాలను ముఖ్యమంత్రి వారికి వివరించారు. రాష్ట ఆర్థిక ప్రగతిలో వ్యవసాయం, అందులోనూ హార్టికల్చర్, ఆక్వాకల్చర్ కీలకపాత్ర పోషిస్తున్నాయని చంద్రబాబు నాయుడు అన్నారు. దీనికి అవసరమైన పూర్తి సహకారాన్ని బ్యాంకులు, నాబార్డు అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లో రాగల 2 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా
1: తెలంగాణలో రాగల 4 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో లభించే ఇనుప ఖనిజాన్ని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాన్ని స్టీల్ హబ్గా తీర్చిదిద్దే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో గుంతకల్, వాడి మధ్య నిర్మించే 3వ, 4వ రైల్వే లైన్ నిర్మాణ పనులకు కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ప్రాథమిక ఉన్నత పాఠశాల సాంకేతిక విద్యతో పాటు వైద్య విద్యా సిలబస్లో కృత్రిమ మీద వినియోగం, దాని ఉపయోగంపైన ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీ సిటీలో 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఎయిర్ కండిషన్ల తయారీ యూనిట్కు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాం వియత్నాం దేశస్య రాష్ట్రపతినా టోలామ్ ఇత్యనేన సహ వార్తాలాపం కరిష్యతి. ఉభౌ నేతారౌ ద్వైపాక్షిక సంబంధేషు అపి చ పరస్పర హితానాం క్షేత్రీయ వైశ్విక విషయేషు విస్తృతం చర్చాం కరిష్యతః. వియత్నాం దేశస్య రాష్ట్రపతిః భారతస్య త్రిదివసీయ యాత్రాయాం హ్యః నవదిల్ల్యాం సంప్రాప్తవాన్. తేన సహ వియత్నాం సర్వకారస్య అనేకేషాం మంత్రిణాం వరిష్ఠాధికారిణాం చ ఉచ్చస్తరీయ ప్రతినిధిమండలం అస్తి. సహైవ ఏకం ప్రబలం వాణిజ్య ప్రతినిధిమండలమపి సమూహేన సహ అస్తి. అస్మిన్ వర్షే అప్రైల్ మాసే వియత్నాం దేశస్య రాష్ట్రపతిరూపేణ నిర్వాచనానంతరం రాష్ట్రపత్యుః టోలామ్ వర్యస్య భారతస్య ఏషా ప్రథమా రాజకీయ యాత్రా అస్తి. భారతస్య కర్పాసక్షేత్రస్య బాధాయాః నివారణాయ వికాసే న్యూనతాయాః సమాధానాయ గుణవత్తాయాః చింతాయై చ కేంద్రీయ మంత్రిమండలేన కర్పాస ఉత్పాదకతా అభియాన కపాసకాంతి ఇత్యస్య కృతే 6,5,000 కోటి రూప్యకాణి స్వీకృతాని. హ్యః నవదిల్ల్యాం వార్తాహరాన్ సంబోధయన్ సూచనా ప్రసారణ మంత్రి అశ్వినీ వైష్ణవః అవదత్ యత్ ఇదం అభియానం సర్వకారస్య ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్ ఇతి 5F విషయై సహ సంరేఖితమస్తి. కర్పాసస్య ఉత్పాదకతాం వర్ధయితుం చ కేంద్రితమస్తి. కేంద్రీయ మంత్రిమండలేన ఆపత్కాలీన ఋణ రేఖా ప్రత్యాభూతి యోజన 0.5 అనుమోదితా. యోజనాయాః అంతర్గతం MSME ఇత్యేతేషాం కృతే 100% ఋణ ప్రత్యాభూతిః ప్రదీయతే. కేంద్రీయ మంత్రిమండలేన భారత సెమీకండక్టర్ మిషన్ ఇత్యస్యాంతర్గతం ఇతోపి 2 సెమీకండక్టర్ పరియోజనే అనుమోదితే.
1: 2 నయే సెమీకండక్టర్ యూనిట్స్ అబ్ తక్ 10 సెమీకండక్టర్ యూనిట్స్ కా అప్రూవల్ హువా హై ఇండియా సెమీకండక్టర్ మిషన్ మే. ఉస్మే సే 2 మే కమర్షియల్ ప్రొడక్షన్ ఆల్రెడీ స్టార్ట్ హో గయా. ఏక 31 మార్చ్ కో ప్రధాన మంత్రి జీ నే ఉస్కా ఇనాగ్రేషన్ కియా తా. ఏక 30 అప్రిల్ కో ఉస్కా సెకండ్ వాలే కా. ఔర్ అచ్చి బాత్ యే కి దోనో కే దోనో ప్లాంట్స్ కి ఫుల్ కెపాసిటీ బుక్ హో చుకి హై. మతలబ్ జిత్నా మ్యానుఫ్యాక్చర్ కరే వో ఫుల్లీ ఉస్కి బుకింగ్ హో చుకి హై.
0: ఏతేషు సెమీకండక్టర్ ప్యాకేజింగ్ సౌకర్యేణ సహ గ్యాలియం నైట్రైడ్ తంత్రజ్ఞానస్యాధారే దేశస్య ప్రథమా వాణిజ్య లఘు మైక్రో LED ప్రదర్శన సౌవిధ్యం అంతర్భవతి. కేంద్రీయ మంత్రిమండలేన సర్వోచ్చ న్యాయాలయస్య న్యాయాధీశానాం సంఖ్యా సంశోధన విధేయకం 26 సంసది ఉపస్థాపయితుం ప్రస్తావోపి స్వీకృతః. శ్రీవైష్ణవః అవదత్ యత్ ఏతత్ విధేయకం సర్వోచ్చ న్యాయాలయస్య న్యాయాధీశానాం సంఖ్యా అధినియమః 59/56 ఇత్యస్య సంశోధనం కర్తుం ప్రయతతే.
1: 2014 से अगर हम देखें तो 25 सुप्रीम कोर्ट के जजेस थे और आज 33 से 37 किया, यानी करीब करीब 50% जजेस की संख्या में वृद्धि की है. क्योंकि जस्टिस डिलीवरी बहुत इम्पोर्टेंट है. टोटल जो 92,000 केसेस पेंडिंग है उसके पॉइंट ऑफ व्यू से बहुत जरूरी है कि हम जजेस बढ़ाएं और ये जजेस बढ़ाए गए.
0: పశ్చిమ బంగాళస్య ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదాత్ స్వత్యాగపత్ర ప్రదానాయ నిరాకృతవతి. తస్యాః అనుసారం మతాని బలాత్ లుంఠితాని, మతదాన ప్రక్రియాయాం చ కపటం అభవత్. పశ్చిమబంగస్య నివర్తమాన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇత్యస్యాః వ్యాఖ్యాయాః ప్రతిక్రియారూపేణ భాజపేతి దళేన ఉక్తం యద్ భారతం లోకతంత్రమస్తి తథా చ సర్వదా తస్య సమ్మానం కరణీయం.

0: संबित पात्रा अवदत् यत् एतत् भाजपेति दलस्य उपरि आक्रमणं नास्ति अपितु लोकतन्त्रस्य संविधानस्य च उपरि आक्रमणमस्ति। आईपीएल क्रिकेट क्रीडायां गतरात्रौ दिल्ल्याः अरुण जेटलीति क्रीडांगणे चेन्नई सुपर किंग्स दलेन दिल्ली कैपिटल्स दलं अष्टस्तोभैः पराजितम्। अद्य सायं सार्ध सप्तवादने सनराइजर्स हैदराबाद पंजाब किंग्स दलयोः मध्ये हैदराबादे स्पर्धा भविष्यति। इति वार्ताः।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం మోతీలాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా జాతీయోద్యమంలో మోతీలాల్ నెహ్రూ గారి పాత్ర గురించి శ్రీ వి వెంకటేశ్వరరావు గారి ప్రసంగం. తరువాత వరకట్న వేధింపుల చట్టం పట్ల మహిళలకు అవగాహన గురించి న్యాయవాది డాక్టర్ ఎద్దనపూడి హేమలత గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పి ప్రశాంత్ కిరణ్. ఇంకా లలిత గీతాలు ఉంటాయి. 8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ పి డబ్ల్యూ వరప్రసాద్. 8:35 చిత్ర తరంగిణి. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానం. 9:30 నమస్తే అమరావతి. 10:00 కృత్రిమ మేధస్సు ఏఐ సాంకేతికతపై ప్రత్యేక పరిచయ కార్యక్రమం, అతిథి శ్రీ వి రమేష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణ. అనంతరం ఛత్రపతి సాహూ మహారాజ్ గారి వర్ధంతి సందర్భంగా సాహూ మహారాజ్ గారి జీవిత విశేషాల గురించి డాక్టర్ వి రమణమూర్తి గారి ప్రసంగం. అనంతరం రావోయే అతిథి. 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఈరోజు శ్రీరమణ గారి హాస్య గల్పికలు వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 11:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 12:10 లాహిరి లాహిరిలో. 12:40 కార్మికుల కార్యక్రమం విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే. 1:30 వనితావాణి కార్యక్రమంలో భారత భారతి సాహిత్య రూపకం. మహాభారతంలో కొందరు మానవీయ మూర్తుల అంతరంగ ఆవిష్కరణ ధారావాహికలో మొదటి భాగం శకుంతల. వ్యాఖ్యానం డాక్టర్ వి నాగరాజలక్ష్మి, శ్రీమతి నిడుమోలు కనకదుర్గారాణి. ఇంకా లలిత గీతాలు విశేషాలు ఉంటాయి. 2:30 లలిత గీతాలు. 3:00 టీన్ టైం హిందీ చిత్రగీతాలు. 4:00 యువలయ క్విజ్ కార్యక్రమం. 4:30 సంస్కృత పాఠంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ. ఉపాధ్యాయురాలు శ్రీమతి బిఎల్ కనకదుర్గ, విద్యార్థిని నోరి ఎల్ మనోజ. 4:45 శ్రీ ఎడవల్లి కృష్ణప్రసాద్ బృందం పాడిన జానపద గీతాలు. 5:00 చిత్ర తరంగిణి. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో గుండె జబ్బులు లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ధారావాహికలు గుండె నిర్మాణ ప్రత్యేకతల గురించి డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 పంట సీమల కార్యక్రమంలో గ్రామీణ స్వయం ఉపాధిగా కోళ్ల పెంపకం. ఈ అంశం గురించి కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డ గ్రామం రైతు పారిశ్రామికవేత్త శ్రీ కె వంశీకృష్ణ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ నన్నం మధు. అనంతరం జానపద గీతం, ఇంకా వేసవిలో లోతు దుక్కల వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరాలు ఉంటాయి. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 ఆంగ్ల ప్రసంగ కార్యక్రమంలో ఇన్నోవేషన్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ డాక్టర్ వి విజయలక్ష్మి గారి ప్రసంగం. 8:15 90 వసంతాల ఆకాశవాణి అనంతపురం కేంద్రం తొలి సంచాలకులు దూరదర్శన్ పూర్వ అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు పంచుకున్న జ్ఞాపకాలు. నిర్వహణ కుమారి కె శృతి ప్రియాంక, డాక్టర్ జాగర్లమూడి శ్యామసుందర శాస్త్రి, సహకారం శ్రీ ఏ హేమంతరాజు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. 9:30 తప్పెవరిది నాటిక రచన శ్రీ బి దుర్గామల్లేశ్వరరావు, నిర్వహణ శ్రీ ఎం వాసుదేవమూర్తి. 10:00 రాగంతానం పల్లవి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. మీరింతవరకు ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. దేశంలో 32 లక్షల మంది పత్తి రైతులకు ప్రయోజనం కలిగించడం కోసం 5,659 కోట్ల రూపాయల వ్యయంతో కపాస్ క్రాంతి పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు కుంభమరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పైన 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐసీసీ పురుషుల T20 ర్యాంకింగ్స్లో భారత జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. పత్తి రంగంలో నెలకొన్న అడ్డంకులు, క్షీణిస్తున్న వృత్తి, నాణ్యతాపరమైన సమస్యను పరిష్కరించడానికి కేంద్ర మంత్రివర్గం 5,600 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో పత్తి ఉత్పాదకత మిషన్ కపాస్ క్రాంతికి ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ మిషన్ ప్రభుత్వ 5F విజన్ ఫామ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్ అనే విధానానికి అనుగుణంగా ఉందని, పత్తి ఉత్పాదకతను పెంచడంపై దృష్టి పెడుతుందని తెలియజేశారు. వ్యాధులు, చీడపీడలను తట్టుకోగల అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలను అభివృద్ది చేయడంతో పాటు ఆధునిక పంట ఉత్పత్తి సాంకేతికతలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యమని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
1: ये प्रधानमंत्री जी का विजन है 5F, फार्म से फाइबर बनाना, फाइबर से फैक्ट्री में जाना, फैक्ट्री से फैशन, फैशन से फॉरेन शोर्स तक कॉटन का पूरी सप्लाई चेन को मेंटेन करना, कस्तूरी कॉटन इसकी प्रॉपर मार्केट में स्थापना करवाना, ये भी इस मिशन का पार्ट है. 32 लाख किसानों को इसका बेनिफिट होगा और कॉटन की प्रोडक्टिविटी उसको डबल करने का इसमें टारगेट हाथ में लिया है. हम प्रोडक्शन को पहुंचाना चाहते हैं 498,
0: దీని ద్వారా సుమారు 32 లక్షల మంది పత్తి రైతులకు ప్రయోజనం చేకూరడమే కాకుండా 2030-31 సంవత్సరానికి పత్తి ఉత్పత్తిని 498 లక్షల బేళ్లకు పెంచవచ్చునని అంచనా వేస్తున్నారు. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0 కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా వ్యాపారాలకు ఎదురయ్యే స్వల్పకాలిక నగదు లభ్యత సమస్యలను పరిష్కరించడంలో ఈ పథకం ద్వారా సహాయపడతారు. రుణహామీ మద్దతు అందించడమే లక్ష్యమని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈ పథకం కింద సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 100% క్రెడిట్ గ్యారంటీని, విమానయాన రంగానికి 90% హామీని కల్పిస్తారు. అర్హులైన రుణగ్రహీతలకు అందించే అదనపు క్రెడిట్ సదుపాయంలో డిఫాల్ట్ అయ్యే మొత్తం కోసం నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ ద్వారా రుణ సంస్థలకు ఈ గ్యారంటీ కవరేజ్ లభిస్తుంది. 2026-27 చక్కెర సీజన్కు సంబంధించి క్వింటాల్ చెరుకుకు 365 రూపాయల చొప్పున ఎఫ్ఆర్పీని కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఈ నిర్ణయం వల్ల సుమారు 5 కోట్ల మంది చెరుకు రైతులతో పాటు చక్కెర మిల్లులు, సంబంధిత అనుబంధ కార్యకలాపాల్లో పనిచేస్తున్న సుమారు 5 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. భారత సెమీ కండక్టర్ మిషన్ కింద మరో 2 సెమీకండక్టర్ ప్రాజెక్టులకు కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసింది. వీటిలో గ్యాలియం నైట్రేట్ సాంకేతికత ఆధారంగా దేశంలోనే మొట్టమొదటి వాణిజ్య మినీ మైక్రో ఎల్ఈడీ డిస్ప్లే యూనిట్తో పాటు ఒక సెమీకండక్టర్ ప్యాకేజింగ్ వ్యవస్థ కూడా ఉంది. 3,936 కోట్ల రూపాయల పెట్టుబడితో గుజరాత్లో ఈ సెమీకండక్టర్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలియజేశారు. దీనివల్ల దాదాపు 2,230 మంది నిపుణులకు ఉపాధి లభిస్తుందని ఆయన వెల్లడించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా 4,800 కోట్ల రూపాయలకు పైగా

0: కనీస మద్దతు ధర అందిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది రబీ పంట కాలానికి సంబంధించి కర్ణాటకలో 9,000 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ పొద్దుతిరుగుడు పువ్వును కనీస మద్దతు ధర వద్ద కొనుగోలు చేసేందుకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలియజేశారు. దీని మొత్తం ఎంఎస్పీ విలువ 69 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2025-26 రబీ సీజన్ గాను మహారాష్టలో శనగల గరిష్ట కొనుగోలు పరిమితిని ప్రభుత్వం 8 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచింది. దీని మొత్తం ఎంఎస్పీ విలువ 4,800 కోట్ల రూపాయల కంటే ఎక్కువ. దీంతోపాటు మహారాష్టలో శనగల కొనుగోలు కాలాన్ని మరో 30 రోజులు పొడిగించి మే 29వ తేదీ వరకు కొనుగోళ్లు కొనసాగేలాగా ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. పార్లమెంట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, 1956 ఈ చట్టాన్ని సవరించడం ద్వారా సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37కి అంటే అదనంగా 4ని పెంచాలని ఈ బిల్లులో నిర్దేశించినట్లు చెప్పారు. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 37కు పెంచాలని బిల్లు ప్రతిపాదించింది.
1: दो हजार चौदह से अगर हम देखें तो 25 सुप्रीम कोर्ट के जजेस थे और आज 33 से 37 किया है, यानी करीब करीब 50% जजेस की संख्या में वृद्धि की है. क्योंकि जस्टिस डिलीवरी बहुत इंपॉर्टेंट है. टोटल जो 92,000 केसेस पेंडिंग है उसके पॉइंट ऑफ व्यू से बहुत जरूरी है कि हम जजेस बढ़ाएं और ये जजेस बढ़ाए गए.
0: ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ మొత్తం 23,437 కోట్ల రూపాయల ఖర్చుతో 3 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలియజేసింది. జాతీయ నౌక మరమ్మత్తు వ్యవస్థను భారీగా విస్తరిస్తూ గుజరాత్లోని వాడినార్ వద్ద అత్యాధునిక షిప్ రిపేర్ ఫెసిలిటీ అభివృద్ది చేసేందుకు కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం ఆమోదం తెలియజేసింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత ఆయా రాష్టాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో రాష్టంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ జయంతి సందర్భంగా ఈ నెల 9వ తేదీన కొత్త మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. తమిళనాడులో నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం 108 స్థానాలు గెలుచుకుని రాష్టంలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడంతో చెన్నై సమీపంలోని పన్నయూరులో పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో టీవీకే ఎమ్మెల్యేలు విజయ్ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. పశ్చిమ బెంగాల్ శాసనసభాపక్ష నాయకుడి ఎన్నిక కోసం పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి అమిత్ షాను భారతీయ జనతా పార్టీ సెంట్రల్ అబ్జర్వర్గా నియమించింది. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆ రాష్టానికి కేంద్ర కో అబ్జర్వర్గా నియమితులయ్యారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించారు. ఓట్లను బలవంతంగా లూటీ చేశారని, మొత్తం ఓటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని తాను నమ్ముతున్నందువల్ల రాజీనామా చేసే ప్రసక్తి లేదని ఆమె ప్రకటించారు. భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపుపై మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల కమిషన్ ఖండించింది. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, అవాస్తవమని అంది. దక్షిణ కోల్కతా జిల్లా ఎన్నికల అధికారి విడుదల చేసిన ప్రకటనలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ అంతా కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఖచ్చితంగా జరిగిందని స్పష్టం చేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజయ్ డోవల్ నిన్న న్యూఢిల్లీలో వియత్నాం అధ్యకుడు, వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి టోలామ్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుకున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వియత్నాం అధ్యకుడు టోలామ్ భారత్ లో తన తొలి పర్యటన నిమిత్తం న్యూఢిల్లీ నిన్న చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్ లో నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 156 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో సీఎస్కే కేవలం 2 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఈ రోజు హైదరాబాద్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు సాయంత్రం 7:30కి తలపడతాయి.

0: మరోపక్క ఐసీసీ పురుషుల టీ20 ర్యాంకింగ్ లో భారత్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. గత మార్చిలో టీ20 ప్రపంచ కప్ టైటిల్ ను విజయవంతంగా కాపాడుకోవడమే కాకుండా రికార్డు స్థాయిలో మూడోసారి విజేతగా నిలిచి ఐసీసీ ర్యాంకింగ్ లో కొనసాగుతోంది. విశేషాలు మరొకసారి. 5,659 కోట్ల రూపాయల వ్యయంతో కపాస్ క్రాంతి పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. శాసనసభ ఎన్నికలు వెలువడ్డ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అష్టాదశాధ్యాయము మోక్ష సన్యాస యోగము 2వ శ్లోకం. శ్రీ భగవాన్ వాచా.

కామ్యానాం, కోరికలను తీర్చే కర్మణాం, కర్మల యొక్క న్యాసం, పరిత్యాగాన్ని, సన్యాసం, సన్యాసం అని కవయః కొందరు పండితులు విదుహు భావిస్తున్నారు. సర్వ అన్ని రకాలైన కర్మ, కర్మల వల్ల కలిగే ఫలత్యాగం, ఫలితాన్ని పరిత్యజించుటను త్యాగం, త్యాగము అని విచక్షణాః కొందరు పండితులు ప్రాహుః చెబుతున్నారు.

అర్జున, నువ్వు అడిగిన ప్రశ్న చాలా లోతైనది. కోరికలతో చేసే కర్మలను వదిలిపెట్టడమే సన్యాసమని, చేసే సమస్త కర్మల ఫలితాలను వదిలిపెట్టడమే త్యాగమని,

సామాన్యంగా పండితులు భావిస్తున్నారు. కానీ ఈ విషయాన్ని మరింత లోతుగా విచారించవలసి ఉన్నది. సర్వకర్మ పరిత్యాగమే సన్యాసము, సర్వఫలత్యాగమే త్యాగము అనేది శ్రీకృష్ణ భగవానుని సిద్ధాంతం. దీనినే ఆయన రాబోయే శ్లోకాలలో గుణత్రయ సమన్వయపూర్వకంగా వివరించబోతున్నాడు. దీనికి భిన్నమైన భావాలు ఇతర పండితులు మాత్రమే. ఈ విషయం లోతుగా చర్చిస్తే కాని అర్థం కాదు. అందుకే శ్లోక తాత్పర్యంలో అధిక వాక్యాలను సంయోజన చేయక తప్పదు. సర్వకర్మ పరిత్యాగమే సన్యాసమని, సర్వకర్మ ఫలత్యాగమే త్యాగమని నిర్వచనాలను మనస్సులో ఉంచుకుని ఇక ఈ నిర్వచనాలు ఎవరికోసం అనే చర్చను భగవానుడు ఈ మోక్ష సన్యాస యోగం అనే అధ్యాయంలో ప్రారంభిస్తున్నాడు.

0: విదుహు సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736. మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: కార్యక్రమంలో ఇప్పుడు
1: మోతీలాల్ నెహ్రూ జయంతి సందర్భంగా జాతీయోద్యమంలో మోతీలాల్ నెహ్రూ పాత్ర శ్రీ వి వెంకటేశ్వరరావు గారి ప్రసంగం వినండి.
2: స్వరాజ్యం కోసం తప్పించి జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొన్న అధినేత మోతీలాల్ నెహ్రూ, ప్రముఖ భారత స్వాతంత్ర సమరయోధుడు, న్యాయవాది, భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడైన మోతీలాల్ నెహ్రూ 1861వ సంవత్సరం మే 6వ తేదీన కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించారు. స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొని 1919-20వ సంవత్సరం వరకు, అలాగే తిరిగి 1928-29 కాలంలో రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. మోతీలాల్ నెహ్రూ భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు తండ్రి. మోతీలాల్ నెహ్రూ ఎప్పుడూ ఖద్దరు దుస్తులు, తెల్లని కాశ్మీరీ షాలువా ధరించి ఎంతో హుందాగా కనిపించేవారు. ఆయన జన్మించడానికి 3 నెలల ముందే మోతీలాల్ నెహ్రూ మృతి చెందారు. తండ్రి మరణంతో అన్నందలాల్ ఆయన బాగోగులు చూసుకునేవారు. మోతీలాల్ న్యాయ విద్యను చదివి హైకోర్టులో వకీల్ పరీక్షలో బంగారు పతకాన్ని సాధించారు. జవహర్లాల్ నెహ్రూ పుట్టిన చాలా కాలం తరువాత ఆయనకిద్దరు కుమార్తెలు జన్మించారు. మోతీలాల్ నెహ్రూ కుటుంబానికి బంధువులు కూడా తోడవడంతో అందరూ కలిసి ఆనంద్ భవన్ అనే విశాలమైన ఇంట్లో నివాసం ఉండేవారు. ఢిల్లీ, అలహాబాదుల్లో వీరి జీవితం గడిచింది. మోతీలాల్ ఆతిథ్యం విషయంలో ఎంతో ఆడంబరంగా ఉండేవారు. యూరోప్ దేశాలకు వెళ్లినప్పుడల్లా అక్కడున్నటువంటి కల్చర్ పద్ధతులను ఆయన పాటించేవారు. ఇంగ్లీష్ పబ్లిక్ స్కూల్లో ట్రైనింగ్ అయిన ఆంగ్లేయుల వ్యక్తిత్వం ఆయనకెంతగానో నచ్చేది. దాంతో కొడుకును చదివించడానికి హారోకు పంపించారు మోతీలాల్ నెహ్రూ. ఇతర దేశాలకు పంపించిన మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు కట్టుబడి ఉండేవారు మోతీలాల్ నెహ్రూ. 1919వ సంవత్సరం ఆ కాలంలో కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మోతీలాల్ నెహ్రూ గాంధీజీ చేస్తున్న సహాయ నిరాకరణోద్యమానికి మద్దతు పలికారు. మోతీలాల్ నెహ్రూ బార్ అసోసియేషన్లో సొంత ప్రాక్టీస్ పెట్టుకునేలా అన్న నందలాల్ తగిన ఏర్పాట్లు చేశారు. పొద్దున్నుంచి రాత్రి వరకు న్యాయవాద వృత్తిని ప్రాక్టీస్ చేసేవారు. ఆ కష్టాన్ని ఇష్టంగా చేయడంతో తనకు విజయాన్ని తెచ్చిపెట్టడంలో ఎంతో సమయం పట్టలేదు. ఈ విషయాలన్నింటినీ ఆయన కుమారుడు జవహర్లాల్ నెహ్రూ తన జీవిత చరిత్రలో పొందుపరిచారు. సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహంలో చురుగ్గా పాల్గొని పలుమార్లు జైలుకు వెళ్లారు మోతీలాల్ నెహ్రూ. తన సంపన్న జీవన శైలిని త్యాగం చేసి స్వాతంత్ర్య పోరాటంలో అంకితమయ్యారు. నేను త్వరలోనే వెళ్లిపోతున్నాను, స్వరాజ్యాన్ని చూడలేను, కాని మీరు దాన్ని సాగిస్తారని నాకు తెలుసు అని మోతీలాల్ నెహ్రూ గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూలతో వ్యాఖ్యానించిన తన శ్వాసను విడిచిపెట్టారు. అటువంటి మహనీయుణ్ణి స్మరించుకోవడం ముదావహం. 1919 నాటి జిలియన్ వాలాబాగ్ మారణకాండ ఆయనపై తీవ్ర ముద్రను వేసింది. ఆ తరువాత మోతీలాల్ నా రక్తం మరిగిపోతోంది అని ఆయన వ్యాఖ్యానించడం అప్పట్లో ఎంతో సంచలనమయ్యింది. అదే సంవత్సరం డిసెంబర్లో మోతీలాల్ అమృత్సర్ కాంగ్రెస్కు అధ్యక్షత వహించడానికి ఎన్నికయ్యారు. తరువాతి సంవత్సరంలో అనేక సుపరిచితమైన మైళ్లురాళ్లను కూల్చివేయడానికి ముంచుకొస్తున్న తుఫానును మోతీలాల్ కేంద్ర బిందువుగా ఉన్నారు. 1920 సెప్టెంబర్లో కలకత్తాలో జరిగిన ప్రత్యేక కాంగ్రెస్లో సహాయ నిరాకరణకు తన మద్దతును తెలిపిన ఏకైక అగ్రశ్రేణి నాయకుడు మోతీలాల్ నెహ్రూనే. మొదట్లో గాంధీకి సన్నిహితంగా ఉన్నప్పటికీ ఉత్తరప్రదేశ్లోని చౌరీచారాలో అల్లరి మూకలు పోలీసులను హత్య చేసిన కారణంగా 1922లో గాంధీజీ శాసన ఉల్లంఘనను నిలిపివేయడాన్ని మోతీలాల్ నెహ్రూ బహిరంగంగా విమర్శించారు. 1923లో గాంధీజీతో విభేదించిన మోతీలాల్ నెహ్రూ దేశబంధు చిత్తరంజన్ దాస్తో కలిసి స్వరాజ్ పార్టీని స్థాపించారు. శాసనసభలో ప్రవేశించి బ్రిటిష్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టి ఎప్పటికప్పుడు భారతీయుల నిర్బంధాలను, జాతీయోద్యమకారులపై బ్రిటిష్ వారి దురాగతాలను అడ్డుకోవాలని మోతీలాల్ నెహ్రూ కంకణబద్దులై ముందుకు సాగారు. శాసనసభలో ప్రవేశించిన బ్రిటిష్ ప్రభుత్వ విధానాలను అడ్డుకోవడం ఈ పార్టీ ముఖ్య ఉద్దేశంగా నిర్దేశించారు. మోతీలాల్ ఆ తరువాత స్వరాజ్ పార్టీలో చేరారు. ఇది బ్రిటిష్ వారిచే ప్రాయోజిత మండళ్లలో ప్రవేశించడానికి ప్రయత్నించింది. మోతీలాల్ యునైటెడ్ ప్రావిన్సెస్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు ఎన్నికయ్యారు. అక్కడ ఆయన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తిరస్కరించినందుకు నిరసనగా తొలిసారిగా వాకౌట్ చేశారు. 1923లో నెహ్రూ న్యూఢిల్లీలోని బ్రిటిష్ ఇండియా కొత్త సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికైన ప్రతిపక్ష నాయకుడయ్యారు. ఆ పాత్రలో ఆయన ఫైనాన్స్ బిల్లులు, ఇతర చట్టాలను ఓడించగలిగారు. మరికొన్ని సందర్భాల్లో వాటిని వాయిదా వేయించేవారు కూడా. భారత సైన్యంలోకి భారతీయ అధికారుల నియామకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఒక కమిటీలో చేరడానికి మోతీలాల్ నెహ్రూ తన అంగీకారాన్ని తెలిపారు. ఈ నిర్ణయంతో భారతీయులు మరింత ముందుకు వెళ్లి బ్రిటిష్ ప్రభుత్వంలోనే చేరడానికి దోహదపడింది. 1926 మార్చిలో భారతదేశానికి పూర్తి డొమినియన్ హోదాను కల్పించే రాజ్యాంగాన్ని రూపొందించడానికి బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించేలా ఒక ప్రతినిధి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మోతీలాల్ నెహ్రూ డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ను అసెంబ్లీ తిరస్కరించింది. ఫలితంగా నెహ్రూతో పాటు ఆయన సహచరులు అసెంబ్లీ సీటుకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి తిరిగి వచ్చేశారు. 1916 సంవత్సరంలో మోతీలాల్ కుమారుడు జవహర్లాల్ నెహ్రూ రాజకీయ రంగ ప్రవేశంతో అత్యంత శక్తివంతమైన ప్రభావవంతమైనటువంటి భారత రాజకీయ వంశం ప్రారంభమైంది. 1928 సంవత్సరం డిసెంబర్లో మోతీలాల్ అధ్యక్షత వహించిన కలకత్తా కాంగ్రెస్ డొమినియన్ హోదాను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నవారికి పూర్తి స్వాతంత్ర్యం తప్ప మరేమీ కోరుకోని వారికి మధ్య ముఖాముఖి ఘర్షణకు వేదిక అయ్యింది. గాంధీజీ చేసిన ఒక ప్రతిపాదనతో ఆ చీలిక నివారించబడింది. దీంతో ఒక సంవత్సరంలో బ్రిటన్ డొమినియన్ హోదాను అంగీకరించకపోతే కాంగ్రెస్ పూర్తి స్వాతంత్ర్యం కోరి అవసరమైతే శాసన ఉల్లంఘనను ప్రారంభించి అందుకోసం పోరాడాలి. ఇదే సమయంలో మోతీలాల్ నెహ్రూ సహాయ నిరాకరణ ఉద్యమం సమయంలో కూడా అరెస్ట్ అయ్యారు. 1929 జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు కుమారుడు తన తండ్రి నుండి బాధ్యతలు స్వీకరించడం చూసి మోతీలాల్ నెహ్రూతో పాటు కుటుంబ సభ్యులు ఎంతగానో సంతోషించారు. డొమినియన్ హోదా కోసం తన తండ్రి చూపిన ప్రాధాన్యతను జవహర్లాల్ నెహ్రూ వ్యతిరేకించారు. మోతీలాల్ స్వరాజ్య పార్టీ స్థాపనకు సహాయపడినప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టలేదు. గాంధీజీకి బొంబాయి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయనతో పాటు మోతీలాల్ నెహ్రూ కూడా అక్కడే ఉన్నారు. అయితే స్వాతంత్ర్య ఉద్యమం గురించి చిత్తరంజన్ దాస్ మోతీలాల్ గాంధీతో డిబేట్ చేస్తుండేవారు. అదే కౌన్సిల్ ఎంట్రీ అయింది. దాని తరువాత గాంధీ తప్పుకోవడంతో స్వరాజ్ పార్టీ పూర్తిగా సిద్ధమైంది. అంతటా ఎన్నికలు జరిగాయి. ఢిల్లీలోని సెంట్రల్ అసెంబ్లీ మోతీలాల్ నెహ్రూను ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. ప్రభుత్వం అపజయ పాలవుతూ ఉండగా అంతలో స్వరాజ్య పార్టీ సభ్యులందరినీ కమిటీలలో చేరుస్తూ వారికి పారితోషికం కూడా ఇచ్చారు.

ఒక దూరపు బంధువు ఆ సింహాసనాన్ని అధిష్ఠించారు. నందలాల్ ఖేత్రిని విడిచి ఆగ్రాకు వెళ్లారు. అక్కడ తన పూర్వవృత్తి అనుభవం, వ్యాజ్యదారులకు వారి చట్టపరమైన దావాల విషయంలో సలహా ఇవ్వడానికి తనను సమర్థుణ్ణి చేసిందని గ్రహించారు. ఈ విషయం గ్రహించిన తరువాత మోతీలాల్ నెహ్రూ బ్రిటిష్ వలస న్యాయస్థానాలలో న్యాయవాద వృత్తిని చేపట్టడానికి అవసరమైన పరీక్షలకు చదివి విరుతీర్ణుడై బంగారు పతకాన్ని సాధించి తన కృషి పట్టుదలను నిరూపించుకున్నారు. ఆ తర్వాత మోతీలాల్ నెహ్రూ ఆగ్రాలోని ప్రాంతీయ హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. తదనంతరం హైకోర్టును అలహాబాద్కు తరలించారు. దీంతో మోతీలాల్ కుటుంబం అలహాబాద్ నగరానికి తరలి వెళ్లింది. మోతీలాల్ యుక్త వయసు నాటికే ఆంగ్లం మాట్లాడడం నేర్చుకున్నారు. అలాగే మోతీలాల్ తన పూర్వీకుల అలవాట్ల ప్రకారం భారతీయ భాషలతో పాటు అరబిక్, పార్షియన్, ఉర్దూ భాషలలో ఎక్కువ ప్రావీణ్యం సంపాదించుకున్నారు. మోతీలాల్ 1883లో న్యాయవాద పరీక్షలలో ఉత్తీర్ణుడై కాన్పూర్లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 3 సంవత్సరాల తర్వాత ఆయన తన సోదరుడు నందలాల్ అప్పటికే స్థాపించిన లాభదాయకమైన వృత్తిలో చేరడానికి అలహాబాద్ వెళ్లారు. మరుసటి సంవత్సరం ఏప్రిల్ 1887లో మోతీలాల్ అన్న నందలాల్ నెహ్రూ తన 42 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయనకు 5 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. దీంతో మోతీలాల్ తన 25 ఏళ్ల వయసులో నెహ్రూ కుటుంబానికి ఏకైక పోషకుడయ్యారు. మోతీలాల్ వాదించిన వ్యాజ్యాలలో చాలా వరకు పెద్ద పెద్ద భూస్వామి కుటుంబాలకు సంబంధించిన సివిల్ కేసులు ఉండేవి. దీంతో అతి తక్కువ వయసులోనే అలహాబాద్ పరిసర ప్రాంతాల్లోని ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. తన ప్రాక్టీస్ విజయవంతం కావడంతో 1900 సంవత్సరంలో మోతీలాల్ నెహ్రూ అలహాబాద్ నగరంలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఒక పెద్ద గృహాన్ని కొనుగోలు చేసి దానిని పునర్నిర్మించి ఆనంద్ భవన్ అని పేరు పెట్టారు. 1909 సంవత్సరంలో గ్రేట్ బ్రిటన్ ప్రీవీ కౌన్సిల్లో హాజరయ్యేందుకు అనుమతి పొందడంతో మోతీలాల్ తన న్యాయవాద వృత్తిలో శిఖరాగ్రహానికి చేరుకున్నారు. మోతీలాల్ నెహ్రూ తరచుగా యూరప్ను దర్శించడం కాశ్మీరీ బ్రాహ్మణ సమాజానికి ఆగ్రహం తెప్పించింది. ఎందుకంటే ఆయన సముద్రాన్ని దాటిన తరువాత సాంప్రదాయ ప్రాయశ్చిత్తం చేసుకోవడం లేదా సంస్కరణ వేడుకను నిర్వహించడానికి మోతీలాల్ నిరాకరించారు. ఇది ఎంతో కఠినమైన హిందూ మతాచారం ప్రకారం సముద్రాన్ని దాటిన తరువాత ఒకరు తమ కులాన్ని కోల్పోతారని కాశ్మీరీ బ్రాహ్మణుల ఆచారం. కులాన్ని తిరిగి పొందడానికి కొన్ని ప్రాయశ్చిత్త కర్మలను చేయవలసి ఉంటుంది. 1899లో ప్రాయశ్చిత్త వేడుకను నిర్వహించడానికి మోతీలాల్ నిరాకరించినందుకు ఆయనను కులం నుండి బహిష్కరించారు. అలహాబాద్ నుండి ప్రచురితమయ్యే ది లీడర్ అనే ప్రముఖ దినపత్రికకు డైరెక్టర్ల బోర్డుకు మొదటి చైర్మన్ గా కూడా మోతీలాల్ నెహ్రూ తన బాధ్యతలను నిర్వర్తించారు. 1919లో మోతీలాల్ యొక్క ప్రామాణికమైన స్పష్టమైన ఆలోచనలను జోడించి ఎంతో ఉదారవాదంగా ఉన్న ది లీడర్ పత్రికను 1919 ఫిబ్రవరి 5న ద ఇండిపెండెంట్ గా అనే కొత్త పత్రికను మోతీలాల్ నెహ్రూ ప్రారంభించారు. భారత జాతీయ కాంగ్రెస్లోని కొంతమంది నాయకులలో ఒకరు మోతీలాల్ నెహ్రూ ధనవంతుల జాబితాలో చోటు సాధించుకునే మార్గం పయనించారు. 1918లో మహాత్మాగాంధీ ప్రభావంతో పాశ్చాత్య దుస్తులు, వస్తువులను విడిచిపెట్టి భారత జాతీయ జీవన విధాన శైలిని అవలంబించి తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్న తొలి వ్యక్తులలో మోతీలాల్ నెహ్రూ ఒకరయ్యారు. తన పెద్ద కుటుంబంలోని గృహ అవసరాలను తీర్చడానికి నెహ్రూ అప్పుడప్పుడు తన న్యాయవాద వృత్తిని తిరిగి చేపట్టవలసి వచ్చింది. స్వరాజ్ భవన్ వాస్తవానికి 19వ శతాబ్దపు ముస్లిం నాయకుడు, విద్యావేత్త అయిన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్కు చెందింది. గృహప్రవేశ వేడుకలో అలహాబాద్లోని సివిల్ లైన్స్లో ఉన్న ఈ పెద్ద రాజభవనం లాంటి ఇల్లు భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కలిపి ఉంచే బంధంగా మారుతుందని సర్ విలియం మూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. విచిత్రంగా ఈ ఇంటిని 1900 సంవత్సరంలో మోతీలాల్ నెహ్రూ కొనుగోలు చేశారు. అనూహ్య పరిణామాల మధ్య ఆ భవనం భారతదేశంలో బ్రిటిష్ పాలనను నాశనం చేయబోయే భారత స్వాతంత్ర్య పోరాటానికి ఒక ఊయలగా మారింది. ప్రసిద్ధమైన నెహ్రూ కమిషన్ కు 1928వ సంవత్సరంలో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షత వహించారు. ఇది పూర్తిగా బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైమన్ కమిషన్ కు ప్రతిగా ఏర్పడింది. కేవలం భారతీయులచే రచించబడిన మొట్టమొదటి రాజ్యాంగమైనదిగా ఈ నెహ్రూ నివేదిక చరిత్రపుటల్లో నిలిచిపోయింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడాల మాదిరిగా ప్రజాస్వామ్యంలో భారతదేశానికి ఒక డొమినియన్ హోదాను ఊహించింది. దీనిని భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించగా సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం బలమైన జాతీయవాదులు దీనిని తిరస్కరించారు. బహుళత్వానికి వ్యతిరేకంగా రాజ్యాంగపరమైన రక్షణలు లేకపోవడం భారతీయ ముస్లింలకు ఆమోద్యం కాని ప్రమాదాలను సృష్టిస్తుందనే ఆందోళన కారణంగా ఈ నివేదికను

0: భారతదేశంలోని పలు ముస్లిం నాయకత్వాలు, ముఖ్యంగా మహమ్మద్ అలీ జిన్నా దీన్ని తిరస్కరించారు. మోతీలాల్ నెహ్రూ తన వయస్సు పెరగడంతో పాటు క్షీణిస్తున్న ఆరోగ్య కారణాలతో 1929-31 సంవత్సరాల మధ్య కాలంలో చారిత్రాత్మక సంఘటనలకు ఆయన ఎంతో దూరంగా ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని తన లక్ష్యంగా స్వీకరించింది. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. ఆయనను తన కుమారుడితో పాటు అరెస్టు చేసి పలుమార్లు జైల్లో పెట్టారు. కాని మోతీలాల్ నెహ్రూ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన విడుదలయ్యారు. గాంధీ ఇర్విన్ ఒప్పందానికి దారితీసిన సంఘటనల పరంపరలో ఒక జ్ఞాపకంగా 1931 జనవరి నెల చివరి వారంలో గాంధీజీతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రభుత్వం విడుదల చేసింది. తన చివరి రోజుల్లో తన కుమారుడు జవహర్లాల్ నెహ్రూ, గాంధీ తన పక్కనే ఉండటం మోతీలాల్ నెహ్రూకు ఎంతో సంతృప్తినిచ్చింది. చివరకు మోతీలాల్ నెహ్రూ ఫిబ్రవరి 6వ తేదీ 1931 తుదిశ్వాస విడిచారు. మోతీలాల్ నెహ్రూ భారతదేశపు అత్యంత శక్తివంతమైన రాజకీయ వంశానికి ఒక పితామహుడిగా గుర్తుండిపోయారు. నెహ్రూ వంశం నుండి 3 ప్రధానమంత్రులుగా పదవీ బాధ్యతలు చేపట్టారు. మోతీలాల్ నెహ్రూ మునిమనవళ్లు రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీ భారత పార్లమెంట్ దిగువ సభ అయిన లోక్సభలో సభ్యులుగా ఉన్నారు. వీరిద్దరూ భారత జాతీయ కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మోతీలాల్ నెహ్రూకు నివాళులు అర్పిస్తూ అలహాబాద్ హైకోర్టు బ్రిటిష్ ప్రధాన న్యాయమూర్తి సర్ గ్రీన్వుడ్ మీర్స్ మాట్లాడుతూ, మోతీలాల్ నెహ్రూకు అపారమైన ప్రతిభ ఉండేదని, ఒక న్యాయవాదిగా తన కేసును అత్యంత ఆకర్షణీయమైన రూపంలో ప్రదర్శించే కళ ఆయనలో దాగి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేకంగా మోతీలాల్కు అద్భుతమైన వాక్చాతుర్యంతో పాటు ఆయన ప్రవర్తనలోని ఆకర్షణ వల్ల ఆయన మాటలు వినడంలో ఎంతో ఆనందం కలిగించేది. ఆయన విస్తృతమైన పఠనం, ప్రయాణాలలో ఆయన పొందిన ఆనందం, మోతీలాల్ చాలా ఆహ్లాదకరమైన వ్యక్తిగత సహచరుడిగా ఉండేవారని, ఆయన ఎక్కడ బల్ల వద్ద కూర్చున్నా ఆ బల్లకు ఆయనే అధిపతిగా, అందరి ఆసక్తిని కేంద్ర బిందువుగా ఉండేవారు మోతీలాల్ నెహ్రూ అని సర్ గ్రీన్వుడ్ మీర్స్ కొనియాడారు. మోతీలాల్ నెహ్రూ ఈ న్యాయస్థానంలో చాలా గొప్ప కీర్తిని సంపాదించారని, ఆయన పేరు ఎల్లప్పుడూ ఈ న్యాయస్థానంలో ముడిపడి ఉంటుందని, ఈ న్యాయస్థానం యొక్క సాంప్రదాయాలలో ఒకటిగా నిలిచిపోతుందని కొనియాడారు. అలహాబాద్ హైకోర్టు బ్రిటిష్ ప్రధాన న్యాయమూర్తి సర్ గ్రీన్వుడ్ మీర్స్ మోతీలాల్కు ఘన నివాళులు అర్పించారు.
1: మీరింతవరకు మోతీలాల్ నెహ్రూ జయంతి సందర్భంగా జాతీయోద్యమంలో మోతీలాల్ నెహ్రూ పాత్ర శ్రీ వి వెంకటేశ్వరరావు గారి ప్రసంగం విన్నారు.
2: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2020 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
3: ఈనాటి కార్యక్రమంలో వరకట్న వేధింపుల చట్టం పట్ల మహిళలకు అవగాహన డాక్టర్ ఎద్దనపూడి హేమలత గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
4: మన సమాజంలో ప్రధానంగా స్త్రీలు ఎదుర్కొనే సమస్య అయిన వరకట్నం వేధింపులు, ఇంకా తత్ఫలితంగా వాళ్ళు అనుభవించే గృహహింస వంటి ప్రధానమైన సమస్యలు ఏ విధంగా మహిళలు ఎదుర్కోవాలి, ఇంకా ప్రభుత్వ పరంగా ఈ వరకట్న వేధింపుల చట్టం ఏ విధంగా వాళ్ళకి రక్షణ కల్పిస్తుంది అన్న అంశాల గురించి ఈనాటి కార్యక్రమంలో మనకి వివరాలు తెలియజేయడానికి డాక్టర్ ఎద్దనపూడి హేమలత గారు మనతో పాటు ఉన్నారు. వీరు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల హైకోర్టులో న్యాయవాదిగా చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంతర్జాతీయ మానవ హక్కుల సంఘానికి ముఖ్య సలహాదారుగా కూడా వ్యవహరిస్తున్నారు. నమస్కారం అండి డాక్టర్ ఎద్దనపూడి హేమలత గారు. మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న వరకట్న వేధింపులు వాళ్ళకి

0: ఏ విధమైన రక్షణ కల్పిస్తున్నదండి ఈ వరకట్న వేధింపుల చట్టం ద్వారా?
1: చాలా బర్నింగ్ టాపిక్ అండి ఈ రోజున. ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి, అందరి ఇళ్లలో మనం ఆల్మోస్ట్ ప్రతి ఆల్టర్నేటివ్ హౌస్లో మనం ఈ రోజున చూస్తున్నాము ఈ వరకట్న వేధింపుల కేసు, అలాగే ఈ గృహహింస కేసు. ఏంటంటే కట్నం తీసుకురాలేదని చెప్పేసి అని అత్తగారి తరఫున వాళ్ళు కానీ భర్త కానీ మామగారు అత్తగారు ఆడపడుచులు వాళ్ళ బంధువులు ఎవరైనా వేధిస్తే గనక ఖచ్చితంగా ఈ మహిళ వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఈ రకమైన హింసకి గురి చేస్తున్నారు, నన్ను అధిక కట్నం తీసుకురమ్మని నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళకి తగినటువంటి సహాయం చేస్తారు వాళ్ళు.
0: అయితే గతంలో ఉండే ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 498A ఉన్న ఈ వరకట్న వేధింపుల చట్టం ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 85గా మార్పు చెందింది కదండి, మరి దాని ఉపయోగం ఏ విధంగా ఉంది, దీని వివరాలు తెలియజేస్తారా?
1: అదేనండి, ఇంకా చాలా మంది ఇల్లిటరేట్ విమెన్ అంటే కొంచెం చదువు తక్కువగా ఉన్నటువంటి మహిళలకి ఈ 85 BNS గా మారింది అన్న విషయం ఇంకా అవగాహన లేదు. సో చట్టంలో సేమ్ అదే ఐపీసీలో ఏదైతే 498A అని ఉన్నదో అదే సెక్షన్ దీంట్లో కూడా వర్తిస్తోంది. బట్ చాలా మందికి తెలియక రీసెంట్గా మన చట్టాలు ఏవైతే మార్చారో వాటి మీద అవగాహన లేక ఇంకా ఈ 498A అని అంటున్నారండి. బట్ మేము వాడుకలో ఇప్పుడు మేము కోర్ట్స్లో వాటిలో మేము సబ్మిట్ చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని కూడా 498A అని రాసి మళ్ళీ దాన్ని కూడా 85 BNS కింద మేము మళ్ళీ దాన్ని కూడా బ్రాకెట్లో రాసి మేము చూపిస్తున్నాం అనమాట. కొత్త చట్టాలు ఇంకా అందరికీ కూడా అవగాహన లేదు కాబట్టి, బట్ నేచర్ అయితే అదేనండి, ఆ కంప్లైంట్ యొక్క నేచర్ అయితే అదేనండి.
0: అయితే ఈ వరకట్న వేధింపుల చట్టం 1983లో అమల్లోకి తీసుకొచ్చినప్పుడు, అంటే ఈ 498A అమల్లోకి తెచ్చినప్పుడు మన దేశంలో సామాజికంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయండి?
1: అన్ని సంవత్సరాల క్రితం అంటే ఆల్మోస్ట్ 83 అంటే చాలా ఏళ్ల క్రితం అనమాట. విమెన్ అందరు ఇళ్లలో ఉండేవాళ్ళు, మోస్ట్లీ ఎక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ లేదు. వాళ్ళు ఇంట్లో ఉండి ఈ అత్తగారు మామగారు కొత్తగా పెళ్ళైనటువంటి ఒక స్త్రీ అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఆ కట్నం తీసుకురాలేదు, ఇది తీసుకురాలేదు, నాకు అది చేయలేదు, ఇది చేయలేదని ఒకటే సాధిస్తూ ఉండేవాళ్ళు అనమాట. వీళ్ల కోసమని ఆ రోజున ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఆ అమ్మాయికి కొంత స్వాంతన కొంచెం ఉపయోగపడేటట్టుగా ఆ అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి ఎవరితో చెప్పుకోలేదు, చదువు లేదు, వాళ్ళేమో మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు ఆ అమ్మాయిని. సో అలాంటి వాళ్ళకి ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశం ముఖ్య ఉద్దేశం అదనమాట. సో బయటికి వెళ్ళి వాళ్ళు నా బాధ ఇది అని చెప్పుకునే స్థితి లేదు. అందుకని 1983లో ఈ చట్టాన్ని చేసి కొత్తగా ఇది అందులోకి ఇంప్లిమెంట్ చేసి ఐపీసీలో యాడ్ చేయడం జరిగిందండి. 498A అనేది విదిన్ బ్రాకెట్స్లో పెట్టి ఆ 93కి ఇది కొత్తగా జోడించడం జరిగిందనమాట.
0: అయితే మన సమాజంలో ఎక్కువగా ఈ వరకట్న వేధింపులు అన్నవి మహిళలు ఎదుర్కొనే సమస్య కాబట్టి ప్రత్యేకంగా మహిళల కోసం ఒక జెండర్ బేస్డ్గా దీన్ని తీసుకొచ్చారు.
1: అవునండి, వాళ్ళకు ఉపయోగపడాలి. చాలా మందికి చదువులేనటువంటి వాళ్ళు, కాకపోతే ఈ రోజులో నేను గమనించినటువంటి ముఖ్యమైనటువంటి మార్పు ఏంటంటే చదువుకున్న వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ గృహహింస అలాగే ఈ వరకట్న వేధింపులు జరుగుతున్నాయండి. పూర్వకాలం ఓకే ఇంట్లో ఉండేవాళ్లే పాపం చాలా డెస్పరేట్ ఉమెన్, నేను ప్రాక్టీస్కి వచ్చిన కొత్తల్లో చాలా ఒక 10 ఉండేవాళ్ళు ఈ వరకట్న వేధింపుల కేసులు. ఈ రోజున అంటే దాదాపుగా ఒక 27 అయింది నేను ప్రాక్టీస్లో చూస్తే విపరీతంగా అసలు వేల వేల కేసులు అనమాట. దానికోసం స్పెషల్గా కోర్ట్స్ స్థాపించవలసినటువంటి అవసరం వచ్చింది. ఒక్కొక్క కోర్టులో అదివరకైతే ఒక 10 maximum 10 కేసులు మాత్రమే ఉండేవాడు. ఇప్పుడు మెయిన్ కోర్ట్స్ కేవలం ఈ 498 కోసము అలాగే డొమెస్టిక్ వైలెన్స్ కోసం కూడా పెడుతున్నారండి. అంటే మనం ఏ రేంజ్లో ఈ కేసెస్ అన్నీ పెరిగిపోతున్నాయి, అమ్మాయిలకు కూడా అవగాహన కలిగింది, ఓ నాకు కష్టం వచ్చింది, నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు కనుక నేను వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి నేను ఒక ఇది పొందగలుగుతానని చెప్పేసి అని ఆవిడ అప్రోచ్ అవుతున్నారు.
0: వరకట్న వేధింపుల చట్టం 1953లో ప్రవేశపెట్టిన తర్వాత సుమారుగా 43 అయితే గడిచింది. అయితే ఈ మధ్యకాలంలో సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ మహిళలు కాస్త ముందుకు వెళ్లారు, పురుషులతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు, అలాగే ఆర్థికంగా కూడా మహిళలు కాస్త బలపడిన సందర్భం ఉంది. మరి ఈ నేపథ్యంలో మారిన వాస్తవాలను చట్టం ఏ విధంగా ప్రతిబింబిస్తుందండి?
1: వాస్తవాలు మారినప్పటికీ అమ్మాయి ఉద్యోగం చేసి సంపాదిస్తున్నప్పటికీ కూడా ఈ నేచర్ ఏదైతే ఉందో ఈ అత్తగారు వాళ్ళ వేధింపులు అనేవి ఎక్కడ కూడా తగ్గలేదండి. అవి యాజ్ ఇట్ ఈస్ గానే కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ఒక అడ్డంకి కానే కాదండి. ఆ అమ్మాయి ఉద్యోగం చేయొచ్చు, ఏంటి 7 వస్తున్నావు నువ్వు ఉద్యోగం చేసి, నాకు ఇంట్లో ఎవరు వంట చేసి పెడతారు, ఇప్పటిదాకా తిరిగి వస్తే, ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ కూడా మళ్ళీ ఇంట్లో కొనసాగుతుందండి.
0: అయితే కొన్ని సందర్భాల్లో ఈ 498A సెక్షన్ దుర్వినియోగానికి గురవుతుంది అన్న ఆరోపణలు కూడా వినబడుతున్న నేపథ్యంలో కోర్టులు మొదటిసారి ఎప్పుడు గుర్తించాయండి ఈ వాస్తవాన్ని?
1: 2003 ఒక ముఖ్యమైనటువంటి కేసు అండి ఇది. సుశీల్ కుమార్ శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసులో ఫస్ట్ ఐడెంటిఫై చేశారండి ఈ కేసు 498 అనేది దుర్వినియోగం అవుతోంది. సో అదివరకు ఏం చేసేవాళ్ళంటే ఒక అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ పెట్టగానే పోలీస్ స్టేషన్లో ఇమీడియట్గా నెక్స్ట్ డేనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగేదండి. అత్తగారు మామగారు అమ్మాయి ఎవరి మీద అయితే కంప్లైంట్ పెట్టింది. ఇప్పుడు ఆఫ్టర్ ది 2003 ఏమైందంటే అండి, సో అట్లా ఇమీడియట్గా అరెస్ట్ చేయడానికి వీల్లేదు, వాళ్ళ మీద నేరం ప్రూవ్ అయితేనే వాళ్ళు నిజంగా హింసించారు లేకపోతే కట్నం అడిగారు అన్న మాట ప్రూవ్ అయితేనే మాత్రమే మీరు వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ఛార్జెస్ అన్ని కూడా హస్బెండ్ మీదే ఉంటున్నాయి, అత్తగారు వాళ్ళందరి మీద పెట్టినప్పటికీ కూడా ఇవన్నీ ప్రూవ్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పేసి అని ఒక తీర్పు ఇవ్వడం జరిగిందండి ఆ ప్రత్యేకించి ఆ కేసులో. అక్కడి నుంచి ఇప్పుడు అందరూ కూడా సుప్రీంకోర్టు నుంచి అదే ఫాలో అవుతున్నారండి, అవే గైడ్ లైన్స్ ప్రస్తుతానికి కూడా అవే గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నారండి. ఇమీడియట్గా అరెస్ట్ అనేది చేయొద్దు.
0: అయితే కొన్ని సందర్భాల్లో 498A సెక్షన్ని జ్యుడిషియల్ డైల్యూషన్ అంటే న్యాయపరంగా నీరసపరచడం అంటూ చేస్తున్నారు కదండి,
1: అవునండి,
0: ఈ అంశాన్ని వివరిస్తారా?
1: అంటే కోర్టులు కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే జడ్జి గారు కూడా ఆయన కూడా ఒక హ్యూమన్ బీయింగే, కాకపోతే ఇంటలెక్చువల్ బాగా చదువుకుని బాగా ఇన్ని కేసులు చూసిన మీద వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అని చెప్పగలిగినటువంటి స్థితిలో ఉంటారు. వాళ్ళు కూడా ఇందులో ఈ అబ్బాయి అబద్ధం ఆడుతున్నాడా, ఈ అమ్మాయి అబద్ధం ఆడుతుందా, భార్య చెప్పేది నిజంగా తీసుకోవాలా, భర్త చెప్పేది నిజంగా తీసుకోవాలా అనేటువంటి ఒక డైలమ బాగా వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట. చూద్దాంలేండి చూద్దాంలేండి అని చెప్పేసి అని కేసులు నంబర్ ఆఫ్ డేస్ సాగదీసి ఇయర్స్ టుగెదరు, ఎక్కడైనా వీళ్ళిద్దరు మళ్ళీ కలుస్తారేమో, వీళ్ళిద్దరు మళ్ళీ ఏదైనా వాళ్ళలో మార్పు వస్తుందేమో అని వాళ్ళ చట్టపరంగా కూడా చాలా దూరంగా ఆలోచించి ఇంత టైం తీసుకుంటూ ఆ వ్యవస్థ నీరు గారుస్తుంది అని అంటున్నారు. కానీ ఒక రకంగా మన హిందూ చట్ట ప్రకారం ఏంటంటే విడాకులు తీసుకోవడం కానీ ఇట్లాంటి కేసులు ఏదైనా వచ్చినప్పుడు పిల్లలు ఉంటారు ఒక కేసులో, ఆ అమ్మాయి వెళ్ళి కేసు పెడుతుంది. బట్ ఏంటంటే ఆ పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని జడ్జి గారు ఏం చేస్తారంటే వెయిట్ చేద్దాం అమ్మా కొద్ది రోజులు వెయిట్ చేద్దాం అని చెప్పేసి అని నెంబర్ ఆఫ్ అడ్జోర్న్మెంట్స్ ఇవ్వడము, వాళ్ళకి వాయిదాల మీద వాయిదా తిప్పితే ఎక్కడో అక్కడ వాళ్ళలో మార్పు వస్తుందన్న ఆలోచనతో దాన్ని డైల్యూట్ చేస్తున్నారండి.
0: అయితే దేశవ్యాప్తంగా గణాంకాలు ఏ విధంగా ఉన్నాయండి ఈ 498A సెక్షన్ గురించి ఏ విధంగా చెప్తున్నాయి?
1: ఒక పర్టికులర్ స్టేట్ అనే ఏం లేదండి, అన్ని స్టేట్స్లో కూడా ఈ రోజున బాగా ఇంక్రీజింగ్ డైవర్స్ రేట్స్ ఎక్కువైపోయినాయండి, వెరీ వెరీ హై లెవెల్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ డైవర్స్ రేట్స్ అన్ని. వీటిని కంట్రోల్ చేయకపోతే మాత్రం ఫ్యామిలీస్ అన్ని డిస్టర్బ్ అయిపోయి మన భారతీయ వివాహ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందండి. తప్పుడు కేసులు ఉన్నాయి, అలాగే నిజమైనటువంటి బాధితులు కూడా ఉన్నారండి దీంట్లో. ఆ బాధితులు ఒక పక్కన హస్బెండ్స్ కూడా అవుతున్నారు, ఒక పక్కన అట్ ద సేమ్ టైం లేడీస్ కూడా ఉంటున్నారు. నిజమైన కేసులు 50% అయితే లేని కేసులు 50% రెండు కూడా నా అబ్జర్వేషన్లో మేము చూస్తూనే ఉన్నాం అనమాట కోర్టులో. అలా ఫేక్ కేసులు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి మెయింటెనెన్స్ తీసుకోవడము, అట్లాగే వాళ్ళని ఎట్లయినా బెదిరించాలని ఈ సార్ట్ ఆఫ్ నేచర్ కూడా ఈ ఆడపిల్లల్లో ఎక్కువ కనిపిస్తోందండి నా యొక్క ఈ ప్రయాణంలో.
0: అంటే కన్వెన్షన్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది.
1: అంతేనండి, ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ ఫేక్ కేసు అని తేలిపోతుందండి, లేదు ఫేక్ కేసు కాకపోతే ఖచ్చితంగా 7 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ పడుతుందండి వాళ్ళు. దానిలో డెసిషన్ పరంగా ఎటువంటి మార్పు లేదండి అందులో. ఒకసారి కేసు ప్రూవ్ అయిందంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు శిక్షకి అర్హులే వాళ్ళు ఖచ్చితంగా.
0: అయితే ప్రధానంగా ఈ కేసులో భర్తతో పాటు కుటుంబ సభ్యుల్ని కూడా ఆరోపణల్లో చేర్చబడుతున్నారు కదా, దీని గురించి వివరిస్తారు?
1: అదేనండి, అంతకు ముందు బిఫోర్ 2003 ఉండేదండి అట్లా, ఇమీడియట్ అరెస్ట్ చేయాలి కంప్లైంట్ ఇచ్చినప్పుడు. ఆ కంప్లైంట్లో ఎవరెవరి పేర్లు అయితే చేర్చారో, సపోజ్ ఆడబడుచు ఎక్కడో అమెరికాలో ఉంటుందండి, ఆవిడ పేరు చేరిస్తే ఆవిడ కూడా అరెస్ట్ వారెంట్ వెళ్తుంది. ఆడబడుచు భర్త అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, ఆయనకు కూడా అరెస్ట్ వారెంట్ వెళ్తుంది. బట్ ఇప్పుడు రీసెంట్గా ఏం చేస్తారంటే నోనోనో అట్లా చేయడానికి వీలేదు, వీళ్ళందరి మీద నేరం బలానా రోజున ఇట్లా కొట్టారు తిట్టారు లేకపోతే నన్ను తీసుకొచ్చి దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అంతా మొత్తం కోర్టులో ప్రొడ్యూస్ చేసి నేరం రుజువైతేనే అప్పుడు వీళ్ళందరిని అరెస్ట్ చేయండి అని చెప్పని ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది సుప్రీంకోర్టు. అప్పటి నుంచి ఈ అక్రమ అరెస్టులన్నీ కూడా ఆగిపోయినాయి అన్నమాట. ఇమ్మీడియట్ అరెస్ట్ అనేది స్టాప్ చేసేసారండి. అదివరకైతే అందరిని అరెస్ట్ చేయడము, మళ్ళీ వాళ్ళు బెయిల్ తీసుకురావడం, యాంటిసిపేటరీకి వెళ్ళడము, గవర్నమెంట్ వాళ్ళైతే వాళ్ళ ఉద్యోగాలు పోవడము, ఇట్లా చాలా వస్తువులు పడ్డారండి వాళ్ళు. సో సుప్రీంకోర్టు కూడా దృష్టిలో పెట్టుకుంది ఇలా చేస్తూ ఉండడం వల్ల వీళ్ళ ఉద్యోగాలకి చాలా ప్రమాదం. ఇప్పుడు రేపు పొద్దున అమ్మాయికి మెయింటెనెన్స్ ఇవ్వాలని ఇతనికి ఉద్యోగం ఉంటేనే ఇస్తాడు, ఇక్కడ ఉద్యోగం పోయిన తర్వాత అరెస్ట్ అయిన తర్వాత 1 వీక్ జైల్లో పెడతారు అతన్ని తీసుకెళ్ళి. ఆ పెట్టిన తర్వాత ఇమీడియట్గా 1-3 డేస్ తర్వాత ఉన్నారని ఖచ్చితంగా వాళ్ళని జాబ్లోని తీసేయడం జరుగుతుంది. ఈ ఎఫెక్ట్స్ అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు ఇది కరెక్ట్గా జరగట్లేదు, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 498A అనేది కరెక్ట్గా జరగట్లేదు అని చెప్పని దానిలో కొంచెం మార్పు తీసుకొచ్చింది. ఇమీడియట్గా అరెస్ట్ చేయద్దు, నేరం రుజువు అవ్వాలి.
0: అయితే మీరు అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో స్త్రీలు కూడా తప్పుడు కేసులు పెడుతున్నారు, మరి ఈ నేపథ్యంలో ఈ తప్పుడు కేసులు పెట్టే స్త్రీలకి శిక్ష పడుతోందా అండి?
1: అదేనండి, ఆ ఒక్క చోటే ఇప్పటి వరకు కూడా ల్యాబ్స్ జరుగుతున్నదండి.

0: ఎప్పుడై పెర్జ్యూరీ కింద తప్పుడు కేసులు తప్పుడు ఎఫిడవిట్లు ఇచ్చి అతను కొట్టకుండానే కొట్టాడనో లేకపోతే అడగకుండానే అడిగారనో ఏదో మనసులో దురుద్దేశపూర్వకంగా వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అలా కూడా ఉన్నారు ఆడవాళ్ళందరూ. సో అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఎప్పుడైతే శిక్ష పడుతుందో ఈ రేట్ ఆఫ్ 498 కేసెస్ అనేది ఖచ్చితంగా డౌన్ అవుతుందండి. లేకపోతే గనక అలాగ వాళ్ళు పెడుతూనే ఉంటారు, ఆ హస్బెండ్స్ని కోర్టు చుట్టూ తిప్పుతూనే ఉంటారు. 99% తగ్గిపోతుందండి. ఎప్పుడైతే మీరు పనిష్మెంట్ ఎవరైతే తప్పుడు కేసు పెట్టారో వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే ఆటోమేటిక్గా ఈ నంబర్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద రేట్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది.
1: అలాగే ఇటువంటి తప్పుడు కేసులు ఎదుర్కొన్న భర్తలు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులపై కూడా ఇది ప్రభావం చూపిస్తుంది కదండి.
0: ఖచ్చితంగా ఉంటుందండి. సొసైటీలో ఒక్కొక్కళ్ళు అయితే అసలు తలెత్తుకోలేరు.
1: అయితే ఈ చట్టం వల్ల సమాజంలో ఎటువంటి మార్పు వచ్చిందంటారు?
0: మార్పు ఖచ్చితంగా వచ్చిందండి. ఎందుకంటే కొంతమంది భయపడుతున్నారు ఈ కోర్టులు చుట్టూ తిరగడం మన వల్ల కాదులే అని చెప్పేసి అని. అలాగే జెంట్స్ కూడా బాగా చదువుకుంటున్నారు వాళ్ళు, వీళ్ళు చదువుకుంటున్నారు కాబట్టి బిహేవియర్లో చాలా వరకు కూడా మార్పు వచ్చిందండి. అదివరకులాగా ఉండలేదు మూర్ఖత్వంగా, అట్లాగా చాలా మార్పే వచ్చింది.
1: ప్రధానంగా ఈ గృహహింస చట్టం, అంటే ఏదైతే మహిళలు ఈ వరకట్నం తీసుకురాలేదని మొదలుకొని ఈ గృహహింస అనేది మొదలవుతుంది, మరి ఈ నేపథ్యంలో మహిళలకి ఎటువంటి రక్షణ ఉందండి?
0: అదే, రెండింటికి చిన్న తేడా ఉందండి. 498 అంటే ఇప్పుడు ఈ వరకట్న వేధింపులు అనుకోండి, పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఈ గృహహింస అనేది ప్రొటెక్షన్ ఆఫీసర్, డొమెస్టిక్ వైలెన్స్ కి ఒక ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటారు, ఒక లేడీ ఉంటారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు ఇట్లా ఇబ్బందిగా ఉంది నా భర్త నుంచి, అందులో ఏవైతే కంప్లైంట్లో ఉన్న సారాంశమే ఇక్కడ కూడా ఉంటుంది. కాకపోతే అక్కడ ఏంటంటే కోర్టుకు పెడతారు, ఇక్కడ కూడా కోర్టులోనే ఫైల్ చేస్తారు కేసు. ప్రొవైడెడ్ ఏంటంటే మీకు షెల్టర్ ఇస్తారు దీంట్లో డొమెస్టిక్ వైలెన్స్. సపోజ్ ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, ఆ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఒక ఆర్డర్ పాస్ చేస్తారు, ఈ అమ్మాయికి నెలకి ఇంత ఇవ్వాలి భరణం, తర్వాత ఈ అమ్మాయికి పిల్లలకి ఇంతని మీరు చూడాలి, ఉండడానికి షెల్టర్ ఏర్పాటు చేయాలి, క్లోతింగ్ ఇంతని ఇవ్వాలి అన్న విషయాలన్నీ కూడా ఆ డొమెస్టిక్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్లో చూస్తారండి. ఈ ఇమీడియట్ ఆర్డర్ ఇందులో అయితే పాస్ అవుతుంది, దాంట్లో ఏంటంటే కోర్టు విల్ టేక్ కేర్ ఆఫ్ ద అఫెన్స్ అనమాట.
1: వరకట్న వేధింపుల చట్టం 1983, అలాగే భారతీయ న్యాయ సంహితలో 85వ సెక్షన్, అలాగే ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 498A గురించి మనకి చాలా వివరాలు తెలియజేశారు డాక్టర్ యద్దనపూడి హేమలత గారు. వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంతర్జాతీయ మానవ హక్కుల సంఘానికి ముఖ్య సలహాదారుగా చేస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల హైకోర్టులో న్యాయవాదిగా చేస్తున్నారు. ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు వరకట్న వేధింపుల చట్టం పట్ల మహిళలకు అవగాహన గురించి డాక్టర్ యద్దనపూడి హేమలత గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
3: కార్యక్రమం ఇప్పుడు లలిత గీతం వింటారు.

0: ముఖ్యమంత్రి అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఇంద్రపాలెం కూడలి వద్ద ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, కాకినాడ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, వివిధ ప్రజా ఉద్యమ సంఘాల నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల సామాజిక న్యాయం కోసం ఎంతగానో పోరాటం చేశారని కొనియాడారు. కాకినాడ జిల్లాలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని ఏప్రిల్ 18వ తేదీ జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జీజీహెచ్ వైద్యాధికారులతో కలిసి జీజీహెచ్ లోని వివిధ వార్డుల్లో పర్యటించారు. వార్డుల్లోని వసతులను పరిశీలించి పేషెంట్స్ తో మాట్లాడి ఆసుపత్రి ద్వారా అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తొలుత జిల్లా కలెక్టర్ జీజీహెచ్ లోని వంగాగీత బ్లాక్ లో ఎమర్జెన్సీ వార్డు, నూతనంగా నిర్మించిన ట్రామా కేర్ మెడికల్ వార్డు, సర్జికల్ వార్డులో గుండె జబ్బులు, ఆర్థోపెటిక్ వార్డులను పరిశీలించారు. చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి ఆసుపత్రిలోని సదుపాయాల వివరాలను ఆరా తీశారు. జీజీహెచ్ కు వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించాలన్నారు. ఆసుపత్రి పరిసరాలతో పాటు వార్డులలో పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగుపరచాలని ఆయన సూపరింటెండెంట్ ను ఆదేశించారు. అగ్ని ప్రమాదాలు, వరదలు, ఇతర విపత్తుల సందర్భాలు ఆస్తి ప్రాణ నష్టాలు జరగకుండా విశేష సేవలు అందిస్తున్న అగ్నిమాపక సిబ్బంది సేవలు వెలకెట్టలేనివని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ పేర్కొన్నారు. జాతీయ అగ్నిమాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా అగ్నిమాపక అధికారి కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అగ్నిమాపక సిబ్బంది గౌరవ వందనాన్ని జిల్లా కలెక్టర్ స్వీకరించారు. అగ్నిమాపక సేవా దినోత్సవం సందర్భంగా గత సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా అగ్నిమాపక శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణ లో అమరులైన వారికి జిల్లా కలెక్టర్ అంజలి ఘటించారు. జనగణన 2027లో భాగంగా స్వీయ గణన నమోదు కార్యక్రమంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్, ఎస్పీ బిందు మాధవ్ కాకినాడ కలెక్టరేట్ లో స్వీయ గణన నమోదు ప్రక్రియను పూర్తి చేశారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు సెన్సస్ పోర్టల్ నందు కుటుంబ యజమానులు వారి స్వీయ వివరాలు భారత ప్రభుత్వ వెబ్సైట్ లో స్వయంగా నమోదు చేసుకునేలా ప్రజలందరికీ అవకాశం కల్పించింది అన్నారు. ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రవర్తనకర్త, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థుల నైతిక విలువల సలహాదారు పద్మశ్రీ సాగంటి కోటేశ్వరరావు వారి సతీమణితో కలిసి గురువారం కాకినాడ రూరల్లోని తమ స్వగృహంలో స్వీయ గణన చేపట్టారు. కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు జనగణన టీం సమక్షంలో తన మొబైల్లో విజయవంతంగా స్వీయ గణన పూర్తి చేసి సాగంటి కోటేశ్వరరావు అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగణన అనేది దేశ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణానికి పునాది వంటిదని, ఖచ్చితమైన జనగణన గణాంకాల ఆధారంగా ప్రభుత్వాలు భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తాయని, అందువల్ల ప్రజలందరూ ఉత్సాహంగా బాధ్యతతో వ్యవహరిస్తూ జనగణనలో తప్పనిసరిగా పాల్గొనాలని, ప్రభుత్వం అందిస్తున్న స్వీయ గణన సౌకర్యాన్ని వినియోగించుకుని సులభంగా ఈ ప్రక్రియను తమ సెల్ ఫోన్ల ద్వారా పూర్తి చేయవచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సముద్రంలో మత్స్య సంపద పరిరక్షణకు గాను ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో బోట్లపై వేటను నిషేధించింది. దీనివల్ల మత్స్యగారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని, ప్రభుత్వం అర్హులైన ప్రతి మత్స్యగారి కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున మత్స్యకారుల సేవలో భాగంగా వృత్తి చెల్లించనున్నట్టు జిల్లా మత్స్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ విన్నాం. మరిన్ని అంశాలతో వచ్చే నెలలో కలుద్దాం. రచన పివి వరప్రసాద్, కాకినాడ జిల్లా.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
3: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనం.

0: లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: కార్యక్రమం ఇప్పుడు ముందుగా వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన దేవుళ్ళ చిత్రం నుంచి. ఈ పాట సంగీతం వందేమాతరం శ్రీనివాస్, సాహిత్యం జన్నవీతుల రామలింగేశ్వరరావు.

కార్యక్రమం ఇప్పుడు వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన మరణ మృదంగం చిత్రం నుంచి. గీత రచన వేటూరి.

కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పడిన పసివాడి ప్రాణం చిత్రం నుంచి ఈ పాట, గీత రచన వేటూరి.

మీరు ఇంతవరకు చిత్రతరంగిణి చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానం వింటారు. ముందుగా ఎంత నేర్చినా సావేరి రాగం ఆది తాళం పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ గారి రచన వినండి.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానం విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా టిప్పు హరిణి పాడిన నువ్వు నాకు నచ్చవు చిత్ర నుంచి పాట, గీత రచన సిరివెన్నెల.

0: కార్యక్రమంలో చివరిగా కేకే చిరంజీవి పాడిన శంకర్దాదా ఎంబీబీఎస్ చిత్రం నుంచి ఈ పాట, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను, ఎన్నో కళ్ళు కన్నాను, ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది.

0: మరి తర్వాత ఏమైంది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

0: ఆకాశవాణి.
1: కృత్రిమ మేధ సాంకేతికతపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ప్రస్తుత కాలంలో కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే మాటను ఎక్కువగా వింటున్నాం. ఏఐ అంటే మానవుడు సృష్టించిన ఒక సాంకేతికత. ఇది కూడా ఒక మనిషిలాగే ఆలోచించి నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కృత్రిమ మేధ వలన మానవ జీవనం మరింత సులభతరమవుతుంది అంటూ, ఉత్పాదకత పెరుగుతుందని, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని అంటూ, ఇక భవిష్యత్తు అంతా కూడా కృత్రిమ మేధదే అని ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం. అసలు ఈ కృత్రిమ మేధస్సు అంటే ఏమిటి? దీని వలన ప్రయోజనాలు, ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి? ఏఐ వలన కొన్ని రంగాలకు సంబంధించిన ఉద్యోగాలు తొలగిపోతాయని కొందరంటుంటే, కాదు కాదు, ఏఐ వలన

0: నూతన ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని, అన్ని రంగాలకు ఇది నూతన మెలకువలు అందిస్తూ మానవులకు మరింత తోడ్పాటును అందిస్తుందని భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇలాంటి ఈ నేపథ్యంలో వీటన్నిటి గురించి మనకు వివరించడానికి మన ఆకాశవాణి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఉడతా రమేష్ గారు, ఆర్విటెక్ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్. అమెరికా, బ్రిటన్, జర్మనీ, సింగపూర్ మరియు మలేషియా వంటి దేశాలలో గత 16 సంవత్సరాలు పనిచేసి విదేశాల నుండి తిరిగి వచ్చారు. 21 సంవత్సరాల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో ఆయన ఆర్విటెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సాఫ్ట్వేర్ సంస్థని స్థాపించారు. ఆయన అధునాతన ఏఐ ఆధారిత స్కిల్ డెవలప్మెంట్ కి తోడ్పడే కోడ్ నౌ అనే వెబ్సైట్ యొక్క వ్యవస్థాపకులు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రమేష్ గారు.
1: నమస్తే అండి.
0: రమేష్ గారు, ముందుగా కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటో మా శ్రోతలకి తెలియజేయండి.
1: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనకి చాలా ఎంకరేజింగ్ గా ఉంటది. ఇప్పుడు ప్రతి చోట ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరు ఒక నానుడు అయిపోయింది. అంతా ఏఐ క్రియేట్ చేసింది. ఏఐ ఈజ్ కమింగ్ అంటే ఏంటో మనం చూద్దాం. మనకి ఇప్పటి వరకు ఒక డిజిటల్ సిస్టమ్స్ అంటే కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది తెలుసుకున్నాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రోగ్రామ్ చేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కంప్యూటర్కి ఇలా పనిచేయమని, అంతవరకు అవుతుంది. కానీ ఏఐ అంటే ఈ క్రియేట్ అయిన డేటా ఉంటుంది, అది బిజినెస్లో కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు, లేకపోతే మీడియాలో కావచ్చు, ఎక్కడైనా ఉన్న డేటా నుంచి కంప్యూటర్స్ నేర్చుకుంటాయి. నేర్చుకొని దాని నుంచి కొన్ని ప్రిడిక్షన్స్ ఇస్తాయి. ఇది ఎలా ఉంటుందంటే, మనము ఒక బుక్ చదివి దాని గురించి ఒక 2 పారాగ్రాఫ్ సమరీ రాయమంటే ఎలా రాయగలుగుతామో ఏఐ అనే సిస్టమ్ అనేది అట్లా చేయగలదు. మనము అనుకుంటున్నట్లు ఏఐ అని అంటే ఓన్లీ రోబోట్స్ లేకపోతే మెషిన్స్ అట్లా ఏమి కాదు. ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఏఐ వాడుతున్నాం. బహుశా మనకు తెలియదు, గత 10 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ అందరూ వాడుతున్నారు. ఉదాహరణకి ఫోన్ ఫేస్ రికగ్నిషన్, మొబైల్ ఫోన్ ఉంది, మన ఫేస్ చూసి ఆటోమేటిక్ గా ఫోన్ అన్లాక్ అవుతుంది. అది ఏం సిస్టమ్? అది ఏఐ సిస్టమ్.
0: సార్, ఇప్పుడు మనం చూసుకుంటే ఆల్రెడీ మనం డిజిటల్ రంగంలో ముందుకు వెళ్తున్నాము. అసలు ఏంటి డిఫరెన్స్ ఏంటి ఈ డిజిటల్ రంగానికి ఏఐకి?
1: చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇంత డిజిటల్ లిటరసీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చాలా అడ్వాన్స్మెంట్ లో ఉన్నప్పుడు కొత్తగా ఏఐ వచ్చి ఏం చేస్తుంది? అసలు ఏఐ అవసరమా? ఇవి చూస్తే 2019లో కరోనా విపత్తు వచ్చింది. అప్పుడు ఏఐ ఇంత అడ్వాన్స్ అయిందా అంటే లేదు. కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఈ రోజు ఎందుకు మనం ఏఐ వింటున్నామంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి, దాని గురించి తర్వాత వెళ్దాం. ఏఐ వలన రీసెర్చ్ అనేది చాలా ఫాస్ట్ అవుతుంది. ఎట్లాగా అంటే కొన్ని 100,000 పేజీల్లో నిక్షిప్తమైన సమాచారం, ఆ ఇన్ఫర్మేషన్ని డిఫరెంట్ యూనివర్సిటీస్ వాళ్ళు, రీసెర్చ్ ల్యాబ్ల వాళ్ళు రీసెర్చ్ చేసిన, ప్రొడ్యూస్ చేసిన డేటాని ఇంకొక చాట తేలికగా వాడుకో. ఏఐని ఈ రీసెర్చ్ని మొత్తం సమ్మరైజ్ చేసి మాకు ఒక 10 పాయింట్లు అర్థమయ్యేటట్లు ఇవ్వమంటే ఇవ్వగలరు. అట్లాగే ఉదాహరణకి మనం తీసుకుందాం, టెక్నాలజీ అనేది ఎప్పుడూ డెవలప్ అవుతానే ఉంటుంది. ఉదాహరణకి మనం తీసుకుంటే ఫిజికల్గా ఉన్న విషయాలు అయితే మనకు చాలా తేలికగా అర్థమవుతాయి. కంప్యూటర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏఐ అనేది మనకి కంటికి కనపడదు కాబట్టి దాన్ని మనం గుర్తించలేము. ఉదాహరణకి ఒక మనిషి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలంటే 100 సంవత్సరాల క్రితం ఓన్లీ నడిచిచే వెళ్ళగలిగి, తర్వాత గుర్రము ఏదో ఒక జంతువుని యూస్ చేసుకుని వెళ్ళేవారు. ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఎడ్ల బండిలోనూ ఇట్లా చేసేవాళ్ళు. అక్కడితో ఆగిపోయామా? దాని తర్వాత సైకిల్ వచ్చింది, మోటార్ సైకిల్స్ వచ్చినాయి, దాని తర్వాత కార్లు వచ్చినాయి, తర్వాత సూపర్ కార్లు కూడా వచ్చినాయి. ఇవాళ మనం చూస్తే ఇండియాలో మన రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అడ్వాన్స్మెంట్ ఉంటుంది. అంటే వచ్చే ఎక్స్ప్రెస్ వేస్ యూ కెన్ డ్రైవ్, చాలా స్పీడ్గా వెళ్ళచ్చు. ఆ సిస్టమ్స్ అంత వచ్చినప్పుడు అంత స్పీడ్ని తట్టుకోగలిగే సిస్టమ్ కూడా మన దగ్గర ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కార్లు తీసుకున్నాం, కార్స్లో చాలా స్పీడ్ వెళ్తున్నాం. మరి ఎంత స్పీడ్ వెళ్ళావో అంత స్పీడ్గా ఆగగలగాలి కదా, అన్ని ఫాస్ట్గా కంట్రోల్స్ మనం అప్లై చేయగలగాలి కదా. అలా చేయకోకుండా, బ్రేక్ వేయకోకుండా వెళ్తే ఏమవుతాం? ఎంత అయితే ఫాస్ట్గా మనం డెవలప్మెంట్ జరుగుతుందో దాన్ని కంట్రోల్ చేసే సిస్టమ్స్ కూడా కావాలి. ఆ సిస్టమ్స్ బిల్డ్ చేసేది ఏఐ.
0: రమేష్ గారు, మీరు చెప్పినట్లు టెక్నాలజీ అనేది కనిపించదు మనకి, ఇలా దాన్ని గమనించలేము అనేసి అన్నారు కదా. డిజిటల్ సాంకేతికత అభివృద్ధి చెందుతుండటం వలన సమాచారాన్ని సేకరించడం అనేది చాలా ఈజీ అయిపోయింది. ఒకప్పుడు ఖచ్చితమైన సమాచారం కోసం మనం న్యూస్ పేపర్స్ కానీ గ్రంథాలయాలు ఇలా వెళ్తూ ఒక ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు కొత్తగా ఏఐ వచ్చేసింది, మరి దీనివల్ల సృజనాత్మక ఆలోచనపై ఎలాంటి ప్రభావం ఉండబోతుందంటారు?
1: సృజనాత్మకత అంటే ఎట్లా ఉంటుంది అంటే, ఏఐ అనేది ఒక పుస్తకం రాయలేదు, మనం మాట్లాడుతుంది ఏంటంటే ఒక పుస్తకంలో నుంచి ఒక పేజ్ ని సమరైజ్ చేయమంటే ఏఐ చేస్తుంది. అంతేగాని ఏఐ పుస్తకం

0: తిప్పి రాయట్లేదు, అది అడగట్లేదు. ఏఐ అనేది ఎప్పుడైనా కూడా మనకి అసిస్టెంట్, అది మనం మర్చిపోకూడదు. ఎప్పుడు ఎప్పుడు ఏఐ ఇవి టూల్స్ మన ప్రొడక్టివిటీ, మనం అది ఇండస్ట్రీలో అయితే ఉత్పాదకత అంటాము, మనుషులు మనం కామన్గా చేసుకునే పనులు అయితే ఒక అసిస్టెంట్ అంటాం. ఇవి అసిస్టెంట్గా పనిచేసి తప్పిస్తే ఇవి వచ్చేసి మన సృజనాత్మకతని ఎప్పుడు దెబ్బతాయి.
1: రమేష్ గారు, ఇప్పటికే కృత్రిమ మేధస్సును కొన్ని రంగాలైతే ఉపయోగిస్తున్నాయి. చెప్పాలంటే తయారీ రంగం, విద్యా రంగం, మీడియా రంగం, భారత రక్షణ రంగం కూడా ఏఐనైతే ఉపయోగిస్తుంది. మరి ఇలా అన్ని రంగాల్లో ఏఐ ప్రధాన పాత్ర పోషిస్తుంది. మరి మానవుడు ఆవిష్కరించిన ఈ సాంకేతికత ఎల్లప్పుడూ మానవుడికి అనుకూలంగానే ఉంటుందా?
0: ఇక్కడ కొత్తగా సిటీస్లో, మెట్రోపాలిటీస్లో ట్రాఫిక్లో ఇంతకుముందు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండే, ఇప్పుడు ఆ ప్లేస్లో ఏముంటాయి మనకి వీడియో కెమెరాస్ ఉంటాయి. బికాస్ జనం ఎక్కువ పెరుగుతున్నారు, యూనో ట్రాఫిక్ పెరుగుతుంది, అండ్ మేబీ టు కంట్రోల్ ద క్రైమ్ ఇట్లాంటివి కావచ్చు. వీడియోతో క్యాప్చర్ చేసిన డేటాని ఒక మనిషిని కూర్చోపెట్టి ఇదిగో ఈ దారిలో ఒక నెంబర్ ఉన్న వెహికల్ వెళ్ళింది, ఎప్పుడు వెళ్ళింది చెప్పమంటే వాళ్ళు 10 గంటల రికార్డ్ అయితే 10 గంటల వీడియో చూడాల్సిందే. కానీ అదే ఏఐ అంటే మేబీ ఒక 4-5 సెకండ్లలో ఆ పర్టికులర్ మనం ఏదైతే వెతుకుతున్నామో అది ఇస్తుంది. ఇది కంప్యూటర్ వలన సాధ్యమవుతుందా అంటే సాధ్యమయ్యేది. కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అక్కడ ఏంటంటే మనం ప్రోగ్రామ్ చేసిందే ఉంటుంది. ఏఐ అనేది తనంతటా సొంతగా ఆలోచించగలదు. ఎట్లా ఆలోచిస్తుంది? ట్రైనింగ్ ఇస్తారు ఏఐ సిస్టమ్ని. ఏఐ సిస్టమ్స్ని ఏఐ మోడల్స్ అంటాం. ప్రతి ఒక్క మోడల్ చాలా హైలీ క్వాలిఫైడ్ పీపుల్, ఎట్లాంటి వాళ్ళు అంటే పిహెచ్డి చేసిన వాళ్ళు, ప్రతి ఒక్క రంగంలో చాలా నిష్ణాతులైన వాళ్ళు, వాళ్ళంతా కలిసి ఒక పెద్ద సంస్థగా లేకపోతే స్వతంత్ర కాంట్రిబ్యూటర్స్గా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసి ప్రతి ఒక్క ఈక్వేషన్ ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలని కొన్ని సంవత్సరాలుగా అంటే కనీసం ఒక 15-20 సంవత్సరాలుగా బిల్డ్ చేసుకుంటా వస్తే మనం దాని ప్రతిఫలం చూస్తున్నాం. ఇంకొక విషయం, ఏఐ ఎక్కడ లేదు ఈరోజు అని అంటే దాదాపు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రకంగా మనం బెనిఫిట్ పొందుతున్నాం. ఉదాహరణకి మనం చాలామంది ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ కానీ యూట్యూబ్ చూడటం కానీ మీరు చూస్తే మనకి ఇష్టమైనవి మనకు నచ్చినవే రికమెండేషన్స్లో వస్తూ ఉంటాయి. ఎట్లా వస్తుంది? మనం అనుకోవచ్చు కంప్యూటరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఓన్లీ ఆ టైటిల్స్ ఉంటాయి, ఆ టైటిల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది అని అనుకుంటాం. కాదు, అది ఒక 10-15 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అంతా ఏఐ ఒక వీడియోలో కంటెంట్ కంప్లీట్గా ప్రాసెస్ చేసి దాన్ని ఇంకొక వీడియోలో మ్యాచ్ చేసి మన ప్రిఫరెన్స్, వీళ్ళకి ఇట్లాంటివి ఇష్టము, దే లైక్ ఇట్, సో అది తీసుకొచ్చేస్తున్నారు. మనం ఇంకొక రంగం ఏదన్నారు మీరు,
1: విద్యా రంగం, హెల్త్ సెక్టార్ కానీ చాలా రంగాలు ఉన్నాయి మనకి. ఇలా
0: ప్రతి రంగంలో హెల్త్ అనేది మన మానవాళికి ఏఐ చేసే ఒక అద్భుతమైన సెక్టార్, బెనిఫిట్ చేసే సెక్టార్ ఏంటంటే హెల్త్ కేర్. హెల్త్లో ఫస్ట్ అర్లీగా డిసీజ్ని డిటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ చెప్తూ ఉంటారు త్వరగా వస్తే బాగుండేది అని. కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి, తర్వాత టీబీ ఇట్లాంటివి అర్లీ స్టేజ్ స్టేజ్ 1లో డిటెక్ట్ చేస్తే యూ కెన్ ట్రీట్ దోస్. ఏఐ ఏం చేస్తుందంటే పేషెంట్ ఇన్ఫర్మేషన్ వేల కొద్ది వేరే పేషెంట్లు ఉన్న వాళ్ళ డేటాని మ్యాచ్ చేసి సుమారుగా ఈ 10 మందికి, ఈ 50 మందికి, ఈ 100 మందికి ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఈ మెడిసిన్ వాడటం మూలంగా తగ్గింది కాబట్టి అట్లా రికమెండ్ చేయొచ్చు. మీరు గమనిస్తే లాస్ట్ మంత్లో ఫిబ్రవరి నెలలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఆర్గనైజ్ చేస్తున్నాం మనం. అక్కడ ఒక వన్ ఆఫ్ ద ఎగ్జిబిటర్స్ మన ఇండియా నుంచి డెవలప్ చేసిన సిస్టమ్ వాళ్ళు ఒక స్టాల్ పెట్టారు. ఇది ప్రామినెంట్గా రికగ్నైజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఏఐ సెక్టర్. తర్వాత మనం అగ్రికల్చర్లో తీసుకుంటే ఇవాళ ఉన్న ఆటోమేషన్ అగ్రికల్చర్లో మనం ఏం చూస్తామంటే ట్రాక్టర్లు ఉన్నాయి, తర్వాత పంపింగ్ మిషన్స్, ఆటోమేటిక్ పంపింగ్ మిషన్స్ ఉన్నాయి, ఇప్పుడు కొంత డ్రోన్స్ కూడా అంటున్నారు. కానీ ఏఐ టెక్నాలజీతో ఎలా ఉంటుందంటే ఆల్రెడీ పశ్చిమ దేశాల్లో వాడుతున్నారు ఏఐ సెన్సార్స్. ఏ కొమ్మకి తెగులు ఉంది, దాంట్లో ఎన్ని ఆకుల వరకు తెగులు ఉంది, అక్కడ వరకు వెళ్ళి వాటి వరకే స్ప్రే చేస్తుంది. బీట్ పెస్టిసైడ్ కావచ్చు, వాట్ ఎవర్ సప్లిమెంట్స్ అవి చేస్తాయి. సో దాని వల్ల ఏమవుతుంది, వాడే మందులు తగ్గుతాయి, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇది రెండో విషయంకి వస్తే ఏఐ అనేది ఆలోచించగలదు. ఈ రోజు వాతావరణం ఇలా ఉండి 2 రోజుల క్రితం వర్షం పడినప్పుడు మన నేలలో ఎంత తేమ ఉంది, ఇవంత సెన్సర్స్ ద్వారా తీసుకున్నప్పుడు ఒక డెసిషన్ తీసుకొని అవసరమైనంత వరకే నీరు సప్లై చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే సుమారుగా రీసెర్చ్ లో ఏంటంటే 50% కన్నా ఎక్కువ వాటర్ ని పొదుపు చేయొచ్చు. ఒకటి. రెండోది వేస్ట్ చేయి, అవసరం లేదు. అంటే ఇండైరెక్ట్ గా ఏమవుతుందంటే అంత వాటర్ ని వేస్ట్ అవ్వటం, దానికి కావాల్సిన పవర్ వాడటం, ఆ ఇంపాక్ట్. ఇంకొకటి అంటే ఒక ప్రతి ఒక్కదానికి వేవ్స్ లాగా ఒక ఎఫెక్ట్ కి ఇంకొక కరస్పాండింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. డిఫెన్స్ ఈజ్ అ మోర్ అడ్వాన్స్డ్. బహుశా డిఫెన్స్ లో ఎంత అడ్వాన్స్ ఉంటుంది అంటే మనకి తెలియకపోవచ్చు అంత అడ్వాన్స్మెంట్ ఉంది. సో మనం యాంటీ డ్రోన్ మిసైల్స్ అంటున్నాము, ఇవంతా ఇస్ అ సెన్సార్ బేస్డ్. ప్లస్ ఎంత సెన్సార్ ఉన్నా కూడా ఈరోజు ఏంటంటే వెళ్ళి ఎవరో ఒకరు మళ్ళీ ఒక స్విచ్ కంట్రోల్ వేయాలి. బట్ ఏఐ అన్నప్పుడు ఇది ఆటోమేటిక్ గా ఆ డెసిషన్ తీసుకుని ప్రతి ఒక్క పర్సన్ వాళ్ళకి ఏం తెలుసు ఏం తెలియదు అనేది ఏఐ అర్థం చేసుకుంటుంది. వాళ్ళకి పక్కన కూర్చొని ఒక ట్యూటర్, ఏఐ ట్యూటర్ కూర్చొని వాళ్ళకి స్టెప్ బై స్టెప్ నేర్పిస్తే ఎట్లా ఉంటుందో ఒక టీచర్ కూర్చొని, అట్లాంటి సిస్టమ్స్ ఉన్నాయి మనకి. మా ఒకటే కాదు, చాలా కంపెనీలు ఇలాంటివి బిల్డ్ చేస్తున్నాయి.
1: సార్, ఏఐ అభివృద్ధి చెందుతున్న కొద్ది కూడా కొన్ని ఉద్యోగాలు అందుబాటులో ఉండకపోవచ్చు అనేసి, అలాగే ఏఐ వల్ల ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది అంటూ కూడా కొందరిలో చాలా సందేహాలున్నాయి. మరి రమేష్ గారు, దీనికి మీ సమాధానం ఏమిటి?
0: ఆందోళన అనేది తప్పనిసరిగా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి కూడా, టెక్నాలజీ అనేది ఎప్పుడైనా అభివృద్ధి చెందినప్పుడు కొంత బ్యాలెన్సింగ్ అనేది ప్రపంచంలో ఎక్కడైనా కూడా, ఒక టెక్నాలజీ కాదు ప్రతి మార్పుకి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు సేమ్ అలాగే అందరికి జాబులు పోతాయని, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావడానికి ముందు ఉత్పాదకత ఎంత ఉంది, ఈ రోజు ఎంత ప్రొడక్షన్ ఉంది, ఎంత మంది చేస్తున్న, ఇన్ని మిషన్స్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి రైతులకి టయానికి ఎరువులు దొరకట్లేదు అంటున్నారు. ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎందుకు దొరకట్లేదు అంటే ముడి సరుకులు లేదు. ముడి సరుకు ఎందుకు లేదనంటే లాజిస్టిక్స్ లేదు. లాజిస్టిక్స్ ఎందుకు లేదనంటే వేరియస్ ఫ్యాక్టర్స్. ఇవంతా ఏంటంటే ఒక సప్లై చైన్, ఒక కంప్లీట్ సైకిల్ బిల్డ్ అయితేనే మనం ఇవాళ ఉన్న పరిస్థితికి నడుచుకోగలుగుతాం. సో ఇప్పుడు జాబ్స్కి వస్తే, ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో జాబ్స్ పోతాయి అనుకున్నాం. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది, అప్పుడు కూడా జాబ్స్ పోతుంది అనుకో. సుమారుగా 1990s 1990 ఆ టైంలో తీసుకుంటే సాఫ్ట్వేర్ బాగా డెవలప్ అవుతూ ఉంది. 2000s బాగా అందరికి రీచ్ అయింది. అప్పుడు ఎట్లా ఉండేదంటే భయం. ఏఐ వలన కూడా కొన్ని జాబ్స్ అనేవి పోయే అవకాశాలు ఉన్నాయి. అవి ఎట్లాంటి జాబ్స్ పోతాయి అని అంటే, ప్రొడక్టివిటీ లేని రిపీటేటివ్ సేమ్ అదే పని చేయాల్సి వచ్చినప్పుడు చేసేవాళ్ళకి కూడా అంత ఇష్టం ఉండదు, కానీ తప్పనిసరిగా చేస్తారు. ఇలాంటి రిపీటేటివ్ వర్క్స్ ని ఏఐ ఆటోమేషన్ చేస్తారు. సో అవి తగ్గొచ్చు. అంటే ఉదాహరణకి క్లర్క్స్, డేటా ఎంట్రీ చేసేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారంటే ఏఐతో బిల్డ్ చేసిన సిస్టమ్తో చాలా ఎఫిషియెంట్గా డేటా ఎంట్రీ చేస్తారు. అట్లాంటివి వాడుకుంటారు. ఇప్పుడు క్యాలిక్యులేటర్ వాడుకునేవాళ్ళు, బుక్లో రాసేవాళ్ళు క్యాలిక్యులేటర్ వాడుకున్నారు, కంప్యూటర్ వాడుకున్నారు, దెన్ దే ఆర్ గోయింగ్ టు యూజ్ ఏఐ బేస్డ్ సిస్టమ్ వాడుకుంటారు అట్లాగే. సో ఇంకొక పాయింట్కి వస్తే, మరి జాబ్స్ పోతే ఏంటి పరిస్థితి అంటే, ఇది మనం ఇవాళ కొత్తగా అనుకుంటుంది కాదు. మన గవర్నమెంట్ అండ్ గ్లోబల్గా కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఆల్రెడీ దే హ్యావ్ డన్ ద రీసెర్చ్. మన గవర్నమెంట్ మన ఇండియాలో నాస్కమ్ ప్రకారం ఏంటంటే ఇవాళ ఏఐ బేస్డ్ సుమారుగా 600,000 మంది ట్రైన్ ఇంజనీర్స్ ఉన్నారు మనకి. 2027 12,50,000 మంది కావాలి. అంటే ఇంకా 6.5 లక్షల మంది కావాలి. జాబులు ఎక్కడ పోతున్నాయి? జాబులు క్రియేట్ అవుతాయి.
1: రమేష్ గారు, మరి ఇలాంటి ఏఐ రంగంలో పట్టు సాధించాలంటే, ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు పొందాలంటే ఎటువంటి విద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయి? యువత ముందు నుండి ఏ విధంగా ప్రణాళిక చేసుకోవాలో వివరించండి.
0: మనం ఇక్కడ చూస్తే ఏఐ అనేది ఇప్పుడు దాదాపు ప్రతి యూనివర్సిటీలో ఏఐ స్పెషలైజేషన్ కోర్స్ అనేది ఆల్రెడీ ఉంది. కాకపోతే అది ఒక్క కంప్యూటర్ రంగంలోనే మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫోటో తర్వాత వీడియో క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇవాళ వాళ్ళు ఏఐ యూజ్ చేసుకొని ఎంత అద్భుతమైన వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. ఇవాళ ఎలా ఉందంటే, కొన్ని పెళ్లి వీడియోస్ చూస్తుంటే మూవీ కన్నా బెటర్గా ఎడిట్ చేస్తున్నారు. ఎందుకని వాళ్ళు చేయగలుగుతున్నారు? దాని కింద ఉన్న టెక్నాలజీ. ఇవాళ ఏఐ అనేది మనం చూస్తే ఓన్లీ కంప్యూటరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి అప్లై చేయకూడదు. ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ సెక్టర్లు, ప్రతి స్ట్రీమ్లు, బిఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, లా కావచ్చు, అందరికీ అవసరం. కంప్యూటర్ని ఎలా అయితే వాడుకుంటున్నామో ఏఐని కూడా ప్రతి ఒక్కరు ఏదో ఒక టైంలో వాడుకుంటాం. ఉదాహరణకి మనం మన సెంట్రల్ గవర్నమెంట్ని తీసుకుంటే, ఈ కోర్ట్ అనే ఒక ఏఐ సిస్టమ్ బిల్డ్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. ప్రతి ఒక్క కోర్టు ఇచ్చే తీర్పు ఎట్లా ఉంటుంది? ఇది ఇంగ్లీష్లో ఉంటుంది. మరి కామన్ మ్యాన్కి ఎట్లా అర్థమవుతుంది? మనం వెళ్ళి లాయర్ గారిని అడగాలి, ఆయన చెప్తారు. 10 పేజీల డాక్యుమెంట్ ని 2 ముక్కల్లో చెప్తారు. అదే ఆ డాక్యుమెంట్ ని మీరు క్లియర్ గా మీకేం కావాలి, 10 పేజీల డాక్యుమెంట్ చదవటం అంత తేలిక కాదు, కష్టమే, దాన్ని తెలుగులో చదవగలిగే రెండు మనకి దాంట్లో క్వశ్చన్స్ ఉంటాయి. మళ్ళీ లాయర్ గారికి ఫోన్ చేసామనుకో అందుబాటులో ఉండకపోవచ్చు. అదే ఏ అసిస్టెంట్ ఉందనుకోండి, మీరు 10 క్వశ్చన్లు కాదు 20 క్వశ్చన్లు అడిగినా కూడా మీరు ఎలా అడిగితే దానికి వివరంగా ఆన్సర్ చేస్తారు.
1: ప్రపంచ దేశాలు కూడా ఏ అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి, అందులో మన భారతదేశం కూడా ఉంది. ఇక చూసుకుంటే రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం AI సమ్మిట్ ని కూడా ఇటీవల ప్రారంభించింది. మరి AI భవిష్యత్తులో ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాల్లో మార్పులు

0: తీసుకురాగలదని ఇంకా భావించవచ్చా?
1: తప్పనిసరిగా. మనం కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని అంటే సాధారణంగా ఎక్కువ జాబ్స్ ఉండేవి అమెరికాలో, ఐటీ జాబ్స్ ఎక్కువ ఉండేవి. ప్రతి నలుగురిలో ఒకరు కాని ఇద్దరు కాని ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు. ఇదంతా ఎలా సాధ్యమైంది? మన రాష్ట్ర ప్రభుత్వాలు ఒక 20-25 సంవత్సరాల క్రితం దాన్ని ఒక విజన్ చేస్తున్నారు, ఈ టెక్నాలజీ రెవల్యూషన్ వస్తుంది, మన యువతని దానికి తగ్గట్టుగా రెడీ చేసి దానికి తగ్గట్టు కోర్సులు క్రియేట్ చేయాలి. అందుకని ఇంతకుముందు ఇంజనీరింగ్ అంటే సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఉండేది, బట్ కంప్యూటర్ అనే ఒక బ్రాంచ్ వచ్చింది. సుమారుగా 50 లక్షల మంది పైనే ఉన్నారు ఇండియాలో సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తున్న వాళ్ళు. ఇవాళ మన సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ తీసుకొచ్చింది. ఒకటి, అందుబాటులో ఉన్న వాళ్ళకి అందుతుంది, బట్ చాలా రూరల్ ప్లేసెస్, ట్రైబల్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు మరి వాళ్ళని వదిలేద్దామా? వదలలేము. అందుకని వాళ్ళకి అటల్ థింకరింగ్ ల్యాబ్ అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్కరికి దాదాపు 9 లక్షల స్కూల్స్ కి దాంట్లో డిజిటల్ బోర్డ్స్ కావచ్చు, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కావచ్చు, తర్వాత కంప్యూటర్స్ కావచ్చు, ప్లస్ ఏఐ టెక్నాలజీ ఇదంతా ఆల్రెడీ వాళ్ళకి అవైలబుల్ గా ఉంది, వాళ్ళు వాడుకుంటున్నారు. అంటే మనకి సిటీస్ లో ఉన్న వాళ్ళకి చాలా తేలికగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, టెక్నాలజీ దొరుకుతుంది, కానీ రూరల్ వరకు దొరకదు. అది గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి. తర్వాత మొబైల్ డయాగ్నటిస్టిక్ సెంటర్స్ ఉన్నాయి, అవి చాలా సిటీలో ఉన్న వాళ్ళకి తెలియదు, రూరల్లో ఉన్న వాళ్ళకి ఈ మొబైల్ డివైజెస్, వెహికల్స్, ప్రతి ఒక్క స్కాన్, రూరల్లో ఉన్నవి మనకి వెరైటీ ఆఫ్ స్కాన్స్ చేస్తున్నారు. ఆ సిస్టమ్స్ కూడా దే ఆర్ ఏఐ ఎనేబుల్డ్ ఈరోజు, ఇట్స్ ఆల్రెడీ రికార్డెడ్. ఇంకొకటి, స్టార్ట్అప్స్ ఉన్నాయి కొత్తగా కంపెనీలు, వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ వెరీ రీసెంట్లీ ఏఐ కోసం ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసింది. ఆ ఎకో సిస్టమ్లో అతి తక్కువ రేట్కి కంపెనీలు చాలా అల్టిమేట్ పవర్ ఉన్న ఏఐ సిస్టమ్స్ని వాడుకోవచ్చు. అది వెళ్ళి గవర్నమెంట్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుంటే నెక్స్ట్ మినిట్లో యూజ్ చేసుకోవచ్చు. అట్లాగా దాదాపు గత 2 సంవత్సరాల్లో కొత్తగా వచ్చిన కంపెనీలు 87% స్టార్టప్స్ ఏదో ఒక రకంగా ఏఐ యూజ్ చేస్తున్నారు. ఇంకా చూస్తే గవర్నమెంట్ సెంట్రల్ నుంచి మనకి విస్తార్ అనే ఒక యాప్ క్రియేట్ చేస్తున్నారు, భారత్ విస్తార్. ఇవాళ రైతన్నలో ఎవరైనా కూడా ఎక్కడి నుంచి అయినా కానీ వాళ్ళ మొబైల్ ఫోన్ నుంచి 155-261 నెంబర్కి డైల్ చేస్తే, ప్రస్తుతానికి అది ఇంగ్లీషు హిందీలో ఉంది బట్ రీజనల్ లాంగ్వేజెస్ కూడా, ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా, నేను ఈరోజు ఈ పంట మాకు ఇక్కడ వర్షం వచ్చింది, రేపు వర్షం వస్తుందా, వాతావరణం ఇలా ఉంది అని అంటే ప్రతి ఒక్క దానికి మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళు శాటిలైట్ నుంచి కలెక్ట్ చేస్తున్న వెదర్ ఫోర్కాస్ట్ డేటా అంతా కలిపి, ప్లస్ రీసెర్చ్ ల్యాబ్స్ నుంచి వచ్చిన డేటా అంతా కలిపి మన సిటిజన్స్ కోసం గవర్నమెంట్ చేసిన ఫెసిలిటీ.
0: రమేష్ గారు, ఇప్పుడు మానవుల ఐక్యూ లెవెల్ ఇంత అని కొలతలు అనేవి ఉన్నాయి, సో మనం ఇలా డెవలప్ చేస్తున్న ఏఐ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయమంటారా?
1: ఏఐ ని రోబోట్స్ గా చూడగలం. ఏఐ రోబోట్ అయితే మనకి రోబో వచ్చేసి మన మీద ఫైట్ చేయటమో, మనల్ని ఓవర్కమ్ చేయటమో అనేది చాలా వరకు సినిమాల్లో చూస్తాం, చాలా సీనిక్ గా ఉంటుంది, బాగుంటుంది, కానీ నిజ జీవితంలో అలా ఉండదు. గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఎందుకు ఇలా వినలేదు అని అంటే ఏఐ అంత మెచ్యూర్ అవ్వలేదు, అంత ఎదగలేదు. గత 1 సంవత్సర కాలంలో ఏఐలో వచ్చిన డెవలప్మెంట్ 5 సంవత్సరాల కాలంలో వచ్చి ఉండదు. రేపు ఇదే డెవలప్మెంట్ మనం 6 మంత్స్లో చూస్తాం, ఇంకొకటి మేబీ 1 మంత్లో కూడా చూస్తాం. ఏమవుతుందంటే, ఒకటి మనకి పవర్ఫుల్ కంప్యూటర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, రెండోది ఏఐ అంటే ఒక మిషన్ ఇంకొక మిషన్కి నేర్పిస్తాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందంటే అలాంటివి ఆపటం కోసమే రెగ్యులేటరీ బాడీస్ అంటాం మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. ఒక మూవీ చూస్తే సెన్సార్ బోర్డ్ ఎట్లా ఉందో, ఏదైతే చూపించవచ్చు చూపించకూడదు అని ఎట్లాగా కంట్రోల్ చేస్తున్నారో, ఇవాళ వచ్చే ఏఐ మోడల్స్ కొత్తగా వచ్చే మన ఇండియాలో ఆల్రెడీ గవర్నమెంట్ పుష్ చేస్తుంది. కొత్త మోడల్ వస్తుందని అంటే గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని రావాలి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఏఐ మోడల్ అంటే ఎట్లా ఉంటుందంటే, మనం ఏం నేర్పిస్తే అది నేర్చుకుంటుంది, తప్పు నేర్పిస్తే తప్పు నేర్చుకుంటుంది. ఇలాంటివి ప్రమాదం. అందుకనే గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఏం చేస్తాయంటే, ఒక ఏఐ మోడల్ సాధారణ పబ్లిక్ వస్తున్నప్పుడు వాళ్ళు టెస్ట్ చేసి ఓకే అని అంటేనే దాన్ని పంపిస్తారు, లేకపోతే పంపించారు.
0: రమేష్ గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో క్వాంటమ్ వ్యాలీ అనే పదాన్ని ఎక్కువగా వింటూ ఉన్నాము, అసలు ఏఐ కి క్వాంటమ్ వ్యాలీకి ఏంటి సంబంధం?
1: ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ ఒకటేనా? అసలు ఇంతకు ముందు చెప్పినట్లు ఇవి ఏంటి, విజన్, భవిష్యత్తు రాబోయే 10-20 సంవత్సరాల కాలంలో టెక్నాలజీ ఎలా మార్పు చెందుతుంది, దాన్ని ఎవరైతే త్వరగా అందిపుచ్చుకుంటారో వాళ్ళు ఫార్వర్డ్ గా ఉంటారు. ఇప్పుడు ఎక్కడైనా జరిగేది అది. ఈరోజు అమెరికా టెక్నాలజీ డామినేషన్ ఉందంటే వాళ్ళు దాన్ని రీసెర్చ్ చేస్తున్నారు, క్రియేట్ చేస్తున్నారు. సో ఎవరైతే దాన్ని ఫాలో అవుతున్నారో వాళ్ళకి లైసెన్స్

0: పే చేస్తున్నాం. కానీ ఈరోజు మనం చూస్తే క్వాంటమ్ వ్యాలీ అనేది ఒక ప్రపంచంలో రెండే రెండు ప్లేసుల్లో ఉంది. ఒకటి యుఎస్లో గూగుల్ ల్యాబ్స్ అండ్ ఐబిఎం కంప్యూటర్స్ కూడా ఉంది, రెండోది మన అమరావతిలో. సో మనం ఏం మాట్లాడుతున్నామంటే రాబోయే 10 సంవత్సరాల తర్వాత ఏ టెక్నాలజీ వస్తుంది అనేది క్వాంటమ్ కంప్యూటర్స్. ఏ అనేది ఆల్రెడీ మనం వాడుకుంటున్న కృత్రిమ మేధస్సు. క్వాంటమ్ కంప్యూటర్ అనేది చాలా చాలా అడ్వాన్స్ టాపిక్. మేము చాలా మంది సాఫ్ట్వేర్లో ఉన్న టాప్ ప్రొఫెషనల్స్ కూడా ఆ పేరు విన్నారు కానీ అది ఎలా వర్క్ అవుతుందో తెలియదు. ఏం చేస్తామంటే కంప్యూటర్లో ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ముందుకు వెళ్తే స్పీడ్ ఎక్కువ ఉంది, తర్వాత పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, నెక్స్ట్ ఇంకొంచెం మోడర్న్ కంప్యూటర్స్ వచ్చినాయి అని ఒక జనరేషన్స్ మారుతా. ఇవాళ మన మొబైల్ ఫోన్లో ఉన్న కంప్యూటర్ ఎంత ఫాస్ట్ కంప్యూటర్ అంటే కనీసం ఒక 20 సంవత్సరాలు దాంతో పోల్చుకుంటే ఒక 1000 రెట్లు ఫాస్ట్ పనిచేస్తుంది మన చిన్న హ్యాండ్లు పట్టి. అట్లా క్వాంటమ్ కంప్యూటర్ ఏమవుతుందంటే కనీసం ఒక 10 కోట్ల రెట్లు స్పీడ్గా పనిచేస్తుంది. దాన్ని ఎలా చెప్తాము అని అంటే కంప్యూటర్ భాషలో ఒకటి చెప్తాం అనమాట, క్యాల్కులేషన్స్ అంట. అంటే ఒక సెకండ్కి ఒక కంప్యూటర్ చిప్ ఎన్ని క్యాల్కులేషన్స్ చేయగలుగుతుంది. ఇప్పుడు 10 కంప్యూటర్లు అనుకోండి, 10 క్యాల్కులేషన్స్ చేయగలుగుతాయి అంటే ఒక సెకండ్లో 1 బిలియన్ క్యాల్కులేషన్స్ అంటాం, అంటే 100 కోట్ల క్యాల్కులేషన్స్ చేయగలరు. కానీ ఒక క్వాంటమ్ కంప్యూటర్ 100,000 కంప్యూటర్లు కలిపి ఒకటేసారి పనిచేస్తే ఎంత స్పీడ్గా క్యాల్కులేషన్ చేయగలదు, దానికన్నా ఎక్కువ చేయగలరు. సో దాన్ని ఏమంటాం అంటే ప్యారలల్ క్యాలిక్యులేషన్స్ అంటాం. చాలా అద్భుతమైన కాన్సెప్ట్. కాకపోతే గుడ్ థింగ్ ఏంటంటే మనం ఇవాళ ఏఐ యుగంలో మనం ఎంటర్ అవుతున్నాం, అది ప్రపంచం మొత్తానికి తెలిసింది. కానీ ఇండియా ఆంధ్రప్రదేశ్ మాత్రం క్వాంటమ్ కంప్యూటర్కి కూడా దారి తీసుకొని ఆ స్టెప్ వేసి ఫార్వర్డ్కి వెళ్తుంది.
1: రమేష్ గారు, ఏఐ వలన సైబర్ సెక్యూరిటీకి ఎలాంటి ప్రమాదం ఉంది అంటారు?
0: ఏఐ వలన ఏదైనా ఒక నష్టము ఉందనంటే అది ఎక్కువగా ఉండే సెక్టర్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ అంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఒకటే కాదు, మనం వాళ్ళు చూస్తే కామన్ మ్యాన్ చిన్న చిన్న బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఫోన్లో లింక్ అయ్యి ఉన్నాయి. సో అందరూ ఉంటారు, టెక్నాలజీని మంచి వాడుకునేవాళ్ళు చెడుకు వాడుకునే వాళ్ళు ఉంటారు. సో దీనివల్ల చాలా కేర్ఫుల్గా ఉండాలి సైబర్ సెక్యూరిటీలో. అందుకనే మనం ఏం చేయాలంటే మనకి ఒక అవేర్నెస్, ఏఐ నాలెడ్జ్ రాకపోతే సైబర్ థ్రెట్స్లో మనం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే దాన్ని చూసి భయపడే దూరంగా ఉండటం కన్నా దాన్ని మనం నేర్చుకొని తెలుసుకున్నామంటే అది మనకి ఒక అసిస్టెంట్గా పనిచేస్తుంది. సిఐఐ మన ఆంధ్రప్రదేశ్ విజయవాడ చాప్టర్ రీసెంట్గా చాలా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఏఐ నాలెడ్జ్ని కొంతమంది లిమిటెడ్ పీపుల్కే కాకుండా డిఫరెంట్ సెక్టార్లో ఉన్న బిజినెసెస్కి ఏఐ ఎలా వాడుకోవచ్చు, వాటిలో ఉండే బెనిఫిట్స్ ఏంటి, రకరకాల టూల్స్ టెక్నాలజీస్ ఏముంటాయి, వాళ్ళకి ఎట్లా హెల్ప్ అవుతాయి. ఉదాహరణకి చెప్పుకుందాం, ఎవరికైనా ఒక 2 పేజెస్ కంటెంట్ ప్రిపేర్ చేయాలి, డేటా రాయాలి. ఇవాళ ChatGPTతో పాటు కోపైలట్ అనే ఒక టూల్ కూడా ఉంది మైక్రోసాఫ్ట్ వాళ్ళు. సో చాలా తేలికగా మనం 4 మాటలు చెప్తే శుభ్రంగా రాస్తుంది. మరి మన సృజనాత్మకత ఏమవుతుంది అని అంటే ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, ఏఐ అందరికీ ఒకటే సమాధానం ఇవ్వదు. ఫస్ట్ థింగ్, మీకు ఎంత నాలెడ్జ్ ఉంటుందో అంత నాలెడ్జ్ ఉండే రెస్పాన్సెస్ ఇస్తుంది. లేదు, నేను ఓకే నార్మల్ పర్సన్, నేను వెళ్ళి ఏఐని ఒక క్వశ్చన్ అడిగాను సింపుల్గా, వెరీ సింపుల్ ఆన్సర్ ఇస్తుంది. బట్ మనకి ఆ సృజనాత్మకత మీద నెక్స్ట్ ఎట్లా ఉంటుందంటే ఏఐలో ఒక 10 క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు మనకి ఎంత సబ్జెక్ట్ తెలుసు, మనం ఏ ఏరియాలో ట్రావెల్ చేస్తున్నాము, ఏ ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతున్నాము అనేది ఏఐ ఒక దారి చూపిస్తూ ఉంటుంది. సో అట్లాగా ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఏదైనా ఒక మెడిసిన్ మీద తీసుకుంటున్నారు, వాళ్ళకి జనరల్గా ఇంకొకరికి ఏదో ఒక యానిమేషన్ ఆడియో గురించి ఇచ్చే రెస్పాన్స్ స్పెసిఫిక్గా ఉంటుంది. మనకి మెడిసిన్స్ కూడా ఉదాహరణకి ఎంత ఎక్కడ రీసెర్చ్ చేశారు, అది మనం వాడచ్చా లేదా అనేది ఇవాళ ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు, అదే ఏఐని అడిగితే చెప్తుంది చాలా క్లియర్గా అది ఎక్కడెక్కడ వాడుతున్నారు. ప్లస్ ఏఐలో ఇంకొక మనం కేర్ఫుల్గా తీసుకోవాల్సింది ఏంటంటే ప్రతిదీ మనం ఉన్నది ఉన్నట్టుగా ఏఐని తీసుకో, అది ఒక అసిస్టెంట్. ఫైనల్గా మనం డిసైడ్ అవ్వాలి మనకి ఏది మంచిది, ఏది అవసరం ఉంది, ఏది అవసరం లేదని తీసుకొని అంతవరకు వాడుకోవాలి. అంతకు మించి ఏఐని మన పర్సనల్ లైఫ్లోకి రానియకూడదు.
1: ఇన్ని ప్రయోజనాలున్న ఏఐ వలన అంటే ఇందుకోసమైతే ప్రపంచంలో పోటీ పడుతూ ఉంటాయి వివిధ దేశాలు కూడా. మరి మన దేశం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది ఈ ఏఐ ప్రయోజనాలను అందిపుచ్చుకోవడంలో?
0: సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి చాలా, స్టార్ట్అప్ ఇండియా ఇట్లాంటివి, వాటికి గవర్నమెంట్ నుంచి చాలా సపోర్ట్ ఉంది. అది స్టార్ట్అప్ ఫండింగ్ కావచ్చు ఫినాన్షియల్గా, తర్వాత మనకి పెద్ద ఎకోసిస్టమ్, సుమారుగా 40,000 కంప్యూటర్స్ GPUs అంటాం మనం, అవి సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ పర్చేస్ చేసి మీరు వాడుకోండి అని మనకి చెప్తుంది. అట్లాగే మనం మొన్న

0: ఏఐ సమ్మిట్ చూస్తే మూడు కంపెనీల గురించి మాట్లాడుకుందాం. ఇండియాలో ఉన్న యువత టాలెంట్ అనేది ఏ లెవెల్లో ఉంటుంది, కాబట్టి ప్రపంచంలో ఎక్కడా వేరే కాకోకుండా వాళ్ళ ఏఐ ఇన్వెస్ట్మెంట్ అంతా ఇండియాలో చేస్తున్నారు మెజారిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఉదాహరణకి మైక్రోసాఫ్ట్ సుమారుగా 125,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తారని ప్రామిస్ చేస్తుంది. అమెజాన్ ఉంది, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సర్వీసెస్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఏఐ డెవలప్మెంట్ కి 290,000 కోట్లు వాళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. గూగుల్ ఆల్రెడీ మనం న్యూస్ లో అన్ని చోట్ల వింటున్నాం, మేబీ వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు విశాఖపట్నంలో. 100,000 కోట్లకు పైన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే సుమారుగా 5-6 లక్షల కోట్లు. ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా జాబ్స్ క్రియేట్ అవ్వవా? సో మనం రెడీగా ఉన్నామా ఆ జాబ్స్ తీసుకుంటాను? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం చూడాల్సింది భయపడటం కాదు, సాధించాలి. మనము ఏఐ మనల్ని స్మార్ట్ చేస్తుంది. సో వెన్ మనం టైం ఇచ్చి దాన్ని నేర్చుకున్నప్పుడు న్యాచురల్ గా అది బెనిఫిట్ అవుతుంది. సో స్కిల్ గ్యాప్ అనేది ఉంటే ఎప్పుడైనా ఛాలెంజ్. భయము ఏఐ వలన జాబ్స్ పోతాయి అనే దానికన్నా అంత స్కిల్ లేకపోతే జాబ్ పోయింది. ఏమవుతుంది, స్కిల్ లేకపోయినా కూడా ఏఐ వాడుకొని మనము బెటర్ గా పర్ఫామ్ చేయొచ్చు, అలాగే వాడుకోవచ్చు.
1: కే రమేష్ గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ప్రయోజనాల గురించి చాలా క్లుప్తంగా వివరించారు. ధన్యవాదాలు రమేష్ గారు.
0: థ్యాంక్ యూ.
1: కృత్రిమ మేధా సాంకేతికతపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. అతిథి ఉడతా రమేష్ గారు, ఆర్విటెక్ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్. పరిచయకర్త కేశుభ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం
1: కార్యక్రమంలో ఇప్పుడు ఛత్రపతి సాహు మహారాజ్ వర్ధంతి సందర్భంగా సాహు మహారాజ్ జీవిత విశేషాలు డాక్టర్ బి రమణమూర్తి గారి ప్రసంగం వినండి.
2: ఛత్రపతి సాహు మహారాజ్ 1874 జూన్ 26 రాధాబాయి జైసింగ్ అబాసాహెబ్ గాట్కేలకు జన్మించిన యశ్వంతరావు గాట్కేనే ఆ తర్వాత కాలంలో సాహు మహారాజ్ గా ప్రసిద్ది చెందారు. ఆనందిబాయి సాహు మహారాజ్ ని దత్తత తీసుకున్న తల్లి. గాట్కేలు మహారాష్ట్రలో వెనగబడిన కున్బీ కాపు కులానికి చెందినవారు. ఆయనని ఛత్రపతి సాహు రాజర్సి, రాజర్సి సాహు మహారాజ్, కొల్లాపూర్ సాహు అని కూడా పిలుస్తారు. ఆయన భారత రాచరిక రాష్ట్రమైన కొల్లాపూర్ కి మొదటి మహారాజు. ఛత్రపతి సాహు మహారాజ్ ప్రజాస్వామ్యవాది, సంఘ సంస్కర్త. అతని పాలనలో నిమ్న కులాలు, కులేతర సమూహాలకు రిజర్వేషన్ల వ్యవస్థను కులం మతంతో సంబంధం లేకుండా విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చి అనేక ప్రాంతాలకు విస్తరించడం కోసం ప్రగతిశీల విధానాలను అమలు చేశారు. భారతదేశ చరిత్రలో బహుజనులను బ్రాహ్మణ భావాజాల సిద్ధాంతం పెత్తనం నుండి విముక్తి చేయడానికి సైద్ధాంతికంగా పాలనాపరంగా మహాత్మా జ్యోతిబా ఫూలే ఛత్రపతి శివాజీ మహారాజుల వారసుడిగా కృషి చేసి భవిష్యత్ భారతానికి సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య తాత్విక పునాదిని ఏర్పరిచి ప్రజల నాయకుడిగా మిగిలిపోయిన మహోన్నతుడు ఛత్రపతి సాహు మహారాజ్. ఛత్రపతి శివాజీ స్థాపించిన మరాఠా సామ్రాజ్యంలో కొల్లాపూర్ రాజ్యంలో వారసులు లేకుంటే 4వ శివాజీ భార్య రాణి ఆనందిబాయి 1884 మార్చి 17 తన బంధువుల అబ్బాయిని దత్తపుత్రుడిగా స్వీకరించి యశ్వంతరావు గాట్కేకి ముద్దుగా సాహు అని పేరు పెట్టుకుంది. 3 ఏళ్లకే తల్లిని కోల్పోయిన సాహు 1886 మార్చి 20 తండ్రి మరణంతో 11 ఏళ్లకే తల్లిదండ్రులను కోల్పోయారు. చిన్నతనమంతా ఆంగ్లేయ అధ్యాపకుల పర్యవేక్షణలో జరిగినందున ఆధునిక ప్రాపంచిక భావాలు పునికిపుచ్చుకున్నారు. తన 20 ఏట సింహాసనం అధిష్ఠించిన సాహూజీ 1900 అక్టోబర్ నెలలో ఒకరోజు సాహు మహారాజ్ నదిలో స్నానం చేస్తున్న సమయంలో పురోహితుడు స్నానం చేయకుండానే వచ్చి సాహు క్షత్రియ వంశస్థుడు కానందున, ఒక వ్యవసాయం చేసుకునే కులానికి చెందిన శూద్రుడైనందున ఈసడింపుతో వేదోక్త మంత్రాల బదులు

మాన్ని ముందుకు తీసుకెళ్లే వారసత్వాన్ని ఎన్నుకోవడానికి కారణమైంది. భాస్కర్రావు జాదవ్ అనే ఉద్యోగిని సత్యశోధక్ సమాజ్ నడిపే బాధ్యతలు అప్పజెప్పి మరాఠా దేనబంధు పేరుతో పత్రికను నడిపించి సత్యశోధక్ సమాజ తాత్విక దృక్పథాన్ని ప్రచారం చేయించాడు. బ్రాహ్మణేతరులకి పురోహిత శిక్షణనిచ్చేందుకు సత్యశోధక్ సమాజ్ ఆధ్వర్యంలో పాఠశాలలు ప్రారంభించారు. కొల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో వందలాది వివాహాలు, వేడుకలు సత్యశోధక సమాజ్ పద్ధతిలో జరిగాయి. తన రాజ్యంలో బ్రాహ్మణేతరుల్ని ఉన్నతుద్యోగాల్లోకి తెస్తే తప్ప వారి సామాజిక హోదాలో, జీవితాల్లో మార్పు రాదని, బ్రాహ్మణ ఆధిపత్యానికి అడ్డుకట్టపడదని సాహు భావించారు. తన ప్రైవేట్ సెక్రటరీ ఉద్యోగానికి అండర్ గ్రాడ్యుయేట్ అయిన ఒక జైనుడిని ఎంపిక చేసుకుంటే బ్రాహ్మణ సమాజం ఏకమై పెద్ద ఎత్తున నిరసన తెలియజేసింది. అయితే ఆ రాజ్యంలో అప్పటికే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన బ్రాహ్మణేతరుడు ఒక్కరో లేకపోవడం విశేషం. సాహు వెనకబడిన కులాల వారందరికీ స్కూల్స్, హాస్టల్స్ ప్రారంభించి విద్యని ఒక ఉద్యమంగా నడిపారు. కొల్లాపూర్ పట్టణంలో హాస్టల్స్ కాలనీనే నిర్మించాడు. ప్రపంచ చరిత్రలో ఇదొక అరుదైన విషయం. 1901లో జైనా విక్టోరియా మరాఠా హాస్టల్, 1906లో ముస్లింలకు, 1907లో వీరశైవ లింగాయతులకు, 1908లో అంటరాని వారికి మరాఠీలకి, 1921లో దర్జీ మరియు నేత కులస్తులకి నామ్దేవ్ హాస్టల్, విశ్వకర్మలకి సోనార్ హాస్టల్ నిర్మించారు. ప్రతి గ్రామంలో కనీసం ఒక ప్రాథమిక పాఠశాలని ఏర్పాటు చేయాలని, అందరికీ అన్ని కులాల వారికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించారు. పాఠశాలలకు సొంత భవనాలు ఏర్పడే వరకు గ్రామాల్లోని అన్ని ఆలయాలను, చావడీలను పాఠశాలలుగా వాడాలని, ఏ గ్రామంలో ఏ కులస్థులు మెజారిటీగా ఉన్నారో చూసి ఆ కులపు వ్యక్తినే ఉపాధ్యాయుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ముస్లింలకు వాళ్ల మాతృభాషలోనే పాఠశాలలు ప్రారంభమైనాయి. ఆ తర్వాత కాలంలో కొంత మార్పు రాగానే కులపరమైన విద్యా సంస్థల్ని రద్దు చేస్తూ అన్ని కులాల మతాల వారు కలిసిమెలిసి ఏ పాఠశాలలోనైనా విద్యా సంస్థల్లోనైనా చదవచ్చని ప్రకటన ఇచ్చింది సాహు ప్రభుత్వం. వ్యవసాయం, ఇతర వృత్తులు చేసే వయోజనుల కోసం రాత్రి పాఠశాలను ఏర్పరిచారు. జులై 26, 1902 భారతదేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక రోజు. ఆ రోజు ఛత్రపతి సాహు మహారాజ్ ప్రభుత్వ పాలనా వ్యవహారాలలో ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంత ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలో వెనకబడిన వర్గాల వారికి 50% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. బ్రాహ్మణ, ప్రభు, షెన్వి, పార్సీ, ఇతర అభివృద్ది చెందిన కులాలు మినహా మిగిలిన అన్ని కులాల వారు, అంటరాని వారి నుండి అన్ని మతాల్లో వెనకబడిన వారు కూడా రిజర్వేషన్ల కిందకే వస్తారు. గ్రామ పరిపాలన రంగంలో వంశపారపర్యంగా వచ్చే ముఖ్యమైన పటేల్ పట్వారి వ్యవస్థని 1918లో రద్దు చేశారు. టీచర్ ట్రైనింగ్ స్కూల్స్ పెట్టించి విద్యారంగంలో సాహు కృషి కేవలం అక్షరాస్యతకే కాకుండా సంగీత, సాహిత్య, నాటక ప్రక్రియలన్నింటిలోనూ ప్రోత్సహించారు. ఒక ఉద్యమాన్ని నడిపించే నాయకుడు కేవలం ఉపన్యాసులిస్తే సరిపోదని తాను చెప్పిన మాటలు ఆచరించి చూపించారు సాహు మహారాజ్. నిరక్షరాస్యుడైన గంగారాం కాంబ్లే స్థాపించిన హోటల్కి సాహు స్వయంగా తన పరివారంతో వెళ్లి ముందు తను టీ దాగి తన వాళ్ళందరికీ తాగిస్తాడు. పాలనా నిర్వహణకి అవసరమైన విద్యార్హత లేని అంటరాని వారిని తన కుటుంబంలో వివిధ రకాల పనులకి తీసుకున్నారు. రథచోదకులుగా, మావటీలుగా, రక్షకభటులుగా నియమించారు. 1919 సెప్టెంబర్ 6న అంటరానితనాన్ని పాటించడం నేరమని ప్రభుత్వం ప్రకటనిచ్చింది. అంటరాని ఉద్యోగులలో ప్రజలు గాని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇతర ఉద్యోగులు అగౌరవంగా ప్రవర్తిస్తే, ఫిర్యాదు అందితే నేరస్తుల మీద చర్యలు తీసుకుంటారు. నేరస్తులు ఉద్యోగులైతే 6 వారాల్లోగా విచారణ జరిపి నేరస్తులను తేలితే ఉద్యోగం నుండి తొలగింపుతో పాటు పెన్షన్ కూడా రద్దయిపోతుంది. 1920 మే 3 తేదీన వెట్టిచాకరి వ్యవస్థని రద్దు చేస్తూ చట్టం చేశారు. గ్రామీణ పరిపాలనలో కింది స్థాయి ఉద్యోగులైన తలారీలుగా అస్పృశ్యులే ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ ఉద్యోగ నిర్వహణకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ట్రైనింగ్ స్కూల్స్ ప్రారంభించారు. 1919 నవంబర్ 6న వెలువడిన చట్టం ప్రకారం అన్ని విధాల వృత్తుల్లోనూ, ఉద్యోగాల్లోనూ ఉండే అస్పృశ్యులకు ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యాన్ని కల్పించారు. దళిత ఆదివాసీ తెగలకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేరస్థ కులాల చట్టాన్ని 1918లో రద్దు చేశారు. మహర్, మాంగ్, రామోషి, బేదార్ లాంటి నేరస్థ కులాలుగా పరిగణించబడే కులాల ప్రజలు ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో హాజరై సంతకం చేసే అమానుషం ఈ చట్టంతో రద్దయినది.
సాహు మహారాజ్ అంటని వారికి ఆపద్.

బాంధుడిగా మారిన విషయం తెలుసుకున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాహు మహారాజుల మధ్య పరిచయం పెరిగి రాబోయే బ్రిటిష్ చట్టాలు మంచి చెడుల గురించి మాట్లాడుకునేవారు. అంబేద్కర్ అస్పృశ్యుల హక్కుల సాధన కోసం పత్రిక పెట్టాలని అనుకున్నప్పుడు సాహు మహారాజ్ మొదటగా 2500 రూపాయలను విరాళంగా మూక్ నాయక్ పత్రికకు ఇచ్చారు. మరియు 1920 ఏప్రిల్ 15 నాసిక్లో అంబేద్కర్ మరియు మిత్రులు అంటరాని వారి కోసం ఒక హాస్టల్ కట్టాలనుకుంటే ఆ కార్యక్రమ ప్రారంభోత్సవానికి హాజరై 5000 రూపాయలు ఇచ్చారు సాహు మహారాజ్. 1920 అంబేద్కర్ ఇంగ్లాండ్ వెళ్లి చదువుకున్నటకై, అంబేద్కర్ విదేశాల్లో ఉన్నంతకాలం మూక్ నాయక్ పత్రిక నిర్వహణకి ఆర్థిక సహాయం చేశారు. 1922 ఫిబ్రవరి 16 ఢిల్లీలో జరిగిన అంటరాని కులాల జాతీయ మహాసభలో పాల్గొన్న సాహు ఈ సభలో ప్రసంగించే అర్హత నాకన్నా మించి గొప్ప వ్యక్తి అంబేద్కర్ ఇంగ్లాండ్లో ఉన్నందున పాల్గొనలేకపోవడం మన దురదృష్టం. మన భారత జాతి గర్వించదగ్గ మహోన్నత నాయకుడు అంబేద్కర్ను మీరందరూ ఆదర్శంగా స్వీకరించాలని మాట్లాడారు. పితృస్వామ్య కుల మత వ్యవస్థల వల్ల స్త్రీల మీద జరుగుతున్న అమానుషాలను గ్రహించిన సాహు మొదట తన భార్య లక్ష్మీబాయికి యూరోపియన్ టీచర్ల ద్వారా ఆధునిక విద్యను చెప్పించారు. సంగీతంలో చిత్రలేఖంలో శిక్షణ ఇప్పించారు. కొల్లాపూర్ సంస్థానంలో బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలో ప్రారంభించారు. ఉన్నత విద్యలోకి బాలికలను ప్రోత్సహించేందుకు ఉపకార వేతనాలు ప్రోత్సాహ బహుమతులు అందించారు. కొల్లాపూర్ రాజారాం కాలేజీలో బాలికలకు ప్రత్యేక విభాగం, వెనకబడిన ఆడపల్లెలకు ఉచిత భోజన వసతి సదుపాయాలు కల్పించారు. 1919 జూన్లో బాల్య వివాహాలు రద్దు చట్టం, 1919 జూలై 12 కులాంతర వర్ణాంతర వివాహాల చట్టం రద్దు చేస్తూ కొల్లాపూర్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1918 విడాకులు మంజూరు చేయడంలో స్త్రీల నిర్ణయానికే ప్రాధాన్యతనిస్తూ 1919 ఆగస్టు 2 విడాకుల చట్టం మరియు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, 1920 జనవరి 15 జోగిని దేవదాసి వ్యవస్థ రద్దు, 1919 జులైలో వ్యభిచార వృత్తిలో ఉన్న స్త్రీలకు పునరావాసాన్ని కల్పించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. 1920 రూపొందించిన హిందూ న్యాయశాస్త్రంలోని అనేక అంశాలను స్వాతంత్ర్యానంతరం రూపొందించిన హిందూ పర్సనల్ లాలో భాగంగా భారత పార్లమెంట్ ఆమోదించింది. ఉన్నత విద్యావంతుడైన సాహు మహారాజ్ నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ సమస్యలు తెలుసుకుంటూ ప్రజల భాషలో మాట్లాడేవారు. పరిపాలనలో ప్రజలకు అర్థం కాని ప్రజలకు ఇబ్బంది కలిగించే బ్రాహ్మణ గుమస్తాల పట్వారీలు వాడే మోడీ లిపిని పరిపాలనా వ్యవహారాల్లో రద్దు చేస్తూ 1917 మార్చిలో నిర్ణయం తీసుకున్నారు. కరువు వచ్చినప్పుడు రైతులకు అన్ని రకాల పన్నులను రుణాలను మాఫీ చేశారు. అప్పుల కింద ఆస్తులను, పనిముట్లని, పశువులను బలవంతంగా జప్తు చేసే చర్యలు నిషేధిస్తూ అప్పుల కింద రైతుల ఆస్తులని, పనిముట్లని, పశువులని బలవంతంగా జప్తు చేసే చర్యలని నిషేధిస్తూ 1894 చట్టం చేశారు. 1918 తన రాజ్యంలో వడ్డీ వ్యాపారాన్ని పూర్తిగా నిషేధిస్తూ సహకార సంఘాలను ఏర్పాటు చేశారు. రాజ్యంలో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు టెలిఫోన్ వ్యవస్థను ఏర్పాటు చేసి యంత్రాంగాన్ని సమర్థవంతంగా పనిచేయించారు. రాధానగరి, పలానా, కరవీర్, సిరోల్ వంటి ప్రాజెక్టులను నిర్మించారు. కింగ్ ఎడ్వర్డ్ అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూట్ ద్వారా రైతులకు శిక్షణా తరగతులను ఏర్పాటు చేయించారు. తన తండ్రి పేరుతో ఏర్పరిచిన జయసింగ్ రావు ఘాట్కే టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ద్వారా సాంకేతిక శిక్షణను ఇప్పించారు. బొంబాయి ప్రెసిడెన్సీ బ్రిటిష్ ప్రభుత్వ సెక్రటరీ లార్డ్ విల్లింగ్స్టన్ను 1917 డిసెంబర్ 29 లేఖ రాస్తూ వెనుకబడిన కులాలకు, ముఖ్యంగా అస్పృశ్యులను సామాజికంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను గురించి గతంలో నేను ప్రస్తావించి ఉన్నాను. కొత్తగా రూపొందుతున్న భారత రాజ్యాంగంలో ఈ కులాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అస్పృశ్యులకు సంబంధించి మరింత శ్రద్ద తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని నా అభిప్రాయం. ప్రభుత్వం నియమించబోయే స్థానిక పాలక మండలాల్లో వెనకబడిన కులాలకు, అస్పృశ్యులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరాడు. ముంబైలో కార్మిక ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ రష్యా, జర్మనీ, ఇంగ్లాండ్లో వలె యుక్త వయస్సు వచ్చిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉండాలని అన్నారు. 1917 మరాఠా ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ, నేనిక్కడికి ఒక మహారాజుగా రాలేదు, ఒక సామాన్యుడిగా వచ్చాను. మీరు నన్ను మీలోని ఒక శ్రామికుడిగా, రైతుగా భావించవచ్చు. నా పూర్వీకులు ఇదే పనిచేశారు.
అనడం సాహు మహారాజ్ ఎంతటి నిగర్వి, సామాన్య ప్రజలకు ఇంత దగ్గరగా చేరువయ్యాడో అర్థం చేసుకోవచ్చు. గంగారాం కామ్లీ స్థాపించిన హోటల్లో సాహు మహారాజ్ టీ తాగుతూ దానికి ముందు జరిగిన సంభాషణలో గంగారాంతో సాహు మహారాజ్ మాట్లాడుతున్న మాటలు. ఏదో హోటల్ పెట్టావని విన్నాను, నిజమేనా అని గంగారాం కామ్లీని ఛత్రపతి సాహు అడిగారు. అవును రాజుగారు, సొంతంగా వ్యాపారం చేసుకోమని మీరు సలహా ఇచ్చారు కదా, మీ సలహా ప్రకారం హోటల్ ప్రారంభించాను అని కామ్లీ సమాధానమిచ్చారు. నీ హోటల్లో ఇప్పటి వరకు ఎంతమంది టీ తాగారు అంటూ సాహు మహారాజ్ మరో ప్రశ్న వేశారు. చాలామందే తాగారు, ఎంతమందో తెలియదు అని కామ్లీ సమాధానమిచ్చారు. నీ హోటల్ వైపు వచ్చినప్పుడు చూస్తాను, అక్కడే టీ తాగుతాను, చేసి పెట్టు అని కామ్లీకి సాహు మహారాజ్ ఓ సందర్భంలో చెప్పారు. ఈ హోటల్ పెట్టడానికి ముందు కామ్లీ సాహు మహారాజ్ వద్ద పనిచేసేవారు. కామ్లీ దళితుడు, ఆయన హోటల్ పెట్టుకోవడానికి సాహు మహారాజ్ సహాయపడ్డారు. కామ్లీ హోటల్లో టీ తాగడానికి రాజు వస్తున్నారనే వార్త కొల్లాపూర్ అంతటా వ్యాపించింది. కామ్లీ హోటల్లో సాహు మహారాజ్ టీ తాగడాన్ని చూసేందుకు ఆయన కన్నా ముందే చాలా మంది అక్కడికి చేరుకున్నారు. తర్వాత రాజు వచ్చి హోటల్లో టీ తాగారు. తన వెంట ఉన్న ఇతరులకు కూడా టీ తాగించాయని చెప్పారు. సాహు మహారాజ్ టీ తాగిన తర్వాత కామ్లీతో మాట్లాడుతూ షోడా తయారీ యంత్రం తెచ్చుకోవాలని సూచించారు. దీనిని తనే కొని పెడతానని ఆయనే చెప్పారు. సాహు మహారాజ్ తర్వాత ఆ యంత్రాన్ని కొని కామ్లీకి ఇచ్చారు. కొల్లాపూర్లో భావసింగ్ జీ రోడ్లో కామ్లీ హోటల్ తెరిచి దాదాపు 100 ఏళ్ళు దాటింది. దీన్ని తెరవడానికి నడపడానికి ప్రేరణ ఇచ్చింది, అండగా నిలిచింది సాహు మహారాజ్. కొల్లాపూర్లో బడా ప్రాంతంలో సాహు మహారాజ్ బంగ్లాలో పనిచేసిన సందర్భంలో గంగారాం కామ్లీ ఒకరు. ఆయన ప్రభుత్వ గుర్రపుశాలలో పనిచేశారు. మధ్యాహ్న భోజనం తర్వాత బంగ్లా ప్రాంగణంలో శాంతారాం అనే మరాఠా కానిస్టేబుల్, ఇతర అగ్రకులాలకు చెందిన సిబ్బంది కామ్లీని మరాఠాలకు ఉద్దేశించిన నీటిని తాగినందుకే ఆయన్ని కొట్టారు. ఈ ఘటన జరగడానికి ముందు బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా ఎవరు అంటరానితనాన్ని పాటించకూడదంటూ సాహు మహారాజ్ 1919లో ఒక ఉత్తర్వు జారీ చేశారు. రాజు ఉత్తర్వు ఉన్నా ఏకంగా ఆయన ఎస్టేట్లోనే కామ్లీపై దాడి జరిగింది. ఏదో పనిని విషయమై సాహు మహారాజ్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన వచ్చే వరకు కామ్లీ ఎదురుచూశారు. రాజు తిరిగి కొల్లాపూర్ చేరుకున్నారు. కొల్లాపూర్ నగరం వెలుపల రాజు తన నివాసంలో ఉండగా కామ్లీ తన కులానికి చెందిన మరికొందరు తోడుకొని అక్కడికి వెళ్లారు. నన్ను ఎందుకు కలవాలనుకున్నావు అని రాజు అడగ్గా కామ్లీ పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ రక్తసిక్తమైన తన వీపును రాజుకు చూపించారు. జరిగింది చెప్పారు. కామ్లీపై జరిగిన క్రూరమైన దాడి గురించి తెలిసాక రాజులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాడి చేసిన వారిని పిలిపించి తన గుర్రానికి వాడే చర్నాకోల్తో వారిని శిక్షించారు. వారిది ఏ కులమనే విషయాన్ని ఆయన ఆలోచించలేదు. కామ్లీ ఎదురుగానే వారిని శిక్షించారు. కామ్లీని దగ్గరకు పిలిచి ఓదార్చారు. ఎస్టేట్లో పని మానేసి సొంతంగా వ్యాపారం చేసుకో, నేను నీకు సహాయం చేస్తా అని మాట ఇచ్చారు. ఉన్నత కులం వ్యక్తి మాదిరి తక్కువ కులం వ్యక్తి వ్యాపారం ప్రారంభించడం అప్పట్లో అసాధారణ పరిణామం. సాహు మహారాజ్ కామ్లీ మధ్య జరిగిన సంభాషణ మనకు ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. అప్పట్లో కుల వ్యవస్థ చాలా బలంగా ఉండేది. సమాజాన్ని చీల్చే, మానవజాతి సిగ్గుపడేలా చేసే విభజనలు, ఆచార వ్యవహారాలు చాలా ఉండేవి. తన మానవత చర్యలతో, చొరవతో ఇలాంటి వాటిని అంతం చేసేందుకు సాహు మహారాజ్ ఎప్పుడూ ప్రయత్నిస్తుండేవారు. ఈ ప్రయత్నంలో ఆయన ప్రత్యేకత ఆయనకుండేది. ఈ విషయాల్లో కొన్నిసార్లు ముక్కుసిటిగా, కొన్నిసార్లు లౌక్యంగా సాహు మహారాజ్ వ్యవహరించేవారు. అంటరాని వారిగా ముద్ర వేసిన వారిని తాగితే అపవిత్రం అయిపోతామనే భావన తమను తాము అగ్రకులాలుగా చెప్పుకునే వారిలో ఉండేది. అంటరాని వారిగా సమాజంలో ముద్రపడ్డ వారిని ఆలయాల్లోకి రానిచ్చేవారు కాదు, ఇతరుల వస్తువులను తాకనిచ్చేవారు కాదు. ఎవరైనా అలా చేస్తే నేరంగా పరిగణించేవాళ్లు. ఈ పరిస్థితులున్న రోజుల్లో అంటరానితనం నిర్మూలనకు సాహు మహారాజ్ చేసిన ప్రయత్నాలు కుల వ్యవస్థను దెబ్బకొట్టడమే కాకుండా మొత్తం సమాజాన్ని సవాల్ చేశాయి. 1920లో నాగ్పూర్లో జరిగిన అఖిల భారతీయ బహిష్కృత్ పరిషత్ సదస్సుకు సాహు మహారాజ్ హాజరయ్యారు. అధ్యక్ష హోదాలో ఆయన పాల్గొన్నారు. సదస్సులో అంటరాని వాడిగా ముద్రపడ్డ వ్యక్తి తయారు చేసిన టీని అడిగి మరీ తెప్పించుకుని తాగారు. ఇది జరిగిన నెల రోజులకు తక్కువ కులాల వారి కోసం వసతి గృహం నిర్మాణం శంకుస్థాపనకు సాహు మహారాజ్ హాజరయ్యారు. కుల వ్యవస్థను, అంటరానితనాన్ని బలంగా నమ్మే సమాజం ఎదుట శివాజీ వారసుడు తక్కువ కులం వ్యక్తి నుంచి టీ తీసుకుని తాగడం ఓ విప్లవాత్మక చర్య. ఇది గొప్ప సందేశాన్నిచ్చింది. అంటరానితన నిర్మూలనకు జరిగిన పోరాటంలో సాహు మహారాజ్ చేసిన ప్రయత్నం ఓ కీలక ఘట్టంగా నిలిచిపోయింది. అంటరానితనం నిర్మూలనకు సాహు మహారాజ్ 2 మార్గాలు ఎంచుకున్నారు. 1 చట్టపరమైన పోరాటం చేయడం, 2
బహిరంగంగా తన చర్యలతో ఈ సమస్యపై పోరాడాడు.

0: చట్టం. ఒక రాజుగా ఆయన చట్టాలు చేశారు. కామ్లి లాంటి ప్రజలకు సహృదయతతో అండగా నిలిచారు. సాహు మహారాజ్ కన్ను మూసిన 3-4 ఏళ్లకు ఆయన పేరిట స్మారక చిహ్నం నిర్మించడానికి కామ్లి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 1925లో కొల్లాపూర్లోని నర్సరీబాగ్లో సాహు మెమోరియల్ ను నిర్మించింది. మహారాష్ట్రలోనే కాదు భారత్లోనే ఆయన పేరిట నిర్మితమైన తొలి స్మారక చిహ్నం అదే. దీన్ని దళితులు కామ్లి నాయకత్వంలో నిర్మించారు. 1922 మే నెల 6వ తేదీన సాహు మహారాజ్ ఈ లోకం విడిచి వెళ్లిపోయినప్పటికీ మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి సాహు మహారాజ్ ఆదర్శంగా ఉన్నారనడంలో అతిశయోక్తి కాదు. న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లో 8 అడుగుల ఎత్తున్న సాహు విగ్రహాన్ని అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 17 ఫిబ్రవరి 2009 ఆవిష్కరించారు. భారత రాష్ట్రపతి 28 డిసెంబర్ 2013 పూణేలో సాహు మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఒక రాజు అయిన సాహు మహారాజ్ ఇంత నిబద్ధతతో సామాజిక ఉద్యమాలను నిర్వహించడం నిజంగా అరుదైన విషయం.
1: మీరింతవరకు ఛత్రపతి సాహు మహారాజ్ వర్ధంతి సందర్భంగా సాహు మహారాజ్ జీవిత విశేషాలు డాక్టర్ బి. రమణమూర్తిగారి ప్రసంగం విన్నారు.

ఈ వేసవి కాలంలో పాటించవలసిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజురోజుకీ తీవ్రమవుతున్న ఈ వేసవి వడగాలుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తప్పనిసరి పరిస్థితులలోనే బయటకు వెళ్లడం మంచిది. ఒకవేళ బయటకు వెళ్లవలసి వస్తే గొడుగు, టోపీ ఇలాంటివి తీసుకుని వెళ్లాలి. చెవుల్లోకి వేడిగాలులు వెళ్లకుండా దూది పెట్టుకోవాలి. ద్విచక్రవాహనంపై వెళ్లేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారికి వేడిగాలులు తగిలే ప్రమాదం ఎక్కువ కనుక ద్విచక్రవాహనాన్ని తక్కువగా ఉపయోగించడం మంచిది. మధ్యాహ్నం వేళ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు వెళ్లవద్దు. ఇక తీసుకునే ఆహారం సాత్వికంగా ఉండాలి. అంటే తేలికగా జీర్ణమయ్యే ఆహారమే తీసుకోవాలి. మసాలాలు, వేపుడు కూరలు, నూనెలో వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మజ్జిగ, బార్లీ నీళ్లు, రాగిజావ, సబ్జా నీళ్లు, కొబ్బరి నీళ్లు ఇలాంటివి ఆరారా తాగుతూ ఉండాలి. మంచినీళ్లు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందవచ్చు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ఉదిత్ నారాయణ్ సుజాత పాడిన ఒకడు చిత్రం నుంచి ఈ పాట. సంగీతం మణిశర్మ, సాహిత్యం సిరివెన్నెల.

కార్యక్రమంలో చివరిగా దీపక్ ఐశ్వర్య పడిన ఆక్సిజన్ చిత్రం నుంచి ఈ పాట. సంగీతం యువన్ శంకర్ రాజా, సాహిత్యం శ్రీమణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమం.
1: తెలుగు సాహిత్యంలో గల్పిక అంటే ఒకే ఒక సంఘటనకు లేదా అనుభూతికి ప్రాధాన్యమిచ్చే సాహిత్య ప్రక్రియ. కథలా కాకుండా చిన్న వ్యాసం వంటి రచనలు గల్పికలు. ఈరోజు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో కథారచనలో విలక్షణమైన శైలితో తన వ్యంగ్య హాస్యరచనలలో తెలుగు సాహిత్యంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రముఖ హాస్య సినీ రచయిత, తన కలం పేరును శ్రీరమణగా మార్చుకున్న కామరాజు రామారావు గారి హాస్య గల్పికలను విందాం. పర్యవేక్షణ శ్రీ పి. ప్రశాంత్ కిరణ్. పుస్తకాలు విజ్ఞాన భాండాగారాలు. రోజూ పుస్తకాలు చదవకపోతే వెలితిగా ఉంటుందన్న భావన పుస్తక ప్రియులలో కనిపిస్తుంది. పుస్తకాలు చదివేవారి స్వభావం, అలాగే పుస్తకాలపై మానవ సంబంధాల ప్రభావం ఏ విధంగా ఉంటాయి అని శ్రీరమణగారి పుస్తకాలు మానవ సంబంధాలు అన్న హాస్య గల్పికలో వినండి.
2: ఏమాట కామాటే చెప్పుకోవాలి. ఈ కాలం కుర్రాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. గ్రంథాలకు పుస్తకాలకు తేడా ఏమిటని అడిగితే, టాటాకుల మీద గంటంతో రాసేవి గ్రంథాలు, కలంతో కాగితం మీద రాసేవి పుస్తకాలు అన్నాడు. డెస్క్ టాప్ మీద కొట్టేవి బుక్స్ అంటూ పొడిగించాడు ఇంటర్ చదివే కుర్రాడు. అతని ఊహకి నేను అబ్బురపడ్డాను. మరి రేపు ఇలాంటి వాళ్లకే ఎంసెట్ ర్యాంకులు వచ్చేది, చూస్తుండగా అమెరికా వెళ్లిపోయేది వాళ్లే, మానవ సంబంధాలను సముద్రాలను దాటించేది వాళ్లే. అగ్గిపుల్ల, సబ్బుపిల్ల, కుక్కపిల్ల అన్నీ కవితామయమేనో అన్నాడు శ్రీశ్రీ. నేను ఆ స్ఫూర్తితోనే ఈ మానవ సంబంధాల పుట్టను కదిలించాను. దాంతో నాకు అంశాలకు కరువు లేకుండా పోయింది. ఏది దొరకపోతే జనవరి, ఫిబ్రవరి, ఆ క్రమంలో డిసెంబరు మానవ సంబంధాలు వరకు వెళ్తాను. లేదంటే తెలుగు నెలలు అందుకుని కార్తీకం నుంచి కార్తీకం దాకా 12 నెలలు నిక్షేపంగా నడిపిస్తాను. ఇంకా దేవుడు మేలు చేస్తే తెలుగు సంవత్సరాలు అందుకుంటాను. శార్వరి నుంచి శార్వరి దాకా విశ్వనాథ వారి గొప్ప నవల, ప్రభవ నుంచి ప్రభవ దాకా 60 సంవత్సరాలంటే 60 పేర్లు దొరికినట్టే. ఆ తెలుగు సంవత్సరాల్లో ఏ ప్రముఖుడు పుట్టాడో తెలుసుకోవడం, ఆ విధంగా ముందుకు పోవడం, అసలు శార్వరి నుంచి శార్వరి దాకా నవలలో 1000 పడగలకు పునాదులున్నాయని నాకు అనుమానం. నిజం చెప్పొద్దు, విశ్వనాథ మానవ సంబంధాలు అంటూ బోరుడి ప్రసంగం చేయొచ్చు. విశ్వనాథ సైకిల్ రిక్షాలో వెళ్తుంటే ఒక మబ్బు చెదిరి ఉన్న పడంగా వాన దిగితే, అబ్బి తడుస్తున్నావోయ్ అంటూ తన భుజం మీద ఉత్తరీయం తీసి రిక్షావాల తలకు కప్పిన ఔదార్యం కవి సామ్రాడ్ది. ఇలాంటి ఎన్నో మానవతా విలువలను విశ్వనాథ జీవితంలోంచి ప్రస్తావించి శీర్షికకు న్యాయం చేయొచ్చు. ఇప్పుడు పుస్తకాల గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఒక మహా ఇల్లాల్ని, మీ వారు పుస్తకాల పొరుగుటి కదా అని అడిగితే, ఆహా ఉత్తిదే అని పెదవి విరిచిందిట. ఇది ఒక చమత్కారం. పుస్తకాలు రెండు రకాలు. అరివిచ్చినప్పుడు ఎన్నటికీ తిరిగిరాక కలవర పెట్టేవి, టంగను తిరిగొచ్చి రొష్టు పెట్టేవి. సమగ్రాంధ సాహిత్య కవి ఆరుద్ర లైబ్రరీలో నానా రకాల బుక్స్ కొలువు తీరి ఉండేవి. ఒక పుస్తకం కొత్తగా కనిపిస్తే, సార్ మీరిస్తే చదివిస్తానంటూ భయం భయంగానే ఆరుద్రను అడిగాను. ఆరుద్ర నా వంక పుస్తకం వంక మార్చి మార్చి చూశారు. అరువిచ్చే కళ కనిపించలేదు. పుస్తకం నా చేతికి ఇస్తూ, అయితే ఒక్క షరతు అన్నారు బెదిరింపుగా. తమ ఆజ్ఞ అన్నట్టు ముఖం పెట్టా. ఈ పుస్తకం ఎప్పటికీ తిరిగి ఇవ్వననే షరతు మీద ఇస్తున్నా, తీసుకెళ్లు అన్నారు గంభీరంగా. ఆరుద్రకి నాపై ఉన్న ఇష్టము, ఆ పుస్తకం పైన అభిప్రాయము ఒక దెబ్బతో తెలిసి వచ్చాయి. మానవ సంబంధాల మీద పుస్తకాల ప్రభావం, పుస్తకాల మీద మానవ సంబంధాల ప్రభావం పుక్కు విధాలు అనడానికి ఇదో ఉదాహరణ. అన్నయ్య గారు బుద్ధస్తమానం రాస్తూ ఉంటారు ఏమిటో అని అడిగింది పొరుగింటావిడ. రామాయణం రాస్తున్నారన్నదావిడ ఇంటావిడ. పొరుగావిడ ఆశ్చర్యంగా బుగ్గలు నొక్కేసుకుని, మావారు ఉన్నారు దేనికి, ఎప్పుడూ రామాయణం భారతం కొనుక్కోవడం తప్ప రాయడం లేదు, పరమబద్ధకం అని వేష్టపడింది. అది రచన రాత అనేది తెలియక అపార్థం చేయుట చేసుకుంది. దాంతో మానవ సంబంధాల సమతూకం పాడైంది. మునుపు పుస్తకం కన్యావిత్తం పరహస్తం గతం గత అనేవారు. ఇప్పుడు పుస్తకాన్ని ఆట్టే కాలం భరించడం లేదు. ఆ మధ్య ఓ పుస్తకాన్ని అరువిచ్చాను, చిత్రం. కొద్ది కాలం తర్వాత 2 కాపీలు తిరిగి వచ్చాయి. ఆదివారాలు రోడ్డువార పాత పుస్తకాల షాపుల్లో చూడండి, ఒక్కోసారి గుండె చెరువైపోతుంది. స్వయంగా రచయిత లోపల పేజీలో తన గుండెని ఆవిష్కరిస్తూ, ప్రజ్ఞాశాలి భట్టు గారికి ప్రతిగా ఏమి ఇవ్వలేక ఈ ప్రతిని అంటూ చుక్కలు పెట్టి సంతకం పెట్టి ఇచ్చిన కాపీ పేమెంట్ మీద సగం రేటుకు సిద్దమైనప్పుడు ప్రతిస్పందన ఎలా ఉంటుంది? ఈ తొలి ప్రతి రచయితకే తారసపడినప్పుడు మనసు వికలమైపోదా? మానవ సంబంధాలు చితికిపోవా? ఒక పెద్దాయన ఎండన పడి వచ్చి ష్ అని ఒగురుస్తూ, ఫో నాన్నగారి బుక్స్ ఏం చేయాలో తెలియడం లేదు, 6 గదులు 3 అటకలు ఆక్రమించాయి, ఓ రియల్లీ అంటూ నాన్నగారి అభిరుచిని ఏకరువు పెట్టాడు. నేనంతా విన్నాక, ఓ పనిచేయండి, ఎవరి పుస్తకాలు వాళ్ళొచ్చి తీసుకెళ్లొచ్చని పత్రికలో చిన్న విజ్ఞప్తి వేయండి, సగానికి పైగా క్లియర్ అవ్వచ్చు అన్నాను. ఆ కొడుకు చివాలన లేచి వెళ్లిపోయాడు. పెద్దాయన గ్రంథచౌర్యం గురించి బోలెడు కథలు అప్పటికే ప్రచారంలో ఉన్నాయి. గ్రంథచౌర్యం అంటే విషయ చౌర్యం అనే అర్థం ఉంది. నేననేది పుస్తక చౌర్యం. ఈ కంప్యూటర్ యుగంలో ఎవడండి ఈ బండెడు పుస్తకాలను సాకేది? పాండురంగ మహత్యంలో చెప్పినట్టు ఎండావానల నుంచి, చెదల నుంచి, నిప్పు నుంచి ఎవడండి రక్షిస్తాడు? ఒక్క పుస్తకం పరిమాణంలో ఈ బుక్ వచ్చేసింది. ఇక అందులో 1 కోటి పేజీలు రెపరెపలాడుతూ ఉంటాయి. అది చేతిలో ఉంటే 10-12 విజ్ఞాన సర్వస్వాలు కొనగోటి మీద ఉన్నట్టే. మై గాడ్, పుస్తకాలు కొనడం ఆ బార్బేరియస్. బుక్స్ ఆర్ ది బెస్ట్ కండక్టర్స్ అన్నాడు విద్యుత్ శాస్త్రకారుడు. వాటి ద్వారా లవ్ లెటర్స్ గట్రా అద్భుతంగా బట్వాడవుతాయి. ఎవరి పుస్తకం వారు కొనుక్కొని ఎరువడగడం మానేస్తే ఇంకా ప్రేమ కలాపాలు ఎలా సాగెట్టు? అది సాగితే అదే ఆగిపోతే సృష్టి సమ్మించిపోతుంది అంటూ ముళ్ళపూడి వారి గిరీశం పుస్తకాల మీద పెద్ద లెక్చర్ ఇచ్చాడు. పుస్తకాలకు మానవ సంబంధాలకు ఉన్న విడదీయరాని టంకాన్ని మనం గ్రహించాలి. అంకితం అనే మాట గ్రంథవలోకంలో పుట్టి సర్వత్రా వ్యాపించింది. ఇప్పుడు అది రాజకీయాల్లో బాగా వినిపిస్తోంది. అంకితం, పునరంకితం.

0: అంకిత భావం లాంటి భావజాలం పేలపు గింజల్లా పేలుతున్నాయి. పూర్వం రాజులు, సామంతులు, అవచి తిప్పయశెట్టి లాంటి వణిక్ ప్రముఖులు కృతిభర్తలై గ్రంథాలను అంకితం తీసుకునేవారు. పోతల లాంటి వారు ఇమ్మనుజేశ్వరాధర్మునికి ఇవ్వనుగాక ఇవ్వనని భీష్మించుకున్నాడు. కందమూలాలతో కాలక్షేపం చేశాడు. ఈ మధ్య మానవ సంబంధాల ఒత్తిడి పెరిగింది. మా లోకల్ పోయిట్ ఒక ఆయన 27 కవితలను సంపుటీకరించాడు. ఒక్కో కవితాఖండకను ఒక్కొక్కరికి సమర్పించి ఆ సంపుటిని వేరొకరికి అర్పించాడు. ఒక్క దెబ్బకి 28 పిట్టలు రాలినట్టు అయింది. ఈ మధ్య కొందరు చేయబోయే అనేకానేక కార్యక్రమాలను ముందుగానే జాతికి అంకితం చేసేస్తున్నారు. రామనవమికి బొబ్బట్లు చేశాను, అద్భుతంగా కుదిరాయి, సరేనని చెప్పి బొబ్బట్లని మా అత్తగారికి అంకితం చేశానంటూ అట్లాంటా నుంచి అపర్ణ అనపిండి మొన్న మెయిల్ ఇచ్చింది. అనపిండి వాళ్లు మా బంధువులు. ప్రాచీనుల ఘటంతో తాళపత్రాల మీద ఘంటంతో తాళపత్రాల మీద రాసేవారు. ఆ రోజుల్లో రాత పని ఒక ప్రత్యేక కళ. వాళ్లని రాయసకారులు అనేవారు. అన్నమయ్యకి తాటాకుల మీద జనం నాలుకల మీద నమ్మకం లేక రాగిరేకుల మీద చెక్కింపజేశాడు. తెలుగు జాతి శక్తియుక్తులు అన్నమయ్యకు ఏమేరుక. అన్నమయ్య పదకవితలను కరిగించి పాత్రలుగా పోయించుకుని సంసారాల్లో ప్రధాన పాత్రగా వినియోగించుకుని ధన్యులయ్యారు మనవాళ్లు. ఆస్తి పంపకాలలో అనేకానేక స్థిర చరాస్తులతో పాటు కొన్ని బుక్కులు కూడా మా వాటాకు వచ్చాయి. భారతంలో 3 పర్వాలు మా వాటాకి వచ్చాయి. స్వర్గారోహణ పర్వం మా బాబాయ్ వాటాకు వెళ్లింది. యుద్ద షట్కం మధ్యాయానికి వెళ్లింది. ఇతరేతర పుస్తకాలలో లక్ష్మణస్వామి మూర్చ, కుచ్చల కుశలాయకం, గంగాగౌరీ సంవాదం, ఊర్మిళాదేవి నిద్ర, భద్రాచల పడవ ప్రమాదం, సినిమా స్టైల్ మంగళహారతులు మా వాటాకి వచ్చాయి. తేనె చక్కెరలు ఆరగింపరారా అనే పాట టౌన్ పక్క కెళ్లద్దురా డెంగరి అనే స్టైల్లో పాడుకొనవలను అని సూచన ఉండేదక్కడ. ఇలాగే ప్రతి పాటకి ఒక సూచన. ఇహాన్ని పరాన్ని ముడివేసే గొప్ప సంప్రదాయానికి నిజంగా నమస్కరించాల్సిందే. కోఫిన్ రావాసి రాసిన ది శాండ్ లైట్ చదివావా? పోని సైన్ ఫిటీ డైమండ్స్ అండ్ పీనట్స్ ఇది కూడా చదవలేదా? పోని వెస్ట్ హార్జీనియా పోస్ట్ మోడర్న్ పోయిట్ కాంగి పోలేని చదివావా? నువ్వు తప్పకుండా చదవాలి. మైండ్ బాగ్లింగ్, కొండ ప్రవహిస్తున్నట్టుంటుంది అంటూ మొదలుపెట్టి రకరకాల ట్రెండ్స్ ని మన బుర్రలో పోసేస్తాడు ఒక మిత్రుడు. ఇది ఒక రకం దౌర్జన్యం. మన ప్రమేయం లేకుండానే మన నరాల్లోకి ఎక్కించేయడం. దీనివల్ల మానవ సంబంధాలు దెబ్బతింటాయి. జాగ్రత్త. విశ్వనాథ్ వారు పొందికగా గుండెల మీద పడుకున్న పసివాణ్ణి పుస్తకంతో పోల్చారు. నిజానికి ప్రతి గొప్ప పుస్తకాన్ని మానవ సంబంధాలతో అంటగట్టి ప్రసంగించవచ్చు. చివరిగా ఒక మాట, కొన్ని పుస్తకాలు చదువుతుంటే పొడికళ్లు పడతాయి, కొన్నిటిని పట్టుకోగానే కుంభకర్ణుడు ఆవహిస్తాడు.
1: పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేవారు గురువులు. గురువు స్థానాన్ని ఎవరూ భర్తీ చెయ్యలేరు. నేటి కాలంలో గురువు అన్న శబ్దానికి అర్థమే మారిపోయిందని శ్రీరమణ గారి గురువు అన్న హాస్య గల్పికలో విందాం.
0: గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుదేవో మహేశ్వర అంటే గురువును మించిన దైవం లేదని తెలుగులో దీని భావం. ఇంతకీ గురువు అంటే ఎవరు? ఇరుకపరిచినవాడు గురువు. అప్పుడప్పుడు భార్య భర్తకి గురువు అవ్వచ్చు. అప్పుడప్పుడేమిటి, దాదాపు ఇది నిత్యం. ప్లాట్ కొనటం దగ్గర నుంచి బనీని కొనేదాకా ఆవిడ గురుపీఠంలో ఉంటుంది. మార్గదర్శక సూత్రాలను ఆవిడే నిర్ణయించి తూచా తప్పక అమలు చేయిస్తుంది. ఇటు పిల్లలకు, అటు భర్తకు, ఆయనను కన్న తల్లిదండ్రులకు అందరికీ సందర్భం వచ్చినా రాకపోయినా, డేట్స్ ఉన్నా లేకున్నా ఆమె క్లాస్ తీసుకుంటుంది. దీనివల్ల మానవ సంబంధాలు దెబ్బతినవా అంటే తినవు. బైండింగ్ ఫోర్స్ చచ్చినట్టు కట్టిపడేస్తుంది. గురుశబ్దం రాను రాను అపశబ్దం అయిపోతోందని పెద్దలు వాపోతుంటారు. ముక్కు మొహం తెలియనివాడొకడు ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది గురు అని అడుగుతాడు. ఇంకోడు గురువు టైం ఎంత అయిందంటాడు. రైతు బజారులో ఒక ఆయనని పనిమాలా పిలిచి వంకాయలు కిలో అయితే తీసుకో గురువు బావున్నాయి అని మరొక ఆయన సలహా ఇచ్చాడు. గుళ్ళో కూడా అష్టోత్తరం నా పేరు మీద లాగించు గురువు లాంటి మాటలు వినిపిస్తే మనస్సు చురుక్కుమంటుంది. ఆటో వాలాని వస్తావా గురువు అంటే రాను గురువు అంటాడు. టీవీ యాంకర్ పిల్ల ఈలవేసి కొత్త సినిమా గురువు అంటే ప్రేక్షక గురువులకు ఒళ్ళు పులకరిస్తుంది. చివరకు గురు శబ్దం ఇలా అయిపోయింది గురువు అని మిత్రుడు గురుమూర్తి బాధపడ్డాడు. వెనకటికి జార్జి చక్రవర్తి ప్రిన్స్ ఆఫ్ ది వేల్స్ స్కూల్కి వస్తానని యువరాజ్ తరగతిలో ఉండగా చూసి ఆనందించాలని ఉందని బడికి కబురు పంపాడట. వెంటనే ఆ స్కూల్ హెడ్మాస్టర్ మహాప్రభు తమ రావద్దని కబురు చేశారట. ఏమి ఎందుకు రావద్దు అన్నాడు చక్రవర్తి. ప్రభుల వారు వస్తే నేను నా తలపాగా తీయడం మర్యాద కనుక తీసి తీరాలి. నేను టర్బన్ తీయడం స్కూల్ పిల్లకాయలంతా చూస్తారు. ఇప్పటిదాకా నేను మహానుభావుణ్ణని, చాలా గొప్పవాణ్ణని భావిస్తున్నారు. నా ఆజ్ఞకు తిరుగులేదని భావించి నా అదుపాజ్ఞల్లో వాళ్లుంటున్నారు. ఇప్పుడు వాళ్లకి నాకంటే పైన మీలాంటి మరొకరున్నారని తెలుస్తుంది. దానివల్ల నాకు చిన్నతనం సంక్రమిస్తుంది వారి మనసుల్లో. ఆ తర్వాత నన్ను మునపట్లాగా వాళ్లు ఖాతరు చేయకపోవచ్చు. తర్వాత ఏలిని వారి చిత్తం అని క్లాస్ పీకాడు గురువుగారు. జార్జి ప్రభువు ఆ గురువుకి శిష్యుడై, టీచర్ యు ఆర్ రైట్ అనడమే కాకుండా ఆ స్కూల్ వైపుకి అదే ముక్కార్చాడు. అదే ఆనాటి గురువు స్థానం. ఇప్పుడైతే ఎవడరా అక్కడ పంతులు, చెప్పింది వినకపోతే పనిష్మెంట్ సెంటర్కి కొడతా, చచ్చినట్టు రోజు బడికి వెళ్లి పిల్లలు లేని తరగతి పాఠాలు చెప్పాల్సి వస్తుంది అని హెచ్చరికలు జారీ అవుతాయి. అప్పుడు గురువు అంటే గురువే, ఆ సంబంధాలు వేరు. ఇప్పుడు గురువును మించిన లఘు మరొకటి లేదు. వశిష్ఠుల వారు కోసలరాజు గురువు, దశరథుడికి గురువు. పురోహితుడు అంటే పురానికి హితం కోరేవాడు. రాజు అయినా సరే గురువు గీసిన గీత దాటకూడదు. యుద్ధాలకు, పట్టాభిషేకాలకు శుభముహూర్తాలు వారే నిర్ణయించేవారు. ఆదుర్దాలో రాముడు పట్టాభిషేక ముహూర్తం దశరథుడే ఖాయం చేశాడు. చివరకు అది ఆయన చావుకు ముహూర్తం అయింది. దశరథరాజు సంతానాన్ని కూడా వశిష్ఠుడే గురువు, విద్యలు నేర్పించాడు, మంచి చెడు చెప్పాడు. ఒకరోజు రాత్రి బాగా పొద్దుపోయాక వశిష్ఠుల వారి ఆశ్రమం తలుపు చప్పుడైందిట. లోపల నుంచి ఆయన ఎవరూ అని కేకవేశారట. తలుపు తట్టిన రాముడు నేనే అన్నాడట. మళ్లీ ఆయన లోపల నుంచి నేనంటే అన్నట. అది తెలుసుకోవటానికే వచ్చాను గురువరా అన్నట రాముడు. నేను అన్న ముక్కను పొరలు ఒలుచుకుంటూ వెళ్తే బ్రహ్మతత్వం యావత్తు బయటపడుతుంది, బ్రహ్మ పదార్థము గోచరిస్తుంది. తర్వాత బ్రహ్మర్షి ఆశ్రమం తలుపు తీసి రాముని సాదరంగా జింకచర్మంపై కూర్చోబెట్టి వాళ్ల వంశ మూలపురుషుడైన సూర్యుడు స్పష్టంగా కనిపించేదాకా క్లాస్ స్వీకరించి ఉంటారని వేరే చెప్పక్కర్లేదు. చివరికి రాముడు నేను నేను నేనైన నేను నేనుగాని నేను అని తనలో తాను గొణుక్కుంటూ వెళ్లి ఉంటాడు. అందుకే గురువులతో పనిమాల కౌన్సిలింగ్ దిగి దిగకూడదు. 14 ఏళ్లు వనవాసం చేస్తే గాని గురువు చెప్పిన నేను తీరి శాంతం దిగలేదు రాముడికి. గురువులో ప్రసిద్ధ గురువులున్నారు. చాణుక్యుడిది చరిత్రలో పెద్ద పేరు, పెద్ద పీట. అరిస్టాటిల్ది అగ్రస్థానం. అలెగ్జాండర్ని విశ్వవిజేతను చేశాడు. బోలెడు వేదాంతం చెప్పాడు. పేరుకు మంత్రేగాని కృష్ణదేవరాయలకి తిమ్మర్సు గురువే. కొందరు మేధావులు ఆ మధ్య నిజ నిర్ధారణ చేశారు. అదేమిటంటే రాయల వారిని కవిత్వం వైపు మళ్లించి అప్పాజీ డిఫాక్టో రోజుగా పరిపాలన సాగించాడని. పొయిట్రీలో ఒళ్లు తెలియని నిషా ఉన్నమాట నిజం. అష్టదిగ్గజాలు దానికి తోడు రాజు స్వయంగా కవి. ఇక చెప్పేదేముంది, ఇప్పట్లోలాగా సాగునీరు తాగునీరు సమస్యలు ఆనాడు లేవు. హాయిగా మంటపంలో తివాచీలు బాలీసులు మీద కూర్చొని సమస్యాపూర్ణలు ఆశుకవిత్వాలు ఆస్వాదిస్తూ కవనపు ధారలో మునిగి తేలుతూ ఉండేవారు. అప్పుడప్పుడు రాజుగారు పలకి మోయడం, మద గజేంద్రము డిగ్గి కవిగారికి చేయూతనిచ్చి అంబారీలో చోటివ్వడం లాంటి చమత్కార్యాలు చేస్తుండేవారు. వాటిని కథలు కథలుగా జనం చెప్పుకునేవారు. ఇవన్నీ పాత సంగతులు. అప్పుడు గురువులు వేరు. గురువులంటే అప్పుడు గురువులే. ఇప్పటికి వస్తే ఇప్పుడు గురువులు లేరు. ఇప్పుడున్నది గురు శిష్య సంబంధం కాదు. ఈ విద్యా వ్యాపార శకంలో విద్యార్థి కస్టమర్, టీచర్కి విద్యార్థులు దేవుళ్లతో సమానం. డబ్బులిచ్చి పోషించే మహారాజ పోషకులు. ఒక్క స్టూడెంట్ బయటికెళ్లి పలానా కోచింగ్ సెంటర్ పలానా సబ్జెక్టు బాగా చెప్పరు అన్నాడా? కలెక్షన్లు గోవింద. పూర్వం గురుకులాల్లో గురువులు అన్నం పెట్టి చదువులు చెప్పేవారు. అయితే ఆ మేరకు శిష్యులు కూడా చాకరీ చేసేవారు. కట్టెలు తేవడం, ధాన్యం దంచడం, ఆవుల్ని మేపుకు రావటం, గురువుగారి కొల్లాయి ఉతికి ఆరేయడం లాంటి పనులన్నీ భక్తిభావంతో చేసేవారు. ఈ గురు సంప్రదాయం ఒక్కొక్క విద్యలో ఒకలాగా ఉంటుంది. ఆధ్యాత్మిక రంగంలో గురు శిష్య సంబంధం ఒకలాగా ఉంటే సంగీతంలో మరోలా ఉంటుంది. పలానా గురు పరంపర అని గర్వంగా చెప్పుకుని మరీ గళమెత్తుతారు సంగీత విద్వాంసులు. పలానా వారి స్కూల్ అంటాం కదా. ఇక రాజకీయాలకు వస్తే ప్రతి నాయకుడు వెనక ఒక గురువు ఉండి తీరతాడు. రాజకీయాల్లో ఒక మాట ప్రచారంలో ఉంది, గురువుకి నామం పెట్టేవాడే నాయకుడు కాగలడని. పాపం పుణ్యం మనకు తెలియదు. పెట్టిన వారికి, ఆ అలంకారం అందుకున్న వారికి తెలియాలి. రాజకీయ రంగంలో మాత్రం ఇలాంటివి జరిగినప్పుడు మానవ సంబంధాలు అస్తవ్యస్తం అవుతాయి, కొత్త పార్టీలు వెలుస్తాయి, రాజకీయంగా పరస్పరం సమాధి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా కూడా ప్రస్తుతం వ్యాపార కళగా మారటమే కాక గ్లోబలైజేషన్ దినుసుగా కూడా మారుతోంది. ఈ పరిస్థితుల్లో ఆధ్యాత్మిక గురువులు వారి శిష్యుల మధ్య తరచు విభేదాలు తలెత్తుతున్నాయి. ఈ విభేదాలు తత్వానికి సంబంధించినవి కావు, పరానికి చెందినవి కావు, పూర్తిగా ఇహానికి చెందినవి. శిష్యులలో వర్గభేదాలు రావడం, దాంతో మానవ సంబంధాలు గీతలు పడడం సర్వసాధారణం అయిపోయింది. గురువుల్లో స్థాయి భేదాలున్నాయి. శ్రీకృష్ణుని జగద్గురువు అంటాం, శంకరాచార్యుని వారిని కూడా అంటారు. ఈ మధ్య మంచి అదును చూసి తమకు తామే ఈ బిరుదును తగిలించుకుంటున్నారు కొందరు. ఇక్కడ ఆపకుండా మరీ సమగ్రంగా గురువు విధి విధానాల మీద రాసుకుంటూ పోతే నాకు కూడా ఏదో ఒక గురువు పేరు ముందు తగిలించుకోవాలని అనిపిస్తూ ఉంది, భయంగా కూడా ఉంది. ఈ విశాల సృష్టిలో తరువులే గురువులు అన్నారు కరుణశ్రీ. ఎందుకంటే అవి బతికినన్నాళ్లు నీడ కాయ పండు ఇవ్వటమే కాదు, చచ్చి కూడా తన కట్టెని వంట చెరుకుగా ఇస్తోంది కదా అన్నారు ఆయన. గొప్ప సత్యం. నాకు ఈ మధ్య కొన్ని కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి, అవన్నీ గొప్పగా కూడా ఉంటున్నాయి. మనకి ప్రవరు చెప్పడం అనేది ఒకనాటి సదాచారం. నేను ఫలానా వారిని, మనవణ్ణి, ఫలానా వారి అబ్బాయిని, గోత్రం ఫలానా, నామం ఫలానా, ఋషులు ఫలానా ఫలానా అని చెప్పి అహంబో అభివాదయ్యే అనేవారు. అంటే ఇది బయోడేటా అన్నమాట. నిజానికి ఇందులో గురువు పేరు చేరాల్సి ఉంది, అలాగే తల్లి పేరు కూడా చేరకపోవడం గొప్ప అన్యాయం. నిన్న మొన్నటిదాకా ఫలానా దగ్గర వేదం చదువుకున్నాను, ఫలానా వారు నాకు వ్యాకరణ భిక్ష పెట్టారు అని చెప్పుకోవడం గర్వంగా ఉండేది. అవతల వారి గుండెల్లో లారీలు పరిగెత్తేవి. అతగాడిని తక్కువగా అంచనా వేయకు, విస్సన్నగారి శిష్యుడు అనేవారట ఆ రోజుల్లో. విస్సన్నగారంటే అబ్బో చాలా గ్రేట్. విస్సన్న చెప్పిందే వేదం అనే సామెత విస్సన్న విద్వత్తులోంచి పుట్టిందే. విస్సన్న గారు మనవాడే, గోదావరి జిల్లా రామచంద్రాపురం అగ్రహారీకుడు, కవి, పండితుడు, ఇంద్రగంటి హనుమత్శాస్త్రి గారికి స్వయాన ముత్తాత గారు. మరి గొప్ప గురువు అంటే విస్సన్నగారే. కొన్ని మతాలలో గురువులే వారికి దైవాలు. మరి సన్మార్గంలో నడుస్తూ కోట్లాది మందిని నడిపించారు. వారు వేసిన పాటలు శాశ్వతమైన. చిన్న తరగతుల్లో శంకర రామానుజ మధ్వాచార్యులను 3 శాఖలకు గురువులుగా చదువుకున్నాం. గురువుకి చేతిలో దండం ఉండాలి కాబోలనుకునేవాణ్ణి. ఆ రోజుల్లో మధ్వాచార్యులు, విశ్వక్సేనుడు చాలా ప్రసిద్ధ డిక్టేషన్ మాటలు. అసలు విఘ్నేశ్వరుడు తొలి డిక్టేషన్ పదం. అయితే మా తెలుగు మాస్టర్ వద్దులేవోయ్, విశ్వక్సేనుణ్ణి విఘ్నేశ్వరుణ్ణి కలపడం మంచిది కాదు అనేవారు. ఏమిటో ఆ రాజకీయం నాకు తెలిసేది కాదు. ఇప్పుడిప్పుడు గురువులు కూడా ఛానల్స్ లాగా పలు రకాలుగా ఉంటున్నారు. విద్యాగురువు, బోధ గురువు, వ్యాపార గురువు, రాజకీయ గురువు, ఇలా శాఖకు గురువు. ఆరుద్ర ఒక చమత్కారం వెలిగించారు. విశ్వనాథ నాకు గురుతుల్యులు, వారి నుంచి ఎలా రాయకూడదో నేర్చుకున్నానని అతి వినయంగా చెప్పుకున్నారు. అందుకు కల్పవృక్షం ఏమీ బదులు పలకలేదు. ఏమైనా గురువు గురువే కదా. అందుకే ఈ సందర్భంలో గురువులందరికీ నమస్కరిస్తున్నాను.
1: లిఫ్ట్ అంటే మనల్ని కావలసిన ఫ్లోర్లో దింపే సాధనం అనుకుంటాం. కానీ లిఫ్ట్ యొక్క బాధలను, లిఫ్ట్లో ఏర్పడే పరిచయాల గురించి శ్రీరమణ గారు లిఫ్ట్ అనే హాస్య గల్పికలో ఏమంటున్నారో విందామా?
0: లిఫ్ట్కి అధికార భాషా సంఘం వారిని తెలుగు పేరు పెట్టమంటే తిరుగువాడు మందసమం అని కొందరు, ఉచ్చనీచ చలనపేటిక అని కొందరు తిరిగించారు. నిజానికి లిఫ్ట్కి భాషతో పనిలేదు. మీట నొక్కితే మన ముందుకు వచ్చి నిలబడుతుంది, ఎక్కిన తర్వాత మళ్లీ ఎన్నో అంతస్తులోకి వెళ్లాలో ఆదేశిస్తే వెళ్లిపోతుంది. ఇది పాక్షిక సత్యం. చాలాసార్లు మనం పైకి వెళ్లాలనుకుంటే ఒకసారి కిందకు వెళ్లి అక్కడ వాళ్ళని కలుపుకొని మరీ పైకి వెళ్తుంది. అట్లాంటప్పుడు దాని మీద మనకు పూర్తి కంట్రోల్ లేదనే భావన బలపడుతుంది. లిఫ్ట్ లోపల నిరీక్షిస్తూ లిఫ్ట్ బయట మానవ సంబంధాలు మెరుగుపడతాయి. 16 చదరపు అడుగులలో 10 మంది నిలబడతారు. దీనివల్ల మనుషులు దగ్గరవుతారు. ఇక్కడ రాజుకి బంటికి తేడా లేదు. లిఫ్ట్ మనిషి అంతస్తుని క్షణంలో మారుస్తుంది. 6వ అంతస్తు నుంచి 2కి, గ్రౌండ్ లెవెల్ నుంచి 8వ ఫ్లోర్లోకి క్షణంలో తీసుకెళ్తుంది. సరిగ్గా తలుపులు ముయ్యకపోతే 3 భాషల్లోనూ కేకలు వేస్తుంది. లిఫ్ట్లో రకరకాల అనుభవాలు. కొందరివి చెప్పుకోగలిగేవి, కొందరివి చెప్పుకోలేనివి. ఒక లిఫ్ట్లో కవిత్వం నిషేధం, పొయిట్రీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని, కవిత్ మనాహై అని 3 భాషల్లో హెచ్చరిక చూసినప్పుడు మాత్రం బాధపడ్డాను. ఎవరో ఎవరినో హింసించి ఉంటారు, లేకపోతే ఈ ప్రస్తావన ఎందుకు వస్తుంది అని నా మిత్రుడు ఆ హెచ్చరికను సమర్థించాడు. ఆ ఏరియాకి నేను కొత్త. మా మేనల్లుడు అక్కడ ఒక బహుళంతస్తు భవనంలో ఒక గూట్లో ఉంటాడు. లిఫ్ట్ ఎక్కబోతూ ఉండగా ఒక కొద్దిపాటి విగ్రహం ఉన్న మనిషి హడావిడిగా దాదాపు పరుగుతో వచ్చాడు లోపలికి. అతని వేషం సాధారణంగా ఉంది. మెడలో చింతపక్క రంగు మఫ్లర్ చుట్టుకుని కొంత వేలాడుతోంది. మాటిమాటికి నడిమివేలుతో ముక్కు మీదకు జారుతున్న కళద్దాలను పైకి నెడుతున్నాడు. లిఫ్ట్ గ్రిల్ డోర్ను మూశాడు లిఫ్ట్ కుర్రాడు. సార్ సార్, 100 చేంజ్ ఉందా అన్నాడు కొద్దిపాటి మనిషి ఆత్రుతగా. దూరంగా ఆటో దిగినట్టు, దాని నుంచి తాను దిగినట్టు, ఆటో మీటర్ సెటిల్ చేయడానికి 100 చిల్లర లేనట్టు అతని ముఖంలో చూపించాడు. సరే 100 చిల్లర జేబులు తడుముకున్నారు గాని ఎవరి దగ్గర లేనట్టుంది. అతనిలో ఉన్న ఆదుద్దాని ఎంతో కొంత లిఫ్ట్లో ఉన్న వారందరూ విజయవంతంగా అందరికీ పొలమగలిగాడు. ఇప్పుడు మీకు ఎంత కావాలి అన్నాను నేను అప్రయత్నంగా. 30 అన్నాడు, శ్రమ ఇస్తున్నాననే భావం ధ్వనించేలా. నా జేబులో 20 ఉన్నాయి, పక్క అయిన 10 అడిగి క్షణంలో 30 పూలప్ చేసి ఇచ్చా. ఆ కొద్దిపాటి విగ్రహం

అంతే ఒడుపుగా లిఫ్ట్ గ్రిల్లోంచి అందుకుని చేతివేళ్లతో థ్యాంక్స్ పలికి చెంగున అంగలు వేస్తూ కదిలాడు. లిఫ్ట్ పైకి లేచింది. మూడో ఫ్లోర్కి వెళ్లేసరికి నాకు మెదడులో క్రమంగా మెదడు తెరవడం మొదలైంది. ఆపద్ధర్మంగా 10 రూపాయలు ఇచ్చినాయని నా మాట కోసం వెయిట్ చేస్తున్నాడు. మావాడి ఫ్లాట్ నంబర్ చెప్పి ఆయన నెంబర్ తెలుసుకుని ఇప్పుడే పంపుతానని చెప్పాక ధన్మని గ్రిల్ డోర్ మూశాడు ఆయన. ఇంకాసేపటికి నేను గమ్యం చేరాను. ఇంతకీ అతనెవరు, నేనెవరు, ఎక్కడుంటాను, పేరేంటి, వివరాలేమి నాకు ఏమీ తెలియదు. కాని చూస్తే గుర్తుపట్టగలను. అయితే అతన్ని గాని అతను పుచ్చుకున్న డబ్బును గాని మళ్లీ చూస్తారనే నమ్మకం కుదరలేదు. లిఫ్ట్ కుర్రాడిని అడిగాను, నాకు తెలియదు, మీ బంధువులేమో అనుకున్నానన్నాడు. నేను కిక్కురు మనలేదు, పైగా బంధువే అనుకో అని గుణిగాను. నన్నెక్కడ తక్కువగా అంచనా వేస్తాడో అని. ఇన్నేళ్ల తర్వాత ఇదిగో ఇప్పుడు మీకు చెప్పడమే, ఇంకెక్కడా అనలేదు. అందుకని పారావులు తగిలేందుకు లిఫ్ట్ అనువైన చోటు. దీనివల్ల మానవ సంబంధాల మాట ఎలా ఉన్నా ఒక గొప్ప అనుభవం, సరసమైన వెలకు లభించిందన్న సంతృప్తి మాత్రం నాకు మిగిలింది. లిఫ్ట్ దాని పుట్టుపూర్వతాల గురించి మా అగ్రహారం అరుగుల మీద చర్చ సాగుతూ ఉంటుంది. ఒక నిలువు పెట్టెలో నుంచి గిలకమించి సుతారంగా లాగేశాడు అని ఒక ఆయన చెప్పాడు. ఏముంది, మన బాల్చీ బావి గిలకలాగానే, అదేం పెద్ద అద్భుతం కాదు. పైగా జర్మనీ వాడు ప్రపంచ యుద్దంలో ఆ సందట్లో మన వేదం ఒకటి లాగేశాడు అని యావత్తు యంత్ర సంబంధం. అది మహానిజం మొత్తం అదుపులో నిక్షిప్తమైంది. మహానిజం కాదండి, మెకానిజం అన్నాడు కుర్రాయి. అదేలేరా, రెండూ ఒకటే, అది తెలుగు ఇది హోణం అన్నాడు. మాట మార్చుకున్నాడు. మార్చుకుంటే మానవ సంబంధాలు ఇట్లా ఎందుకుంటాయి? పదవిలో మీరు ఉండాలంటే మీరు అంగీకరించాలని కొట్టుకు చావలేకపోయారా? అప్పుడే అమెరికా వెళ్లొచ్చినాయన తన లిఫ్ట్ అనుభవాలను సవాలర్ష చెప్పాడు. ఒక భవనంపై అంతస్తుకు వెళ్లడానికి 6 గంటలు పట్టిందిట. అందుకే దారిలో తినడానికి పులిహోర పెరుగన్నం కూడా తీసుకెళ్లట. మరో చోట ఆఫీస్ తాలూకు బిగ్ బాస్ గారి దగ్గర ఏ ఫ్లోర్కి వెళ్లాలంటే ఆ ఫ్లోర్కి వెళ్లి అటాచ్ అయిపోతుంట ఆ గది. ఇది సాధ్యమే కావచ్చు. మధ్య వయస్కుడు ఒక ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్లి లిఫ్ట్లో ఎయిడ్స్ రావడానికి అవకాశం ఉందంటారా అని భయం భయంగా అడిగాడు. డాక్టర్ ఎగాదిగా చూసి తల పంకించి అవకాశం ఉంది గాని చాలా శ్రమతో కూడిన వ్యవహారం జవాబిచ్చట. ఎయిడ్స్ అంటే జ్ఞాపకం వచ్చింది. నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం పథకంలో భాగంగా పులిరాజా మానవ సంబంధాలు అనే టాపిక్ మీద రాయమని కొందరు నాకు సూచించారు. ఇలాంటి సంబంధాల జోలికి వెళ్లాలని నేను వారికి మనవి చేశాను. మళ్లీ లిఫ్ట్లోకి వస్తే, లిఫ్ట్ అనేది సాహిత్యంలో వ్యవసాయంలో కూడా ఉంది. లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఎత్తిపోతల పథకం, అందరికీ తెలుసు. సాహిత్యంలో కూడా ఏ భాషలో ఎక్కడ మంచి అక్షరం వాక్యం కనిపించినా లిఫ్ట్ చేయడం ఒక సంస్కృతి. దీన్ని కూడా లిఫ్ట్ లిటరేచర్ అంటారు. జీవితంలోనూ ఉద్యోగంలోనూ నిన్నడూ లిఫ్ట్ కోరలేదని ఒక సామాన్యుడి గురించి చెబుతూ అన్నాడు కవి తిలక్. కాపీ రచనను పసికడితే ఎక్కడి నుంచో ఏతం వేశాడో అంటారు లిఫ్ట్ ఎరగని విమర్శకులు. భీమారం నుంచి వీర్రాజు గారు వచ్చారు. 4వ అంతస్తులో ఉన్న మా ఆఫీస్కి వచ్చారు. రొప్పుతూ రోస్తూ మాట్లాడుతున్నారు. మెట్లెక్కి వచ్చారా అన్నాను. అవును, తలుగుపోయాడు. మాట్లాడలేక, లిఫ్ట్ ఉంది కదా, అందులో రావచ్చు కదా అన్నాను. ఏమో ఆడు కడతాడో లేదో అని ఎందుకు వచ్చిన గొడవ అని మెట్లెక్కేసి వచ్చేసా అన్నాడు ఆయన. వీర్రాజు గారిది అంతా లాంచీల రేవుల భాష. అక్కడ రిక్షాలు, లాంచీలు, పడవలు కట్టడం కట్టకపోవడం కామన్. లిఫ్ట్ అనేది మనతో శారీరకంగానే కాక భాషాపరంగా కూడా ఎట్లా ముడిపడి ఉందో నాకు ఆయన మాటలు అర్థమైంది. ఇలాగే ఒక పల్లెటూరు ఆసామి పట్నం వెళ్లాడు. అక్కడ పెద్దాసుపత్రిలో ఒక పెద్దావిడ లిఫ్ట్లో వెళ్లడం, మరి కాసేపటికి జీన్స్ టీషర్టుతో సినిమా స్టార్ లాంటి పిల్ల దిగటం చూశాడు. ఆసామీ నివ్వెరపోయి, బామ్మారిది మీ అక్కని కూడా ఓ పాలి తీసుకురావాలరా, తెల్లోడి బిస అంతా ఇంతా కాదు అని ముచ్చటపడ్డట. వీటన్నిటికీ మానవ సంబంధాలున్నాయి. లిఫ్ట్లో కళ్ళు కళ్ళు కలవడం కట్ చేస్తే యుగల గీతం. కొందరు లిఫ్ట్ కోసం రోడ్డుకు అడ్డంగా నిలబడి బొటన్ వేలు చూపించి పీకు తింటూ ఉంటారు. ఇస్తే పరోపకారం కావచ్చు లేదా అపకారం జరగవచ్చు. ఎందుకంటే మానవ సంబంధాలు ఈ మధ్య ప్రమాదకరంగా తయారైనాయి. అందుకే అనుభవజ్ఞులు లిఫ్ట్ అడగకు, లిఫ్ట్ ఇవ్వకు అంటారు. కానీ తప్పదు, జీవిత చరమాంకంలోనైనా 4 లిఫ్ట్ ఇవ్వక తప్పదు. అందుకే లిఫ్ట్ మానవ సంబంధాలు అంత తేలిగ్గా తెగేవి కావు. జీవితంలోనూ ఉద్యోగంలోనూ ఎన్నడూ లిఫ్ట్ కోరని వాళ్ళని ఇందాక చెప్పాను కదా, తిలక్ ప్రస్తావించారు. సినిమాల్లోనూ కొన్నిసార్లు నిజ జీవితంలోనూ లిఫ్ట్ ద్వారా ప్రేమలు చిగురుస్తాయి. హీరో కారులో లిఫ్ట్ ఇవ్వడం పాత సినిమాల్లో చాలా మామూలు. ఇప్పుడు ద్విచక్ర వాహనాల మీద లిఫ్ట్లు ఇచ్చేస్తున్నారు. వాహనాన్ని నడిపేవారికి వెనకాల కూర్చున్న వారు సెల్ చెవికి అందిస్తారు. ఇదో ముచ్చట. అమ్మాయికి రాత్రి ఎవరో లిఫ్ట్ ఇచ్చారు, ఒక తండ్రి నిట్టూర్పు. మావాడు ఈ మధ్య తెగ లిఫ్ట్లు ఇస్తున్నాడు, ఒక తల్లి ఆవేదన. ఇవన్నీ మానవ సంబంధాల వైపు నడిపిస్తాయి. కొన్ని చోట్ల చిన్న చిన్న పిల్లలు లిఫ్ట్ అంకుల్ అంటూ ప్రాధాయపడతారు. అంకుల్ మానవ సంబంధాలు అనే అంశం చాలా విస్తృతమైంది. దానిమీద ఓ పుస్తకం రాస్తే గాని తెమలదు. ఆయన

0: ఇచ్చి లిఫ్ట్ ఇచ్చాడంటుంటారు. పైకి లాగాడని అర్థం. ఇది వ్యవసాయంలో కూడా వాడతాం. లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఎత్తిపోతల పథకం. కొందరు తొందర తొందరగా పైకి రావాలని లిఫ్ట్ ఇరిగేషన్ ఆశ్రయిస్తారు. ఏ గురదాడప్పారో కన్యాశుల్కాన్నో రాసేస్తారు. వాళ్ళకి సాహిత్యంతో ఆనుపాను తెలియదు. కన్యాశుల్కం స్థాయి తెలియక దాన్ని తిరగ రాసేస్తారు. ఇహ అక్కడి నుంచి నమస్కారం అప్పారావు గారు అని ఆయన ఎవరు చూసినా పలకరిస్తూ ఉంటారు. ఆ మధ్య పరిశోధనా వ్యాసాలని పుటలు పుటలు తిరగరాసేస్తుంటే అదేమన్నా అంటే ఆ మాటకి కోట్ చేశాం సార్, ఉటంకించాం సార్, అంతేగాని కాపీ కాదు అని వాళ్లు వాదన. మరీ 100 పేజీలు కోట్ చేయడం మర్యాద? మరీ అంత వీర్యాభిమానం అంటే మానవ సంబంధాలు కొంచెం ఊగిసలాడతాయి. మొన్న మధ్య ఒక కుర్రాడు మాట్లాడుతుంటే విన్నా, రాబోయే సంవత్సరాల్లో నేలకి చంద్రుడికి మధ్య లిఫ్ట్ సాధ్యమన్నాడు. అది అణుశక్తితో పనిచేస్తుందన్నాడు. ఓ అరగంటలో చంద్రగ్రహం రీంచవచ్చు అన్నాడు. తదాస్తు, మనిషిని తక్కువగా అంచనా వేస్తానా? ఎంతమాట, పైగా నేను మాట్లాడుతోంది మానవ సంబంధాల గురించి కదా.
1: మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో శ్రీరమణ గారి హాస్య గల్పికలు విన్నారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
2: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి అందించిన కార్యక్రమం విన్నారు.
1: 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను 1వ తేదీ నుంచి 31 వరకు ప్రతిరోజు 11:00 విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.
3: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి. మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
4: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
3: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
4: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
3: వేరే మార్గాల కోసం వెతకండి,
4: ఆకాశవాణినే సంప్రదించండి.
3: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
4: వివరాలకు ఫోన్స్ 0402321516323215164.
5: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. తోటరాముడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సంగీతం సత్యం, గీతరచన దాశరథి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన.
1: దేవులపల్లి సాహిత్యంలో ఒకే కుటుంబం ఈ చిత్రానికి పి సుశీల పాడిన పాట వింటారు.

లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. సితారా చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజా బృందం పాడిన పాట, గీతరచన వేటూరి

0: ఈ వేసవి కాలంలో పాటించవలసిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజురోజుకీ తీవ్రమవుతున్న ఈ వేసవి వడగాలుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తప్పనిసరి పరిస్థితులలోనే బయటకు వెళ్లడం మంచిది. ఒకవేళ బయటకు వెళ్లవలసి వస్తే గొడుగు, టోపీ ఇలాంటివి తీసుకుని వెళ్లాలి. చెవుల్లోకి వేడిగాలులు వెళ్లకుండా దూది పెట్టుకోవాలి. ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారికి వేడిగాలులు తగిలే ప్రమాదం ఎక్కువ కనుక ద్విచక్ర వాహనాన్ని తక్కువగా ఉపయోగించడం మంచిది. మధ్యాహ్నం వేళ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు వెళ్లవద్దు. ఇక తీసుకునే ఆహారం సాత్వికంగా ఉండాలి. అంటే తేలికగా జీర్ణమయ్యే ఆహారమే తీసుకోవాలి. మసాలాలు, వేపుడు కూరలు, నూనెలో వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మజ్జిగ, బార్లీ నీళ్లు, రాగిజావ, సబ్జా నీళ్లు, కొబ్బరి నీళ్లు ఇలాంటివి ఆరారా తాగుతూ ఉండాలి. మంచినీళ్లు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందవచ్చు.
1: కార్యక్రమంలో చివరిగా స్టేషన్ మాస్టర్. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల మనో పాడిన పాట వింటారు. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

మీరింతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. తెలుగులో వార్తాప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో నూతన శాసనసభల ఏర్పాటుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త ప్రభుత్వాల ఏర్పాటు కోసం ఈ రాష్ట్రాల్లో రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. మన దేశంలో పర్యటిస్తున్న వియత్నాం అధ్యక్షుడు తులాంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు హైదరాబాద్ లో జరిగే మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పంజాబ్ కింగ్స్ తో తలపడుతుంది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో కొత్త అసెంబ్లీల ఏర్పాటు కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్లను సంబంధిత రాష్ట్రాల గవర్నర్లు కేంద్రపాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్ కు పంపారు. దీంతో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ముగిసి కొత్త ప్రభుత్వాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత ఈ నోటిఫికేషన్ జారీ చేయడం అనేది కీలకమైన రాజ్యాంగపరమైన చర్య అని ఎన్నికల కమిషన్ అధికారి తెలియజేశారు. దీంతో కమిషన్ తరఫున నూతన శాసనసభలు ఏర్పాటు చేసే ప్రక్రియ పూర్తయిందని, నిర్ణీత నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఏర్పాటులో తదుపరి చర్యలు చేపట్టేందుకు ఇది వీలు కల్పిస్తుందని అధికారి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో కమిషన్ అన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించిందని ఆయన చెప్పారు. పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు మొత్తం ప్రక్రియను చట్టబద్దమైన నిబంధనల ప్రకారం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించినట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. నోటిఫికేషన్ జారీతో ఎన్నికైన ప్రతినిధుల ప్రమాణ స్వీకారానికి ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్త ప్రభుత్వాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అసోంలో శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఈరోజు గౌహాటీలోని రాజ్భవన్లో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యకు

ఉపద్రవాల వలన సహోదరులుగా మెలగవలసిన సహాధ్యాయులే ప్రేమ పేరుతో సాగి స్మరించాను. పంచమవేదమైన మహాభారతాన్ని వేదవ్యాసుడు అందించగా మధుర మధురమైన ఆంధ్ర భాషలో అనుసృజన కావించిన కవిత్రయం నన్నయ భట్టారకుడు, తిక్కన సోమయాజి, ఎర్రాప్రగడ, కృష్ణద్వైపాయన మహర్షి చేత ప్రతిపాదింపబడిన సనాతన ధర్మ విశిష్టతను అత్యద్భుతంగా ఆవిష్కరించారు. తెలుగు జాతికి, తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి ఎనలేని వైభవాన్ని సంతరింపచేశారు. కవిత్రయంగా ప్రసిద్ధిగాంచిన ఆ మహానుభావులు నిత్య ప్రాతస్మరణీయులు. అవును, నాకు కర్తవ్యం గోచరించింది. నన్నయాదులు భారత కథలో చిత్రించిన శకుంతల ప్రభృతులైన శక్తి స్వరూపుణులను ఆహ్వానించాను. తమ విజయగాథలను వినిపించి, అంతరంగాలను ఆవిష్కరించి, ఆధునిక మహిళలలో ధైర్యస్థైర్యాదులను సుస్థిరంగా పాదుకొల్పవలసినదిగా వాగ్దేవి ఆజ్ఞను వివరించి వారిని కోరాను. వారు నా ఎడల కూరిమి పాటించి ఈ సభకు విచ్చేశారు. అదిగో శకుంతల, సత్యధర్మములను చక్కగా నేర్పిన భరతుని జనయిత్రి భవ్య చరిత, నన్నయ సత్కవి నయముగ తీర్చిన దమయంతి నిషధేసు ధర్మపత్ని, తిక్కన్న కలములో తీరైన సాధ్వి ద్రుపదు పట్టి పాండవ పట్ట మహిషీ, ఎర్రన్న కైతలో పేర్మి వహించిన సత్యవంతుని సతి సాధుశీల, ఆంధ్ర సాహిత్య నందనోద్యానమందు భారతీయత చక్కగా పాదుకొల్పి విశ్వమానవ చైతన్య వేదిపైన చిత్తము

0: సాధ్వీమణులారా, మీకు శుభస్వాగతం. మహిళా చైతన్యాన్ని చకచ్చకితం చేయగల మీ జీవన వృత్తాంతాలను సభాసదులకు వినిపించండి. మీ అంతరంగంలోని ఆలోచనలను వారికి వినిపించండి. శకుంతల, ఆకుచాటు పిందెవలే తండ్రిచాటు బిడ్డగా పెరిగిన ముగ్ధమోహన సౌందర్యవతివైన నీవు ధర్మం, సత్యం, పురుషార్థం వీటిని ఏ విధంగా అనుసరించాలో లోకానికి వివరించిన తీరు అనన్య సామాన్యం. నీ చరితను వాగ్దేవి పలుకులలో విన్నాను. ఏదమ్మా, నీవు ఎదుర్కొన్న ఆ విపత్కర పరిస్థితులు, నీ వర్తనలోని విశిష్టతను నీ పలుకులలోనే వినిపించు కణ్వపుత్రి.
1: కళభాషిణి, నీకు నమస్సులు. అత్యంత ఆహ్లాదకరంగా నీవు ఏర్పాటు చేసిన ఈ విశిష్ట సాహిత్య సదస్సులో పాల్గొనే సదవకాశం కలిగించినందుకు నాకు మహదానందంగా ఉంది. నన్నయ్య భట్టారకుడు తన భారతంలో నా వృత్తాంతాన్ని వర్ణించి తెలుగువారి హృదయాలలో నాపై అసమానమైన ఆత్మీయతను నింపాడు. భారత కావ్య ప్రారంభంలో ఆ మహాకవి చేసిన స్తుతి సదాస్మరణీయం.

విష్ణు, బ్రహ్మ, శంకరులు, లక్ష్మి, సరస్వతి, పార్వతులను ఎల్లప్పుడూ తమ హృదయంలోనూ, ముఖంలోనూ, శరీరంలోనూ నిలుపుకున్నవారై లోకాలకు అవిచ్ఛిన్నమైన స్థిరత్వాన్ని కల్పిస్తూ వేదత్రయం చేత పూజింపబడుతున్నారు. ఆ త్రిమూర్తులు శ్రేయస్సులను కలిగించుగాక. నన్నయ భట్టారకుడు గంటం సవరించి పలికిన మొదటి శ్లోకంలోనే విశ్వశ్రేయస్సును కాంక్షించాడు. ఆ

నిత్య సత్యవచనునికి నా నమోవాకములు సమర్పిస్తున్నాను. కలభాషిణి, చంద్రవంశానికి మూలకర్తలలో ఒకరైన భరతుని కన్నతల్లిని నేను. దేవకాంత అయిన మేనకకు రాజర్షి విశ్వామిత్రుని వలన జన్మించాను. హిమవత్పర్వత సానువులలో మాలినీ నదీ తీరంలో జన్మించిన నన్ను అక్కడే విడిచిపెట్టి నా తల్లి అమరేంద్రుని లోకానికి వెళ్లిపోయింది. క్రూర మృగాలు సంచరించే ఆ ప్రాంతంలో నాకు ఎట్టి విపత్తులు కలుగనీయకుండా శాకుంతల పక్షులు తమ రెక్కలతో కప్పి నన్ను రక్షించాయి. నదీతీరంలో నన్ను చూసిన కణ్వ మహర్షి నాకు శకుంతల అని నామకరణం కావించి పెంచి పెద్ద చేశాడు. ఈ వృత్తాంతం నా తండ్రి వలన అనంతరకాలంలో నేను తెలుసుకున్నాను. ఒకనాడు నా తండ్రి ఆశ్రమం విడిచి అరణ్యానికి వెడలిన సమయంలో వేట నిమిత్తం అరణ్యానికి విచ్చేసిన దుష్యంత మహారాజు ఆశ్రమాన్ని సందర్శింపవచ్చాడు. నేను అర్ఘ్యపాద్యాదులతో మహారాజును సత్కరించాను. మహర్షి పెంపకంలో సర్వ శుభలక్షణ సంపన్ననైన నాయుడల ఆసక్తి కలిగిన మహారాజు నా జనన వృత్తాంతాన్ని తెలుసుకుని నా పట్ల అనురక్తుడయ్యాడు. తనను వివాహమాడి అసమాన రాజ్యలక్ష్మీ వైభవాలను పొందవలసినదని కోరాడు. నేను తండ్రిచాటు బిడ్డను. ధర్మస్వరూపులు, కరుణానిరతులు అయిన నా తండ్రి తిరిగి వచ్చిన పిమ్మట వారు అంగీకరించి నన్ను నీకిచ్చిరేని స్వీకరించవలసినదని వినయంగా బదిలిచ్చాను. క్షత్రియులకు గాంధర్వ వివాహ విధి సమ్మతమైనదని, కనుక తనను పరిణయమాడవలసినదని వివరించాడు. అప్పుడు నేను ఆలోచించి,

బాగున్ అని స్పష్టం చేశాను. మహారాజు నేను కోరిన వరాలిచ్చి గాంధర్వ విధిని నన్ను చేపట్టి తన నగరానికి వెడిలిపోయాడు. వెళుతూ వెళుతూ తన పరివారాన్ని పంపి నన్ను తన అంతఃపురానికి కొనిపోగలనని మాట ఇచ్చాడు. నా తండ్రి కణ్వ మహర్షి ఆశ్రమానికి తిరిగి వచ్చి దివ్య దృష్టితో నా వివాహ వృత్తాంతాన్ని తెలుసుకుని నా వంశ రూప లావణ్యాలకు అనుకూలుడైన పతిని పొందానని సంతసించి నన్ను వరం కోరుకోమన్నాడు. నేను ఆ మహర్షి పెంచిన మొలకను, అందుకే నా మనస్సు నిరంతరం ధర్మం మీదే నిలవాలని వరం కోరుకున్నాను. వంశకర్త భరతుడు జన్మించాడు, సర్వదమనుడిగా ఎదిగాడు, యౌవరాజ్య పట్టాభిషేక యోగ్యతను సాధించాడు. చక్రవర్తి లక్షణ లక్షితుడైన నా పుత్రుని చూసి మహర్షి సంతృప్తుడై ఎట్టి సాధ్వులకును పుట్టిన ఇండ్లను పెద్దకాలము ఉనికి తద్దతగదు అని పలికి నా కుమారుని తీసుకుని భర్తకడుకు వెళ్లవలసినదని ఆదేశించాడు. తపస్వులైన ఇరువురు శిష్యులను తోడుగా ఇచ్చి పంపాడు నా తండ్రి. నేను నా పుత్రినితో కలిసి నగరానికి చేరుకున్నాను. మంత్రి, పురోహిత, సామంత, పౌరజనులతో పేరోలగంలో ఆసీనులైన మహారాజును దర్శించాను. ఆనాడు ఆశ్రమంలో నాపై చూపిన అనురాగం మహారాజు వదనంలో కనిపింపలేదు. నన్ను గుర్తింపలేదా లేక గుర్తించనట్లు నటిస్తున్నాడా అని చింతాక్రాంతనయ్యాను. మర్చిపోయిన వానికి జ్ఞాపకం చేయవచ్చు, అసలు తెలియని వానికి వివరించవచ్చు. ఎరిగి ఎరుగనొల్లని కరటిం తెలుపంగ కమలగర్భుని వశమే అని భావించాను. అయినా ఇంత దూరం వచ్చి ఏమీ సాధించక తిరిగిపోవటం తగదని నిర్ణయించుకుని మా వివాహ వృత్తాంతాన్ని జ్ఞాపకం చేసి, బాలార్క తేజుడు, పౌరవకుల రత్నాలంకారుడైన నీ కుమారుని యువరాజుగా అభిషిక్తుని చేయవలసినదని విన్నవించాను. నా పలుకులు విన్న మహారాజు నన్ను ఎరుగనని, అనుచిత వాక్యాలు పలుకవద్దని, తిరిగి వెడలిపొమ్మని ఆజ్ఞాపించాడు. నేను తెల్లబోయాను. వివాహ ధర్మము, సత్యము కుప్పకూలిపోయాయి. మన వివాహ వృత్తాంతం ఇతరులకు తెలియదు కనుక అసత్యమాడవచ్చునా? తప్ప పలుకనగునే ధార్మికులకు అని అనునయంతో పేర్కొన్నాను. వేదాలు, పంచభూతాలు, ధర్మం, ఉభయ సంధ్యలు, సూర్యచంద్రులు ఇత్యాది మహాపదార్థాలు మానవుల

0: పరికింపన్ అని తెలియచెప్పే ప్రయత్నం చేశాను.
1: అవును శకుంతల, ఎంత చక్కగా చెప్పావు. ముందు ప్రేమించామని తరువాత అంగీకరించని దౌర్బల్యం గల మగవారు అన్ని కాలాలలోనూ ఉంటారు. మాతృమూర్తి గుణవతి అయిన స్త్రీని అవమానించిన దుర్మతికి ఇహపరాలు అందక అధోగతి తప్పదు సుమా అనే సత్యాన్ని జనులంతా అర్థం చేసుకునేలా చక్కని సందేశమిచ్చావు సుమా.
0: అవును ద్రౌపది, ధర్మార్థ కామ పురుషార్థములకు గృహనీతి అనే విద్యకు మూలము ఇల్లాలే కదా. ఇక పుత్రుడు తండ్రి తనువు నుండి జన్మించి ప్రకాశిస్తాడు.

అని కూడా వివరించాను. ఈ నీ పుత్రుడిని కౌగలించుకుని అపరిమితమైన ఆనందాన్ని ఆస్వాదింపమని పలికాను. లోకంలో సత్యనిష్ట కంటే మించిన ధర్మం మరొకటి లేదు.

కనుక కణ్వాశ్రమంలో నాకు ఒసగిన మాటను స్మరించి నీ కుమారుని కరుణాదృష్టితో స్వీకరింపుమని పరిపరి విధాలుగా నివేదించాను. నా పలుకులను మహారాజు త్రోసిపుచ్చాడు. నన్ను ఏ

0: అని తీవ్రంగా ఆక్షేపించాడు మహారాజు. అసత్యాలు పలుకక ఆశ్రమానికి తిరిగి పొమ్మని ఆదేశించాడు. నాలో ఆశ నశించింది, శోకతప్తనయ్యాను. పుట్టిననాడే తల్లిదండ్రుల చేత విడువబడ్డాను, ఇప్పుడు భర్త చేత విడువబడుతున్నాను. పూర్వం కొరనోములు నోచి ఉంటాను అని చింతిస్తూ కన్నీటిని ఒత్తుకుంటూ దైవమే నాకు శరణ్యం అని ఎంచి నా తనయుని తోడ్కొని వెనుదిరిగాను. అప్పుడే ఒక అద్భుతం సంభవించింది. ఆకాశవాణి పలుకులు వినిపించాయి. ఈ భరతుడు నీ పుత్రుడు, ఈమె నీ భార్య, వీరిని స్వీకరించి ఉత్తమ కీర్తిని పొందుమని సభలోని వారెల్లరూ ఆశ్చర్య చకితులయ్యే విధంగా దివ్యవాణి ప్రకటించింది. మహారాజు తాను లోకోపవాద భీతిచేత అసత్యం పలికానని అంగీకరించి మహానురాగంతో కుమారుని కౌగలించుకుని నన్ను గౌరవభావంతో స్వీకరించాడు. కలభాషిణి, నేను ఈ కాలం యువతకు ఒక్క విషయం బోధించాలని ఈ సదస్సుకు వచ్చాను. ఆధునికత వెర్రితలలు వేస్తున్న పరిస్థితులలో యువతుల్లారా, మీరు జాగరూకులై వర్తించాలి. ఆనాడు ఆకాశవాణి తన పలుకులతో సత్యం వెల్లడించింది, నేను రక్షింపబడ్డాను. కాని ఈనాడు అటువంటి క్లిష్ట సందర్భాలలో ఏ ఆకాశవాణి వచ్చి రక్షించదు. ఆడపిల్లలు స్వయం నిర్ణయాలు చేసే సమయాలలో తల్లిదండ్రులను గుర్తు చేసుకుని ప్రేమానురాగాలను మనసులో స్మరించుకుని ముందంజ వేయాలి. అది మీకు తల్లిదండ్రులకు కూడా శ్రేయస్కరం. ఒకవేళ ఊహించని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు సత్యానికి నీతికి నిలిచి ధైర్యంగా పోరాడండి. లోకంలో అన్నిటికంటే సత్యం ఉత్తమోత్తమం.
1: అవునమ్మా, గృహస్థ ధర్మంలో భర్త, భార్య, సంతానం, సత్యం అనేవి నాలుగు స్తంభాల వంటివి. చిత్తశుద్ధి లేని గృహస్థ ధర్మం వలన సంతానానికి అస్తిత్వం లోపించిపోతుంది. దానివలన భావి భారతం కల్లోల భారతం అవుతుంది. దుష్యంతుడు లౌకిక ధర్మానికి ప్రాతినిధ్యం వహించినవాడు. శకుంతల ఆత్మధర్మానికి ప్రతీక. స్వీయ ధర్మరక్షణ కోసం దుష్యంతుడు ప్రయత్నిస్తే కుటుంబ వ్యవస్థ ధర్మాన్ని పరిరక్షించడానికి శకుంతల ఆరాటపడింది. ధర్మో రక్షతి రక్షితః అనే సత్యాన్ని కాపాడింది. ఆమె పెంపకంలోనూ కణ్వ మహర్షి స్థాపించిన సంస్కృతిలోనూ

0: భరతుడు పరిపూర్ణతను సాధించాడు. శకుంతల, నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తల్లి.
1: నా అంతరంగాన్ని అద్భుతంగా ఆవిష్కరించావు. నీకు శతధా కృతజ్ఞురాలిని కలభాషిణి, ధన్యవాదములు.
2: మీరింతవరకు భారత భారతి సాహిత్య రూపకం ధారావాహికలో శకుంతల మొదటి భాగం విన్నారు. పాత్రలు, పాత్రధారిణులు, కలభాషిణి సారస్వత కళానిధి ఆచార్య వెలివోలు నాగరాజలక్ష్మి, శకుంతల శ్రీమతి నిడుమోలు కనకదుర్గారాణి, ద్రౌపది డాక్టర్ వేమూరి సత్యవతి.
3: కార్యక్రమంలో మీరింతవరకు భారత భారతి సాహిత్య రూపకం మొదటి భాగం విన్నారు.
4: ఇప్పుడొక లలిత గీతం వింటారు.

ఏ వస్తువు వాడకంలో అయినా కొద్దిపాటి శ్రద్ధ జాగ్రత్త తీసుకుంటే దాని జీవితకాలాన్ని పెంచుకోవచ్చు. దాంతోపాటు మన సమయం కూడా ఆదా అవుతుంది. మరి ఈరోజు మన కార్యక్రమంలో వంటగ్యాస్ పొదుపు గురించి, ఇంకా కొన్ని చిన్న చిన్న చిట్కాల ద్వారా వంటగ్యాస్ను ఎలా ఆదా చేసుకోవచ్చో తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ అవసరమైన తప్పనిసరి అయిన వస్తువుల్లో గ్యాస్ స్టవ్ ఒకటి. ఇది లేని ఇల్లే కనిపించదు. కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలను ప్రవేశపెట్టి అర్హులైన వారికి ఉచిత గ్యాస్ పంపిణీ కూడా చేస్తూనే ఉంది. మరి అంత విలువైన అవసరమైన గ్యాస్ వినియోగాన్ని ఖచ్చితంగా జాగ్రత్తగా చేయాల్సిందే. వంటగ్యాస్ వాడకంలో జాగ్రత్త వహించకపోతే కొన్నిసార్లు ప్రమాదాలు కూడా సంభవించవచ్చు. మన నిర్లక్ష్యం వల్ల కావచ్చు, తెలియనితనం వల్ల కావచ్చు, గ్యాస్ వినియోగంలో లోపాలు ఉన్నట్లయితే ఇంట్లో ప్రమాదం పొంచి ఉన్నట్లే. మన అవసరాలు తీర్చడానికి ఉపయోగపడే వస్తువుల వల్ల ప్రమాదాలు తెచ్చుకుంటే అంతకన్నా అవివేకం ఇంకొకటి ఉండదు కదా. కాబట్టి వస్తువు ఏదైనా ఉపయోగించే విధానాన్ని అవగాహన చేసుకుని పాటించినట్లయితే దానివల్ల లాభాన్ని పొందొచ్చు. వంటగ్యాస్ వాడకంలో చిన్నపాటి తెలివి చూపినట్లయితే వాటి వల్ల సంభవించే ప్రమాదాలను ఆపి ఎక్కువ ప్రయోజనాలు పొందొచ్చు. దానికోసం ఏం చేయాలి? గ్యాస్ వాడకంలో పూర్తి అవగాహనను కలిగి ఉండాలి, ఇంకా పాటించాలి కూడా. మనం రోజు చేసే వంట పనిలో కొద్ది చిన్న మార్పులు చేసుకోగలిగితే మన గ్యాస్ వినియోగం ఎక్కువ రోజులు చేసుకోవచ్చు. వంటగ్యాస్ వినియోగం గురించి ఇంకా గ్యాస్ను ఎలా పొదుపు చేసుకోవాలో తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి గృహిణి కూడా కొన్ని కొన్ని చిట్కాలు పాటిస్తూనే ఉంటుంది. అయినా మళ్లీ ఓసారి మీకోసం. బర్నర్లో నీలిరంగు మంట ఉంటేనే గ్యాస్ ఆదా అవుతున్నట్టు. పొయ్యి వెలిగించడానికంటే ముందే కావలసిన పదార్థాలు, పాత్రలు దగ్గర ఉంచుకోవాలి. వెలిగించుకున్న తర్వాత పాత్రలు వెతుక్కుంటే గ్యాస్ చాలా వృధా అవుతుంది. ప్రెషర్ కుక్కర్ ఉపయోగిస్తే గ్యాస్తో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. ప్రెషర్ కుక్కర్లో అరలు ఉన్నవి వాడుకున్నట్లయితే అన్నం, కూరలు ఒకేసారి తయారైపోతాయి. ఆహార పదార్థాలను ఉడికించడానికి సరిపడినంత నీరు మాత్రమే ఉపయోగించాలి. ఏవైనా ఉడికించేటప్పుడు పాత్ర మరిగే ఉష్ణోగ్రతకు చేరిన తర్వాత సిమ్లో పెట్టేయాలి. పప్పులు, బియ్యం ముందుగానే నీటిలో నానపెట్టి స్టవ్ మీద పెడితే త్వరగా ఉడుకుతాయి. పాత్రల అడుగు భాగం వెడల్పుగా ఉండేవాటినే వాడుకోవాలి. ఇంకా స్టవ్పై ఉడుకుతున్నప్పుడు పాత్రలపై తప్పనిసరిగా మూతలు పెట్టాలి. స్టవ్లోని చిన్న బర్నర్ను ఎక్కువగా ఉపయోగించండి. తరచుగా బర్నర్లను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకున్నట్లయితే ఆ బర్నర్ల రంధ్రాలు మూసుకుపోకుండా ఉంటాయి. శుభ్రమైన పాత్రల్లోనే వంట చేయాలి. ఫ్రిజ్లో నుండి తీసిన వెంటనే పదార్థాలను స్టవ్పై పెట్టకూడదు. ఆహార పదార్థాలను పదే పదే వేడి చేయకుండా ఇంట్లో అందరూ ఒకేసారి భోజనం చేయడం మంచి పద్ధతి. గ్యాస్ పైపుల గుండా గ్యాస్ లీక్ అవుతుందేమో గమనించుకుంటూ ఉండాలి. అంతేకాదు రెగ్యులేటర్ను కూడా తరచుగా చెక్ చేస్తూ ఉండాలి. వంట పూర్తి అయ్యే కొద్ది క్షణాల ముందే గ్యాస్ను ఆఫ్ చేసేయాలి. ఎక్కువసేపు వండకుండా ఉడికిన వెంటనే దించేయండి. ఇంకా ముఖ్యమైన అంశం, అందరికీ తెలిసిన అంశం ఏంటంటే ISI మార్క్ కలిగిన గ్యాస్ స్టవ్లనే ఉపయోగించాలి. ఒక సిలిండర్ ఎన్ని రోజులు వస్తుందో సుమారుగా లెక్క రాస్తూ ఉండండి. అప్పుడు తేడా మీరే గమనించుకోవచ్చు. వీలైతే బయోగ్యాస్ లాంటి ప్రత్యామ్నాయం చూసుకోవచ్చు. రోజు కొద్ది మొత్తంలో చేసే ఆదా వల్ల కనీసం 10 రోజులకు పైగా అదనంగా గ్యాస్ వినియోగించుకోవచ్చు. చూసారా, మనం చిన్న చిన్నవై చిట్కాలు అనుకునే ఈ కొద్దిపాటి మార్పుల వల్ల ఎంత గ్యాస్ వినియోగం మనకు సేవ్ అవుతోందో.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలు, ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మీటర్పై కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట ఆఖరీ బాజీ. ఈ చిత్రానికి అమిత్ కుమార్, సురేష్ వాడ్కర్ సాధన సర్గం గానం చేశారు.

0: మీరింతవరకు టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు.
1: తొంభై వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను మే 1వ తేదీ నుంచి మే 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి.
3: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు ఆల్రెడీ వాట్సాప్లోకి వచ్చేశారు, మరి ఇంకెందుకు ఆలస్యం? ఈనాటి మన యువలయ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాం. నేనడగబోయే ప్రశ్నలకు 0866-24888-12 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రశ్న అడిగేస్తున్నాను. భారతదేశంలో వైర్లెస్ కమ్యూనికేషన్ కనుగొన్న మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు? మన దేశంలో వైర్లెస్ కమ్యూనికేషన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఓకేనా, ప్రశ్న అర్థమైందా? మరి ఇంకెందుకు ఆలస్యం? 0866-24888-12 ఈ నంబర్కి మీ సందేశాన్ని పంపించండి. ఈలోగా మనం చూడాలని ఉంది చిత్రం నుంచి ఒక పాట విందాం.

ఓకే అండి, మరి నేను అడిగిన ప్రశ్న, భారతదేశంలో వైర్లెస్ కమ్యూనికేషన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అని అడిగాను కదా. ఈ ప్రశ్నకి కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సప్ చేశారు మానస విజయలక్ష్మి చీరాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఎవరు పంపించారంటే విజయ్ కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మార్తినగర్, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పేరు పంపించలేదు ఆన్సర్. ఓకే, విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఆర్ రవీంద్రారెడ్డి, కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నాగమణి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజన్న సిరిసిల్ల నుంచి వేముల పరశురాములు, పద్మ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ ఎవరు పంపించారంటే డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. దినేష్ ధీరజ్ కడప బాలాజీనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రెండే ఆన్సర్లు పెట్టద్దండి, ఎవరైనా మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ ఆన్సర్ మాత్రమే పంపించండి, ఓకేనా. హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. లతా ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పాపినపాలెం సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పేర్లు పంపించారు, ఆన్సర్ పంపించలేదు. ఓకే, కారంచేడు మండలం కుంకులమర్రు గ్రామం నుంచి వెంకటేశ్వర్లు, జ్యోతి, తులసి, కౌశిక్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్తో పాటు పేర్లు కూడా పంపించండి. పైన ఉన్న పేర్లు చూసి చదవాలంటే కష్టం కదా, వేరే ఎక్కడో ఉంటాయి కదా, ఓకేనా. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకీరాజు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్వలీ, ఫాతిమా కరెక్ట్ ఆన్సర్ అండి. పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చక్రవర్తి యోజిత గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. నాగేంద్రప్ప మొలకల్మూరు తాలూకా కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మూరి మురళీ కృష్ణ, మురళీ లక్ష్మి బట్టిప్రోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బత్తిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇషరతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మిడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బిట్ర వీర్రామ్మోహన్ రావు, నిర్మలాదేవి, రాజోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. కందేరి గోపీనాథ్, కందేరి సుధారాణి తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకటేష్, సత్యవతి, లక్ష్మీకాంత్ మహబూబ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి

వెంకటేష్ శ్యామల అయోన్స్ సియోన నాగటిపండు ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుంచి రామ్మూర్తి కుంచివాణిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు పార్వతి పెడన వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఏళ్ల సుబ్బారావు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. తెనాలి నుండి ప్రసాద్ ఇందిర రఘురామ్ మౌనిక త్రిలోక్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కాకర రాజకుమార్ లావణ్య రాజోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జనగనూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి రామకృష్ణయ్య నరేంద్రారెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహమూబ్ సుభాని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం రుద్రాంశ్ దక్షిణ చిరువలులంక అవినగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. బుచ్చిరెడ్డిపాలెం నుంచి మనోజ్ కుమార్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. క్వశ్చన్ ప్లీజ్ మేడం అంటున్నారు. భారతదేశంలో వైర్లెస్ కమ్యూనికేషన్ను మొట్టమొదట కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు? ఓకేనా అండి. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కేదర్ వీరేష్ రాజోలి మండలం జోగులంబ గద్వాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గుండుగొలను మద్దుల శ్రీనివాస్ బాబు సత్యనారాయణ రమేష్ రామోజీ వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. జయబాలన్ తిరువన్నామలై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం సాయినగర్ నుండి హరినాథ్ బాబు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. రఘుబీర్ సింగ్ సుగుణాభాయి రాధ మున్నా ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. రామచంద్ర సువర్ణ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు వనజమ్మ వెంకట భావన తాటిపత్తి గ్రామం నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ అన్విత వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా సునీతారాజ్ భానురాజ్ అమిత్ ఖన్నా అమ్మి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి రామకృష్ణయ్య సుభాషిణి శ్రీవిష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. పంపించిన వారు తిరిగి పంపించవద్దు. చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి పూర్ణశ్రీ ఈశ్వర్. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుండి రమేష్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. హనుమంతు ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అక్రమ్ అన్నారం వినయ్ కుమార్ హుస్సేన్ కరీముల్లా తయ్యూబ్ వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. ఇస్మాయిల్ సయ్యద్ జాకీర్బాయ్ మహమ్మద్ రఫీబాయ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. స్వర్ణపుడి రాజశేఖర్ రేవతి వేదాయపాలెం నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

డేవిడ్ దోనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. రమేష్ దొంతి గగన్ పెరుమాళ్ళ అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్. నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి సత్యనారాయణ లక్ష్మీ సౌమ్య మహాలక్ష్మి గీతిక వీరందరూ కూడా లక్కవరం ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా. భారతదేశంలో వైర్లెస్ కమ్యూనికేషన్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అని అడిగాను కదా, సర్ జగదీష్ చంద్రబోస్. ఓకేనా, ఈయన 1858 నవంబర్ 30 జన్మించారు. ఈయన రేడియో తరంగాలు మరియు వృక్ష శరీర ధర్మశాస్త్రంపై చేసిన అద్భుతమైన కృషి ప్రపంచ విజ్ఞాన శాస్త్రాన్ని పునర్నిర్మించి భారతదేశంలో ఆధునిక పరిశోధనకు పునాది వేసింది. ఓకేనా, మరి మన నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామా. నేను ఆన్సర్ చదివాక పంపించారు పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం. ఓకే అండి, మరి మన సెకండ్ క్వశ్చన్ చూసేద్దాము. ఒకప్పుడు అపార్ట్మెంట్ ఎక్కాలి అంటే మెట్ల ద్వారానే ఎక్కేవాళ్ళం, మరి ఈ రోజున అపార్ట్మెంట్ మెట్ల ద్వారా ఎక్కడం అంటే అమ్మో కాళ్ళు నొప్పి అని వచ్చేసింది కదా. ఏ అపార్ట్మెంట్ చూసినా కూడా లిఫ్ట్ సౌకర్యం ఉంటుంది, ఎన్నో అంతస్తుకు చేరుకోవాలన్నా కూడా ఆ లిఫ్ట్ ద్వారా మనం సేఫ్గా ఆ అంతస్తుకు చేరిపోతున్నాం. మరి ఈరోజు మన క్వశ్చన్, ఆ సేఫ్ ఎలివేటర్ని కనుక్కొన్నది ఎవరు, లిఫ్ట్ కనుగొన్నది ఎవరు? ఓకేనా, ప్రశ్న విన్నారుగా. మరి అందరి బంధువయ్య ఈ చిత్రం నుంచి ఒక పాట విందాం.

ఓకే అండి, మరి నేను అడిగిన ప్రశ్న సేఫ్ ఎలివేటర్ను అదే లిఫ్ట్ను కనుగొన్నది ఎవరు అని అడిగాను కదా. ముందుగా కరెక్ట్ సమాధానంతో మనకి వాట్సాప్ చేశారు మానస విజయలక్ష్మి చీరాల. ఏంటండి ఈరోజు ఆన్సర్స్ అన్నీ ముందే మీరు పంపించేద్దామని డిసైడ్ అయిపోయారా ఏమిటి? నా క్వశ్చన్ అవ్వకముందే ఆన్సర్ పంపించేశారు. ఓకేనా, ఎనీవే కంగ్రాచ్యులేషన్స్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ రాధాప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధగారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయ్, కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతినగర్, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారంటే నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల నుంచి రామచంద్ర, సువర్ణ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దినేష్, ధీరజ్ కడప బాలాజీనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ, ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గాంధీ మార్కెట్ ఇంకోళ్ళు నుంచి హుస్సేన్, అక్రమ్, అన్నారం, వినయ్ కుమార్, కరీముల్లా, తయ్యూబ్ వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్వి సుబ్రహ్మణ్యం, రుద్రాంష్, దక్షిణ చిరువోలులంక, అవినిగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రమాదేవి, వెంకటేశ్వరరావు, కొండాపూర్, హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుమతి, ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి, వెంకటేష్, శ్యామల, సియోనా, నాగటిపండు ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగమణి, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. చక్రవర్తి, యోజిత, గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రమేష్, దొంతి, గగన్, పెరుమాళ్ళ, అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట, గుంటూరు నుంచి షేక్ మహమూబ్, సుభాని కరెక్ట్ ఆన్సర్ అండి. ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. సోమనాథం జనార్దనరావు, వనజమ్మ, వెంకట భావన, తాటిపత్తి గ్రామం, నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫస్ట్ ప్రశ్న అయిపోయిందండి, ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్లో ఉన్నాము. ఓకేనా, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించండి. మల్లికార్జున అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా, రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్వలి, ఫాతిమా వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్రారెడ్డి, సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ అండి. రాజన్న, సిరిసిల్ల నుంచి వేముల పరశురాములు, పద్మ కరెక్ట్ ఆన్సర్. లతా, ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ముర్హరి, యశోద, జానకీరాజు కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం నరసింహం, ఇస్కాన్ సిటీ, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ర వీర రామ్మోహన్ రావు, నిర్మలాదేవి, రాజోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కాకపోతే షార్ట్కట్లో పంపించారు, ఫుల్ ఫామ్ పంపించాలండి.

కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుంచి రాజేష్ కన్నా, సునీతారాజ్, భానురాజ్, అమిత్ కన్నా, అమ్మి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, లీలా మహాలక్ష్మి, గీతిక, సిరి ఇంకా వారి కుటుంబ సభ్యులు లక్కవరం ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆత్మూరి మురళీ, లక్ష్మి, బట్టిప్రోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగన్న, కళావతి, నాగలక్ష్మి, పావని, భావన వారి కుటుంబ సభ్యులు అనంతపూర్ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాపినిపాలెం సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. క్యాదర్ వీరేష్, రాజోలి మండలం, జోగులాంబ గద్వాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగ్నాథ్ గుప్తా, నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. డేవిడ్, దొనకొండ నుండి కరెక్ట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి, కొండప్ప, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి, పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. బొడ్డు ఓంకార్, గౌరీ, రామానగర్, వేటపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజేష్ బాబు, సత్య, జోషిత, జనిశ్రీ, పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గోవా నుండి ఓబిల్సిట్టి మణికంఠ, తేజస్వి, కృష్ణశ్రీ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఏల సుబ్బారావు, ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా అహోబిలం, వెంకటేశ్వర్లు, లక్ష్మీ, నారాయణ, పెంచలయ్య, శశిరెడ్డి, శివప్రసాద్, శంకరయ్య, గోపీనాథ్ వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రభాకర్రావు, స్వరూప, రెబ్బన, కొమరం భీం డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. కోట హారిక, రాజోలు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. వీరా కనకారావు, పార్వతి, పెడన, వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత కరెక్ట్ ఆన్సర్. మనోజ్ కుమార్, బుచ్చిరెడ్డిపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి, మరి లాస్ట్గా చూద్దాం. బాలన్ తిరువన్నామలై, తమిళనాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాసురెడ్డి, తిరుపతమ్మ, రమణమ్మ వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వస్తూనే ఉన్నాయి. నాగేంద్రప్ప, మొలకల్మూరు తాలూకా, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. హనుమంతు, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు, కార్యక్రమం అయిపోవచ్చింది కదా. నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. కందేరి గోపీనాథ్, కందేరి సుధారాణి కరెక్ట్ ఆన్సర్. బత్తిని రవికుమార్, శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా. సేఫ్ ఎలివేటర్ అంటే లిఫ్ట్ను కనుగొన్నది ఎవరు అని అడిగాను కదా, ఎలీషా గ్రేవ్స్ ఓటిస్, 1853లో కనుగొన్నారు. ఓకేనా, కరెక్ట్ సమాధానం పంపించిన వారందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా అభినందనలు. మరి ఈనాటి మన ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ తిరిగి రేపటి యువలైలో కలుసుకుందాము.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి బిఎల్ కనకదుర్గ, విద్యార్థిని నోరి ఎల్ మనోజ.
1: నమస్కారం గురువు గారు.
2: ఆగచ్చతు, ఉపవిశతు.
1: ఇవాళ ఏం పాఠం చెప్పుకుందాం గురువు గారు?
2: మృచ్ఛకటిక నాటకం గురించి చెప్పుకుందాము. సంస్కృత సాహిత్యే నాటక కర్తృషు ఏకః అత్యంత ప్రసిద్ధః శూద్రః మహాకవిః. తస్య ప్రసిద్ధం నాటకం మృచ్ఛకటికం, ఇత్యుక్తే మట్టిబండి ఇత్యర్థః. అస్మిన్ నాటకే కవిః సామాన్యజనానాం జీవన విధానం, ప్రేమ కష్టాని చ చిత్రీకృతః. నాటకే న్యాయవ్యవస్థాం ప్రతి సామాజిక అన్యాయాన్ అవినీతీంశ్చ సుస్పష్టం అదర్శయత్. కవేః కవిత్వ ప్రవాహ సౌందర్యం భావనా బలం చ సంస్కారపూర్వక పద ప్రయోగాదీనాం చ మహాకవిః ఇతి ప్రసిద్ధిం ప్రాప్తవాన్. సహ తస్య రాజోచిత గుణైః దానగుణేన కార్యాదీనాం చ ద్వితీయ ఇంద్రః ఇతి బాణభట్టాది కవిభిః కీర్తితః. రెండో అంకంలో చారుదత్తుడికి పాదములు ఒత్తేటటువంటి వ్యక్తి అయిన సంవాహకుడు జూదంలో డబ్బును పోగొట్టుకుని జూదగాని చేతికి చిక్కకుండా ఓడిపోయి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇక్కడ మనం చెప్పుకుందాం. జూదగాడైన సంవాహకునితో మాధురుడు అన్నదానికి సమాధానంగా ఈ విధంగా అంటున్నాడు. యది వ్రజసి పాతాళమింద్రం శరణం యాసి సభికం వర్జయిత్వా ఏకం రుద్రోపిన రక్షితుం సమర్థః తరతి. శ్లోకం చెప్తాను, మళ్ళీ ఒకసారి విని నువ్వు చదువు. యది వ్రజసి పాతాళమింద్రం శరణం యాసి సభికం వర్జయిత్వా ఏకం రుద్రోపిన రక్షితుం తరతి. చదువు.
1: యది వ్రజసి పాతాళమింద్రం శరణం యాసి సభికం వర్జయిత్వా ఏకం రుద్రోపి నా రక్షితుం తరతి.
2: పదవిభాగం చూడు. యది వ్రజసి పాతాళం ఇంద్రం శరణం యాసి సభికం వర్జయిత్వా ఏకం రుద్రః అపి న రక్షితుం తరతి. అన్వయం చూడు. యది పాతాళం వ్రజసి ఇంద్రం శరణం చ యాసి ఏకం సభికం వర్జయిత్వా రుద్రః అపి రక్షితుం న తరతి. ప్రతిపదార్థం చెప్తాను, నిదానంగా అంటూ రాసుకో.
1: అలాగే గురువుగారు.
2: యది ఒకవేళ,
1: యది ఒకవేళ,
2: త్వం నువ్వు,
1: త్వం నువ్వు,
2: పాతాళం,
1: పాతాళం,
2: పాతాళ లోకమునకు,
1: పాతాళ లోకమునకు,
2: వ్రజసి,

0: జూదశాలాధ్యక్షుని
1: వర్జయిత్వా
0: వదిలిపెట్టి
1: శివః రుద్రః
0: శివుడైన
1: అపి
0: ఇంద్రుడైనా గాని
1: త్వాం
0: నిన్ను రక్షించడానికి
1: నతరతి
0: సమర్థుడు కాడు.
1: అంటే అర్థం ఏంటంటే, తప్పు చేసినటువంటి వాడు తప్పించుకుని ఎక్కడికైనా వెళ్లాలని పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా ఈ జూదరి వాడు ఏం చేశాడంటే, డబ్బును పోగొట్టుకుని ఆ ఇవ్వాల్సిన డబ్బును వదిలిపెట్టేసి వాళ్ళకి కనిపించకుండా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడు. అప్పుడు అంటున్నాడు అనమాట డబ్బులు ఇచ్చిన వ్యక్తి, నువ్వు పాతాళలోకానికి వెళ్ళిపోతున్నావా, ఇంద్రుణ్ణి శరణు వేడుతున్నావా, లేకపోతే సభాధ్యక్షుని వదిలిపెట్టేసి శివుణ్ణి వేడుకుంటున్నావా, ఎవరైనా సరే నిన్ను ఇక్కడి నుంచి నా నుంచి రక్షించగలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు, నిన్నెవరూ రక్షించడానికి సమర్థులు కారు అని అంటున్నాడు అనమాట. ఈ శ్లోకంలో విశేషం ఏంటంటే, ఇతరుల దగ్గర తీసుకున్నటువంటి డబ్బు గాని లేదా ఇతరులకు మనం ఇవ్వవలసినటువంటి డబ్బు గాని ఇవ్వకుండా ఉంటే వాణ్ణి రాబోయే ఆపద నుంచి దేవతలు కూడా రక్షించలేరు అని సూచిస్తున్నాడు కవి. తీసుకున్న ధనమైనా తీసుకున్న వస్తువైనా ఎప్పటికైనా మళ్లీ తిరిగి ఇవ్వాల్సిందే, లేకపోతే ఎప్పటికైనా ఆపద వస్తుంది అని హెచ్చరిస్తున్నాడు అనమాట కవి ఈ శ్లోకం ద్వారా.
0: అలాగే గురుగారు
1: ఇంకో నాలుగో శ్లోకం చూడు. కస్మిన్ సుసభిక విప్రలంభః పలాయసేరే భయపరివే పితాంకః పదే పదే సమ విషమం స్ఖలన్ కులం యశః అతికృష్ణం కుర్వన్. శ్లోకం మళ్ళీ చదువుతాను, జాగ్రత్తగా విని తర్వాత చదువు. కస్మిన్ సుసభిక విప్రలంభః పలాయసేరే భయపరివేప్సితాంకః పదే పదే సమ విషమం స్ఖలన్ కులం యశః అతికృష్ణం కుర్వన్. శ్లోకం చదువు.
0: కస్మిన్ సుసభిక విప్రలంభ పలాయసేరే భయపరివేపితాంకః పదే పదే సమ విషమం స్ఖలన్ కులం యశః అతికృష్ణం కుర్వన్.
1: పదవిభాగం చూడు. కస్మిన్ సుసభికః విప్రలంభక పలాయసే రే భయ పరివేపిత అంగకః పదే పదే సమ విషమం స్ఖలన్ కులం యశః అతికృష్ణం కుర్వన్. అన్వయం చూడు. రే సుసభిక విప్రలంభక భయపరివేపితాంగక పదే పదే సమ విషమం ఖలన్ కులం యశః అతికృష్ణం కుర్వన్ కస్మిన్ పలాయసే. ప్రతిపదార్థం చెప్తాను, నిదానంగా అంటూ రాసుకో.
0: అలాగే గురువుగారు.
1: సుసభికం
0: న్యాయంగా ఉండే ద్యూతాధ్యక్షుని
1: విప్రలంభకః
0: మోసం చెయ్యాలనుకుంటున్నావా
1: భయముతో పరివేపిత
0: బాగా శరీరమంతటా
1: వణికిపోతున్న అంగకః
0: శరీర అవయవములు కలవాడా
1: పదే పదే
0: అడుగులో అడుగు వేస్తూ
1: సమానంగాను విషమం
0: గట్టిగాను
1: స్ఖలత్
0: భయంతోను
1: వేగంతోను తిరుగుతూ
0: వెళ్తూ
1: కులం
0: నీ కులమును
1: యశః
0: వంశము యొక్క
1: కీర్తిని
0: కూడా అతికృష్ణాంచ మిక్కిలి
1: కలుషితము బ్రాకెట్ లో ఇవ్వవలసిన ధనమును
0: ఇవ్వకపోవుట వలన ఇవ్వకపోవుట.

0: వలన
1: చేస్తూ, బ్రాకెట్ క్లోజ్ చేసేయి, కలుషితం చేస్తూ అని.
0: కలుషితం చేస్తూ
1: కస్మిన్ కస్మిన్
0: కస్మిన్ కస్మిన్
1: ఈ ప్రాంతములోను
0: ఈ ప్రాంతంలోను
1: ఇతర ప్రాంతములోను
0: ఇతర ప్రాంతంలోను
1: పలాయసే
0: పలాయసే
1: పారిపోయి
0: పారిపోయి
1: నువ్వు దాక్కుంటున్నావు
0: నువ్వు దాక్కుంటున్నావు
1: బ్రాకెట్లో నా నుండి
0: నా నుండి
1: నువ్వు
0: నువ్వు
1: ఎక్కడికి
0: ఎక్కడికి
1: వెళ్ళలేవు
0: వెళ్ళలేవు.
1: ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే, సామాన్యంగా జీవించేటటువంటి జీవన వ్యవహారంలో మన ప్రయాణంలో నువ్వు నాకున్నటువంటి నైపుణ్యాన్ని దాటిపోయి వెళ్ళిపోవాలని అనుకుంటున్నావు. నేను చాలా నైపుణ్యం గలవాడిని, నిన్ను ఎట్లాగైనా పట్టుకుంటా నేను. భయంతో వణికిపోతున్నటువంటి శరీరంతో ఉన్నావు నువ్వు. ఎక్కడికి వెళ్ళిపోతావు? అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా వెళ్తున్నావు. నిన్ను నువ్వు కనపడకుండా చేసుకోవాలని అనుకుంటున్నావు, దాక్కోవాలని. అలా చేయడం వలన నీ కులానికి నీ వంశానికి కూడా గొప్ప కళంకాన్ని దోషాన్ని ఆపాదిస్తూ తిరుగుతూ ఉన్నావు కదా. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎందుకు నీ కులానికి నీ వంశానికి దోషం తీసుకొస్తావు? చెడ్డ పేరు ఎందుకు తీసుకొస్తావు అని శ్లోకానికి అర్థం. అందులో విశేషం ఏంటంటే, చేసిన తప్పుకి అంటే ఇవ్వాల్సిన ధనం ఇవ్వకుండా ఉండడము, లేకపోతే తీసుకున్న వస్తువు తిరిగి ఇవ్వకుండా ఉండడము, అట్లాంటి పనులు చేసి కప్పిపుచ్చుకుంటూ అవతల వ్యక్తికి కనపడకుండా తిరగడం, ఇట్లాంటి పనులు గనక చేసినట్లయితే ఆ వ్యక్తికి అతడు పుట్టిన కులానికి అతని వంశానికి కూడా అతని వలన చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి కులానికి వంశానికి మచ్చ తెచ్చేటటువంటి చెడ్డ పనులు ఏవి కూడా చెయ్యకూడదు అని కవి ఆ శ్లోకం ద్వారా మనకి సూచిస్తున్నాడు. తర్వాత ద్యూతకరుడు వస్తాడు. పదం వీక్ష్య, కింద అడుగులు చూస్తున్నాడు. వాడు పారిపోతున్నాడు కదా, ఆ పారిపోతున్న వాడి అడుగులు చూస్తున్నాడు అనమాట. ఏష వ్రజతి విడిటే వెళ్తూ ఉన్నాడు. ఇయం ప్రణష్ట పదవి, ఇక్కడి వరకు అడుగులు కనిపిస్తున్నాయి, ఇంకా ముందుకు చూస్తే అడుగులు కనిపించట్లేదే అనుకుంటున్నాడు అనమాట. మాధురకుడు వచ్చాడు. ఆలోక్య సవితర్కం, చూశాడు వాడు కూడా అడుగులు కొన్ని కనిపిస్తున్నాయి కొన్ని కనిపించట్లేదు. సవితర్కం మనసులో ఊహించుకుంటున్నాడు, అరే విప్రతీసౌ పాదౌ ప్రతిమా శూన్యం, ఈ అడుగులు ఇటు దేవాలయం దాకా వెళ్తున్నట్లుగా ఉన్నాయి, వంకర వంకరగా అటుకొని ఇటుకొని పడ్డట్టుగా ఉన్నాయే, ఇక్కడ ఆలయం ఏదో కనిపిస్తోంది కానీ ప్రతిమా శూన్యం, ఇక్కడ ఏ ఆలయంలో ఏ విగ్రహము ఏది ఉన్నట్టు లేదే, వితించి ఆలోచించుకుంటున్నాడు. ధూర్తః ద్యూతకరః, వీడు జూదగాడు చాలా దుష్టుడు వీడు. విప్రతిభ్యాం పాదాభ్యాం వంకరటింకర పాదాలతో ఒక అడుగు అటేసి ఒక అడుగు ఇటేసి ఎలా దేవాలయం ప్రవిష్ట, ఏదో విధంగా వీడు దేవాలయంలోకి వెళ్ళాడు మన మోసం చేస్తూ అడుగులు వేసుకుంటూ. పాదాలు లేకపోవడం అంటే పాదాల గుర్తులు కనిపించకపోవడం చూస్తూ ఊహించుకుంటూ అంటున్నాడు అనమాట, ఒరే వ్యతిరేకమైన పాదాల గుర్తులు చూసి మందిరంలోకి ఎలా వెళ్ళావురా, మందిరంలో ఏమిటి శూన్యంగా ఉంది, ఎవరు లేనట్టున్నారుగా అంటాడు. అంటే వాడు మాట్లాడతాడేమోనని, ఏ విగ్రహమూ లేదు. దుష్టుడైన జ్యూతకరుడు తడబడుతూ ఉన్నటువంటి అడుగుల్లో దేవాలయంలోకి ప్రవేశించాడు వాడు కూడా. జ్యూతకరుడు తాహ అనుసరావహ తత్ అనుసరావహ, మేమిద్దరం దేవాలయానికి వెళ్తున్నాం అనుకుంటున్నాడు అనమాట. వాడి అడుగుల ప్రకారంగా వాడి అడుగులను బట్టి మేము కూడా దేవాలయంలోకి వెళ్తున్నాము అన్నాడు.
0: సాధయావహ
1: పునర్మిలామహ
0: ధన్యవాద.
2: మీరు ఇంతవరకు సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి బిఎల్ కనకదుర్గ, విద్యార్థిని నూరి ఎల్ మనోజా.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద గీతాలు ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఎడవల్లి కృష్ణప్రసాద్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు.
1: సోమవారం నాడు సోమిదేవుడో సోమిదేవుడా, సోలెండ పోసినాడు సోమిదేవుడో ఓరి సోమిదేవుడా.

0: స్వామి దేవుడు ఓరి స్వామి దేవుడా,
1: సోమన్నాడు స్వామి దేవుడు ఓరి స్వామి దేవుడా, సోరండా పోసినాడు స్వామి దేవుడు ఓరి స్వామి దేవుడా.
0: ఓహో మాయదారి సోడి గింజలు స్వామి దేవుడు ఓరి స్వామి దేవుడా, సారినంత ఎండలేదు స్వామి దేవుడు ఓరి స్వామి దేవుడు.

0: సోలెండ పోసిన స్వామి దేవుడో వరి స్వామి దేవుడా,
1: సోమవారం నాడు స్వామి దేవుడో వరి స్వామి దేవుడా, సోలెండ పోసినాడు స్వామి దేవుడో వరి స్వామి దేవుడా.
0: మంగళవారం నాడు స్వామి దేవుడో ఓరి స్వామి దేవుడా, మినుగులండ పోసినాడు స్వామి దేవుడో ఓరి స్వామి దేవుడా,
1: మంగళవారం నాడు స్వామి దేవుడో ఓరి స్వామి దేవుడా, మినుగులండ పోసినాడు స్వామి దేవుడో ఓరి స్వామి దేవుడా.
0: మాయదారి మినపగింజలు స్వామి దేవుడో ఓరి స్వామి దేవుడా, మడతలు పడిపోయినాయి స్వామి దేవుడో ఓరి స్వామి దేవుడా,
1: మాయదారి మినపగింజలు స్వామి దేవుడో ఓరి స్వామి దేవుడా, మడతలు పడిపోయినాయి స్వామి దేవుడో ఓరి స్వామి దేవుడా.
0: సోమవారం నాడు స్వామి దేవుడో ఓరి స్వామి దేవుడా, సోలెండ పోసినాడు స్వామి దేవుడో ఓరి స్వామి దేవుడా,
1: స్వామి దేవుడో ఓరి స్వామి దేవుడా, సోలెండ పోసినాడు స్వామి దేవుడో ఓరి స్వామి దేవుడా.
0: సోమవారం

గురువారం నాడు సోమిదేవుడు ఓరి సోమిదేవుడా, గుమ్మడి గింజలు ఎండేసే సోమిదేవుడు ఓరి సోమిదేవుడా.

0: సోమిదేవుడా, పండి పగిలిపోయినాయి సోమిదేవుడు, ఓరి సోమిదేవుడా,
1: మాయదారి గుమ్మడి గింజలు సోమిదేవుడు, ఓరి సోమిదేవుడా, పండి పగిలిపోయినాయి సోమిదేవుడు, ఓరి సోమిదేవుడా.
0: సోమవారం నాడు, సోమవారం నాడు, సోమ

0: అప్పు దిక్కిది అత్తతోటి బోర్ వస్తుంది, జరా జల్ది నూతి బావి కాడ మాట వస్తుంది. మంచి నీళ్లు గుంజపోతే మరదలితో తంటాయి,
1: మంచి నీళ్లు గుంజపోతే మరదలితో తంటాయి.
0: మా పడేళ్ళ అయ్యిందంటే మంచమేసదనంట, పూల మంచమేసదనంట. కోడి పుంజు కోడి పుంజు కూతబెట్టి ఊరు నిద్రలేవబట్టి ఇకనైనా ఏలు కోర రంగయ్య మామూ, ఇక నన్ను ఏలు కోర రంగయ్య మా.

ఉన్నది బండక్కి సారి సీర దత్తవని సంబరపడి నేను సయ్యాటలాడి సారి లేదు సీర లేదు రంగయ్య మాము నీ మనసు తీరు మారలేదు రంగయ్య.

0: సరదాగా తన మరదల పిల్లతోటి ఒక బావ ఈ విధంగా జాతరకి వెళదాము వస్తావా మరదల పిల్ల జానకమ్మ అంటుంటే తమాషగా అతని మాటల్ని తిప్పికొడుతుంది చూడండి ఈ మరదల పిల్ల. జజ్జనగరి జజ్జనగరి జాతరకెళదాము పిల్ల, జజ్జనగరి
1: జజ్జనగరి జాతరకెళదాము పిల్ల,
0: జాతరకెళదాము వస్తావా జానకమ్మ, జాతరకెళదాము వస్తావా,
1: జాతరకెళదాము వస్తావా ఓ జానకమ్మ, జాతరకెళదాము వస్తావా
0: మామోయ్ తద్దినగరి.

0: మరదల పిల్ల, జాతరలో నీకు మట్టి గాజులు కొనిపిస్త పిల్ల,
1: జాతరలో నీకు మట్టి గాజులు కొనిపిస్త పిల్ల,
0: జాతరలో నీకు మట్టి గాజులు కొనిపిస్త పిల్ల,
1: జాతరలో నీకు మట్టి గాజులు కొనిపిస్త మల్ల,
0: గాజులు కొనిపిస్త పిల్ల మోజులు తీరుస్త మల్ల,
1: గాజులు కొనిపిస్త పిల్ల మోజులు తీరుస్త మల్ల,
0: గాజులు నాకొద్దు పిలగ మోజులు అసలొద్దు పిలగ,
1: గాజులు నాకొద్దు పిలగ మోజులు అసలొద్దు పిలగ,
0: ఏలకర్ర

0: పిల్ల నాతో జాతరకు వస్తే ఆ జాతరలో నీకు గోలి సూడ తాపిస్త పిల్ల,
1: జాతరలో నీకు గోలి సూడ తాపిస్త పిల్ల,
0: ఆ జాతరలో నీకు గోలి సూడ తాపిస్త పిల్ల,
1: జాతరలో నీకు గోలి సూడ తాపిస్త పిల్ల,
0: సూడ తాపిస్త పిల్ల కిల్లి తినిపిస్త పిల్ల,
1: సూడ తాపిస్త పిల్ల కిల్లి తినిపిస్త పిల్ల,
0: సూడ నోకొద్దు పిలగ కిల్లి అసలొద్దు పిలగ,
1: సూడ నాకు

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు. భాస్కర భట్ల రవికుమార్ సాహిత్యంలో చిరుతా చిత్రానికి కారుణ్యా బృందం పాడిన పాట

కార్యక్రమంలో తరువాత ఎందుకంటే ప్రేమంట ఈ చిత్రానికి హరిచరణ్ చిత్ర పాడిన పాట, గీతరచన రామజోగయ్య శాస్త్రి.

యువ శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా భారత స్వాతంత్ర సంగ్రామంలో విశిష్ట స్థానాన్ని సంపాదించిన మహానుభావుడు, ప్రముఖ న్యాయవాది, స్వాతంత్ర సమరయోధుడు అయిన మోతీలాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి తెలుసుకుందాం. మోతీలాల్ నెహ్రూ గారు 1861వ సంవత్సరం మే 6వ తేదీన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఒక కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించారు. మోతీలాల్ నెహ్రూ గారి తండ్రి పేరు గంగాధర్ నెహ్రూ, తల్లి పేరు జీవరాణి నెహ్రూ. మోతీలాల్ నెహ్రూ గారు పుట్టడానికి 3 నెలల ముందే తండ్రి గంగాధర్ నెహ్రూ గారు మరణించడంతో అన్న నందలాల్ గారి సంరక్షణలో ఆయన పెరిగారు. చదువులో ఎంతో ప్రతిభ కనబరిచిన మోతీలాల్ గారు అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టి అతి తక్కువ కాలంలోనే దేశంలోనే అత్యంత సంపన్నమైన విజయవంతమైన బారిస్టర్గా ఎదిగారు. ఆయన విలాసవంతమైన జీవనశైలికి, పాశ్చాత్య వేషధారణకు అలహాబాద్లోని వారి నివాసం ఆనంద్ భవన్ ఒక నిదర్శనంగా ఉండేది. అయితే మహాత్మా గాంధీ గారితో పరిచయం మోతీలాల్ గారి జీవితాన్ని మలుపు తిప్పింది. గాంధీజీ పిలుపు మేరకు తన విలాసవంతమైన జీవితాన్ని, ఖరీదైన విదేశీ సూట్లను వదులుకుని ఖద్దరు వస్త్రాలను ధరించారు. 1919వ సంవత్సరంలో జరిగిన జలియన్వాలాబాగ్ దురంతరం ఆయన్ని తీవ్రంగా కలిచివేసింది. ఆ తర్వాత ఆయన పూర్తి స్థాయిలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన 2 సార్లు 1919వ సంవత్సరంలో, అలాగే 1928వ సంవత్సరంలో సేవలందించారు. ముఖ్యంగా 1928వ సంవత్సరంలో ఆయన నేతృత్వంలో కమిటీ రూపొందించిన నెహ్రూ రిపోర్ట్ భారతీయులు తమకు తాముగా రాజ్యాంగాన్ని రూపొందించుకోగలరని బ్రిటిష్ వారికి ఇచ్చిన బలమైన సమాధానం. మోతీలాల్ నెహ్రూ గారి కుమారుడు జవహర్ లాల్ నెహ్రూ గారు స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానమంత్రి. అలాగే ఆయన మనవరాలు ఇందిరాగాంధీ కూడా భారతదేశానికి ప్రముఖ నాయకురాలు. మోతీలాల్ నెహ్రూ గారు తన కుమారుడు జవహర్ లాల్ నెహ్రూ గారిని దేశానికి ప్రధానమంత్రిగా చూసే అవకాశం ఆయనకు దక్కకపోయినా, దేశ విముక్తి కోసం తన సర్వస్వాన్ని దారపోసిన మహనీయుడు మోతీలాల్ నెహ్రూ గారు. మోతీలాల్ నెహ్రూ గారు 1931వ సంవత్సరం ఫిబ్రవరి 6వ తారీఖున ఆయన కన్నుమూశారు. మోతీలాల్ నెహ్రూ గారికి ప్రత్యేకంగా అవార్డులు లభించకపోయినా, దేశానికి చేసిన సేవల వల్ల ఆయనకు చరిత్రలో చిరస్థాయి గౌరవం లభించింది. ఆయన దేశభక్తి, నాయకత్వం ప్రతి భారతీయునికి స్ఫూర్తిదాయకం. మోతీలాల్ నెహ్రూ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. సంపద కంటే దేశం గొప్పది, వ్యక్తిగత జీవితం కంటే సమాజం ముఖ్యమైనది. కార్యక్రమంలో ఇప్పుడు 100% లవ్ చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట వింటారు.

కొల్హాపూర్ సంస్థానాధీశుడు, సామాజిక విప్లవకారుడు అయిన ఛత్రపతి సాహూ మహారాజ్ గారి వర్ధంతి సందర్భంగా వారి గురించి తెలుసుకుందాం. రాజర్షి సాహూ మహారాజ్ భారతదేశంలో రిజర్వేషన్ల పితామహుడిగా ప్రసిద్ధి చెందారు. ఛత్రపతి సాహూ మహారాజ్ గారు 1874 జూన్ 26న మహారాష్ట్రలో జన్మించారు. ఛత్రపతి సాహూ మహారాజ్ గారి అసలు పేరు యశ్వంతరావు గాడ్గే. ఆయన జయసింగ్రావు గాడ్గే రాధాబాయి దంపతులకు జన్మించారు. తర్వాత కొల్హాపూర్ పాలకుడు 4వ శివాజీ అకాల మరణం తర్వాత ఆయన భార్య రాణి ఆనందభాయ్ 1884 యశ్వంతరావును, అనగా ఛత్రపతి సాహూ మహారాజ్ను దత్తత తీసుకున్నారు. 1894 1922 వరకు కొల్హాపూర్ సంస్థానాన్ని పాలించారు. వెనుకబడి ఉన్న వర్గాల అభ్యున్నతి కోసం 1902 తన సంస్థానంలో 50% రిజర్వేషన్లను అమలు చేసిన తొలి నాయకులలో ఆయన ఒకరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యకు, మూక్ నాయక్ పత్రికా స్థాపనకు ఆయన ఎంతో సహాయం చేశారు. సాహూ మహారాజ్ గారికి ఆయన చేసిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం మహారాజా బిరుదును ప్రదానం చేసింది. ఆయనకు ప్రజల నుండి అపారమైన గౌరవం లభించింది. బ్రిటిష్ ప్రభుత్వం మరియు వివిధ సంస్థలు ఆయనకు పలు గౌరవాలు అందించాయి. 1895 నైట్ గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా, 1903 నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ విక్టోరియస్ ఆర్డర్, 1911 నైట్ గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్, 1903 కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్, 1903 అలాగే 1911 ఢిల్లీ దర్బార్ గోల్డ్ మెడల్స్ అందుకున్నారు. అలాగే విద్య అందరికీ అందుబాటులో ఉండాలని విశ్వసించారు. అణగారిన వర్గాలకు న్యాయం కల్పించారు. బాల్య వివాహాలను వ్యతిరేకించారు. మహిళా విద్యను ప్రోత్సహించారు. సాహూ మహారాజ్ గారు 1922 మే 6 ముంబైలో మరణించారు. మే 6 ప్రతి ఏటా ఆయన వర్ధంతిగా జరుపుకుంటారు. సాహూ మహారాజ్ గారి జీవితం మనకు సమానత్వం, న్యాయం, సేవ అనే విలువను నేర్పుతుంది. ఆయన ఆశయాలను మన జీవితాల్లో అమలు చేస్తూ ముందుకు సాగుదాం. కార్యక్రమంలో ఇప్పుడు అర్జున్ రెడ్డి చిత్రం నుంచి పాట వింటారు.

మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన నవ్వు వెనుక ఉన్న హీరోలైన డెంటిస్టులకు అంకితమైన ప్రత్యేకమైన రోజు నేషనల్ డెంటిస్ట్ డే గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మార్చి 6వ తారీఖున నేషనల్ డెంటిస్ట్ డే జరుపుకుంటారు. మన దంత ఆరోగ్యాన్ని కాపాడే వైద్యులకు కృతజ్ఞతగా నిర్వహించబడుతుంది. ఈ నేషనల్ డెంటిస్ట్ డే అమెరికాలో ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. భారతదేశంలో జాతీయ దంత వైద్యుల దినోత్సవాన్ని ప్రతి ఏటా డిసెంబర్ 24వ తారీఖున జరుపుకుంటారు. అయితే అంతర్జాతీయంగా అమెరికా వంటి దేశాల్లో దీనిని మార్చి 6వ తారీఖున నిర్వహిస్తారు. అమెరికాలో 1790వ సంవత్సరంలో అప్పటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ వ్యక్తిగత దంత వైద్యుడైన జాన్ గ్రీక్వుడ్కు గౌరవ సూచకంగా ఈ తేదీని ఎంచుకున్నారని చరిత్ర చెబుతుంది. అయితే మన భారతదేశంలో దీనికి మరొక ప్రత్యేకత ఉంది. దంత వైద్య రంగంలో విశేష కృషి చేసిన డాక్టర్ రఫీయుద్దీన్ అహ్మద్ గారి జయంతిని పురస్కరించుకుని డిసెంబర్ 24వ తారీఖును కూడా నేషనల్ డెంటిస్ట్ డేగా నిర్వహిస్తుంది. భారతదేశంలో మొదటి డెంటల్ కాలేజీని స్థాపించిన ఫాదర్ ఆఫ్ మోడర్న్ డెంటిస్ట్ ఆయనే. ఒకసారి ఆలోచించండి, పంటి నొప్పి వస్తే ఎంత నరకంగా ఉంటుందో కదా. ఆ నొప్పి నుంచి మనల్ని కాపాడి మనం హాయిగా నవ్వేలా చేసే దంత వైద్యులకు కృతజ్ఞతలు చెప్పడానికి ఇది మంచి సమయం. మన దంతాలు మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేస్తే పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. అందుకే ప్రజల్లో దంత ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి సమయానికి డెంటిస్టును సంప్రదించాలి అనే సందేశాన్ని ఇవ్వడానికి ఈ రోజు ప్రారంభించారు. ఈ రోజున ముఖ్యంగా పాఠశాలలు, ఆసుపత్రులు, క్లినిక్లు, ఆరోగ్య సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాయి. దంత శుభ్రతపై అవగాహన కార్యక్రమాలు, ఉచిత చెకప్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. మనందరం పాటించాల్సిన కొన్ని దంత ఆరోగ్య చిట్కాలు. రోజుకు 2 సార్లు పళ్లను బ్రష్ చేయాలి. తీపి పదార్థాలను తక్కువగా తినాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ను సంప్రదించాలి. పళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. మన చిరునవ్వు అందంగా ఉండాలంటే మన దంతాలు ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి ఈ నేషనల్ డెంటిస్ట్ డే సందర్భంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. కార్యక్రమంలో ఇప్పుడు నిన్ను కోరి చిత్రం నుంచి పాట వింటారు.

అంతర్జాతీయ నో డైట్ డే ప్రతి సంవత్సరం మే 6వ తారీఖున జరుపుకుంటారు. దీని ప్రధాన ఉద్దేశం కఠినమైన డైటింగ్ సంస్కృతిని వ్యతిరేకించడం, శరీర ఆకృతితో సంబంధం లేకుండా తమను తాము ప్రేమించుకోవడం, ఆరోగ్యకరమైన జీవన శైలిపై అవగాహన కల్పించడం, క్యాలరీల లెక్కలు పక్కన పెట్టి మనకు నచ్చిన వంటకాన్ని మనసారా ఆస్వాదించాలి అని అనుకుంటాం. కానీ డైటింగ్ పేరుతో చాలా మంది తమకు ఇష్టమైన ఆహారానికి దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. 1992వ సంవత్సరంలో మేరీ ఎవాన్స్ యంగ్ అనే మహిళా ఉద్యమకారిణి తనలాగే ఎంతో మంది ఈ కఠినమైన నియమాలతో బాధపడకూడదని ఈ రోజును ప్రారంభించారు. మేరీ ఎవాన్స్ యంగ్ స్వయంగా అనోరెక్సియా అనే ఈటింగ్ డిజార్డర్తో బాధపడ్డారు. బరువు తగ్గాలనే ఒత్తిడి వల్ల పడే ఇబ్బందులను ఎదుర్కొన్న ఆమె ఇతరులు అలాంటి సమస్యల బారిన పడకూడదని ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. 1992వ సంవత్సరం మే 5వ తారీఖున లండన్లోని హైడ్ పార్క్లో కొందరు మహిళలు డిచ్ దట్ డైట్, డైటింగ్ ని వదిలేయండి అనే స్టిక్కర్లు ధరించి అవగాహన కల్పించారు. ఆ తర్వాత అమెరికా వంటి దేశాల సూచనల మేరకు దీనిని మే 6వ తారీఖుకి మార్చారు. మీ శరీరాన్ని మీరు గౌరవించండి, అది లావుగా ఉన్నా సన్నగా ఉన్నా మీరు ఎలా ఉన్నా మీరు ప్రత్యేకమే. జీరో సైజ్ కోసం పాకులాడి ఆరోగ్యాన్ని పాడు చేయకండి. నో డైట్ డే అంటే అతిగా తినడం కాదు సుమా, హానికరమైన డైటింగ్ పద్ధతులు మానేసి బ్యాలెన్స్డ్ డైట్, సమతుల్య ఆహారాన్ని ఆనందంగా తినడమే ఈరోజు అసలు అర్థం. కార్యక్రమంలో ఇప్పుడు నేషనల్ బెవరేజ్ డే గురించి తెలుసుకుందాం. నేషనల్ బెవరేజ్ డే ప్రతి సంవత్సరం మే 6వ తారీఖున జరుపుకుంటారు. ఇది మనం రోజు తాగే వివిధ రకాల పానీయాల ప్రాముఖ్యతను గుర్తించే రోజు. అసలు పానీయం లేనిదే మన రోజు.

గడుస్తుందా? ఉదయాన్నే లేవగానే వేడివేడి కాఫీ కప్పుతో మొదలుపెట్టి మధ్యాహ్నం ఎండలో చల్లని మజ్జిగ లేదా నిమ్మరసం, సాయంత్రం ఆవిర్లు కక్కే టీ, ఇలా మన జీవితంలో బెవరేజెస్ ఒక భాగమైపోయాయి. ఈరోజు జరుపుకోవడం వెనక వందల ఏళ్ల చరిత్ర ఉంది. 1921 బాటిల్డ్ కార్బోనేటెడ్ బెవరేజ్ డే అని పిలిచేవారు. ప్రజలలో బాటిల్ డ్రింక్స్ పట్ల నమ్మకాన్ని కలిగించడానికి పానీయాల తయారీదారులు దీనిని ప్రారంభించారు. 1925 నాటికి అమెరికన్ బాటిలర్స్ ఆఫ్ కార్బోనేటెడ్ బెవరేజెస్ దీనిని వార్షిక వేడుకగా ప్రకటించారు. కాలక్రమేణా ఇది కేవలం కార్బోనేటెడ్ డ్రింక్స్ కే పరిమితం కాకుండా అన్ని రకాల పానీయాలను, ప్రకృతి సిద్ధమైన పానీయాలు, ఆరోగ్యకరమైన డ్రింక్స్ ను కూడా కలుపుకుని నేషనల్ బెవరేజ్ డేగా మారింది. కానీ ప్రపంచంలో నీటి తరువాత అత్యధికంగా తాగే పానీయం ఏదో తెలుసా? ఇంకేముంది, అందరి ఫేవరెట్ టీ. ఇక కాఫీ గురించి చెప్పక్కర్లేదు, అదొక ఎనర్జీ బూస్టర్. అయితే ఈ వేసవిలో కూల్ డ్రింక్స్ కంటే మన అమ్మ చేసే రాగిజావ లేదా కమ్మని మజ్జిగ తాగితే ఆ మజానే వేరు కదా. డీహైడ్రేషన్ బారిన పడకుండా మంచి జ్యూసులు లేదా కొబ్బరి నీళ్లు తాగుతూ ఈ నేషనల్ బెవరేజ్ డేను ఎంజాయ్ చేయండి. కార్యక్రమంలో ఇప్పుడు బొమ్మరిల్లు చిత్రం నుంచి పాట వింటారు.

ప్రకృతి అంటే కేవలం పచ్చదనం మాత్రమే కాదు, అందులో ఎన్నో ఆశ్చర్యపరిచే వింతలు ఉన్నాయి. అలాగే ఒక వింత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు ప్రపంచ మాంసాహార మొక్కల దినోత్సవం. అవును, మీరు విన్నది నిజమే. జంతువులను కీటకాలను తినే మొక్కల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మొక్కలు కేవలం ఎండను నీటిని తీసుకుంటాయని మనకు తెలుసు, కానీ నైట్రోజన్ తక్కువగా ఉండే చిత్తడి నేలలో పెరిగే కొన్ని మొక్కలు తమకు కావాల్సిన పోషకాల కోసం కీటకాలను వేటాడతాయి. వీటి గురించి శాస్త్రీయంగా మొట్టమొదటగా చార్లెస్ డార్విన్ 1875లో ఇన్సెక్టివోరస్ ప్లాంట్ అనే పుస్తకంలో వివరించారు. మన చుట్టూ దాదాపు 800 రకాల మాంసాహార మొక్కలు ఉన్నాయని తెలుసా? వీటిలో కొన్ని ముఖ్యమైనవి వీనస్ ఫ్లైట్రాప్. ఇది కీటకం వచ్చి వాలగానే తన ఆకులను దవడల్లా మూసేస్తుంది. పిక్చర్ ప్లాంట్ గూజా ఆకారంలో ఉండి తన సువాసనతో కీటకాలను లోపలికి రప్పించి బంధిస్తుంది. సన్డ్యూ, దీని ఆకులపై జిగురులాంటి ద్రవం ఉంటుంది, దానికి కీటకాలు అంటుకుపోతాయి. అసలు ఈ రోజును జరుపుకోవాలనే ఆలోచనను 2020లో పోలాండ్ కు చెందిన క్రిజిస్ట్రోఫ్ బనాస్ ప్రతిపాదించారు. దీనిని ఇంటర్నేషనల్ కార్నివోరస్ ప్లాంట్ సొసైటీ ఆమోదించి మొదటిసారిగా 5వ తారీఖున 2021లో అధికారికంగా నిర్వహించింది. అప్పటి నుండి ప్రతి ఏటా 1వ బుధవారం నాడు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ దినోత్సవం ద్వారా మన పర్యావరణంలో ఈ మొక్కల ప్రాముఖ్యతను గుర్తించడం చాలా అవసరం. అంతరించిపోతున్న ఈ అరుదైన మొక్కలను కాపాడుకుందాం. ఇదండి ఈనాటి యువవాణి కార్యక్రమం. తిరిగి రేపటి యువవాణి కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. కొంచెం సేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే విశాల్ శర్మ. तमिलनाडु, पश्चिम बंगाल, असम, केरलम और पुदुचेरी में सरकार गठन को लेकर गतिविधियां तेज हो गई हैं. तमिलनाडु में तमिलगा वित्री कशगम

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పెట్టుబడులకు సంబంధించి వచ్చిన ప్రతి ప్రతిపాదన ఒప్పందంగా మారాలని ముఖ్యమంత్రి నారా చంద్ర

0: చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు తరలిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన రేపటి నుంచి 2 రోజుల పాటు అమరావతిలో 7వ కలెక్టర్ల సదస్సు జరగనుంది. వార్తల వివరాలు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వచ్చిన ప్రతి ప్రతిపాదన ఒప్పందంగా మారాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చే విషయంలో అనుమతుల నుంచి శంకుస్థాపన, ప్రారంభోత్సవం వరకు నిర్దేశిత గడువులోగా జరిగేలా చూడాలని సూచించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన 17వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు SIPB సమావేశంలో 25 ప్రాజెక్టులకు చెందిన దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒప్పందం చేసుకున్న కంపెనీల శంకుస్థాపన నుంచి ఉత్పత్తి వరకు నిర్దిష్టమైన కాలపరిమితిలో జరిగేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన అనుమతుల విషయంలో ఒక్కరోజు కూడా జాప్యం జరగకూడదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా విశాఖలో రిలయన్స్ సంస్థ 108,010 కోట్ల రూపాయలతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. అలాగే సత్యసాయి జిల్లాలో 51,000 కోట్ల రూపాయలతో సోలార్ పవర్ ప్లాంట్ను, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను కూడా రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనుంది. కడపలో 12,000 కోట్ల రూపాయలతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును, తిరుపతిలో 2,500 కోట్ల రూపాయలతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. వీటితో పాటు పలు పెట్టుబడులకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు SIPB ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 39,067 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రానికి అనేక దేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి జిల్లా సత్యవేడులోని శ్రీ సిటీలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ క్యారియర్ పరిశ్రమకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకునే సమర్థత రాష్ట్రానికి ఉందని మంత్రి వివరిస్తూ,
1: We are unlocking the next chapter of India's digital and AI growth. From inventing modern air conditioning to becoming a $50 billion global powerhouse, Career has constantly been at the forefront of innovation. And today that innovation is coming to the great state of Andhra Pradesh. From automotive to electronic, food processing to precision engineering, Sri City represents the best of make in India and made in Andhra Pradesh. And by 2027, we expect to manufacture 60% of India's air conditioning requirement here
0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపటి నుంచి 2 రోజుల పాటు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో 7వ కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. తొలి రోజున స్వర్ణాంధ్ర 10 సూత్రాలపై చర్చ, జిల్లాల వారీగా GSDP గ్రోత్, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఫిర్యాదుల పరిష్కారం, పెట్టుబడులు పెట్టిన కంపెనీల గ్రౌండింగ్, ఫైల్ క్లియరెన్స్, RTGS వంటి అంశాలపై సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా పలువురు కలెక్టర్లు తమ తమ జిల్లాల్లో వివిధ అంశాల్లో అవలంబిస్తున్న ఉత్తమ పాలనా విధానాలను ఈ సదస్సులో వివరిస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు కలెక్టర్ల సమావేశం జరగనుందని అధికార వర్గాలు తెలిపాయి. పోలవరం ప్రాజెక్టు పనులను 2027 పుష్కరాల నాటికి పూర్తి చేసి గోదావరి జలాలను ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు తరలిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు పనులను ఆయన ఈరోజు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ, అనకాపల్లి వరకు గోదావరి జలాలు తరలించేలా పోలవరం ఎడమ ప్రధాన కాలువలో క్లిష్టమైన పనులు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్రలో కీలకమైన 11 ప్రాజెక్టులను 2,000 కోట్ల రూపాయలతో ఖర్చు చేసి రానున్న 2 ఏళ్లలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సాగునీటి వనరులను అందిస్తామని మంత్రి పేర్కొంటూ,
2: యొక్క మిషనరీ గానీ, 5 గ్యాండ్రీల ఏదైతే పనిచేస్తుందో కాంక్రీట్ వర్క్ గానీ, అక్కడ మ్యాన్ పవర్ గానీ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది లేకుండా కోఆర్డినేట్ చేయడానికి ఉంటుంది అనేది ఒకటి ఉద్దేశం. ఆక్సిజన్ శాతం తక్కువ ఉండి వెంటిలేషన్ తక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మరి డే అండ్ నైట్ పనిచేసేటువంటి కార్మికులు గానీ, ఏజెన్సీ గానీ, అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా బాగా ఎక్కువ ఉత్తేజంగా పనిచేయడానికి, వాళ్ళలో కూడా విశ్వాసం కలగడానికి ఈ యొక్క పగలు రాత్రి కూడా ఈ టన్నెల్లోనే ఉండి పనులన్నింటినీ కూడా పర్యవేక్షించడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అనధికారికంగా విధులకు దూరంగా ఉన్న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈ పరిధిలోని 51 మంది వైద్యులను విధుల నుంచి శాశ్వతంగా తప్పించినట్లు రాష్ట్ర

0: రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వీరిలో 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 2 ట్యూటర్లు ఉన్నారని తెలిపారు. 6 ఏళ్ల నుంచి విధులకు దూరంగా ఉన్నవారు కూడా వీరిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ నిబంధనలు 1964 అనుసరించి వైద్యులను విధుల నుంచి తప్పించినట్లు పేర్కొన్నారు. ఏడాదికి మించి విధులకు దూరంగా ఉన్నవారిని రాజీనామా చేసినట్లుగా భావించి చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని మంత్రి తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని, అనధికారికంగా విధులకు దూరంగా ఉండేవారి విషయంలో కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. విధుల్లో బాధ్యతారాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. రైల్వే జోన్ ఏర్పాటు ద్వారా విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని రాష్ట సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రైల్వే జోన్కు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కేంద్రం విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రానికి రైల్వే జోన్ రావడం మంచి పరిణామమన్నారు. రైల్వే జోన్తో స్థానికంగా కూడా అభివృద్ధి సాధ్యపడుతుందని మంత్రి వెల్లడిస్తూ,
1: విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు అండ్ గుంతకల్ ఈ 4 డివిజన్స్ ని కలిపి ఒక సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కింద ఏర్పాటు చేసి అది విశాఖపట్నం కేంద్రంగా పూర్తి అనుమతులతో రేపు జూన్ 1వ తారీఖు నుంచి దాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఒక జోన్ కింద రిఫరెన్స్ అయిందో సిన్స్ సెపరేట్ గా బడ్జెట్ వస్తుంది. మన ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే సిస్టమ్ ని మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అనేకమైనటువంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కొత్తగా వస్తాయి. ముఖ్యంగా దీనివల్ల ఇక్కడ విశాఖపట్నం కేంద్రం కింద చాలా మంది ఎంప్లాయీస్ ఇక్కడి నుంచే పనిచేసేదానికి ఆస్కారం ఉంటుంది. భవిష్యత్ కాలంలో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేసుకోవాలి, మన ప్రాంతానికి ఏ లైన్స్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, ఎలాంటి ట్రైన్స్ కావాలి అనే దాన్ని కూడా ఇక్కడి నుంచి మనం కన్స్ట్రక్టివ్ మోడ్ లో పనిచేసేదని ఆస్కారం.
0: అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లంబసింగి ప్రాంతంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్య వర్మ ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా పీఎం జన్మన్ పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనులను, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన భూమి స్థల సమస్యపై గ్రామస్తులతో చర్చించారు. స్థానికుల వినతులను పరిగణనలోకి తీసుకున్న ఆయన సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టారు. అనంతరం లంబసింగిలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. గిరిజన విద్యార్థినులకు విద్య, వైద్యం అలాగే మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూ హక్కులను మరింత భద్రపరచడం, భూములకు సంబంధించి పారదర్శక రికార్డులను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని కర్నూలు జిల్లా సంయుక్త కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. జిల్లాలోని సి బెలగల్ మండలం కొత్తకోట గ్రామం స్వర్ణగ్రామ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులకు భూమిపై పూర్తి హక్కు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తోందన్నారు. భూముల వివరాలు స్పష్టంగా, పారదర్శకంగా నమోదు కావడం ద్వారా భవిష్యత్తులో వివాదాలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. వాతావరణం. కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందన్నారు. వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, శ్రామికులు, పశు కాపర్లు చెట్ల కింద నిలబడరాదని ఆయన హెచ్చరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పెట్టుబడులకు సంబంధించి వచ్చిన ప్రతి ప్రతిపాదన ఒప్పందంగా మారాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు తరలిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన రేపటి నుంచి 2 రోజుల పాటు అమరావతిలో 7వ కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. నవదిల్ల్యాం

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వియత్నాం దేశస్య రాష్ట్రపతిన తో లామ్ ఇత్యమునా సహ సంభాషణం విహితవాన్. అనేకాని సంధి పత్రాణి చ వినిమయీకృతాని. టీవీకే ప్రముఖేన విజయేన తమిళనాడోః రాజ్యపాలేన సహ కృతం మేళనం. బహుమత సంఖ్యాభావే అపి ప్రశాసన నిర్మాణస్య ప్రకటితా ప్రతిబద్ధత. అసమరాజ్యస్య ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వ శర్మా అద్య స్వకీయం త్యాగపత్రం సమర్పితవాన్. నూతన ప్రశాసనస్య శపథ గ్రహణ సమారోహః ప్రాయః మై మాసస్య ఏకాదశ దినాంకానంతరం భవిష్యతి. అపి చ భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన అద్య అసమ బిహార కేరళం తమిళనాడు పుడుచేరి రాజ్యేషు అతివృష్టేః అనుమానం ప్రకటితం. అథ విస్తృతీకృతాః వార్తాః. భారత వియత్నాం దేశయోర్మధ్యే అంకీయ ప్రౌద్యోగికీ దుర్లభ మృదా భేషజ ఉత్పాద వినిమయనం సార్వజనిక క్షేత్ర లేఖా పరీక్షా అంకీయదాన ప్రణాళీ సహైవ సంస్కృతి పర్యటన క్షేత్రేషు అనేకాని సంధిపత్రాణి హస్తాక్షరితాని. అద్య అపరాహ్ణే నవదిల్ల్యాం ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః వియత్నాం దేశస్య రాష్ట్రపతినా తో లాం మహోదయేన సహ సంభాషణానంతరం సంధిః అజాయత. చర్చావధౌ ఉభౌ నేతారౌ ద్విపక్షీయ సంబంధానాం సర్వేషు విషయేషు అథ చ పరస్పర హితస్య క్షేత్రీయ వైశ్విక ప్రకరణేషు విస్తృతాం చర్చాం కృతవంతౌ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీయ సందేశే అకథయత్ యత్ వియత్నాం దేశస్య రాష్ట్రపతిత్వేన నిర్వాచితః సన్ ఏకమాసాభ్యంతరే ఏవ రాష్ట్రపతి తో లాం మహోదయస్య ఇయం ప్రథమా భారత యాత్రా సూచయతి యత్ సః భారత వియత్నాం సంబంధాయ ప్రాథమికతాం దదాతి.
1: आज हम अपने संबंधों को एनहेंस कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप के स्तर पर ले जा रहे हैं. अब हम अपनी साझेदारी को और ऊंचे लक्ष्यों की ओर अग्रसर करेंगे. कल्चर कनेक्टिविटी और कैपेसिटी बिल्डिंग के साथ साथ सिक्योरिटी सस्टेनेबिलिटी और सप्लाई चेन रिजिलियंस हर क्षेत्र में हमारा सहयोग नए स्तर पर पहुंचेगा.
0: సహ అవోచత్ యత్ న్యాసం జీవంతం స్థాపయితుం భారతం వియత్నాం దేశస్య ప్రాచీన చంపా సభ్యతాయాః మైసన్ అథ చ న్యాంతౌ మందిరాణాం జీర్ణోద్ధారం కుర్వతస్తి.
1: భారత్ ఔర్ వియత్నాం కీ సాజేదారీ మే విరాసత్ ఔర్ వికాస్ దోనో కా మహత్వ హై. హమారీ సాజా విరాసత్ కో జీవంత రఖనే కే లియే హమ్ వియత్నాం కే ప్రాచీన चंपा सभ्यता के मी सौन और नान टवर मंदिरों का रेस्टोरेशन कर रहे हैं. अब हम चंपा सभ्यता की मैन्युस्क्रिप्ट को डिजिटलाइज करेंगे.
0: वित्तीय संपर्कम वर्धयितुम अद्य उभाभ्याम देशाभ्याम केंद्रीय वित्त कोषयोः मध्ये सहयोगः सुदृढः कृतः. प्रधानमन्त्रिणा उक्तं यत् भारतस्य यूपीआई అపి చ వియత్నాం దేశస్య ఫాస్ట్ పేమెంట్ ఇతి ప్రణాళీ ఇత్యేతౌ అపి శీఘ్రమేవ సంబద్ధౌ భవిష్యతః. సహ అవోచత్ యత్ భారతస్య ఎక్స్ట్ ఈస్ట్ నీతేః తథా చ విజన్ ఓషన్ ఇత్యస్య వియత్నామః ఏకః ముఖ్యః ఆధారస్తంభో వర్తతే. అస్మిన్నేవ క్రమే వియత్నాం దేశస్య రాష్ట్రపతిః తో లాం మహోదయః అవోచత్ యత్ వియత్నాం దేశః భారతేన సహ 50 వర్షాణాం రాజనైతిక సంబంధానాం అపి చ 10 వర్షాణాం వ్యాపక రణనీతిక సంధిః ఇత్యస్య పరిణామాన్ అతీవ మహత్వపూర్ణాన్ మన్యతే. తమిళనాడు రాజ్యే తమిళనాగ్ వెత్రి కజగం టీవీకే ఇత్యస్య సంస్థాపకస్య సి జోసెఫ్ విజయస్య నేతృత్వే నూతనం శాసనం నిర్మాతుం రాజనైతిక వార్తాలాపః తీవ్రః అభవత్. యతః తస్య దళస్య బహుమత సంఖ్యా 18% న్యూనా అభవత్. రాజ్యపాలః రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకరః అద్య అపరాహ్ణే కేరళాత్ చెన్నై నగరం ప్రాప్స్యతి. నియుక్తః ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయః అద్య సాయం రాజ్యపాలేన సహ మిలిత్వా ప్రశాసనం నిర్మాణార్థం ఆవేదనపత్రం సమర్పయిష్యతి. యావత్ తమిళనాడు రాజ్యే విజయస్య నేతృత్వే టీవీకే ప్రశాసనస్య సమర్థనార్థం

0: దళానాం మధ్య అనైక్యం విస్తృతం భవతి సహైవ డిఎంకే కాంగ్రెస్ దళయోర్ దీర్ఘకాలీనం మైత్రీభావమపి సంకటగ్రస్తం అస్తి. కాంగ్రెస్ దళస్య యస్య పంచ విధాయకాః సంతి టీవీకే దళస్య సమర్థనం కర్తుం నిశ్చితాః తే సంతి. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. అసమ రాజ్యస్య ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వ శర్మా అద్య గువాహాటీ నగరస్య లోకభవనే రాజ్యపాల లక్ష్మణ ప్రసాద్ ఆచార్య మహోదయాయ స్వకీయం త్యాగపత్రం సమర్పితవాన్. విధానసభా నిర్వాచన ప్రక్రియాయాః సమాప్త్యనంతరం ముఖ్యమంత్రిణా ఏతత్ పదం త్యక్తం. నిర్వాచన పరిణామానాం ఘోషణానంతరం రాజ్యే నూతన ప్రశాసనస్య నిర్మాణార్థం ఏతేన మార్గః ప్రశస్తః అభవత్. త్యాగపత్ర సమర్పణానంతరం ప్రసార మాధ్యమైః సహ సంభాషణం కూర్వన్ డాక్టర్ శర్మా అవదత్ యత్ రాజ్యపాలేన మంత్రి పరిషదః త్యాగపత్రం స్వీకృతం, సహైవ హి వర్తమాన విధానసభా విఖండితా. నూతన ప్రశాసనస్య శపథ గ్రహణ సమారోహః ప్రాయః మే మాసస్య ఏకాదశ దినాంకానంతరం భవిష్యతి. ఆగామి ముఖ్యమంత్రిణః విషయే పృష్టే సతి సహ స్పష్టీకృతవాన్ యత్ భాజపా విధాయక దళం నేతృత్వ విషయే నిర్ణయం విధాస్యంతి. తదనంతరమేవ నూతన ముఖ్యమంత్రి మంత్రి పరిషదః నిర్మాణం భవేత్.
1: జబ్ తక్ నయా మంత్రి సభా కా గఠన్ నహి హోతే హై తబ్ తక్ ముజే ఔర్ మేరా మంత్రి సభా కు కేయర్ టేకర్ రూప్ సే కామ్ చలానే కే లియే రాజ్యపాల్ మహోదయ నే నిర్దేశ్ దియా. బీతే 5 సాల్ సర్కార్ చలానే మే హమారే రాజ్యపాల్ మహోదయ నే హమే జో మార్గదర్శన్ కియా ఇస్కే లియే భీ మే రాజ్యపాల్ మహోదయ కు ధన్యవాద్ ఔర్ హమారా ఔర్ సే అప్నా గ్రేటిట్యూడ్ భీ ప్రస్తుత్ కియా.
0: పశ్చిమబంగె నూతన భాజపేతి దళ ప్రశాసనస్య శపథ గ్రహణ సమారోహః మై మాసస్య నవమ దినాంకే కోల్కతా నగరస్య బ్రిగేడ్ పరేడ్ క్షేత్రే ఆయోజితో భవిష్యతి. రాజ్య భాజపా అధ్యక్షః శమీక్ భట్టాచార్యః వార్తాహరైః సహ సంభాషణే అవోచత్ యత్ సమారోహః ప్రాతః 10 వాదనే ఆరప్స్యతే. అవధేయాస్పదం వర్తతే యత్ అస్మిన్ కార్యక్రమే ప్రధానమంత్రీ నరేంద్రమోదీ, గృహమంత్రీ అమితశాహః అపి చ భాజపా శాసిత రాజ్యానాం అనేకే ముఖ్యమంత్రిణః ఉపస్థితాః భవిష్యంతి. భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన అద్య అరుణాచల ప్రదేశ్, అసమ, మేఘాలయ, బిహార్, కేరళం, మాహే, ఉప హిమాలయ, పశ్చిమ బంగాళ, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరీం సమేత్య కరైకల క్షేత్రే కతిపయేషు స్థానేషు అతివృష్టేః పూర్వానుమానం విహితం. ఋతు విజ్ఞాన విభాగేన సూచితం యత్ అండమాన్ నికోబార్ ద్వీప సమూహేషు అసమే, మేఘాలయే, పూర్వ రాజస్థానే, హర్యాణాయాం, చండీగఢే సహైవ దిల్లీ నగరే కతిపయేషు స్థానేషు విద్యుత్పాతేన సహ ఝంజావాతస్య తీవ్ర వాయోః చ సంభావనా వర్తతే. అపి చ ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం అద్య సాయంకాలే సన్రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ దళయోర్మధ్యే క్రీడా భవిష్యతి. సాయం 7:30 వాదనే క్రీడా ఆరప్స్యతే. హ్యః దిల్ల్యాః అరుణ జేటలీ క్రీడాంగణే చెన్నై సూపర్ కింగ్స్ దళేన దిల్లీ క్యాపిటల్స్ దళం 8 స్తోభైః పరాజితం. పునరేకవారం ముఖ్యాః వార్తాః. నవదిల్ల్యాం ప్రధానమంత్రి నరేంద్రమోదీ వియత్నాం దేశస్య రాష్ట్రపతినా తో లాం ఇత్యమునా సహ సంభాషణం విహితవాన్. టీవీకే ప్రముఖేన విజయేన తమిళనాడోః రాజ్యపాలేన సహ కృతం మేళనం. అసమరాజ్యస్య ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వ శర్మా అద్య స్వకీయం త్యాగపత్రం సమర్పితవాన్. ఇతి వార్తాః.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పల్లెసీమల కార్యక్రమంలో గుండె జబ్బులు లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ధారావాహికలో గుండె నిర్మాణ ప్రత్యేకతల గురించి డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయం వింటారు.
1: శరీరంలో అత్యంత ముఖ్యమైనటువంటి భాగం అవయవం గుండె. అలాంటి గుండెకి ఇటీవల కాలంలో ఎక్కువ మంది అనేకమైనటువంటి వ్యాధులు రావడం, వాటి బారిన పడటం చూస్తున్నాం. మరి అలాంటి గుండెని ఎలాగ మనం భద్రంగా చూసుకోవాలి? ఎందుకంటే మనకు అన్ని విషయాలు తెలియదు. శాస్త్రీయంగా నిపుణులైనటువంటి డాక్టర్స్ దాని మీద అనేకమైన పరిశోధనలు చేసి ఎంతో విజ్ఞానం సంపాదించి వైద్యం చేస్తుంటారు. అలాంటి డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారు కార్డియాలజిస్ట్, ఈరోజు మన స్టూడియోస్లో ఉన్నారు. ఒక ధారావాహిక కార్యక్రమంలో 13 భాగాల్లో గుండెకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి విషయాలని వారితో మాట్లాడి ముచ్చటించి శ్రోతలకు తెలియచేయడానికి స్వాగతం అండి. నమస్కారం డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారు.
2: నమస్కారం అండి.
1: మరి ఇంత ముఖ్యమైనటువంటి ఈ గుండె నిర్మాణం గురించి నిజంగా తెలుసుకోవాలని ఉంది డాక్టర్ గారు.
2: ముందుగా ఆల్ ఇండియా రేడియో వారికి నా కృతజ్ఞతలు అండి, ఇటువంటి మంచి కార్యక్రమం తలపెట్టినందుకు. మనం ఈ 13 భాగాల్లో మనం గుండెకి సంబంధించిన ఇబ్బందులు, అసలు గుండె జబ్బులు, వీటి గురించి కూలంకషంగా మనం చర్చించుకుని అందరికీ అవగాహన పెంపొందించడమే మనకి ఈ ధారావాహికం యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఈ మొదటి ప్రశ్న, ఈ రోజు మొదటి ధారావాహికంలో మొదటి భాగంలో మనం చర్చించుకునేది గుండె నిర్మాణం. అసలు గుండె అనేది ఎందుకు మన శరీర భాగంలో అత్యుత్తమైన, అత్యంత ఇంపార్టెంట్ అవయవం ఎందుకు అనేది మనం చర్చించుకున్నట్లయితే, ఇప్పుడు ప్రతి అవయవానికి రక్తం అనేది చాలా ఇంపార్టెంట్. రక్తం అనేది ప్రతి అవయవానికి అందినట్లయితే దానిలో ఉన్న న్యూట్రిషన్, మన శరీరంలో బలం కానివ్వండి, మనం శరీరంలో మనం తీసుకునే ఆహారం కానివ్వండి, దాని నుంచి వెళ్లే పోషకాలు కానివ్వండి, ఏదైనా మనకి ప్రతి అవయవం సరిగ్గా పనిచేయాలి అంటే ఈ రక్త సరఫరా అనేది సరిగ్గా ఉన్నప్పుడే అది జరుగుతుంది. ఆ రక్తంలో ఉన్న పోషకాలు అవన్నీ మన రకరకాల అవయవాలకి అందాలి అంటే రక్త సరఫరా అనింటరప్టెడ్ గా ప్రతి అవయవానికి అందటం అనేది అతి ముఖ్యం. సో ఈ రక్తం అనేది ప్రతి అవయవానికి చేరుకోవటానికి మనకు అవసరమైన ముఖ్య అవయవం గుండె. మన గుండె సరిగ్గా పనిచేసినట్లయితే మిగతా అవయవాలన్నీ సరిగ్గా పనిచేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి, మనం చూసినట్లయితే మన శరీర భాగంలో ప్రతి అవయవం రెండేసి ఉన్నాయి. ఇప్పుడు మనం కిడ్నీలు తీసుకున్నట్లయితే 2 కిడ్నీలు ఉన్నాయి. మనం కళ్ళు తీసుకున్నట్టయితే 2 కళ్ళు ఉంటాయి. మనకి నోస్, ముక్కు చూసుకున్నట్లయితే 2 రంధ్రాలు ఉంటాయి. చెవులు చూసుకున్నట్లయితే 2 చెవులు ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ప్రతి అవయవం 2-2 అనేవి ఉంటాయి. అంటే ఒకటి కొంచెం ఇబ్బందిలో పడినా ఇంకో అవయవం మనకి దాన్ని సపోర్ట్ చేసి ప్రాసెస్ అనేది ఇబ్బంది రాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. కానీ మనకి ముఖ్యమైన అవయవాలు గుండె, మెదడు, ఈ 2 మాత్రం ఒక్కొక్కటే ఉండటం అనేది జరుగుతుంది. అందుకని గుండె అనేది అంతకీ మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇందులో గుండె అనేది ఎలా పనిచేస్తుంది ఏంటి అని మనం చూసినట్లయితే, నార్మల్ గా మన గుండెలో 2 భాగాలు ఉంటాయి, కుడివైపు గుండె, ఎడంవైపు గుండె. ఈ కుడివైపు గుండెకి మన శరీరంలో రకరకాల అవయవాల నుంచి మనం ఎప్పుడైతే ఈ పోషకాలన్నీ తీసేసుకున్న తర్వాత మిగిలిన బ్లడ్ ఏదైతే ఉందో ఆ బ్లడ్ మనకి కుడివైపు గుండెకి అందుతుంది అన్నమాట. మనకి సిరలు, ధమనులు అని 2 ఉంటాయి. ఈ సిరల ద్వారా మన కాళ్ళ నుంచి, మిగతా అవయవాల నుంచి రక్తం, ఎప్పుడైతే ఈ పోషకాలన్నీ తీసేసిన రక్తం ఏదైతే ఉంటుందో ఈ సిరల ద్వారా కుడివైపు గుండెకి చేరుకుంటుంది. కుడివైపు గుండెకి చేరుకున్న రక్తము గుండె ద్వారా, ఈ గుండె పంపింగ్ ద్వారా మనకు ఊపిరితిత్తులకి చేరుకుంటుంది. ఊపిరితిత్తుల్లో మనం శ్వాస తీసుకున్నప్పుడు ఈ ఊపిరితిత్తుల్లో ఈ రక్తం ఏదైతే చేరుకుందో వీటిల్లో ఆక్సిజన్ అనేది ఈ రక్తంలో కలిసిపోయి ఆక్సిజనేటెడ్ బ్లడ్ గా తయారవుతుంది. ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉందో, ఊపిరితిత్తుల్లో మనకు ఆక్సిజనేషన్ జరిగిందో, ఆ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ప్యూర్ బ్లడ్, ఆక్సిజన్ రిచ్ బ్లడ్, ఇది మనకి ఎడంవైపు గుండెకి చేరుతుంది. ఈ ఎడంవైపు గుండెని

0: అతి ముఖ్యమైన అవయవం. గుండెలో ఎటువంటి లోపం వచ్చినా ఈ మిగతా అవయవాలు, ఈ నేను చెప్పిన ఈ ప్రాసెస్ మొత్తం దెబ్బతిని మిగతా అవయవాలు కూడా త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో అందుకనే మనం మనిషి కూడా గుండె కొట్టుకున్నంత కాలం బతికున్నాడు అని చెప్పుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే గుండె ఆగిపోతుందో అప్పుడే మనిషి ప్రాణం లేనట్టు మనం నిర్ధారణ చేయడం జరుగుతుంది. అందుకని గుండె అనేది మనకు శరీరంలో చాలా ఇంపార్టెంట్ అవయవం.
1: మరి డాక్టర్ గారు, అయితే ఈ గుండె నిర్మాణంతో పాటు శరీరంలో మిగతా భాగాల తాలూకా అమరిక గాని, వాటి తాలూకా ఫంక్షన్ గాని, వాటి ఏర్పాటు గాని, ఇది గుండె మీద ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తుంది?
0: మనం చూసినట్లయితే మన శరీర నిర్మాణం ఎలా జరిగింది అంటే ఇది ఒక సైంటిఫిక్ అద్భుతం అని చెప్పుకోవాలి. మనం మనకు దేవుడు క్రియేట్ చేసిన అద్భుతాల్లో ప్రకృతిలో ఇదొక అద్భుతం. మనకు శరీర నిర్మాణంలో ప్రతి అవయవం ఇంకో అవయవంతో ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు శరీరంలో ఒక్క అవయవం మనకి సరిగ్గా పనిచేయకపోయినా దాని ఎఫెక్ట్ అనేది ఇంకో అవయవం మీద పడే అవకాశం ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్లు గుండె నుంచి మనకి ఈ రక్త సరఫరా అనేది ఒక సైకిల్లో మనం చూసిన ట్లయితే మన గుండె నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకోవటం అనేది జరుగుతుంది. అలా ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు దాదాపు 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 95 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు నిరంతరంగా గుండె అనేది అలుపు ఆయాసం లేకుండా నిమిషానికి 60 నుంచి 100 సార్లు మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు నిరంతరంగా మనం అలాంటి ఒక మామూలుగా కృత్రిమంగా మానవుడు తయారు చేసిన మెషిన్ ఏమైనా చూసుకుంటే దేనికైనా ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. ఒక సంవత్సరం పాటు, 2 ఏళ్ల పాటు, 5 ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత అది సరిగ్గా పనిచేయకపోవటం, దానికి మళ్ళీ మనం ఆయిలింగ్ చేయటం, ఇప్పుడు కార్ ఇంజిన్ తీసుకోండి, ఏదైనా సరే మనం మానవుడు తయారు చేసిన ప్రతి మెషిన్ కానివ్వండి దేనికైనా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కానీ మన శరీరం యొక్క అద్భుతమైన సృష్టి అని ఎందుకని అంటున్నానంటే ఈ గుండె అనేది నిరంతరం మనకు 2 నిమిషాలు ఆగిపోయిందంటే శరీరం మొత్తం కూలబడిపోతుంది. అలా కాకుండా నిరంతరం నిమిషానికి 60 నుంచి 100 సార్లు మనిషి బ్రతుకున్నంత కాలం అది పనిచేయటం అనేది నిజంగా అది చాలా గొప్ప విషయం. అందులో మనం చూసినట్లయితే ఇవన్నీ మనకి ఇంటర్లింక్డ్, ప్రతి అవయవం ఇంకో అవయవంతో ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే నేను ఇందాక చెప్పినట్లు గుండె గనక ప్రాపర్ గా పనిచేయకపోతే దాని నుంచి అందాల్సిన రక్తం ప్రాపర్ గా మిగతా అవయవాలకు అందక అన్ని ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి. అంటే కిడ్నీ, గుండె పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళలో ఎవరైతే మనం కొన్ని కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె పంపింగ్ తక్కువగా ఉన్న వాళ్ళకి రక్తం సరిగ్గా అందక కిడ్నీ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్లలో పేగులకు కూడా రక్తం సరిగ్గా అందక కొన్ని కొన్నిసార్లు పేగుల్లో నీరు ఎక్కువ చేరటం వల్ల వాళ్ళకి అజీర్తి, ప్రాపర్ గా జీర్ణం కాకపోవటం, వాంతులు విరోచనాలు ఎక్కువగా అవటం ఇవి చూస్తూ ఉంటాం. అలాగే లివర్ కు కూడా రక్తం సరిగ్గా అందక మనం హెపటైటిస్ అంటాం, ఇస్కీమిక్ హెపటైటిస్ అంటే రక్తం సరిగ్గా అందకపోవటం వల్ల లివర్ కూడా వాపుకు గురయ్యి దానిలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇది ఇంటర్లింక్డ్ ప్రాసెస్. నేను ఏదైతే అన్నానో ఇప్పుడు కిడ్నీ జబ్బులు మొదటగా ఉన్నవాళ్ళు, కిడ్నీ జబ్బు గనక మొదటగా ఉన్నట్లయితే దాని వల్ల కూడా గుండె ఎఫెక్ట్ అవుతుంది. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం కిడ్నీలు దెబ్బతిని డయాలిసిస్ చేయించుకుంటూ ఉంటారు. ఇటువంటి వాళ్లలో కూడా ఈ కిడ్నీలు దెబ్బతినటం మూలాన మనకి శరీరంలో టాక్సిక్ వేస్ట్, ఏదైతే మనకి నార్మల్ గా కిడ్నీస్ ఫిల్టర్ చేసి మనకి మూత్రం ద్వారా బయటికి పంపించేసే వేస్ట్ మెటీరియల్ రక్తంలో అధికంగా ఉండటం వల్ల అది కూడా మన గుండె మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. సో ఎందుకని శరీరంలో ప్రతి ఒక్క భాగము, ప్రతి ఒక్క అవయవము ఇంపార్టెంటే. అందులో గుండె అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్, ఎందుకంటే నేను చెప్పినట్లు అది ఒకటే ఉంటుంది, పైగా అది నిరంతరం పనిచేయాల్సిన అవయవం, దానికి రెస్ట్ అనేది ఉండదు. మనం పూర్తిగా మనిషి బతికున్నప్పటి నుంచి చనిపోయే వరకు అది నాన్ స్టాప్ గా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి డెఫినెట్ గా గుండె అనేది ముఖ్యమైన అవయవం, దాంతో పాటుగా మిగతా అవయవాలు కూడా చాలా ముఖ్యమైన అవయవాలు. వీటన్నిటికి ఎందులో ఎక్కడ ఈ మొత్తం ప్రాసెస్ లో ఎక్కడ తేడా వచ్చినా సరే మనకి ప్రతి అవయవం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
1: మరి డాక్టర్ గారు, ఇప్పుడు ఈ గుండె నిర్మాణం అనేటటువంటిది సహజంగా జరిగినప్పుడు అంతా బాగానే ఉంటుంది, కానీ ఆల్రెడీ అంతకు ముందే తల్లిదండ్రులకి, తాత తండ్రులకి ఏమైనా అనారోగ్య లక్షణాలు అవి ఉంటే, గుండె సంబంధిత రోగాలు ఏమైనా ఉంటే, అలాంటప్పుడు వారికి వచ్చేటటువంటి గుండెలో లక్షణాలు ఎలా ఉంటాయి?
0: మంచి ప్రశ్న అండి. ఇది మనకి వారసత్వంగా కూడా గుండె జబ్బులు అనేవి రావచ్చు. మనకి గుండె తయారీలో మనకు పుట్టేటప్పుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే మనకి గుండె తయారయ్యేటప్పుడే కొన్నిసార్లు సరిగ్గా పోషకమైన ఆహారం లేకపోవటం వల్ల, లేకపోతే వాళ్ళు ఏమన్నా మందులు వాడినా, ఇటువంటి దానివల్ల పుట్టుకతోనే గుండె నిర్మాణంలోనే ఇబ్బంది.

0: మందులు వచ్చి పుట్టుకతోనే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కాక ఇప్పుడు మనం సాధారణంగా రొటీన్ గా మనం చూసే జబ్బులు ఏదైతే ఉందో కర్నరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. అంటే గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో ఈ బ్లాక్లు ఏర్పడటం, అంటే పూడికలు ఏర్పడటం, ఈ కొవ్వు చేరటం, పూడికలు ఏర్పడటం, ఇవన్నీ మనం సాధారణంగా ఎక్కువ శాతం చూస్తూ ఉంటాం. ఒకటి పుట్టుకతో వచ్చే పిల్లల్లో వచ్చే గుండె జబ్బులు, రెండు మనం ఎక్కువగా చూసే జబ్బు ఏంటంటే ఈ కర్నరీ ఆర్టరీ డిసీజ్, అంటే గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో ఈ పూడికలు ఏర్పడటం. ఇది కూడా మనకి వారసత్వంగా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకు ఒకవేళ మన బ్లడ్ రిలేషన్ లో అంటే మన తల్లిదండ్రులు కానీ మన బ్రదర్స్ సిస్టర్స్ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు వీళ్ళలో గనక ఎవరికైనా గుండె జబ్బులు ఉన్నట్లయితే మనకి 50% గుండె జబ్బులు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది.
1: మరి ఇలాంటి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటండి?
0: డెఫినెట్ గా మనకు ఒకవేళ మనకి మన రక్త సంబంధికుల్లో అంటే మన పేరెంట్స్ మదరు ఫాదరు బ్రదర్ సిస్టర్ వీళ్ళలో ఎవరికైనా సరే గుండె జబ్బులు ఉన్నట్లయితే వీరు జాగ్రత్త ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుందండి. వీళ్ళు తీసుకునే డైట్ విషయంలోనే కానివ్వండి, వీళ్ళు 35-40 సంవత్సరాలు రాగానే ఒకసారి మీరు బేసిక్ బ్లడ్ టెస్ట్ ఒక కార్డియాలజిస్ట్ని సంప్రదించి ఇలా మాకు అనువంశికంగా ఈ ప్రాబ్లం ఉంది లేకపోతే మా ఫ్యామిలీలో ఇలా గుండె జబ్బు ఉంది అని తెలియపరిచినట్లయితే దానికి కావాల్సిన పరీక్షలు వాళ్ళు ముందుగానే చేసి ఒకవేళ మనకి ఈ గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందా, ఉంటే గనక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది వాళ్ళు మీకు అడ్వైస్ చేస్తారు. దాని ప్రకారం మనం తీసుకున్నట్లయితే మనం తప్పకుండా ఈ గుండె జబ్బులు బారిన పడే అవకాశాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
1: అంటే డాక్టర్ గారు చాలా మంది అంటారు మా ఇంట్లో ఎవరికి లేదండి ఈ గుండె జబ్బు, కానీ ఈయనకి ఎలా వచ్చిందో వచ్చింది అని ఒక రకం అంటారు. లేదా మరి కొంతమంది మా ఇంట్లో అందరికీ ఉందండి కానీ నాకు ఎంతవరకు రాలేదు, అసలు నేను బాగానే ఉన్నానండి, చెక్ చేపించుకున్నాను, నాకు 60 ఏళ్ళైనా కూడా నాకు అంత బాగానే ఉంది అని ఇంకొక రకంగా మాట్లాడతారు. దీన్ని మనం ఎలాగా చెప్పవచ్చండి?
0: అంటే జెనెటిక్ గా వచ్చేది నేను ఇందాక చెప్పినట్టు 50% అధిక రిస్క్ ఉంటుందండి. అంటే మనకి రక్త సంబంధికుల్లో ఉన్నట్లయితే మనకి నార్మల్ పర్సన్ కంటే కూడా వీళ్ళకి 50% రిస్క్ అనేది అధికంగా ఉంటుంది. వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ 50% రిస్క్ ఎక్కువగా ఉంటుంది, బట్ 100% వస్తుందని మనం చెప్పలేము. బట్ వీళ్ళు డెఫినెట్ గా మిగతా వాళ్ళ మీద ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి కొంతమందికి అసలు ఎటువంటి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ లేకుండా అంటే మనకి ఎవరికి వీళ్ళ రక్త సంబంధికుల్లో కానివ్వండి వీళ్ళ పేరెంట్స్ లో కానివ్వండి ఇతర చుట్టాల్లో బంధువుల్లో ఎవరికి ఈ ప్రాబ్లం లేకపోయినా గుండె ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు వీళ్ళకి ఉండే డైట్ తీసుకునే విధానం కానివ్వండి, ఇప్పుడు మారుతున్న కాలక్రమంలో మనం చూసినట్లయితే డైటరీ హ్యాబిట్స్ అనేవి పూర్తిగా మారిపోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. మనం పూర్వీకులు ఇదివరకు వాళ్ళు ఫ్రెష్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటాం చూస్తూ ఉండేవాళ్ళం. ఫ్రెష్ గా ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్ ఎక్కువగా తినేవాళ్ళు. అది కాకుండా ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవన్నీ వాళ్ళన్ని ఫ్రెష్ గా అవైలబుల్ గా ఉన్నాయి. పాలు అవనివ్వండి, నీరు అవనివ్వండి, నీరు కూడా ఇంత కలుషితంగా లేదు. సో అంత ఫ్రెష్ ఫుడ్ పొల్యూషన్ లేని వాతావరణంలో వారు ఉండటం అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఏంటంటే మారుతున్న కాలం ప్రకారం మనకు గాలి చూసినట్టయితే గాలి కూడా పొల్యూటెడ్, వాటర్ నీరు కూడా చాలా వరకు కలుషితం అనేది అవుతుంది. తీసుకునే ఆహారం కూడా మనం పూర్తిగా ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ మానేసి పూర్తిగా ఈ రిఫ్రిజిరేటర్ లో పెట్టినవి, స్టోర్డ్ ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా వాడినవి, అది కాకుండా ఇంట్లో ఆహారం తీసుకోవటం, ఇంట్లో వండుకున్న ఆహారం తీసుకోవటం అనేది కూడా చాలా వరకు ఇప్పుడు యువతలో తగ్గిపోవటం మనం చూస్తూ ఉన్నాం. వీరు ఎక్కువ శాతం బయట తినటం, ట్రాన్స్ఫ్యాట్ అధికంగా ఉన్నాయి, అంటే పిజ్జాలు బర్గర్స్ ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ ప్రిజర్వేటివ్స్ వాడినవి, ఈ బ్రెడ్ ఇవన్నీ వీటిలో ఏంటంటే ఉప్పు శాతం అధికంగా ఉంటుంది, పైగా ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. అది కాకుండా ఈ నూనెలో ఫ్రై చేసిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల ట్రాన్స్ఫ్యాట్ అనేది అధికంగా కన్జ్యూమ్ చేయటం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడున్న ఆహార అలవాట్లు మారటం మూలాన కూడా ఈ గుండె జబ్బులు మనం ఎక్కువగా చూస్తున్నాము. అంటే మనకు అనువంశికంగా మనకి ఈ ప్రాబ్లం అనేది లేకపోయినా సరే మారుతున్న కాలం, మారుతున్న మన ఆహారపు అలవాట్లు, మారుతున్న లైఫ్ స్టైల్, మనం హ్యాబిట్స్, వీటి వల్ల కూడా మనం అధికంగా గుండె జబ్బులు అనేది ఈ రోజుల్లో సమాజం చూస్తున్నాం.
1: బాగుంది డాక్టర్ గారు. అయితే ఈ ధారావాహిక కార్యక్రమంలో ఇంకా ఈ ఆహారపు అలవాట్లు, తర్వాత ఇక చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ ఇవన్నీ రక్తనాళాలను ఎలాగా ప్రభావితం చేస్తాయి, అలా మిగతా అంశాల గురించి వచ్చే వారం కార్యక్రమంలో చూద్దాం. ఈ వారానికి సెలవు తీసుకుందాం. ధన్యవాదాలు డాక్టర్ గారు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: గుండె జబ్బులు లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ధారావాహికలో

0: ఈనాటి పల్లెసిమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: వేసవిలో జీవాల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. వేసవికాలంలో ఎండల తీవ్రత, అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల వల్ల ఉష్ణతాపానికి గురై జీవాలు తీవ్ర అనారోగ్యానికి, వడదెబ్బకి గురవుతున్నాయి. గొర్రెల కంటే మేకలు ఉష్ణతాపానికి ఎక్కువగా గురవుతాయి. మేకలు నలుపు రంగులో ఉండడం వల్ల నలుపు వేడిమిని ఎక్కువగా తీసుకోవడంతో ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గొర్రెల కాపలాదారులు వేసవి కాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జీవాలు అనారోగ్యానికి గురికాకుండా, వడదెబ్బ బారిన పడకుండా సంరక్షించుకోవచ్చు. జీవాల శరీర ఉష్ణోగ్రత కన్నా మించి వాతావరణ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు వేడి తాపానికి గురవుతాయి. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది, నోటి నుండి చొంగ కారుతుంది, జీర్ణక్రియకు నెమరు వేయడానికి కావలసిన ఎంగిలి లభించదు, ముట్టే

ఎండిపోవడం, చర్మం సున్నితత్వాన్ని కోల్పోయి మందంగా అవడాన్ని మనం గమనించవచ్చు. దాహం అధికంగా ఉండటంతో ఎక్కువ నీరు తాగుతాయి. తాగిన నీరు చెమట రూపంలో బయటకు వచ్చి లవణాలు నష్టపోయి జీవక్రియలు మందగిస్తాయి. మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడం వల్ల మూత్రం తక్కువగా పోస్తుంది. శ్వాస, గుండె, నాడీ వేగం పెరుగుతుంది. అంతేకాక మేత సరిగా తినకపోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ నిల్వలు తగ్గిపోతాయి. జీవాలు క్రమంగా నీరసించి బలహీనంగా మారుతాయి. అవి సరిగా నడవలేక తూలుతూ పడుకోవడానికి ప్రయత్నిస్తాయి. జీర్ణక్రియ తగ్గిపోవడం, ఆకలి మందగించటం, ఆహారం తక్కువగా తీసుకోవడం వల్ల చనిపోవడం జరుగుతుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల ఇతర వ్యాధులు, పరాన్నజీవులు ఆశించే అవకాశం పెరుగుతుంది. పునరుత్పత్తి సామర్థ్యం మందగిస్తుంది. కొన్ని సమయాల్లో దాహంతో ఉన్న జీవాలు మురికి గుంటల్లో ఉన్న నీటిని తాగడం వల్ల పారుడు వంటి జీర్ణకోశ వ్యాధులు సంభవిస్తాయి. అధిక వేడి వల్ల హార్మోన్ల ఉత్పత్తి సమతుల్యత లోపించడం వల్ల పునరుత్పత్తి కుంటుపడుతుంది. చూడు జీవాల్లో గర్భస్రావాలు సంభవించే అవకాశం ఉంటుంది. వేసవిలో ఆరు బయట మేపే జీవాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వచ్చినట్టయితే, జీవాలని మేపు కోసం ఎండవేళల్లో కాకుండా ఉదయం పూట 6 నుండి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 7 గంటల వరకు మేత కోసం బయటికి పంపాలి. మధ్యాహ్నం జీవాలను బయట తిప్పకుండా చెట్ల కింద ఉంచాలి, లేదా నీటి పారుదల ప్రాంతాల దగ్గరగా ఉంటే చల్లగా ఉంటుంది. దాహం వేసిన వెంటనే నీరు తాగడానికి వీలవుతుంది. ఈ విధంగా చేస్తే జీవాలు వడదెబ్బకు గురికాకుండా కాపాడుకోవచ్చు. ఎక్కువ దూరం నడవకుండా మేత దొరికే ప్రదేశాలను ఎంచుకోవాలి. ఎక్కువ దూరం నడిస్తే నీరసించే అవకాశం ఉంటుంది. ఎండవేడి వల్ల జీవాలు ఎక్కువగా మేత తినలేవు. వేసవి తాపంతో జీర్ణక్రియ సన్నగిల్లుతుంది. అందువల్ల మందలో అటువంటి జీవాలను గుర్తించి సులువుగా జీర్ణించుకునే పిండి పదార్థాలైన గంజి, జావ లాంటివి మధ్య మధ్యలో ఇవ్వడం మంచిది. జీవాలను దగ్గరలో ఉన్న చెట్ల నీడ కింద ఉంచి పచ్చిమేత, దాణా, నీరు అందించాలి. పశుగ్రాసాలను సాగు చేస్తే ఎండాకాలంలో కూడా జీవాలకి పచ్చిమేతని మేపచ్చు. జీవాలకి పచ్చిమేతతో పాటుగా సమీకృత దాణాని ఇవ్వాలి. మాగుడి గడ్డి లభ్యమైతే మేతగా ఇవ్వచ్చు. ఎండాకాలంలో ముఖ్యంగా ఆరు బయట మేతతో పాటు సైలేజీ లేదా పాతరగడ్డి లేదా పచ్చగడ్డిలో అధికంగా పోషక విలువలు ఉండే గడ్డి జాతుల్ని అందించాలి. మేత దొరకనప్పుడు వేరే ప్రదేశాలకు వెళ్లాలంటే వాహనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ దూరం ఉండే ప్రదేశాలకు తీసుకుపోవాల్సిన అవసరం వస్తే ప్రయాణం మధ్యలో 2 గంటలకు ఒకసారి నీటిని ఏర్పాటు చేయాలి. అంతేకాక పైకప్పుగా తడికలను వాడాలి. జీవాలకి దాణా నీటితో కలిపి రాత్రి తెల్లవారక ముందే ఇవ్వాలి. అందుబాటులో ఉండే సమీకృత దాణా ఇవ్వడం వల్ల తక్కువ మోతాదులో అన్ని పోషకాలు సమకూర్చిన వారమవుతాము. మినరల్ మిక్సర్ ఉప్పు కలిపిన ద్రావణం ఇవ్వడం మంచిది. సాధారణంగా ఎండాకాలంలో జీవాలు ఎక్కువగా నీళ్లు తాగి తక్కువ మేతను తీసుకుంటాయి. కాబట్టి పోషక విలువలు గల మేతని ఎంచుకోవాలి. జీవాలకు అందించే మేత లేదా దాణాలో పొటాషియం, సోడియం మోతాదులు పెంచాలి. ఎందుకంటే చెమట, మూత్ర విసర్జన ద్వారా ఈ మూలకాలు బయటికి వెళ్తాయి. దీనికోసం ఉప్పును కలపడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఇది అత్యంత ముఖ్యమైన పని. జీవాలు మేత తిని వచ్చే దారిలోనూ, వాకిటి దగ్గర, చెట్ల కింద నీటి తొట్టెలను ఏర్పాటు చేసి పరిశుభ్రమైన నీటిని అందించాలి. జీవాలకు సుబాబుల్, అవిస మొదలైన పశుగ్రాసపు చెట్లను పెంచి వాటి ఆకులను మేతగా ఇవ్వచ్చు. మేకల చర్మం నలుపు రంగులో ఉండడం వల్ల ఎక్కువ వేడిని పీల్చుకుంటుంది. దీనివల్ల శరీరం త్వరగా వేడికి వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. వేడి ఎక్కువైనప్పుడు అవి చెట్ల కిందకు వెళ్లి పడుకోవడానికి సహకరించాలి. ఇక పాకల్లో మేపే జీవాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వచ్చినట్టయితే, జీవాలను ఎండ తీవ్రత నుంచి రక్షించడానికి అనుకూలంగా ఉండే గృహ వసతిని కల్పించాలి. పాకల్లో గాలి వెలుతురు ధారాళంగా ప్రసరించడానికి వీలుగా పాకల ఎత్తు సుమారుగా 10 అడుగులు ఉండాలి. సూర్యరశ్మి నేరుగా పడకుండా దీర్ఘ అక్షం తూర్పు పడమరలుగా నిర్మించుకోవాలి. పాకలకి ఇరువైపులా ఉండే పక్క గోడల్ని పూర్తిగా కట్టకుండా 2 నుండి 4 అంగుళాల ఎత్తు వరకు నిర్మించాలి. పాకలకి ఇరుపక్కలా నీడనిచ్చే చెట్లను పెంచాలి. సుబాబుల, అవిస మొదలైన పశుగ్రాసపు చెట్లను పెంచితే నీడనివ్వడమే కాకుండా ఎండాకాలంలో జీవాలకి గ్రాసంగా కూడా ఉపయోగపడతాయి. జీవాలు పాకల్లో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేవు. కాబట్టి పాకల్లో శీతల స్థితి ఉండేటట్లు తగు ఏర్పాట్లు చేయాలి. పాకల్లో ఉష్ణోగ్రతలను తగ్గించడానికి పాకలకి ఇరువైపులా గోనె పట్టలను వేలాడదీసి
నీటితో 2-3 సార్లు

0: తడుపుతూ ఉండాలి. పాకల్లో గాలి పంకలను, కూలర్లను ఏర్పాటు చేయడం ద్వారా పాకల్లో ఎండవేడిని కొంతవరకు తగ్గించవచ్చు. వీలైతే పాకల్లో నీటి షవర్స్, స్ప్రింక్లర్లు మొదలైన వాటిని అమర్చి తుంపర్లు జీవాల శరీరం మీద పడేలా ఏర్పాటు చేసినట్టయితే పాకల్లో ఉష్ణోగ్రతను తగ్గించి శీతల స్థితి కల్పించడం ద్వారా జీవాలకి సౌకర్యవంతంగా ఉంటుంది. పాకల పైకప్పు భాగాన్ని తాటాకులతో కానీ లేదా గడ్డితో కానీ కప్పితే పాకల్లో ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు. పైకప్పు భాగం రేకులతో ఉంటే ఎండాకాలంలో రేకుల మీద 8 నుండి 10 సెంటీమీటర్ల మందంతో గడ్డిని పరిచి మధ్యాహ్నం వేళల్లో రోజుకు 2-3 సార్లు నీటితో తడుపుతూ ఉండాలి. రైతు ఆర్థిక స్తోమత, జీవాల సంఖ్యని బట్టి పాకల్లో ఫ్యాన్లు లేదా తుంపర్లు వెదజల్లే యంత్రాలని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కప్పు పైభాగంలో తెల్లని రంగు వేయించడం వల్ల సూర్యకిరణాలు పరావర్తనం చెందుతాయి. పాకల్లో వడగాలుపుల తీవ్రతను తగ్గించడానికి పాకకు ఇరువైపులా పరదలను కట్టి నీటితో తడపాలి. జీవాలను ప్రతిరోజు 2 సార్లు శుభ్రమైన చల్లటి నీటితో కడగాలి. శుభ్రమైన చల్లటి నీటిని తాగడానికి అందుబాటులో ఉంచాలి. వేసవి తాపంతో జీర్ణక్రియ సన్నగిల్లుతుంది. అందువల్ల సులువుగా జీర్ణించుకునే పిండి పదార్థాలైన గంజి, జావ లాంటి పదార్థాలని ఇవ్వాలి. జీవాలని పాకలో ఉంచి పచ్చిమేత దాణాగా మేపాలి. పశుగ్రాసాలను చిన్న ముక్కలుగా కత్తిరించి మేపాలి. నీటి వసతి ఉంటే హైబ్రిడ్ నేపియర్, బహువార్షిక పశుగ్రాసాలైన జొన్నని సాగు చేసుకున్నట్టయితే ఎండాకాలంలో కూడా జీవాలకి పచ్చిమేత మేపచ్చు. ఎండాకాలంలో ముఖ్యంగా వరిగడ్డికి బదులు సైలేజీ లేదా పాతరగడ్డి లేదా పచ్చగడ్డితో అధికంగా పోషక విలువలు కలిగి ఉండే గడ్డి జాతుల్ని జీవాలకు అందించాలి. ఎండుమెతలైన వరిగడ్డి, మొక్కజొన్న చొప్ప, జొన్న, సజ్జ చొప్పల్ని యూరియా ద్రావణంలో సుపోషకం చేసి మేతగా మేపాలి. సుపోషకం చేసిన ఎండుగడ్డిని జీవాలు ఇష్టంగా తిని తేలిగ్గా జీర్ణం చేసుకుంటాయి. ఎక్కువ శాతం పచ్చిగడ్డిని ఇవ్వాలి. పచ్చిగడ్డిని ఉదయం, ఎండుగడ్డిని రాత్రి వేళల్లో విభజించి ఇచ్చుకోవచ్చు. దాణా నీటితో కలిపి రాత్రి తెల్లారక ముందే ఇవ్వాలి. అందుబాటులో ఉండే సమీకృత దాణా ఇవ్వడం వల్ల తక్కువ మోతాదులో అన్ని పోషకాలు సమకూర్చవచ్చు. మినరల్ మిక్సర్, ఉప్పు కలిపిన ద్రావణాన్ని ఇవ్వడం మంచిది. దాణా, చెక్క, వరిగడ్డి, శనక్కాయ కట్టెలు మొదలైనవి పెట్టడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. అందువల్ల వాటిని కొంతమేరకి తగ్గించాలి. పాలిచ్చే జీవాల్లో రోజుకి ఆహారాన్ని 5 నుండి 8 కేజీలకి మించకుండా చూసుకోవాలి. ప్రతి 2 గంటలకి ఒకసారి 10 లీటర్ల నీటిని అందించాలి. 2 రోజులకు ఒకసారి 250 గ్రాముల గ్లూకోజ్ని, ఓఆర్ఎస్ ఎలక్ట్రోలైట్ పౌడర్లన్నీ నీళ్లతో కలిపి అందించాలి. జీవాల్లో పచ్చిమేతతో పాటుగా సమీకృత దాణా మిశ్రమాన్ని, ఖనిజ లవణ మిశ్రమాన్ని కలిపి మేపాలి. మేత అందుబాటులో లేనప్పుడు పంట అవశేషాలైన జొన్న, మొక్కజొన్న చొప్ప, కందికట్ట, పొద్దుతిరుగుడు కట్ట, పత్తి కట్టలు మొదలైన వాటిని అందుబాటులో ఉన్న జొన్న గింజలు, మొక్కజొన్న గింజలు, వేరుశనగ చెక్క, పత్తి గింజల చెక్కలతో కలిపి సంపూర్ణ సమీకృత ఆహారాన్ని తయారు చేసుకుని మేపాలి. మేతను కానీ లేదా దాణాను కానీ ఒకేసారి ఎక్కువ మోతాదులో ఇవ్వకూడదు. ఇలా ఇచ్చినప్పుడు పొట్టలో ఎక్కువగా వేడి వచ్చి జీవాలు ఇబ్బంది పడతాయి. రోజులో 4 నుండి 5 సార్లు ఇస్తే శరీర ఉష్ణోగ్రత పెరగకుండా ఉంటుంది. సాధారణంగా ఎండాకాలంలో ఎక్కువ నీళ్లను తాగి తక్కువ మేతను తీసుకుంటాయి. కాబట్టి ఇచ్చే మేతలో పోషక విలువలు, ముఖ్యంగా మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, శక్తి, కొవ్వు పదార్థాలు తగు పాళ్లలో ఉండేలా చూసుకోవాలి.
1: వ్యవసాయ సూచనలు. వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు

7:15 పంటసిమల కార్యక్రమంలో గ్రామీణ స్వయం ఉపాధిగా కోళ్ల పెంపకం. కృష్ణా జిల్లా చర్లపల్లి మండలం పురిటిగడ్డ గ్రామం రైతు పారిశ్రామికవేత్త శ్రీ కె వంశీకృష్ణ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఇంకా వేసవిలో లోతు దుక్కుల వల్ల కలిగే ప్రయోజనాల గురించిన వివరాలు కూడా వినవచ్చు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 ఇన్నోవేషన్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, డాక్టర్ వి విజయలక్ష్మి గారి ఆంగ్ల ప్రసంగం. 8:15 90 వసంతాల ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణి అనంతపురం కేంద్రం తొలి సంచాలకులు, దూరదర్శన్ పూర్వ అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు పంచుకున్న జ్ఞాపకాలు. నిర్వహణ కుమారి కె శృతి ప్రియాంక, డాక్టర్ జాగర్లమూడి శ్యామసుందర శాస్త్రి, సహకారం శ్రీ ఏ హేమంతరాజు. ఈ కార్యక్రమం అనంతపురం కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి, 9:30 తప్పెవరిది నాటిక రచన శ్రీ బి దుర్గామల్లేశ్వరరావు, నిర్వహణ శ్రీ ఎం వాసుదేవమూర్తి. 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమం విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:45 ఆపాత మధురాలు పాత తెలుగు చలనచిత్ర గీతాలు వినవచ్చు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు ఒక చిత్రగీతం.

0: భక్త పోతన్న చిత్రానికి చిత్తూరువి నాగయ్య బృందం పాడిన పాట అది. కొంచెంసేపట్లో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జయచెన్నయ్య. ముఖ్యాంశాలు. తమిళనాడులో టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వియత్నాం అధ్యక్షుడు తోలాంల మధ్య చర్చల అనంతరం ఉభయ దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. దేశవ్యాప్తంగా గృహ వినియోగ సిలిండర్లు 100% సరఫరావుతున్నాయని పెట్రోలియం సహజవాయు శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం 9వ తేదీన బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతుంది. వార్తలు వివరంగా. తమిళనాడులో టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం

0: ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు. 50 కేళ్ల విజయ్ తమ పార్టీ సీనియర్ నాయకులు కెఏ సెంగోతియన్, ఎన్ ఆనంద్, సిటిఆర్ నిర్మల్ కుమార్, అరుణ్ రాజ్, ఆదవ్ అర్జున్లతో కలిసి గవర్నర్తో సమావేశమయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో గెలుపొందింది. ప్రభుత్వం ఏర్పాటుకు ఇంకా 10 స్థానాలు తక్కువ. 2 చోట్ల నుంచి విజయం సాధించిన విజయ్ ఒక స్థానాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. కాగా తొలుత కాంగ్రెస్ నాయకుడు గిరీష్ చోండకర్ విజయ్ని కలిసి తమ పార్టీకి చెందిన 5 మంది ఎమ్మెల్యేల మద్దతు తెలుపుతూ లేఖను అందజేశారు. ఇలా ఉండగా టీవీకి ఆహ్వానంపై ఆ పార్టీ కూటమిలో చేరే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వీసీకే అధినేత తిరుమ వలవన్ చెప్పారు. వీసీకే తరపున 2 సభ్యులు ఎన్నికయ్యారు. అంతకుముందు గవర్నర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేను ఆహ్వానించే విషయంలో 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. భారత్ వియత్నాం దేశాల మధ్య ఈరోజు పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వియత్నాం అధ్యక్షుడు తోలాంల మధ్య చర్చల అనంతరం డిజిటల్ సాంకేతికత, అరుదైన భూమూలకాలు, వైద్య ఉత్పత్తుల నియంత్రణ, ప్రభుత్వ రంగ ఆడిట్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, సంస్కృతి, పర్యాటకం మొదలైన రంగాల్లో సహకారానికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ చర్చల సందర్భంగా ఉభయ నాయకులు ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ భౌగోళిక విషయాల్లో పరస్పర ప్రయోజన సంబంధమైన అంశాలపై విస్తృత చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ,
1: భారత్ కే అగ్రికల్చర్, ఫిషరీస్ ఆర్ ఎనిమల్ ప్రొడక్ట్స్ కా భీ వియత్నాం తక్ ఎక్స్పోర్ట్ ఆర్ సుగమ్ హోనే జా రహా హై. హమ్నే భారత్ ఆసియాన్ ట్రేడ్ అగ్రిమెంట్ ఐటిగా కో వర్ష్ కే అంత తక్ అప్డేట్ కర్నే పర్ భీ సహమతి బనాయి. ఇస్సే భారత్ ఆర్ ఆసియాన్ కే సభీ దేశో కే బీచ్ ట్రేడ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ కో నయీ ఊర్జా మిలేగీ. క్రిటికల్ మినరల్స్, రేర్ అర్త్ ఆర్ ఎనర్జీ సహయోగ్ మే నయీ పహలో సే హమ్ దోనో దేశో కీ ఇకనామిక్ సెక్యూరిటీ ఆర్ సప్లాయ్ చైన్ రెజిలియన్స్ సునిశ్చిత్ కరెంగే.
0: వియత్నాం అధ్యక్షుడు మాట్లాడుతూ, భారత్తో తమ దేశానికి 50 ఏళ్ల సంబంధాలకు ఎంతో ప్రాధాన్యముందని, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం 10 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నదని అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు వియత్నాం ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి జనరల్ ఫన్ వాన్ జియాంగ్తో సమావేశమయ్యారు. భారత వియత్నాం దేశాల మధ్య సుదీర్ఘకాలంగా అనేక ఒప్పందాలు అమలు జరుగుతున్నాయని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా సామాజిక మాధ్యమంలో తెలిపారు. ఉభయ దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత పెంపొందించుకునే విషయంలో ఆ దేశ రక్షణ మంత్రితో చర్చలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. జపాన్ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఓనోడా కిమ్ ఈరోజు మన శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్తో ఢిల్లీలో సమావేశమై ఆరోగ్యం, వైద్య పరికరాలు వంటి అనేక అంశాలపై ఉభయ దేశాల మధ్య సహకారానికి సంబంధించి చర్చలు జరిపారు. జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత్ జపాన్ దేశాల మధ్య శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహజమైన సారూప్యం ఉందని తెలిపారు. ఉభయ దేశాలు ఆవిష్కరణ రంగంలో కలిసిమెలిసి కృషి సాగించి సమాజానికి మేలు చేసే పరిశోధనలు చేయాలన్నారు. జపాన్ మంత్రి కిమి ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారతదేశం శీఘ్రగతిన ఆర్థిక అభివృద్ధి సాధించడం, ఆవిష్కరణ రంగంలో పటిష్టమైన లక్ష్యంతో కృషి సాగించడం వంటి అంశాలపై ప్రశంసలు చేశారు. శాసనసభ ఎన్నికలు, 2026 ఉప ఎన్నికల నిర్వహణ సందర్భంగా తక్షణ నియంత్రణ చర్యలు తీసుకోవడంలో పారదర్శకతలో భారత ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోని ఐటీ వేదిక ఈసీ నెట్ కీలక పాత్ర నిర్వహించింది. ఈసీ నెట్ యాప్ నుంచి 10 కోట్ల డౌన్లోడ్లు గణనీయమైన విషయమని ఎన్నికల సంఘం తెలిపింది. ఇటీవల ఎన్నికల ఓటర్ లెక్కింపు జరిగిన 4వ తేదీనాడు 98.3 కోట్ల హిట్స్, సగటున నిమిషానికి 3 కోట్ల హిట్స్ నమోదయ్యాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా సాధారణ స్థాయిలో ఉందని, కొరత గురించి డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఎటువంటి సమాచారం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త ఢిల్లీలో జరిగిన అంతర మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం, సహజవాయు శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ విలేకరులతో మాట్లాడుతూ, వంట కోసం ఉపయోగించే గ్యాస్ కొరత లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, 100% ఎల్పీజీ లభిస్తున్నదని, వాణిజ్య సిలిండర్లు మాత్రం 70% అందుతున్నట్టు పేర్కొన్నారు.
2: జో ఘరేలు కుకింగ్ ఎల్పీజీ

0: सिलेंडर का प्राइस है वो चेंज नहीं हुआ है। जो आपने इंक्रीज की बात की वो सिर्फ कमर्शियल सिलेंडर के लिए हुई है। मैं दोबारा से कहती हूँ कि डोमेस्टिक एलपीजी सिलेंडर पर कोई इंक्रीज नहीं हुआ है। इसी तरह जो पेट्रोल पंप पर पेट्रोल और डीजल है उसके प्राइस में भी अभी कोई वृद्धि नहीं की गई है।
1: మన దేశస్తులను పలు దేశాలకు తరలించి అక్కడ సైబర్ నేరాలకు వాడుకుంటున్న ముఠాను సిబిఐ పట్టుకుంది. సైబర్ నేరాల నెట్వర్క్ మన వారికి ఉద్యోగాల ఆశ చూపి ఆగ్నేయాసియా దేశాలకు తరలిస్తున్నట్టు తేలిందని సిబిఐ తెలిపింది. ఈ విచారణలో భాగంగా సిబిఐ ముంబై, ఢిల్లీ, లక్నౌ, కాశీపూర్, ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ జిల్లాలోని గోండాలలో సోదాలు జరిపింది. దీంతో పాటుగా బాధితుల వాంగ్మూలాలను రికార్డు చేసింది. ఈ నెట్వర్క్లో పాల్పంచుకుంటున్న వారి వద్ద క్రిప్టోకరెన్సీతో పాటుగా పలు ఆర్థిక లావాదేవీలను కూడా సిబిఐ కనుగొంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 9వ తేదీన బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య విలేకరులతో మాట్లాడుతూ స్వీకారోత్సవం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఈరోజు కోల్కతాలో తమ పార్టీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. కాళీఘాట్లోని తమ నివాసంలో ఈ సమావేశం జరిగింది. తృణమూల్ తరపున మొత్తం 80 మంది ఎన్నిక కాగా 69 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మ ఈరోజు రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను గువాహటిలోని లోక్భవన్లో కలిసి రాజీనామా అందజేశారు. దీంతో ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. డాక్టర్ శర్మ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు పాత మంత్రిమండలి ఆధ్వర్యంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగాలని కోరినట్లు తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. సొంత గడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని హైదరాబాద్ పట్టుదలతో ఉంది. మరోవైపు పంజాబ్ కూడా గట్టి పోటీచ్చేందుకు సిద్దమైంది. కేంద్ర వినియోగ వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఢిల్లీలో గిడ్డంగుల రంగం నియంత్రణపై ఆ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గిడ్డంగుల శాఖలో ప్రతిపాదిత మార్పులు, నియంత్రణ స్వరూపంపై సమావేశంలో చర్చలు జరిపినట్లు కేంద్ర సామాజిక మాధ్యమంలో తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. తమిళనాడులో టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వియత్నాం అధ్యక్షుడు తో లాంల మధ్య చర్చల అనంతరం ఉభయ దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. దేశవ్యాప్తంగా గృహ వినియోగ సిలిండర్లు 100% సరఫరావుతున్నాయని పెట్రోలియం, సహజవాయు శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 9వ తేదీన బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంట సీమలో కార్యక్రమంలో గ్రామీణ స్వయం ఉపాధిగా కోళ్ల పెంపకం ఈ అంశం గురించి పురిటిగడ్డ రైతు పారిశ్రామికవేత్త కె వంశీకృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీనన్నం మధు.
1: రైతు సోదరులకు నమస్కారం అండి. ఈరోజు మనతో ఒక యువ రైతు పారిశ్రామికవేత్త ఉన్నారు, వంశీకృష్ణ గారు. నమస్కారం అండి.
2: నమస్కారం.
1: వంశీకృష్ణ గారు, ఒకసారి మా శ్రోతలకు పరిచయం చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చదువుకున్నారు, ఏం చేస్తూ ఉన్నారు, ఒకసారి పరిచయం చేసుకోండి.
2: అందరికీ నమస్కారం అండి. నా పేరు కె వంశీకృష్ణ. మాది చలపల మండలం పొరిగడ్డ గ్రామం అండి, కృష్ణా జిల్లా. నేను 10th క్లాస్ అయిన తర్వాత అగ్రికల్చర్ డిప్లొమా చేశాను. ఆ తర్వాత వెటర్నరీ డిప్లొమా చేశాను. ప్రస్తుతానికి ఇంటి దగ్గరే కోళ్ళ పెంపకం మరియు గేదెల పెంపకం చేస్తూ ఉన్నాను.
1: అయితే ఈరోజు వంశీకృష్ణ గారితో మాట్లాడే అంశం ఏంటంటే స్వయం ఉపాధిగా నాటుకోళ్ళ పెంపకం, అతని అనుభవాలు అవి షేర్ చేసుకోబోతున్నారు. వంశీకృష్ణ గారు, మీరు ఎంతకాలం నుంచి చేస్తూ ఉన్నారు ఈ నాటుకోళ్ళ పెంపకం అనేది?
2: సుమారు 1-8 సంవత్సరాల నుంచి చేస్తున్నాను.
1: ఎందుకని ఇది ఎంచుకున్నారు మీరు?
2: అంటే నా 10th లో ఉండగా మా ఫాదర్ చనిపోయారు. చనిపోతే ఇంకా మా మదర్ని సిస్టర్ని వదిలి బయటికి వెళ్తే ఇష్టం లేక ఇంకా అగ్రికల్చర్ డిప్లొమా చేసిన తర్వాత కొన్ని ఆఫర్స్ వచ్చినాయి. ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి కదా, ఫెర్టిలైజర్స్ కంపెనీస్, అట్లా వచ్చినాయి. కానీ ఇంకా బయటికి వెళ్తే ఇష్టం లేక ఇంటి దగ్గర ఉండి ఏదన్నా చేసుకుంటే వాళ్ళతో కూడా కొద్దిగా ఉండి చేసుకోవచ్చు కదా అన్నట్లుగా ఆలోచించి, అంతకుముందు గేదెలు ఉండేవి, దాంతోపాటు ఇంకా వేరేది ఏదన్నా ఉంటే సపోర్టింగ్ గా ఉంటది కదా అన్నట్లు కోళ్ళు పెంపకం అనేది ఏర్పాటు చేసుకున్నాను.
1: ఇది మీకు వచ్చిన ఆలోచనేనా, ఏవైనా కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ శాస్త్రవేత్తలు కానీ ఇట్లా సలహా ఇస్తే ముందుకు వెళ్ళారా మీరు?
2: అంటే కృషి విజ్ఞాన కేంద్రం నాకు 2 సంవత్సరాల నుంచే తెలుసండి. అంతకుముందు మామూలుగా మేము ఇంటి దగ్గర చిన్నగా పెంచుకునేవాళ్ళం. కృషి విజ్ఞాన కేంద్రం నుంచి మాత్రం కొన్ని కొన్ని బ్రీడ్స్ తీసుకొచ్చి డెవలప్ చేసుకుని అట్లా చేసాం.
1: వ్యవసాయం మీకు సంప్రదాయంగా వచ్చింది మీ నాన్నగారి నుంచి, అలాగా పైగా మీరు అగ్రికల్చర్ డిప్లొమా చేయడం వల్ల అది ఇంకా మీకు హెల్ప్ అయింది. ఇందులో మీరు వ్యవసాయం కూడా చేస్తూ ఉంటారా?
2: వ్యవసాయం చేస్తానండి. ఒక 35 సెంట్లు ఉంది మాకు సొంత పొలం, గవర్నమెంట్ ఇచ్చారు. అది ప్రకృతి వ్యవసాయం చేసుకుంటాయి. మా ఇంట్లో వాటికి మేము మా కోళ్ళకి ఒడ్లు కానీ అవి మా ఇంట్లో పండించుకుని తింటాం.
1: వరేస్తారు,
2: వరేను మినిమేస్తామండి.
1: వంశీకృష్ణ గారు చెప్పాలంటే ఇప్పుడు మీరు సమగ్ర వ్యవసాయం చేస్తారు, అటు పక్క వ్యవసాయము, ఒక పక్క కోళ్ళ పెంపకం, అలాగే పాడి ఉంది మీకు, గేదెలు ఉన్నాయి అన్నారు. గేదెలు పాలు ఎలా అండి, అది ఎలా చేసుకుంటుంటారు, ఎన్ని గేదెలు ఉన్నాయి?
2: మాకు ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి 4 గేదెలు, 2 ఆవులు ఉన్నాయండి. అందులో 2 చూడి, 2 పాడి, అంటే పాలు ఇచ్చే 2 ప్రెగ్నెంట్స్. ఆవు కూడా ప్రస్తుతానికి కట్టే దశలో ఉంది.
1: ఈ ప్రకృతి వ్యవసాయం అన్నారు కదా, ఒకసారి చెప్పండి అది ఎలాగా మీరు మొదట పండిస్తారు, ఎటువంటి ఫర్టిలైజర్స్ లేకుండా పండించే వ్యవసాయం అని చెప్తారు?
2: మాకు ఇప్పుడు గేదెలు ఉన్నాయి కదండి, గేదెల నుంచి వచ్చే పేడ అది అంత ఉంటది కదా, ఆ ప్యాడ్ నుంచి వచ్చే వేస్ట్ ఉంటుంది కదా, అది ఓన్లీ చేలో మా పొలంలోకి ప్రతి సంవత్సరం ఎడ్ల బండితో తోలిస్తాం. ఇంకంతే, ఇంకా నాటేస్తాం. ఇక అదొకటే చేస్తాం, ఇంకా వేరే ఏ కెమికల్ కానీ ఏం చేయలేదు. ఇప్పుడు బయట వాళ్ళందరికీ 7 బస్తాలు 8 బస్తాలు అట్లా అవుతాయి 20 సెంట్కే, కానీ మాకు వచ్చేసి 4 బస్తాలు అవుతాయి. ఆ 4 బస్తాలు మేము 3 ఉంటాం కదా, మాకు సరిపోతుంది ఇంట్లోకి, మా కోళ్ళకి అట్లకి సరిపోతుంది.
1: సో మీరు ఎటువంటి ఎరువులు ఫర్టిలైజర్స్ వాడనటువంటి వరి ధాన్యాన్ని తీసుకుంటా ఉంటారు, సో ఇది ఆరోగ్యానికి మంచిది కాబట్టి. అంటే మీరు బయట ఎక్కడ మార్కెటింగ్
2: అంటే మా కోళ్ళకైనా ఇప్పుడు బయట నుంచి దాణా తీసుకురావాలి కాబట్టి ఒడ్లు
1: దాన్నే వాడుకుంటాం,
2: ఇంకా అదే వాడుకుంటాం, కొద్దిగా అమౌంట్ సేవ్ అవుతుంది.
1: ఓకే. అయితే ఇప్పుడు మెయిన్ గా వస్తే మీకు ఉపాధి నాటుకోళ్ల పెంపకం నుంచి అనుకోవచ్చు, ఒకటి పాలు అలాగే మేజర్ గా నాటుకోళ్ల పెంపకం అంతే కదండి. ఈ మీకు ఎన్ని నాటుకోళ్ళు ఉన్నాయి, ఏ రకాలు మీ దగ్గర?
2: మా ప్రస్తుతానికి అయితే మా దగ్గర చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద ఆటల వరకు 2 సంవత్సరాల వరకు 60 సాలిటీల వరకు ఉన్నాయండి.
1: ఏ రకాలు ఉన్నాయండి?
2: అందులో వచ్చేసి ఇప్పుడు భీమవరం బ్రీడ్ కి సంబంధించిన కొన్ని ఉన్నాయి, తర్వాత పెరివిన్ బ్రీడ్ అని చెప్పాను కొత్తగా వచ్చేసింది, అది కొన్ని బ్రీడ్స్ ఉన్నాయి. కనకనాథ్ ఉన్నాయి, మీట్ పర్పస్ కి, ఎగ్స్ పర్పస్ కి కనకనాథ్ బ్లాక్ కలర్ ఉంటాయి కదా, అదొకటి. మన కేవిక ద్వారా తీసుకున్నాయి గ్రామ ప్రియా అని చెప్పని కొత్తగా బ్రీడ్ డెవలప్ చేస్తున్నారు, ఆ బ్రీడ్ ఉన్నాయండి, ఎగ్స్ పర్పస్ కి, మీట్ పర్పస్ కి.
1: పల్లెల్లో చాలా మంది రైతులు పెంచుతూ ఉంటారు 1-2 ఎగ్స్ పర్పస్, మీట్ పర్పస్. మీరు ప్రత్యేకంగా ఎటువంటి శ్రద్ధ తీసుకుంటారు, అంటే మీరు ఉపాధిగా చూస్తున్నారు దీన్ని, ఎందుకంటే మీకు మేజర్ ఇన్కమ్ దీని నుంచి రావాలి కాబట్టి, మీరు ఎలాంటి శ్రద్ధ తీసుకొని? ప్రత్యేకమైన శ్రద్ధ నేను అనేది జస్ట్ వాటికి ఏదో అంత బియ్యం వేసేసి నీళ్లు పెట్టేయడం కాకుండా, ఫస్ట్ నుంచి మీరు పిల్లలు తీసుకొచ్చిన

0: ఎలా శ్రద్ధ పెట్టి దాన్ని మీ అనుభవం చెప్పండి.
1: మేమైతే మా దగ్గరే గుడ్లు పెట్టించుకుని మేమే బ్రీడింగ్ చేసుకుని మేమే పిల్లలు దింపించుకుంటామండి. అయితే పిల్ల పుట్టిన మొదటి రోజే మామూలుగా పొదుగుడులో నుంచి తీస్తాం కదా, హ్యాచరీల నుంచి అట్లా పొదుగుడులో నుంచి తీయంగానే ఫస్ట్ డే బెల్లం నీళ్ళు ఇస్తాం, కొద్దిగా బెల్లం నీళ్ళు దాంట్లో కొద్దిగా అంత పసుపు అవి వేస్తాము. అది ఆ రోజు వరకు ముద్రం పూట ఫీడింగ్ ఏమేమో ఓన్లీ బెల్లం నీళ్ళు పసుపు కలిపి నీళ్ళు ఇస్తాము. ఆ తర్వాత సెకండ్ రెండో పూట వచ్చేసి ఇప్పుడు గోధుమలతో చేసిన రవ్వ వస్తుంది కదండి, ఉప్మా రవ్వ, అది ఇస్తాము. అది ఇవ్వడం వల్ల ఏంటంటే త్వరగా డైజెషన్ అయ్యింది. ఇప్పుడు మనం ఉప్మా తింటే ఎట్లాగా త్వరగా ఆకలేస్తుందో అట్లాగే ఆటలకు కూడా కొద్దిగా త్వరగా డైజెషన్ అయ్యి త్వరగా ఫీడింగ్ ఎక్కువ తీసుకుంటాయి అనేది నా ఆలోచన. అట్లా తీ పెడతాను, అట్లా పెట్టి అట్లా ఒక 3 డేస్ వరకు గోధుమతో అంతా చేసిన ఉప్మా రవ్వ పెడతాను. ఆ తర్వాత నుంచి ఇప్పుడు మనకి బియ్యం వస్తాయి కదండి నూకలు కానీ అట్లాండి, అవి నూకలు ఉప్మా రవ్వ రెండు రకాలు ఉంటాయి కదా, అయ్యి అందులో కొద్దిగా తౌడు, ఇప్పుడు పశువులకు వాడతాం కదా మాకు ఎలా గేదెలు ఉన్నాయో అట్లా తౌడు తీసుకొస్తాం, ఆ తౌడు అందులో కొద్దిగా ఎల్లుల్లిపాయలు మిక్సీ పట్టేస్తాం మొత్తాన్ని, మిక్సీ పట్టేసి అవి రోజు ఫీడింగ్కి మార్నింగ్ మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల ఇంకా అట్లా ఇస్తాము. వాటర్ మాత్రం నార్మల్గా ఇచ్చేస్తాం.
0: వీటికి షెల్టర్ విషయంలో ఏమన్నా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారా? మామూలుగానే
1: లేదండి, షెల్టర్ ఉంది మాకు సపరేట్ గా, దానికి ప్లేస్ ఉంది మా పశువుల దగ్గర. మామూలుగా సాడు ఆటికి ఇట్లకి సపరేట్ గా షెల్టర్ పెట్టాము. అందులో కోల్డ్ వాటికి సపరేట్ గా గాబులు ఉంటాయి, ఐరన్ గాబ్స్, ఆ గాబులు ఆటికి సపరేట్ గా ఉంది. పిల్లల సెక్షన్ కి వేరే సపరేట్ గా ఉంది, పెద్ద ఆటికి సపరేట్ వేరేగా ఉంది.
0: అన్ని రకాలని కలిపి మీరు చేస్తుంటారండి, విడివిడిగా చేస్తుంటారు?
1: ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మామూలుగా పెద్ద ఆటికి అంటే 6 మంత్స్ అట్లా దాటిన ఆటలన్నిటికి సపరేట్ తాటేకులతో కుట్టించిన పాకం ఉంది. అంటే తాటేకులు అని ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు రేకులు అయితే సమ్మర్ లో కొద్దిగా హీట్ ఎక్కువ వస్తుంది, దాని వల్ల కూడా డిహైడ్రేట్ అయిపోయి చాలా ఇబ్బంది పడతాం. తాటేకులతో ప్రతి సమ్మర్ లో తాటేకులతో కుట్టిస్తాము, కుట్టించి దాని మీద ఒరిగిడి కప్పి తడుపుతూ ఉంటాం. వాటికి సపరేట్, పిల్లల వాటికి రేకులతో మనం ఇప్పుడు గూళ్ళు కట్టుకుంటాం కదా కిటికీలు, అట్లా చేసుకుని అందులోకి వాటి అంతటా అయ్యే వెళ్ళి నైట్ పడుకుంటే మళ్ళీ మేము గేట్ వేసేస్తాం, మార్నింగ్ గేట్ తీస్తాం.
0: ఇది వంశకృష్ణ గారు, ఇంక్యుబేషన్ అంటే మన భాష చెప్పాలంటే పొదిగించడం ఎలా చేస్తారండి?
1: ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రస్తుతానికి ఇప్పుడు పొదిగించడం అంటే పల్లెటూరులో చిన్న చిన్న అంటే కేజీ వెయిట్ అవి ఉన్నాయి కదా, ఆ వెయిట్ వచ్చేసరికి మాత్రం పొదిగిస్తాం. ఇప్పుడు నా దగ్గర కొన్ని కేజీ వెయిట్ ఉన్నాయి, కొద్దిగా హెవీ బ్రీడ్స్ ఉన్నాయి భీమవరం జాతి, అవి గుడ్ల మీద 3 కేజీస్ 4 కేజీస్ దాకా ఉంటాయి పెట్టలే, అవి పొడుకోవడానికి చాలా ఇబ్బంది పడతాయి, పొడుకోలేవు గుడ్లు పగలు కొట్టేస్తాం. ఈ కేజీ వెయిట్ ఉన్నా ఉంటాయి కదా ఆ కోళ్ళ మాత్రం పొదుగుడికి వాడతాను.
0: ఆర్టిఫిషియల్ గా లైట్ పెట్టి
1: అలా కూడా ఉందండి నా దగ్గర. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర పొదుగు పెట్టలో అందుబాటులో ఉన్నాయని పొదుగుడు అది ఉంది. అంతకుముందు మిషన్ కూడా మా బావగారు ఎలక్ట్రీషియన్, ఆయన ప్రిపేర్ చేశారు.
0: వెరీ గుడ్. అయితే మీకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఈ కోళ్ళ పెంపకంలో మీటు ఎక్స్ అమ్ముతుంటారు కదా, ఎలా మార్కెట్ చేస్తారు? వినియోగదారులు వచ్చి మీ దగ్గర తీసుకుంటారా? మీరు
1: డైరెక్ట్ గా వస్తారండి రా, మామూలుగా కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు ఎవరికన్నా కావాలి, ఇప్పుడు పలానా పొరటికి అట్లా ఎవరున్నారంటే పలానా అతని దగ్గర ఉంటాయని చెప్పని ఒక ఇది ఉండదు కదా, అట్లా ఎవరు ఎక్కువగా డెవలప్ చేస్తారనేది ఊర్లో పేరు ఉండదు కాబట్టి అట్లా డైరెక్ట్ గా పలానా కోడి కావాలంటే తనకి ముందు ఫస్ట్ వంశీ దగ్గరికి వెళ్ళమనేసి అట్లా వస్తారు డైరెక్ట్ గా, వాళ్ళు వచ్చి కొనుక్కెళ్తారు. మనం బయట షాపులకి అట్లా వేయడం ఏమీ లేదు.
0: అయితే అండి, నేను విన్నది ఎగ్స్ ఒకటి మీట్ తినడానికి యూజ్ చేస్తారు నాటుకోళ్ళు, బాగా ప్రోటీన్ ఎక్కువ బాగుంటుందని, అలాగే పిల్లలు పెట్టడానికి కూడా మీరు రెండు విధాలుగా అమ్ముతూ ఉంటారా?
1: అవునండి, ఇప్పుడు ఈ కనకనాథ్ బ్రీడ్ గ్రామప్రియ బ్రీడ్ ఉన్నాయి కదా, వాటికి వచ్చి ఎగ్స్ అయితే మీట్ పర్పస్ కి, ఇప్పుడు ఇందర కేజీ వెయిట్ ఉండేవి పొదిగేసుకుంటా వాడతాం అని చెప్పాం కదా, ఆటల గుడ్లు కూడా మేము బ్రీడ్ పర్పస్ వాడాం, ఓన్లీ తినడానికి అమ్మేస్తాం.
0: సుమారుగా తినడానికి అమ్మే గుడ్లు ఎంత ఉంటాయండి రేటు?
1: సుమారుగా వచ్చేసి మేము ఇప్పుడు ప్రస్తుతం అయితే 30 రూపాయలకి అమ్ముతున్నాం అండి గుడ్లు.
0: వెరీ గుడ్. అంటే బయట మార్కెట్ లో చూస్తేమో గుడ్ల రేటు తగ్గిపోతూ ఉంది 5-6 రూపాయలకి, మన నాటుకోళ్ళలో మీరు ఈ విధంగా పెంచిన అయితే 30 రూపాయలు కూడా కొంటున్నారు.
1: 30 రూపాయలు కూడా కొంటారు.
0: అయితే అలాగే పిల్లల కోసం ఇచ్చే గుడ్లు అండి అవి ఎంత?
1: పిల్లల కోసం వచ్చే గుడ్లు వచ్చేసి 200 దాకా అమ్ముతాండి ఒక్కొక్క గుడ్ వచ్చి.
0: ఒక్కొక్క గుడ్ 200 ప్రత్యేకంగా మీట్ కోసం ఏ రకం కోళ్ళు మీరు పెంచుతారండి?
1: మీట్ కోసం అంటే ఇప్పుడు ఇది ఏంటంటే కేజీ వెయిట్ అని చెప్పుకున్నాం కదా, కేజీ కేజీన్నర 2 కేజీల వరకు పెరుగుతాయి వెయిట్, అంటే చిన్నవి అనమాట పూరు కోళ్ళు అంటారు కదా, ఇంతకు ముందు గ్రామాల్లో చిన్న చిన్నవి ఉండే అవి, వాటిని మీట్ పర్పస్ కోసం ఎక్కువ వాడతాం అండి.
0: కడక్నాథ్ కూడా
1: మీట్ పర్పస్ కోసం కడక్నాథ్ కూడా ఎక్కువ వాడతాం. ప్రస్తుతానికి ఇప్పుడు ఎగ్స్ పర్పస్ కి ఎక్కువ వాడతాం కడక్నాథ్, అది గుడ్ ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి అని చెప్పనేసి ఎక్కువ తీసుకెళ్తున్నాం.
0: అయితే వంశీకృష్ణ గారు, ఈ కోళ్ల పెంపకం నేపథ్యంలో మీరు ఎప్పుడైనా కేవీకేకి వెళ్ళి మీరు సంప్రదించడం జరిగిందా? వారు ఎటువంటి సలహాలు మీకు ఇవ్వడం జరిగింది?
1: ఇచ్చారండి, అక్కడ అంతకుముందు ఫస్ట్ వాళ్ళకి

0: ట్రైనింగ్స్ ఇస్తున్నారని చెప్పని అలా తెలుసుకొని ట్రైనింగ్కి వెళ్ళాము. అట్లా వెళ్ళి వాళ్ళు పరిచయం అయ్యారు. ఇంకా వాళ్ళ ద్వారా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ గ్రామ ప్రియ బ్రీడ్ 12 తీసుకోవడం జరిగింది. అప్పుడు మేము ఫస్ట్ తీసుకొని ఇంకా వాటిని అలా డెవలప్ చేసుకుని చేస్తున్నామండి. అది ఎగ్స్ పర్పస్కి ఎక్కువగా వాడుతుంది దాన్ని, అంటే మాకు ఎక్కువ ఎగ్స్ వెళ్తాయి బయటికి, ఎగ్స్ పర్పస్ వాడుతుంది.
1: అలాగే వంశీకృష్ణ గారు, మరొక ప్రశ్న, ఇప్పుడు ఇన్ని కోళ్ళు మీరు పెంచుతూ ఉన్నారు కదా, ఎప్పుడైనా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి మనకి, ఎండాకాలం కానీ అంటే రకరకాలు, అవి చాలా చిన్న ప్రాణులు త్వరగా అనారోగ్యానికి గురే అవకాశం ఉంటుంది, అటువంటప్పుడు ఏం శ్రద్ధ తీసుకుంటారు? ఏమన్నా వెటర్నరీ డాక్టర్ని సంప్రదిస్తారా, లేకుంటే మీరే ఏమన్నా వైద్యం చేస్తారా, ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు?
0: నేను అంతకుముందు అదే వెటర్నరీ డిప్లొమా చేశానని చెప్పాను కదా మీతో, అప్పుడు చేసేటప్పుడు కరోనా టైంలో చేశాను. అయితే నేను చేసింది వొకేషనల్ గ్రూప్ అనమాట. అందులో మామూలుగా థియరీ కంటే నాకు ప్రాక్టికల్ ఎక్కువ. అప్పుడు కరోనా టైంలో ఎక్కువ కాలేజీలో లేకుండా హాస్పిటల్స్ పంపించారనమాట. అప్పుడు ప్రాక్టికల్ ఎక్కువ చేయడం వల్ల అది నాకు బాగా ఇందులో యూజ్
1: అయిపోయింది.
0: ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఒకటి ఉంటుంది, మనం బుక్స్లో మామూలుగా చదువుకునేప్పుడు ఒక రకంగా ఉంటుంది కదా, అట్లాగా కొంతవరకు గ్రౌండ్ లెవెల్లో తెలుసుకోగలిగి మనం డెవలప్ చేసుకుని ఏదైనా సమస్య ఉంటే మనం ముందుగా ఎట్లా చేసుకోవచ్చు అని
1: తెలుసుకుంటాం.
0: నాకు తెలియని ఇంకా కొన్ని ఉంటే ఇంకా నేను నేర్చుకుని డాక్టర్ గారికి కాల్ చేసి కనుక్కుంటాను.
1: ఎప్పుడైనా అంటే ఈ బ్రీడ్లు అన్ని చాలా కాస్ట్లీ బ్రీడ్లు కదా, ఎప్పుడైనా ఒకటి మరణం సంబంధించినప్పుడు సుమారుగా ఎంత నష్టం వస్తుంది, ఎప్పుడైనా అలా జరిగిందా?
0: ఎప్పుడైనా కాదు, లాస్ట్ ఇయరే ఇప్పుడు వైరస్ సడన్ గా వచ్చింది. అంటే అంతకుముందు నేను ఎప్పుడు డివార్మింగ్ చేస్తాను, వ్యాక్సిన్స్ అన్ని కంటిన్యూస్ షెడ్యూల్ ఫాలో అవుతాను, మరి ఎట్లా జరిగిందనే తెలియదు. మామూలుగా ఏంటంటే కాకులు అవి వస్తూ ఉంటాయి కదా, వాటి ద్వారా మనకి వచ్చేసి వాళ్ళని వాటి ద్వారా అటాక్ అయిపోయి ఒక 3 నైట్స్ లోనే దగ్గర దగ్గర 120 కోళ్ళ వరకు చనిపోయింది. సుమారు 170,000 వరకు మన పెట్టుబడి గాని లాస్
1: అయ్యాయి. అనుకోని ఇలాంటి
0: సడన్ గా జరిగింది, అందులో
1: మనం
0: ఒక 10 పుంజులు మాత్రం బతికించగలిగాను. అది కూడా వేరే ప్లేస్ చేంజ్ చేసి దానికి బయో బూస్ట్ అని చెప్పని ఉంటాయి, వాటి ద్వారా స్ప్రేయింగ్
1: చేసుకుని. వైరస్ శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే మనం గమనించుకోకుండా ఓవర్ నైట్ లో అన్నిటికి చనిపోయే అవకాశం ఉంటుందండి.
0: అసలు ఏం లేదు, మామూలుగా ఊరిని అట్లా కళ్ళ ముందే పడిపోయి చనిపోయాయి.
1: బర్డ్ ఫ్లూ అని వింటూ ఉంటాం కదా మనం, అది నాటుకోళ్ళకు కూడా సోకే అవకాశం ఉందా?
0: అది లాస్ట్ ఇయర్ వచ్చింది అనేసి చెప్పారు, కానీ మనం నాటుకోళ్ళు అంత పెద్ద వచ్చిందని చెప్పని అనిపించలేదు.
1: ఈ వ్యాక్సినేషన్ అది ఎలా చేయిస్తారండి?
0: నేనే ఓన్ గా చేసుకుంటానండి. పిల్ల దిగిన ఫస్ట్ డే మేరాక్స్ వ్యాక్సిన్ వేస్తాం మెడకి.
1: కాపాడుతుంది
0: అంటే ఇప్పుడు కాళ్ళు వంకర తిరిగి వెయిట్ ఎక్కువ రాకుండా అట్లా జరుగుతూ ఉండగా దాంట్లోకి యూజ్ చేస్తాం. తర్వాత F1 లసోటా అని వేస్తాం, అంటే పిల్లల్లో మరణాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అది 5వ రోజు నుంచి 7వ రోజు మధ్యలో వేస్తాం ఫస్ట్ డోసు. లసోటా కానీ F1 అని కానీ రెండిట్లో ఏదైనా వేస్తాము. వేసి తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ ఆగి డివార్మింగ్ ఇస్తాను వాటర్లో కలిపి. మామూలుగా ఇప్పుడు వరకు చిన్నపిల్లలకి డివార్మింగ్ ఇచ్చేది చాలా తక్కువ, కానీ నేను డివార్మింగ్ 15వ రోజు పిల్లలకు కూడా ఇస్తాను. వాటర్లో కలిపేసేసి సుమారు 10 పిల్లలు ఉంటే దానికి ఎంత వెయిట్ ఉంటాయి 10 పిల్లలు, అది 1 లీటర్ వాటర్లు ఎంత కలుపుకోవాలని చెప్పి అట్లా కలుపుకొని 1 వీక్ ఆగి మళ్ళీ బూస్టర్ డోస్ ఇస్తాను. అట్లా 3 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి సీజన్ బట్టి వ్యాక్సినేషన్ చేస్తూ ఉంటాను.
1: చేసుకుంటే మంచిదే అంట.
0: అవును.
1: అయితే వంశీకృష్ణ గారు, ఇప్పుడు కోళ్ళ పెంపకం దీన్ని భవిష్యత్తులో మీరు ఏ స్థాయికి తీసుకువెళ్దాం అనే ఆలోచనలో ఉన్నారు? అంటే ఇలాగే కొనసాగిస్తారా, ఇంకొన్ని ఎక్కువ కోళ్ళు పెంచి ఒక ఫామ్ లాగా డెవలప్ చేసి ఆలోచన ఏమైనా ఉందా?
0: ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అయితే నాటుకోళ్ళ వైపు ఎక్కువగా జనాలు మీట్ పర్పస్ కానీ ఎగ్స్ పర్పస్ కానీ ఎక్కువగా వస్తున్నారు. ఈ బాయిలర్ అవన్నీ తినడం వల్ల రకరకాల సమస్యలు అవి వస్తున్నాయి అని చెప్పనేసి, ఇప్పుడు నాకైతే జాబ్ కన్నా కూడా ఇదే ఎక్కువ కొద్దిగా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడానికి ఇష్టపడతాను. నా ఫ్యాషన్ కూడా అదే అనమాట.
1: ఇప్పుడు మీరు ఎన్ని కోళ్ళు స్థాయిలో కలిగి ఉన్నారు, భవిష్యత్తులో ఎంత పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు?
0: ఇప్పుడు ప్రెసెంట్ అయితే నా దగ్గర 1 డే చిక్ నుంచి 3 ఇయర్స్ వరకు ఉన్న పుంజులు కూడా ఉన్నాయండి. ప్రస్తుతానికి ఒక 60 ఉన్నాయి. 50 రోజుల్లో కొద్దిగా పెంచుకొని ఇంకా కొద్దిగా డెవలప్ అవ్వాలనేది నా ఆలోచన.
1: వంశీకృష్ణ గారు, చివరిగా ఒక ప్రశ్న, మీలాగా ఇలా నాటుకోళ్ల పెంపకం చేపట్టి మంచి రాబడులు తీసుకోవాలనుకునే మరికొంతమంది యువకులకి మీరు ఎటువంటి సలహా ఇస్తారు? అంటే మీ ఎక్స్పీరియన్సెస్ నుంచి, మీరు ఎదుర్కొన్న కష్ట నష్టాల నుంచి ఇవి చేస్తే బాగుంటుంది, ఇవి చేయకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పాలంటే యువకులకి మీరు ఏ విషయాలు చెప్తారు, ఒకసారి షేర్ చేసుకోండి.
0: ఇప్పుడు నాకు తెలిసిన దాని గురించి అయితే, కొంతమంది యువకులు ఇప్పుడు కోళ్ళు పెంచడానికి కానీ కొద్దిగా ఉత్సాహం చూపిస్తున్నారు, కానీ దాంట్లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనకి ఇది నెల నెల వచ్చే ఆదాయం కాదండి. ఒక్కొక్క టైం బట్టి అలా కొనుక్కెళ్తూ ఉంటారు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎంతో అమౌంట్ ఇప్పుడు షెడ్కి కానీ స్థలానికి కానీ, స్థలం లేకపోయినా కానీ అద్దెకి తీసుకొని అట్లా షెడ్లు నిర్మించుకొని

0: కోళ్ళని బయట కొనుక్కొచ్చుకొని అట్లా గాబులు కొనుక్కొచ్చుకొని అట్లా చేస్తూ ఉంటారు. ఎంత ఇప్పుడు సుమారు నాకు తెలిసి ఒక ప్లేస్ని తీసుకొని చేయాలంటే 1 లక్ష రూపాయలు దాకా అయింది. దా పెట్టుబడి రావాలంటే వాళ్ళకి వెంటనే రాదు కదా, దానికి మనకి ఓర్పు అనేది చాలా ముఖ్యం అండి. నాకైతే ప్లేస్ 1 ప్లేసే కాబట్టి నాకు ఇప్పుడు ఈ నెలలో ఇది ఎలాగపోయినా చేసినా చేయకపోయినా ఇబ్బంది లేదు. అంటే నాకు వేరే గేదెలు కూడా ఉన్నాయి కాబట్టి వాటి అమౌంట్ ఇటు అటు సర్దుకోవడం జరుగుతుంది. కానీ ప్రత్యేకంగా దాని ఒక్కదాని మీద శ్రద్ధ వహించి చేయాలంటే కొద్దిగా స్ట్రగుల్స్ పడతా ఉంటారు. అదొకటి వచ్చేసి మళ్ళీ ఇంకోటి ఏంటంటే కోడి ఏ పరిస్థితిలో ఉంది, దాది ఈరోజు మేస్తుందా లేదా అనేది మనకి ఐడెంటిఫై చేయాలి. అది వేసే రెక్కను బట్టి కూడా అది ఆరోగ్యంగా ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. డివార్మింగ్ ఒకటి కంటిన్యూషన్గా ఇచ్చుకోవాలి, వ్యాక్సిన్స్ ఒకటి కంటిన్యూషన్గా ఇచ్చుకోవాలండి. లాస్ట్ ఇయర్ నా ఈ చనిపోవడానికి కోళ్ళు కారణం ఏంటంటే బయట నుంచి వస్తూ ఉంటాయి కదా పక్షులు కానీ అట్లా, వాటిని మనం కొంతవరకు మాత్రం ఆపగలం. అట్లాంటిది కొద్దిగా మనం రాకుండా కొన్ని సపరేట్గా చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. నేను కూడా అట్లాగే రాబోయే రోజుల్లో కొద్దిగా కొన్ని ఒక సెక్షన్ సపరేట్గా పెట్టుకునే ఆలోచనలో ఉన్నాను. అట్లా చేసుకుంటే కొంతవరకు కొన్ని ఒకవేళ ఏదైనా జరిగి కారణాల వల్ల కొన్ని చనిపోయినా మిగిలిన కొద్దిగా సేవ్ అవుతాం అనేది నా ఆలోచన.
1: మీ అనుభవంలో మీరు తెలుసుకున్నది.
0: అవునండి.
1: వంశీకృష్ణ గారు ధన్యవాదాలు. ఈరోజు ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి మీరు ఒక యువ పారిశ్రామికవేత్తగా, అంటే ఇంగ్లీష్లో మీరు ఏమంటున్నాం అంటే అగ్రిప్రెన్యూర్స్ అని పిలుస్తున్నాం, వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా మీరు అగ్రికల్చర్ డిప్లొమా అలాగే వెటనరీ డిప్లొమా కూడా చేసి దానికి తగినటువంటి సమగ్ర వ్యవసాయం పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ఒకటి ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందులో వరి పండించుకుంటున్నారు, అలాగే పాడి చేసుకుంటున్నారు, అలాగే ముఖ్యమైన రాబడిగా మీరు నాటుకోళ్ళ పెంపకం చేసుకుంటూ ఇందులో దిగుబడులు తీసుకుంటున్నారు. మీరు మరొక 10 మంది యూత్కి ఇన్స్పిరేషన్గా అవుతారని ఆశిద్దామండి. మరొకొంతమంది చదువుకొని ఉద్యోగాల కోసమే అని కాకుండా వారి సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఇలా కూడా మీరు చెప్తూ ఉన్నారు ప్యాషన్ అని. అలాంటి ప్యాషన్ కలిగి ఉన్న యువకులు ఎవరైనా ముందుకొచ్చి గ్రామీణంలో కానీ పట్టణాల్లో కూడా చేసుకోవాలంటే వారికి మీ సక్సెస్ స్టోరీ ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందని ఆశిద్దామండి. ధన్యవాదాలు వంశీకృష్ణ గారు.
0: థ్యాంక్ యూ.
2: గ్రామీణ స్వయం ఉపాధిగా కోళ్ల పెంపకం ఈ అంశం గురించి పురిటిగడ్డ రైతు పారిశ్రామికవేత్త కె వంశీకృష్ణ గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడొక జానపద గేయం.

0: జానపద గేయం మీరింత వరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: వేసవిలో లోతు దుక్కుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. వేసవిలో చదును చేసుకునే పొలం పనులను బట్టి పంటల పెరుగుదల దిగుబడులు వస్తాయి. వేసవిలో లోతు దుక్కులు దున్నుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి రైతులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. వేసవిలో లోతు దుక్కులు వాలుకు అడ్డంగా సుమారుగా 9 అంగుళాలకు లోతు తగ్గకుండా దున్నుకోవాలి. వర్షం తక్కువగా కురిసినా వాలుకు అడ్డంగా దున్నుకోవడం వల్ల వర్షపు నీరు భూమిలో బాగా ఇంకిపోయి పంటలకు మేలు చేకూరుతుంది. వేసవి కాలంలో దుక్కులు దున్నకుండా రైతులు పంట కోత అనంతరం పొలాన్ని అలాగే వదిలేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల తొలకరి వానలు పడగానే నీరు భూమిలోకి ఇంకిపోకుండా బయటకు వెళ్తుంది. వర్షాలకు ముందే భూమిని లోతుగా దున్నుకోవడం వల్ల లోతు భూమి పైపొరలు కిందికి, కింది పొరలు పైకి తిరగబడతాయి. నేల సారవంతంగా మారుతుంది. ఇలా చేయటం వల్ల భూమిలో తేమ శాతం పెరిగి భూసారం అభివృద్ధి చెంది పురుగులు, తెగుళ్ల యాజమాన్యం, కలుపు మొక్కల నివారణ మొదలైనటువంటి ప్రయోజనాలు సమకూరుతాయి. వేసవిలో లోతు దుక్కులు దున్నే ముందు పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్ ఎరువు, చెరువు మట్టిని గాని వెదజల్లి దున్నటం ద్వారా నేల నుండి సారవంతమై పంట దిగుబడులతో పాటు తేమ శాతం పెరుగుతుంది. వేసవి దుక్కులు వాలుకు అడ్డంగా దున్నుకోవాలి. వాలుకు అడ్డంగా దున్నుకోవటం వల్ల వాన నీరు భూమిలోకి ఇంకేందుకు అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. భూమి కూడా ఎక్కువ తేమను గ్రహించి నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. దున్నే ముందు పొలంలో గొర్రెలు, పశువుల మందను తోలడం వల్ల అవి విసర్జించిన వ్యర్థాలు భూమిలోకి చేరి సేంద్రీయ పదార్థం తయారవుతుంది. రైతులు పంట చేతికందగానే పంటల నుండి వచ్చే ఎండు ఆకులు, చెత్త కాల్చివేయకుండా అవకాశమున్నవారు లోతు దుక్కులు చేయడం మూలంగా చెత్త చెదారం, ఎండు ఆకులు నేల పొరల్లో కలిసిపోయి ఎరువుగా మారి భూసారం పెరుగుతుంది. పంటకు కావలసినటువంటి పోషక పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా కలుపు నివారణ కూడా జరుగుతుంది. రైతులు సీజన్కు ముందుగా వేసవి దుక్కులు తయారు చేసుకోకపోవడంతో కలుపు పెరిగి రైతుకు అదనపు భారంగా మారుతుంది. పంట లేని సమయంలో కలుపు మొక్కలు పెరిగి అవి భూమిలోని నీరు పోషకాలను ప్రత్యక్షంగా గ్రహించి పంట దిగుబడిని తగ్గిస్తాయి. అంతేకాకుండా అనేక రకాల పురుగులు, శిలీంధ్రాలకు ఆశ్రయాన్ని కల్పించడం ద్వారా పరోక్షంగా పంట నష్టానికి కారణమవుతాయి. కాబట్టి వేసవిలో లోతు దుక్కులతో పాతుకుపోయిన కలుపు మొక్కలు వాటి విత్తనాలు నేల పైపొరల్లో నుంచి లోతు పొరల్లోకి

ఏరి నశిస్తాయి. ఇంకా చీడపీడల నివారణ కూడా జరుగుతుంది. అది ఎలాగంటే వేసవిలో చాలా వరకు భూమి ఖాళీగా ఉంటుంది. అలాంటి సమయంలో పంటలను ఆశించే అనేక రకాల పురుగులు పంట కోత దశల్లో వాటి నిద్రావస్థ దశలను నేల చెత్త చెదారం కొయ్యకాడల్లో గడుపుతాయి. తెగుళ్లను కలుగజేసే శిలీంధ్రాలు వీటి శిలీంధ్ర బీజాలు మొదలైనటువంటివి భూమి లోపల ఆశ్రయం పొందుతుంటాయి. వేసవిలో లోతు దుక్కులు చేసుకోవటం వల్ల గుడ్లు లార్వాలను పక్షులు కొంగలు కాకులు తిని వాటిని నాశనం చేస్తాయి. అదేవిధంగా వేసవి దుక్కుల వల్ల భూమి లోపలి పొరల్లో ఉన్న శిలీంధ్ర బీజాలు మట్టితో పాటు నేల పైకి వస్తాయి. కాబట్టి రైతులు తప్పనిసరిగా ఈ వేసవి కాలంలో లోతు దుక్కులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరింతవరకు వేసవిలో లోతు దుక్కుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి విన్నారు.

0: ఈనాటి పంటసిమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. కొంచెంసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి.
1: పోషణ్ అభియాన్ గురించి చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీమతి డి సౌందర్య గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కృష్ణ శరత్ బాబు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్.
2: శ్రోతలకు నమస్కారం. ఏ దేశ భవిష్యత్తుకైనా పిల్లల ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. ఈ భావి భారత పౌరుల ఆరోగ్యం కోసం, పాలిచ్చే తల్లుల కోసం, గర్భవతుల కోసం, వారి పోషణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే పోషణ్ అభియాన్. ఈ పోషణ్ అభియాన్ గురించి, వీటి ద్వారా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సేవల గురించి మనకు మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సౌందర్య గారు. వారిని అడిగి ఈ కార్యక్రమం అమలు తీరు గురించి, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి సౌందర్య గారు.
3: నమస్కారం సార్.
2: మేడం, పోషణ అభియాన్ గురించి వింటూనే ఉంటాం, అయితే మా శ్రోతలకు అతి సులభంగా అర్థమయ్యే విధంగా అసలు ఈ పోషణ అభియాన్ కార్యక్రమం అంటే ఏంటి, దీనికి ప్రధాన ఉద్దేశం ఏంటో కొంచెం వివరిస్తారా?
3: తప్పకుండా సార్. అసలు ఈ పోషణ అభియాన్ అనేది మనకు 2018 మార్చి 8 జున్జున్వాలా జిల్లాలో కేంద్ర ప్రభుత్వంకి సంబంధించి మన ప్రధానమంత్రి మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. పోషణ అంటే పేర్లోనే ఉంది మనకు, పోషణ అని. అభియాన్ అంటే ఉద్యమం. అంటే ఇది పోషణ అభియాన్ అనేది ఒక కార్యక్రమం కాదు, ప్రోగ్రామ్ కాదు, ఒక మూమెంట్ అనమాట. దీంట్లో ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అవ్వాలి. మనం ఓన్లీ ప్రజలు, అలాగే ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామ సర్పంచులు, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్తోనే ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ కాబడుతుంది. కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ అనేది ఖచ్చితంగా తప్పనిసరి అనమాట. మెయిన్ గా దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకొని పోషకాహార లోపాన్ని తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం.
2: మేడం, మరి ఈ పోషణ అభియాన్ ద్వారా ఎవరెవరికి ఈ కార్యక్రమ సేవలు అందుతాయి?
3: సార్, ఇవి ముఖ్యంగా గర్భవతులకి, బాలింతలకు, అలాగే చిన్నారులకు, అలాగే మన కౌమార దశలో ఉన్నటువంటి అడాలసెంట్ గర్ల్స్కి, వీళ్ళందరికీ కూడా మన పోషణ అభియాన్ ద్వారా సర్వీసెస్ అందించడం జరుగుతుంది.
2: ఎటువంటి సేవలు అందిస్తారు?
3: ముఖ్యంగా పోషణ అభియాన్లో భాగంగా రక్తహీనత అనేది తగ్గించడం, తల్లుల్లో రక్తహీనత తగ్గించడం, అలాగే మనకు మెయిన్గా లోపపోషణతోని పిల్లలు పుడుతూ ఉన్నారు, ఆ లోపపోషణతోని పుట్టిన పిల్లల్ని నార్మల్గా మార్చడం. సో మంచి పోషకాహారం అందించి తల్లుల్లో పిల్లల్లో ఎలాంటి పోషణ లోపం లేకుండా చేయడమే.
2: ఇప్పుడు ఈ పోషకాహార లోపంతో పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి సరైన పోషణ తిరిగి లభిస్తే మళ్ళీ ఆరోగ్యవంతులుగా మారతారా?
3: తప్పకుండా మారతారు సార్. ఉద్దేశం అదే, ఎవరైతే లోపపోషణతో ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి మనం మంచి పోషకాహారం అందించి వాళ్ళని నార్మల్ మామూలు స్థితికి తీసుకురావడం.
2: అయితే మీరు ఈ పోషకాహార లోపంతో బాధపడుతున్న

0: వాళ్ళని ఎలా గుర్తిస్తారు? అంటే పిల్లలు కావచ్చు, గర్భవతులు కావచ్చు, ఈ లబ్ధిదారులని మీరు ఎలా గుర్తిస్తారు?
1: మనకు ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా మనం ఈ కార్యక్రమాలు, ఈ సర్వీసెస్ అన్నీ కూడా అంగన్వాడీ కార్యకర్తల ద్వారా అందిస్తాం సార్. అయితే ముఖ్యంగా మనం ఏంటంటే 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ప్రతీ నెల మనకు కొన్ని వెయింగ్ స్కేల్స్ ఉన్నాయి. సో దాని ద్వారా ఎత్తులు, బరువులు ప్రతి ఒక్క చైల్డ్ ని తీయడం జరుగుతుంది. సో మనము దాంట్లో భాగంగానే ప్రతి చైల్డ్ కి సంబంధించి మనం రిజిస్టర్ కానీ ఆన్లైన్ లో కానీ ఎవ్రీ మంత్ మనము అంటే బరువులు, ఎత్తులు, వాళ్ళ హైట్ అండ్ వెయిట్ తీసి అందులో ఎంట్రీ చేయడం జరుగుతుంది. మనకు ఒక గ్రోత్ చార్ట్ కూడా ఉంది అనమాట, ఏ కేటగిరీకి అంటే ఏ ఏజ్ పిల్లవాడు ఏ వయసుకి ఎంత బరువు ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి అని. సో దాని ద్వారా మనము ఆ వయసులో ఉన్న పిల్లవాడు ఆ ఎత్తులో బరువులో ఉన్నాడా లేదా అనేది ఐడెంటిఫై చేసి పిల్లలు అంటే వాళ్ళు ఆ కరెక్ట్ గానే ఉన్నారా, లేకపోతే నార్మల్ గా ఉన్నారా, లేకపోతే స్టంటింగ్ లో గానీ, వేస్టింగ్ లో గానీ, అండర్ వెయిట్ లో గానీ, అంటే వయసుకు తగ్గ బరువు లేకపోవడం, వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం, ఈ 3 కేటగిరీస్ ఉన్నాయి మనకు. సో ఆ కేటగిరీస్ లో ఉన్నారా అని పిల్లలను చెక్ చేసుకొని అలా గుర్తిస్తాం సార్. అలాగే గర్భవతులనైతే వాళ్ళకు ఎవ్రీ మంత్ వాళ్ళకు కూడా మనం వెయిట్స్ తూచడం జరుగుతుంది. అలాగే హెచ్పి టెస్ట్ ద్వారా కూడా వాళ్ళు అంటే నార్మల్గా ఉన్నారా, లోపపోషణతో ఉన్నారా అన్నది కూడా మనకు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది.
0: మేడం, మరైతే ఇప్పుడు ఈ పోషకాహార లోపంతో కానీ లేకపోతే ఆల్రెడీ గర్భవతులకి పోషకాహారం అందించడంలో కానీ వాళ్ళని గుర్తించడంలో, అంటే ఎవరెవరికి ఇలా సర్వీసెస్ ఇవ్వాలి, వాళ్ళకి ఎక్కడ ఉన్నారు అనేది మీరు ఎవరి ద్వారా తీసుకుంటారు డేటా?
1: సో మనము అంగన్వాడీ కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో మనకు ఎవ్రీ ఇయర్ వాళ్ళు సర్వే చేసుకుంటారు సార్. సర్వేలో భాగంగా ఏ ఇంట్లో ఏ బెనిఫిషియరీ ఉన్నారు అన్నది కూడా వాళ్ళు ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ని కానీ, లాక్టేటింగ్ మదర్ని కానీ, చైల్డ్ని కానీ ఎన్రోల్ చేసుకోవడం జరుగుతుంది మన అంగన్వాడీ కేంద్రంలో. అలాగే వాళ్ళకు సంబంధించిన పర్టికులర్ అంటే టెక్నికల్ యాప్స్ కూడా ఉండడం జరిగింది స్టేట్ లెవెల్ నుంచి, సెంట్రల్ లెవెల్ నుంచి. ఆ యాప్స్లలో వాళ్ళు ఆ డేటానంతా కూడా ఎవ్రీ మంత్ ఎంట్రీ చేయడం జరుగుతుంది.
0: ఇప్పుడు ఈ సర్వీసెస్ అందించడానికి అంటే ఈ సేవలు కొనసాగించడానికి ఒక్క ఉమెన్ ఇన్ చైల్డ్ డిపార్ట్మెంట్ అయినా మిగతా డిపార్ట్మెంట్ల అవసరం కూడా ఉపయోగించుకుని మీరు చేస్తారు?
1: ఖచ్చితంగా ఉంటుంది సార్. ముఖ్యంగా అయితే మనకు మెయిన్ గా హెల్త్ డిపార్ట్మెంట్ తోని కన్వర్జెన్స్ అనేది ఇంపార్టెంట్. అలాగే రిమైనింగ్ లైన్ డిపార్ట్మెంట్స్ కూడా మిషన్ భగీరథ కావచ్చు, డిఆర్డిఏ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, వీళ్ళందరి సహకారంతోనే మనం ముందుకెళ్తాము. ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ తో అయితే మన ఎవ్రీ మీటింగ్ లో అండ్ అంగన్వాడీ సెంటర్ లో జరిపే ప్రతి ఒక్క ఈవెంట్ కి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా హాజరు కావడం జరుగుతుంది. పిల్లలకు అందించాల్సినటువంటి జాగ్రత్తలు కానీ, సూచనల గురించి కానీ మన ఏఎన్ఎంస్, ఆశాస్, హెల్త్ సూపర్వైజర్స్ అటెండ్ అవుతారు. అలాగే ఎవ్రీ మంత్ మనం ఎవరైతే ఈ మాల్నరిజ్డ్ చిల్డ్రన్స్ ని గుర్తిస్తామో ఆ పిల్లలను కూడా మన పిహెచ్సికి, ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఎవ్రీ మంత్ తీసుకెళ్లి అక్కడ మెడికల్ ఆఫీసర్ ద్వారా టెస్ట్ కూడా చేయించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా హెల్త్ డిపార్ట్మెంట్తో అయితే ఎక్కువ మనకు కన్వర్జెన్స్ ఉంటుంది. అలాగే రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ మిషన్ భగీరథ అయితే మన అంగన్వాడీ కేంద్రాలకు వాటర్ సప్లై అందించడానికి, అలాగే డిఆర్డిఏ అయితే మనకు మహిళా సంఘాల ద్వారా మనకు తల్లులు పిల్లలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి, వీటన్నిటి గురించి సో అవగాహన కల్పిస్తాం కాబట్టి అందరి కన్వర్జెన్స్ అనేది మనకు ఇంపార్టెంట్.
0: మరి ఈ కార్యక్రమంలో టెక్నాలజీని ఎంతవరకు వినియోగించుకుంటున్నారు మేడం?
1: ముఖ్యంగా వీటికి సంబంధించి, ఈ పోషణ అభియాన్కి సంబంధించి వాళ్ళకు కేంద్ర ప్రభుత్వము స్టార్ట్ చేసినటువంటి ఒకటి పోషన్ ట్రాకర్ అనే యాప్ అనేది ఉంది మనకి. ఆ పోషన్ ట్రాకర్ యాప్లో ప్రతి ఒక్క చైల్డ్ కానీ, ప్రతి ఒక్క బెనిఫిషరీ డేటా అనేది మన అంగన్వాడీ కార్యకర్త అందులో ఫిల్ చేయడం జరుగుతుంది, ఎంట్రీ చేయడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ డే డేటా కూడా మనకు ఉంటుంది. సో దాని ద్వారా బెనిఫిషరీస్ అనేటివి ప్రతి ఒక్కరిని ట్రాక్ చేయడం జరుగుతుంది, ఎవరు కూడా మిస్ కాకుండా. సో ఈ సర్వీసెస్ అనేటివి మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి చేరే విధంగా ఈ టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది. అంతేకాకుండా మనం ఎవ్రీ ఇయర్ ఈ పోషణ అభియాన్ కింద కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. మార్చి నెలలో అయితే పోషణ పక్వాడా అని, సెప్టెంబర్ నెలలో అయితే పోషణ మాసం అని, ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్ని మనము జనాందోళన్ డాష్బోర్డ్ అనేది మనకు ఒకటి డాష్బోర్డ్ ఉంది, ఆ డాష్బోర్డ్లో ఫొటోస్ అప్లోడ్ చేయడము, మనం ఏమేమి ఈవెంట్స్ చేసాము అనేది ప్రజల్లో ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి యూజ్ అవుతుంది. వీటి ద్వారా ఇంకా ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రామ్ గురించి అవగాహన అనేది కలుగుతూ ఉంది.
0: మేడం, మరి ఇప్పుడు ఈ పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మీరు ఆ లబ్ధిదారులను గుర్తించిన తర్వాత వాళ్ళకి, ఇప్పుడు ఒక గర్భవతి మహిళ ఉందనుకోండి, ఆవిడకి మొదటి నెల నుండి డెలివరీ అయ్యే వరకు లేదా పాప పుట్టిన తర్వాత మీరు ఇచ్చే సర్వీసెస్ ఎలా ఉంటాయి, అంటే ఫేజ్డ్గా ఇస్తారా, ఎలాంటి కిట్స్ ఏమైనా ఇస్తారా?
1: సో మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే సార్ మన దగ్గర వచ్చేటటువంటి గర్భవతులకు పోషకాహారము ఎలా అందిస్తున్నామంటే వాళ్ళకు కంప్లీట్గా ఒక ఫుల్ మీల్ అంటే ఆఫ్టర్నూన్ ఫుల్ మీల్ అందిస్తున్నాము, సంపూర్ణ పోషకాహారం. దాంట్లో అన్నం, పప్పు, కూరగాయలు, అలాగే 200 ml మిల్క్,

0: డైలీ 1 ఎగ్ సంపూర్ణ పోషకారం ఒక పూట అందించే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం సార్, గర్భవతులకు, బాలింతలకు.
1: అంటే ఇంటి వద్దనే ఇస్తారా లేకపోతే?
0: అంగన్వాడి కేంద్రంలో హాట్ కుక్డ్ మీల్ అందిస్తున్నాం సార్. మనము ఖచ్చితంగా అక్కడికి వచ్చి తినాలి ప్రతి ఒక్క గర్భిణి, బాలింత. అలాగే పిల్లలకైతే 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకైతే మనము వారికి 16 గుడ్లు అలాగే బాలామృతం ప్యాకెట్ 2.5 కేజీస్ది ప్రతి నెల అందించడం జరుగుతుంది. వారికి ఇంటి వద్దకే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మనకు బాలామృతం నార్మల్ చిల్డ్రన్కి ఇస్తాము, ఇన్ కేసు 7-3 కేటగిరీలో ఎవరైనా మనకు మాల్నరిస్డ్ లోపపోషణతో బాధపడుతున్న పిల్లలైతే వాళ్ళకు బాలామృతం ప్లస్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక అదనపు క్యాలరీస్తోని, అదనపు పోషకారంతోని తయారు చేయబడ్డ ఈ బాలామృతం ప్లస్ ఇవ్వడంతో ఆ లోప పోషణతో ఉన్న పిల్లలు నార్మల్ స్టేజ్ కి అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ బాలామృతం, బాలామృతం ప్లస్ 7-3 కేటగిరీకి అయితే, అలాగే గర్భిణి బాలింతలకైతే సంపూర్ణ పోషకారం 1 ఫుల్ మీల్, అలాగే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు కూడా మన అంగన్వాడి కేంద్రాల వద్ద ఆఫ్టర్నూన్ ఒక 1 ఫుల్ మీల్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి స్నాక్స్ కురుకురే ఇవ్వడం జరుగుతుంది, డైలీ 1 ఎగ్ ఇవ్వడం జరుగుతుంది.
1: మన నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఎంతమంది లోపపోషణతో బాధపడుతున్న పిల్లలు ఉన్నారు? ఎంతవరకు వాళ్ళకి సర్వీస్ అందించగలిగారు మీరు?
0: మనకు ప్రస్తుతం అయితే మన మే మంత్ లాస్ట్ మంత్ వరకు డేటా చూసుకుంటే సార్, సామ్ అంటే సివియర్ అక్యూట్ మాల్నరిజ్డ్ చిల్డ్రన్స్ అని అంటారు, వారు మన జిల్లాలో 216 మంది ఉన్నారు. అలాగే మోడరేట్ అక్యూట్ మాల్నరిజ్డ్ అంటారు, దీంట్లో మనకు 204 మంది పిల్లలు ఉన్నారు. SUW సివియర్లీ అండర్ వెయిట్ వీళ్ళు 862 మంది ఉన్నారు. సో వీళ్ళు మనకు లాస్ట్ మంత్ వరకు ఉన్నటువంటి డేటా. వీళ్ళంతా కూడా మనకు మన అంగన్వాడి టీచర్స్ ఫిల్ చేసిన డేటాలోంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఎవ్రీ మంత్ హైట్ వెయిట్ తీసి మనకు ఎవ్రీ మంత్ ఈ యాప్స్లలో వేస్తారు కదా, దాని ద్వారా వచ్చిన పిల్లలు వీళ్ళు. సో ఇప్పుడు వీళ్ళు ప్రజెంట్ ఉన్న వాళ్ళు లాస్ట్ మంత్ వరకు మనకు ఆల్రెడీ క్యూర్ అయిన వాళ్ళు ఓవరాల్గా 974 మెంబర్స్ ఉన్నారు. అందులో సామ్ వాళ్ళు 141 ఉన్నారు, మ్యామ్ వాళ్ళు 833 మెంబర్స్ ఉన్నారు.
1: మీ డిపార్ట్మెంట్ నుంచి ఈ సంఖ్యను తగ్గించడానికి, అంటే ఈ లోపపోషణతో బాధపడుతున్న పిల్లల సంఖ్యను కానీ, గర్భవతులకి సరైన సౌకర్యాలు అందించడంలో కానీ, అలాగే ఇంకా ఎక్కువ మంది లబ్ధిదారులను చేర్చడానికి ఈ డిపార్ట్మెంట్ తరపు నుంచి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: సార్ ఇప్పుడు మన జిల్లాలో ఈ లోపపోషణ తగ్గించడానికి మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పోషణ అభియాన్ గైడ్ లైన్స్ ప్రకారం మనము ప్రతి నెల ఒక 2 ఈవెంట్స్ చేస్తుంటాము, కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ అని అంటాము. అలాగే ఎవ్రీ మంత్ 1st డే అంటే మంత్ స్టార్టింగ్లోనే VHS అండి, విలేజ్ హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ డే అని కండక్ట్ చేయడం జరుగుతుంది అంగన్వాడీ కేంద్రంలో. అందులో హెల్త్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ తోని ఆ రోజు ఆ గ్రామంకి సంబంధించిన కానీ ఆ వార్డుకు సంబంధించిన తల్లులందరినీ, పిల్లలందరినీ పిలిపించి ఆ రోజు మనము న్యూట్రిషన్ గురించి, శానిటేషన్ గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే ఈ CB ఈవెంట్స్ అన్నాం కదా, కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ అని, అది ప్రతి నెల మనం 2 కండక్ట్ చేయడం జరుగుతుంది అంగన్వాడీ కేంద్రాలలో. ఏ కార్యక్రమాలు అంటే గర్భవతులకైతే శ్రీమంతాలు కండక్ట్ చేస్తాము, పిల్లలకైతే అక్షరాభ్యాసం కండక్ట్ చేస్తాము, అలాగే సుపోషణ్ దివాస్ అని కండక్ట్ చేస్తాము. ఈ సుపోషణ్ దివాస్ అంటే మనం హస్బెండ్స్కి అలాగే అత్తలకు అవగాహన కల్పించడం అనమాట. మనం ఓన్లీ లబ్ధిదారులకే కల్పించడం ద్వారా వాళ్ళు 100% మనం గోల్ రీచ్ కాలేము, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఈ హస్బెండ్స్కి, అత్తలకు కూడా మనము అవగాహన అనేది కల్పిస్తున్నాము. అయితే అన్నప్రాసన, అన్నప్రాసన అనేది మనం 6 నెలలు నిండిన పిల్లలకు చేస్తాము. మన అంగన్వాడీ ఏరియా పరిధిలో ఎవరైతే ఉన్నారో, 6 మంత్స్ కంప్లీట్ అయిన వాళ్ళు, 180 డేస్ కంప్లీట్ అయిన పిల్లలకు మన కేంద్రంలో అన్నప్రాసన. అన్నప్రాసన ఏ విధంగా చేస్తామంటే, మనం బాలామృతం ఉంది కదా, ఆ బాలామృతంతోనే వాళ్ళకు తయారు చేసి ఎలా తినిపించాలి, ఎంత క్వాంటిటీలో తినిపించాలి, దాన్ని ఎలా తినిపించాలి అనేది తల్లులకు అవగాహన కల్పించి, ఇంటి దగ్గర ఎన్ని టైమ్స్ పెట్టాలి అన్న దాని గురించి కూడా వాళ్ళకు అవగాహన కల్పిస్తాము. అలాగే సామూహిక శ్రీమంత, ఎవరైతే 5 నెలలు నిండిన గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సామూహిక శ్రీమంతాలు కండక్ట్ చేసి, వాళ్ళు గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు ఎలాంటి పోషకారం తీసుకోవాలి, ఎందులో ఐరన్ వాల్యూస్ ఉంటాయి, ఎందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఖచ్చితంగా ఎవ్రీడే ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ తీసుకోవాలి అన్నది ఆ ఈవెంట్ అనేది, ఇవన్నీ కూడా కమ్యూనిటీ స్థాయిలో గ్రాండ్గా కండక్ట్ చేసి ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నాము.
1: మేడం, న్యూట్రీకార్డ్ అంటే ఏంటి, అంగన్వాడీలో దీని ఉపయోగం ఏంటి?
0: యాక్చువల్గా ఎలాంటి అంటే పెస్టిసైడ్స్ లేకుండా, కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో మనము ఈ కూరగాయలు, ఆకుకూరలు పండించడమే ఈ న్యూట్రీ గార్డెన్ యొక్క మెయిన్ ఉద్దేశము. అయితే మన అంగన్వాడీ కేంద్రాలలో ముఖ్యంగా ఓన్ బిల్డింగ్స్లలో ప్లేస్ అవైలబుల్గా ఉంటుంది కదా, మనకు ఉన్నటువంటి చిన్న ప్లేస్లో అయినా సరే విత్తనాలు ఈ ఆకుకూరలకు సంబంధించి కానీ కూరగాయలకు సంబంధించి వేసి ఎలాంటి మందులు వాడకుండా ఇవి పండిస్తున్నాము. ఆ పండించిన వాటిని మన అంగన్వాడీ కేంద్రంలోనే వండే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. దీని ద్వారా మన దగ్గర వచ్చేటువంటి తల్లులకు, పిల్లలకు మనం మంచి పోషకారం, ఇంకా అంటే ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో పండించిన ఈ ఫుడ్ ని అందించడం ద్వారా వాళ్ళకు పోషణ విలువలు అనేటివి ఇంకా మరింత ఎక్కువగా

0: అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం.
1: ఈ పోషకాహార లోపం కేవలం పేదరికం వల్ల ఏర్పడుతున్న సమస్య లేక పోషకాహారం అంటే అవగాహన లేకపోవడం వల్ల వస్తున్న సమస్య?
0: రెండు ఉన్నాయి. ఒకటి పేదరికం వల్ల వాళ్ళు అంటే అన్ని హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం ఒక సమస్య అయితే, చాలా మంది రిచ్ పీపుల్ అయినా కూడా పోషకాహారం ఏ విధంగా తీసుకోవాలి అనే అవగాహన లేకపోవడం కూడా అది కూడా ఒక సమస్య అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా మంది మనము ఎంత డబ్బులు ఉన్నప్పటికీ హెల్దీ ఫుడ్ ఎలా తీసుకోవాలి అన్నది తెలియకపోవచ్చు. సో దాని మీద ఇన్వెస్ట్ చేయకుండా అదర్ ఫుడ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు హెల్త్ అనేది నార్మల్ గా ఉండదు. సో చాలా మంది మనం ఏం చేస్తాము, సంపూర్ణ పోషకాహారం అనేది ఎవ్రీడే తీసుకోము. ఇంత మనకు అవగాహన ఉన్నప్పటికీ, ఎవ్రీడే మనకు తెలిసినప్పటికీ, మనం డైలీ మన ఫుడ్ లో వెజిటేబుల్స్, ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్ ఉండడానికి మనమే ప్రయత్నం చేయకపోవచ్చు. సో దాని వల్ల కూడా మాల్నరిష్మెంట్ అనేది రావచ్చు. ఈవెన్ పిల్లల్లో అయితే ఇంకా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో అయితే ఎక్కువగా వర్కింగ్ మదర్స్ ఉండొచ్చు, వాళ్ళు పిల్లల మీద ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవడం ద్వారా కూడా, ఎవరు చూసుకోకపోవడం ద్వారా కావచ్చు. సో పిల్లలు ఆటోమేటిక్ గా మాల్నరిష్మెంట్ అనేది ఇది దారి తీయవచ్చు.
1: పోషణ అభియాన్ ద్వారా మీరు అందిస్తున్నటువంటి ఈ సేవలు కేవలం పేదవారికేనా లేకపోతే వాళ్ళ ఆర్థిక స్థితిగతులకు ఎటువంటి సంబంధం లేకుండా ఈ సేవలు అందిస్తున్నారా?
0: పోషణ అభియాన్ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఒక్కరి హక్కు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఓన్లీ పేదరికం అనే కాదు, ప్రతి ఒక్క మారుమూల ప్రాంతంలో ఉన్న చైల్డ్ అయినా ప్రెగ్నెంట్ అయినా ఎవరైనా ఈ సర్వీసెస్ అందించుకునే రైట్ వాళ్ళకు ఉంది. సో దీనికి ఆర్థిక సంబంధమైన వాటికి ఎలాంటి సంబంధం లేదు, ప్రతి ఒక్కరూ ఈ సర్వీసెస్ ని యూజ్ చేసుకోవచ్చు.
1: విన్నారు కదా, పోషకాహార లోపం లేని సమాజాన్ని నిర్మించడం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. ఈ దిశగా మనం కూడా పోషకాహార రహిత సమాజాన్ని నిర్మించడం కోసం ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవుదాం. మన కోసం తమ విలువైన సమయాన్ని వెచ్చించి మన స్టూడియోకు వచ్చేసి ఈ పోషణ అభియాన్ గురించి విలువైన సమాచారాన్ని మనకు అందించినటువంటి సౌందర్య గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్.
2: ఇంతవరకు మీరు పోషణ అభియాన్ గురించి చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీమతి డి సౌందర్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ కృష్ణ శరత్ బాబు, సహకారం మానిటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
5: గుడ్ ఈవినింగ్, దిస్ ఈజ్ ఆకాశవాణి విజయవాడ. ఇన్ అవర్ వీక్లీ ప్రోగ్రామ్ ఆఫ్ ఇంగ్లీష్ టాక్స్ వీ బ్రింగ్ యూ ఏ టాక్ బై శ్రీమతి వి విజయలక్ష్మి ఆన్ ద టాపిక్ ఇన్నోవేషన్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్.
6: ద యునైటెడ్ నేషన్స్ బిగాన్ సెలబ్రేటింగ్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఇన్ 1975 అండ్ ఇన్ 1977. The UN General Assembly declared March 8th as International Women's Day in support of women's rights and global peace. Since then, the UN has commemorated the day by establishing a theme each year. The theme for International Women's Day, 8th March 2023, is Digit All, Innovation and Technology for Gender Equality. This theme is aligned with the priority theme for the upcoming 67th session of the Commission on the Status of Women, Innovation and Technological Changes and Education in the Digital Age for Achieving Gender Equality and Empowerment of All Women and Girls. The UN's observance of International Women's Day recognizes and celebrates the women and girls who are championing the advancement of transformative technology and digital education. International Women's Day 2023 will explore the impact of the digital gender gap on widening economic and social inequalities. What is gender equality? According to UNICEF, gender equality means that women and men, girls and boys enjoy the same rights, resources, responsibilities and opportunities and protections. Gender equality, also known as sexual equality, is the state of equal ease of access to resources and opportunities regardless of gender, including economic participation and decision making అండ్

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి అనంతపురం కేంద్రం తొలి సంచాలకులు, దూరదర్శన్ పూర్వ అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు పంచుకున్న జ్ఞాపకాలు.
2: సరిగ్గా 35 సంవత్సరాల క్రితం 1991 మే 29న అనంతపురం కేంద్రం ప్రారంభించిన మధుర స్మృతులు నాకు ఇప్పటికీ గుర్తుకొస్తున్నాయి. నేను 1990 ఆగస్టు 8న కర్ణాటక ఎక్స్ప్రెస్ లో నేను అనంతపురంలో ఢిల్లీ నుంచి దిగాను. యంత్రాలన్నీ రెడీగా ఉన్నాయి, బిల్డింగ్ రెడీగా ఉంది. ఒకే ఒక్క ఇన్స్టాలేషన్ ఆఫీసర్ యూవీఎస్ఆర్ ఆంజనేయులు ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దటంలో సంసిద్ధంగా ఉన్నారు. అప్పటికి సిబ్బంది ఎవరూ రాలేదు. ఒక అకౌంటెంట్ కాశీ విశ్వనాథం, ఆయన మాత్రం 2 రోజుల క్రితం కాపులు చేరారు. ఆయనకు కూర్చునే కుర్చీ బెంచి కూడా లేవు, నాకు కూడా కుర్చీ లేదు, అరువు కుర్చీ మీద కూర్చున్నాను నేను. క్వార్టర్స్ రెడీగా ఉండటం వల్ల కుటుంబంతో సహా ఆ టైప్ 4 క్వార్టర్స్ లో పక్కనే చేరాము. ఇక సిబ్బంది నియామక బాధ్యత నా మీద పడింది. గ్రూప్ 4తో మొదలు పెట్టాం. టెక్నీషియన్లు కొంతమందిని రిక్రూట్ చేసుకున్నాం. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కొంతమంది వచ్చి చేరారు. కొద్ది కాలానికి స్టేషన్ ఇంజనీర్ గా కే శాస్త్రి గారు వచ్చి జాయిన్ అయ్యారు. అలానే 3 టెక్నీషియన్లు, 3 ప్యూన్లు, 2 డ్రైవర్లు వీళ్ళు జాయిన్ అవుతూ వస్తున్నారు. డ్యూటీ ఆఫీసర్లని ట్రాన్స్ఫర్ మీద కొంతమందిని రెగ్యులర్ అపాయింట్మెంట్ కింద అక్కడ పంపించారు. రాఘవరెడ్డి, మురళి. ప్రోగ్రామ్ కి షెడ్యూల్గా వివిధ కేంద్రాల నుంచి ఎక్కువ మంది హైదరాబాద్ నుంచి కళాకృష్ణ, విద్యాలంకారు, రమణమూర్తి వచ్చారు. ఇది ఒక టీం వర్క్ గా మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ఈ పనిచేస్తున్నటువంటి రోజుల్లో అనౌన్సర్ల నియామకం అనేది ఒక పెద్ద బాధ్యత. ఆ బాధ్యతకు ముందు ఈ డ్రైవర్ల విషయం చెప్తాను నేను. ముందు ఎక్కడికి వెళ్లాలన్నా డ్రైవర్ కావాలి కదా. డ్రైవర్లను ఈశ్వరయ్య, రెడ్డి అనే ఇద్దరిని రిక్రూట్మెంట్ చేసుకున్నాం. ఇక గెస్ట్ హౌస్ కూడా అక్కడే ఉంది, టీవీ ట్రాన్స్మిటర్ కూడా ఉంది అప్పట్లో. తర్వాత దాన్ని స్థాయి పెంచి పైకి తీసుకెళ్లారు. నేను మా డీడీజీకి ఫోన్ చేశాను, సార్ ఇప్పట్లో ఈ కేంద్రం ప్రారంభించడం కష్టమవుతుందేమో సార్ అంటే, మీరు ఎప్పుడో అప్పుడు ఈ నెలలో పూర్తి చేయండి అన్నారు. మే 29వ తారీఖు అది పూర్తి చేశాం. దానికి ముందు మనకు అనౌన్సర్లు కావాలి. అనౌన్సర్లకు ఒక టెస్ట్ పెట్టాం. 1000 మంది దాదాపు పరీక్షకు హాజరయ్యారు. ఆ 1000

ఏమందుకు ఈ ప్రశ్నాపత్రం నేను తయారు చేశాను, ఎవరికి తెలియకుండా క్వశ్చన్ పేపర్ తయారు చేసి 1000 మందికి పరీక్ష పెట్టాము. దానికి మళ్ళీ కుదించి ఒక 15-16 మందిని ఇంటర్వ్యూలకు పిలిచాం. ఆ ఇంటర్వ్యూలో నాకు సహకరించినటువంటి వారు ఆచార్య కొలకలు రీనాగ్ గారు, ఎస్కే యూనివర్సిటీ ప్రొఫెసరు, తిరుపతి నుంచి ఎస్వి యూనివర్సిటీ ప్రొఫెసర్ మద్దూరు సుబ్బారెడ్డి గారు, వీరిని డైరెక్టరేట్ వారు నియమించారు. నేను కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాను. అప్పట్లో 3 అనౌన్సర్లను సెలెక్ట్ చేశాం. 3 కూడా మెడికల్ లాంటి వారు, అమృత, పోతన, పుష్పరాజు. అమృత తర్వాత హైదరాబాద్ కేంద్రానికి వెళ్ళింది. రాఘవరెడ్డి, అమృత వాళ్ళిద్దరు దంపతులుగా, రాఘవరెడ్డి డ్యూటీ ఆఫీసరు, ఈమె అనౌన్సర్ గా ఉంటూ ఉన్నారు. పోతన తరువాత కాలంలో డాక్టరేట్ సంపాదించి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోనే చాలా ప్రతిభావంతుడైనటువంటి కథారచయితగా పేరు తెచ్చుకున్నాడు. పుష్పరాజు కూడా అక్కడే పనిచేసి తర్వాత కడప కేంద్రానికి వెళ్ళాడు. 3 కూడా ఆయా రంగాలలో బాగా పేరు తెచ్చుకున్నారు. ఇక ప్రారంభోత్సవం చేయాలి, నేనే పెద్ద అక్కడ. అందుకని అక్కడ అప్పట్లో మనకు బాగా మున్సిపల్ చైర్మన్ సహాయకారిగా ఉంటూ ఉండేవారు. మాకు క్వార్టర్స్ దగ్గరలో కాంపౌండ్ వాళ్ళు ఉండేది కాదు ఆ రోజుల్లో. అటువైపు పల్లెలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫ్రీ ఎంట్రీ కింద ఇటువైపు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడానికి వాటికి వస్తూ పోతూ ఉండేవాళ్ళు. నేను అది గమనించాను, ఈ కాంపౌండ్ వాళ్ళు పెట్టకపోతే రేపు పొద్దున ఎప్పటికైనా ఇబ్బంది వస్తుందని మున్సిపల్ చైర్మన్ దగ్గర పెట్టుకుని గలాట జరిగే పరిస్థితుల్లో ఆ గోడ పెట్టేశాం. అది అంతటితో తీరిపోయింది. ఈ చోటంతా వాళ్ళిచ్చింది. మున్సిపల్ గెస్ట్ హౌసే మనకు గెస్ట్ హౌస్ కింద ఇచ్చారు. ఆయన కూడా ఎంతో సంతోషంగా వచ్చారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రొఫెసర్లు, పెద్దలందరూ కూడా ఇచ్చేశారు. ఆ తరువాత వన మహోత్సవం చేశాం. నాకు ఇప్పటికీ గుర్తు, ఈ మధ్య 30 సంవత్సరాల తర్వాత నేను అనంతపురం వెళితే ఆ చెట్లన్నీ కూడా నాకు స్వాగతం చెబుతున్నాయా అన్నట్లుగా అంత పెద్ద ఎత్తుగా ఎగిపోయాయి. ఎంతో మనోహరమైనటువంటి గార్డెనింగ్ తయారైంది అక్కడ. అప్పట్లో కలెక్టర్ శామ్యూల్ అని ఆయన ఉండేవారు. ఎదురుగుండా కలెక్టరేటు, ఇటుపక్క ఈ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఉండేది. అక్కడ సర్దేశాయి తిరుమలరావు గారిని ఆయన డైరెక్టర్ గా ఉండేవారు. ఇక ప్రతిరోజు కూడా మేము ప్రోగ్రామ్ కార్యక్రమాలు మీటింగ్ జరుగుతూ ఉండేది. ప్రతిరోజు 10 నుంచి 10:30 వరకు సిబ్బంది అంతా కూడా వచ్చారు. ఇక్కడికి 100 గజాలు 200 గజాల దూరంలో ఒక శ్మశానం ఉండేది. మా ప్రోగ్రామ్ మీటింగ్ జరిగేటప్పుడు కనీసం సంవత్సరంలో మన మీటింగ్లు జరుగుతూ ఉంటే నెలకు 2 సార్లైనా ఒక శవం పెడుతూ ఉండేది. నేను అప్పుడప్పుడు చమత్కరిస్తూ ఉండేవాడిని, ఎవరో ఈ నెలలో మంచి ప్రోగ్రామ్ చేశారయ్యా, ఆ శ్రోత వినలేక సంతోషంతో గుండె పెగిలి చనిపోయాడు అని చెప్తూ ఉండేవాడిని. ఆ తర్వాత ఈ విశేషాలన్నీ మన లలిత కళా పరిషత్తులో ఉన్నటువంటి కార్యదర్శి నరసింహమూర్తి గారు తెలుసుకున్నారు. ఈ కేంద్రం బాగా నడుస్తున్నది అని చెప్పి ఏదైనా కార్యక్రమం జరుగుతూ ఉంటే లలిత కళా పరిషత్తు వాళ్ళ ఆహ్వానాలు మనకు వస్తూ ఉండేవి. ఆ అన్ని కార్యక్రమాలు కూడా మన రేడియోలో ప్రసారం చేసేవాళ్ళం. ఇంకొక మరో విశేషం ఏంటంటే ఈ కేంద్రానికి ప్రముఖులైనటువంటి ఆధ్యాత్మికవేత్తలు కూడా దీనికి వచ్చారు. గణపతి సచ్చిదానంద స్వామి వారు అక్కడి వారే. ఆయన బొమ్మైపర్తిలో వాళ్ళ తల్లిగారి పేరుతో ఒక స్మారక భవనాన్ని కట్టించారు. ఆ స్మారక భవన ప్రారంభోత్సవానికి నన్ను కూడా ఆహ్వానిస్తే నేను కూడా వెళ్ళాను. అదేవిధంగా అనంతపురం అనగానే మనకు గుర్తుకొచ్చేది పుట్టపర్తి సాయిబాబా గారు. ఒకరోజు నేను క్వార్టర్స్ లో ఉండగా ఒక పెద్ద మనిషి కారులో దిగారు. ఆయన ఎవరో నాకు గుర్తులేదు. నేను ఈ అనంతపురం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని, మీ దగ్గరికి వచ్చాను సార్ అని చెప్పి అన్నారు. ఎవరయ్యా మీరు అని అడిగితే, నేను సాయిబాబా గారి అన్నను, జానకిరామయ్యను, మీరు ఒకసారి వచ్చి పుట్టపర్తి స్వామివారిని దర్శించుకోండి అని చెప్పారు. 1990, 1991, 1992 3 జన్మదినోత్సవాలకు కూడా నేను స్టేషన్ డైరెక్టర్ గా వెళ్ళాను. అక్కడ ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 22, 23 తారీఖుల్లో కాన్వకేషన్ జరుగుతుంది. శంకరదయాళ్ శర్మ గారు రాష్ట్రపతిగా వచ్చారు. పివి నరసింహారావు గారు అక్కడ పెద్ద హాస్పిటల్ ప్రారంభోత్సవానికి విచ్చేశారు. ఎప్పుడు కూడా ఏదో ఒక కార్యక్రమం అక్కడ జరుగుతూనే ఉండేది. వాటన్నిటికీ కూడా మేము వెళ్లేవాళ్ళం. మద్రాస్ తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి టీవీకే శాస్త్రి గారు ఆ జన్మదినోత్సవాల సందర్భంగా 3 రోజులు సంగీతోత్సవాలు జరిపేవారు. అప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి లాంటి పెద్దలు కూడా వస్తూ ఉండేవారు. అదేవిధంగా ఆధ్యాత్మికవేత్త మరొకరు విజయేశ్వరి దేవి గారు. ఆమె కూడా మన స్టూడియోకి విచ్చేశారు. ఆమె వెంటనే ఒక వీడియో గ్రూప్ ఉండేది. వాళ్ళందరూ కూడా ఆమెతో కూడా వచ్చి రికార్డింగ్ చేస్తుంటే మేము వీడియో ఆపాం, అమ్మా అలా చేయకూడదు అని చెప్పి. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే అప్పట్లో పార్లమెంట్ సభ్యులుగా దరువూరు పుల్లయ్య గారు ఉండేవారు. అక్కడికి విచ్చేసినటువంటి నీలం సంజీవ్ రెడ్డి గారు అప్పుడే రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసి అనంతపురంలో వచ్చారు. వారిని వెళ్లి దర్శించి
అయ్యా మాస్టర్.

స్టేషన్కి వచ్చి మీరు రికార్డింగ్ చేయాలని కూడా కోరుకున్నాను. కాలువ శ్రీనివాసులు అప్పుడప్పుడే పార్లమెంట్ సభ్యులుగా తయారవుతున్నారు. పల్లె రఘునాథరెడ్డి తర్వాత రాష్ట్రంలో మంత్రి అయ్యారు. సిపిఐ రామకృష్ణ కూడా అక్కడ ఉండేవారు. అనంతపురానికి వచ్చినటువంటి మంత్రులు మైసూరారెడ్డి గారిని, హోంశాఖ మంత్రి అప్పుడు ఆయన, పివి రంగారావు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్, సెక్యూరిటీ వాళ్ళు వచ్చి స్టూడియో అంతా కూడా ఆక్రమించారు పివి రంగారావు వస్తున్నారు అని చెప్పి. అప్పట్లో నారాయణ రెడ్డి గారని ఎమ్మెల్యే ఉండేవారు, ఆయన ఎంతో నన్ను ఆదరంగా చూసేవారు. ఆ తర్వాత వారి కుమారులు అనంత వెంకటరామరెడ్డి గారు కూడా వచ్చారు. తాడిపత్రికి చెందినటువంటి జేసీ దివాకర్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రెసిడెంట్ నీలకంఠాపురానికి చెందినటువంటి రఘువీరారెడ్డి గారు, న్యాయశాఖ మంత్రి సుబ్బారాయుడు గారు ఉండేవారు. పెండకంటి వెంకటసుబ్బయ్య గారు కూడా కసాపురం ఆంజనేయ స్వామి వారి దర్శనం, ఆ చుట్టుపక్కల జరిగే కార్యక్రమాలన్నీ కూడా మేము రికార్డ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇక్కడ ఉండే మరొక విశేషం ఏమిటంటే సత్యసాయి విశ్వవిద్యాలయం, అప్పట్లో సంపత్ గారిని వైస్ ఛాన్సలర్ ఉండేవారు, ఆయన యూపీఎస్సీ మెంబర్ కూడా చేశారు. ఆయన ఒకసారి స్టూడియోకి పిలిపించాం. కల్నల్ జోగారావు ఉండేవారు. ఎడ్యుకేషన్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎస్వి గిరి అక్కడ సాయి కేంద్రానికి ఛాన్సలర్ గా ఉండేవారు. జానకరామయ్య గారు చెప్పారు, వాళ్ళ అన్నగారు ప్రసన్న కుమార్ గారు సాయిబాబా గారి తెలుగు ఉపన్యాసాలను ఆంగ్లంలోకి అనువదించే వాళ్ళు, దిట్టగా ఉంటూ ఉండేవారు. ఇక మరొక విశేషం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి డిగ్రీ కాలేజ్ అక్కడే ఉండేది. అక్కడే నీలం సంజీవరెడ్డి గారు చదువుకున్నారు. అప్పట్లో వెంకటరెడ్డి గారు, కె వెంకటరెడ్డి గారు వైస్ ఛాన్సలర్ గా ఉండేవారు. వారి కుమార్తె మనకు హైదరాబాద్ లో సిబిఎస్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి డాక్టర్ కె విజయ. ఎంజె కేశవమూర్తి గారు తర్వాత వైస్ ఛాన్సలర్ గా వచ్చారు. శ్రీదేవి గారు అంతకుముందు ఉండేవారు. వారు కడపలోనే పనిచేస్తున్నప్పటి నుంచి నాకు బాగా పరిచయం. ఆమె తొట్ట తొలి డైరెక్టర్ కూడా. ఇక తెలుగు శాఖ పేరు చెప్పగానే సిద్ధంతులైనటువంటి ఆచార్యులు గుర్తుకొస్తారు. శలాక రఘునాథ శర్మ గారు, తుమ్మపూడి కోటేశ్వరరావు గారు, బ్రహ్మానంద పొలకలూరి ఈనాక్ గారు, రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, దేవకి దంపతులు, ఇలా అందరూ కూడా ఎంతో ఆప్యాయంగా మన కేంద్రంలో ప్రసంగాలు ఏర్పాటు చేశారు. అక్కడ సాయిబాబా గారి మహిళా కళాశాల ఉంటే దాంట్లో డాక్టర్ జే హేమలత అని ఉండేది. ఆమె చాలా ప్రముఖ విద్వాంసురాలు. ఆమె కూడా మన కార్యక్రమాలకు వచ్చేవారు. యూనివర్సిటీలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో విశ్వేశ్వరరావు, సుబ్బారావు, గాంధీ వెంకటరెడ్డి వీళ్ళందరూ ఉండేవాళ్ళు. మ్యాథ్స్ లో సీతారామ స్వామి గారు, ఆయన కుమార్తె శోభ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గారు చాలా అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నారు. అక్కడ జేఎన్టూజీ ఉన్నది, అది చాలా ప్రసిద్ధమైనటువంటిది. అక్కడ వెంకటరామరెడ్డి గారు ప్రిన్సిపాల్ గా ఉండేవారు. వారు తర్వాత జేఎన్టూ వైస్ ఛాన్సలర్ అయ్యారు, యూపీఎస్సీలో మెంబర్ కూడా అయ్యారు. పుట్టపర్తి నారాయణాచార్య గారు, ఆ రోజుల్లోనే పద్మశ్రీ లభించినటువంటి వ్యక్తి. పద్మశ్రీలు అనంతపురం జిల్లాకు సంబంధించిన ముగ్గురికి రావడం విశేషం. ఒకరు ఆచార్య కొలకలూరి ఇంద్ర గారు, సాహిత్యంలో దిగ్గజం అయ్యారు. అవధానాలలో ప్రసిద్ధుడైనటువంటి ఆశావాది ప్రకాశరావు కూడా వచ్చింది. తాడిపత్రి ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి మాడుగుల నాగపణ శర్మ కూడా పద్మశ్రీలో వచ్చింది. ఇది పద్మశ్రీ త్రయ అనంతపురంగా చెప్పవచ్చు మనం. ఇక కథక్కల్లో శాంతినారాయణ, సింగమనేని నారాయణ, సాటపల్లి అనేక మంది ఉన్నారు. రచయితల సంఘాలు ఆ రోజుల్లో బాగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవి, పోటాపోటీలుగా జరుపుతూ ఉండేవారు. ఏలూరు యంగన్న తన కంఠస్వరంతో అద్భుతంగా పద్యాలు చదువుతూ ఉండేవారు. ప్రాచీనుల్లో కలచవీడు శ్రీనివాసాచార్యులు గారు, కుమది శేష్ట శర్మ గారు చాలా ప్రసిద్ధులైనటువంటి పండితి ప్రకాండులు. సందేశ తిరుమలరావు గారు ఆకారంలో వామనులైనప్పటికీ కూడా ఆయన చాలా గొప్ప కార్యక్రమాలతో సాహిత్య విమర్శలతో పేరు తెచ్చుకున్నారు. ఒకసారి వారిని కలిస్తే ఆయన చెప్పారు, నాకు డాక్టర్ ఆఫ్ లెటర్స్ అని ఇచ్చారండి, నేను ఆంధ్రపత్రికలో చాలా లెటర్స్ టు ది ఎడిటర్ రాశాను, అందుకని నాకు డాక్టర్ ఆఫ్ లెటర్స్ ఇచ్చారేమో అని అన్నారు. సాహిత్య విమర్శలో ఆయన చాలా ప్రసిద్ధమైన వ్యక్తి. అలానే గుట్టిలో బొత్తుల వెంకటరామరెడ్డి గారు ఉండేవారు. ఆయన గ్రంథాలయ ఉద్యమానికి ఒక కరదీపిగా ఉన్నారు. ఇక వీళ్ళందరినీ గుర్తు తెచ్చుకున్నప్పుడు హోమియో డాక్టర్ జీవి చలపతి గారిని, ఆయన చాలా ప్రసిద్ధులు. వీటన్నిటికీ మించి ఆంధ్ర ప్రభారం యాదటి కాశీపతి అని ఆయన ఒక విలేకరుగా ఉంటూ ఉండేవారు. నా వీడ్కోల సభ అయిన తర్వాత ఆ రోజు ఆ న్యూస్ ఐటమ్ రాశారని అన్నారు. ఇది క్షణ క్షణ అభివృద్ధిని చేశారు అని చెప్పి ఆయన దినపత్రికలో రాశారు. ఆర్ట్స్కాలజీ ఒక 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది. మా మిత్రుడు మల్లికార్జునరావు కూడా అక్కడ ప్రిన్సిపాల్ గా కళాశాలకు పనిచేశారు. ఇక అనంతపురం జిల్లా ఒక విశేషం ఏమిటంటే చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లను తయారు చేసింది.

0: వృద్ధం ప్రభాకర్ రావు గారు, ఇస్మాయిల్ పుల్లన్న, డీజీపీలుగా పనిచేసినటువంటి కరణం అరవిందరావు గారు, జేవి రాముడు వీళ్ళందరూ ఉన్నారు. ఐఏఎస్ లో పిఎల్ సంజీవ్ రెడ్డి గారు మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ లో నారసింహప్ప గారు, ఇక అనంతపురం అనగానే పక్కనే ఉన్న ధర్మవరం గుర్తుకొస్తుంది. ఆ ధర్మవరంలో ఒక కళా పరిషత్ ఉండేది, దానికి హరనాథ్ గారని ఒక అడ్వకేట్ ఉండేవారు. ఆయన ఏదైనా ఒక కార్యక్రమం చేపడదామండి అని అంటే, నేను అక్కడ ధర్మవరం రామకృష్ణమాచార్యుల జయంతి ఉత్సవాలను చాలా వైభవంగా జరిపాము. అప్పట్లో పొన్నాల రామసుబ్బారెడ్డి గారిని ప్రఖ్యాత నటులు హరిశ్చంద్ర వేషం వేయించాం ఆయన చేత. ఎంజే కేశవమూర్తి గారు అప్పట్లో వైస్ ఛాన్సలర్ అనంతపురం, ఆయన్ని పిలిచాం ఆ కార్యక్రమానికి. డిఐజి వెంకయ్య గారు ఉండేవారు, ఆయన్ని ముఖ్య అతిథిగా పిలిచాం. ఈ విధంగా ధర్మవరంలో ఒక ఉద్దీపన కార్యక్రమాన్ని మేము చేయగలిగాం. అదేవిధంగా ఉరవకొండలోను వజ్రకరూరు, వజ్రాలు లభించేటువంటి ప్రదేశం అది, దాని మీద కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. హిందుపురంలో కళాశాల చాలా ప్రాచీనమైనటువంటి కళాశాల, దాని రజతోత్సవాలకు నేను ఎస్సీ దివాకర్ రెడ్డి గారు కూడా వెళ్ళాం. లేపాక్షి చారిత్రకమైనటువంటి పర్యాటక ప్రదేశాలలో ప్రసిద్ధమైనటువంటి కేంద్రం, అక్కడ ఓరియంటల్ కాలేజీ ఉండేది. మేడవరం మల్లికార్జున శర్మ గారు, పమిడికాల చెంచు సుబ్బయ్య గారు, నారాయణ శర్మ గారు వీళ్ళందరూ కూడా ఉంటూ ఉండేవారు. ధర్మవరం అనగానే పట్టు చీరల గుర్తు వస్తుంది. ఇన్ని రకాలైనటువంటి వైవిధ్యాలు కలిగినటువంటి అనంతపురం యొక్క జ్ఞాపకాలు నా మనస్సులో ఇప్పటికీ కూడా మెదులుతూనే ఉంటాయి. మరొకమారు నమస్కారం.
1: శ్రోతలు, ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి అనంతపురం కేంద్రం తొలి సంచాలకులు, దూరదర్శన్ పూర్వ అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు పంచుకున్న జ్ఞాపకాలు విన్నారు. నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, కుమారి కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
2: ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. సమయం 8:30 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారత్ వియత్నాం దేశాల మధ్య సంబంధాలు ఎంతో ప్రాధాన్యత కలిగినవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం టీవీకే పార్టీ అధ్యక్షుడు సి జోసెఫ్ విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను ఈరోజు కలిశారు. పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ నెల 9వ తేదీన బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్లో జరగనుంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. డిజిటల్ టెక్నాలజీ, అరుదైన ఖనిజాలు, వైద్య ఉత్పత్తుల నియంత్రణ, ప్రభుత్వ రంగ ఆడిట్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, సంస్కృతి, పర్యాటకం వంటి రంగాలలో భారత్ వియత్నాం దేశాలు ఈరోజు పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వియత్నాం అధ్యక్షుడు టో ల్యామ్ల మధ్య ఈరోజు జరిగిన చర్చల అనంతరం ఈ ఒప్పందాలు కుదిరాయి. ఈ చర్చల సందర్భంగా ఇరు దేశాల నాయకులు ద్వైపాక్షిక సంబంధాలలోని వివిధ అంశాలపై, అలాగే పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ ప్రపంచ సమస్యలపై కూడా విస్తృతంగా చర్చలు జరిపారు. అనంతరం నరేంద్ర మోదీ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ భారత్ వియత్నాం సంబంధాలు ఎంతో ప్రాధాన్యత కలిగినవని చెప్పారు. ఈ అవగాహన ఒప్పందంతో వియత్నాంలో భారతదేశ ఔషధాల లభ్యత ఇకపైనా పెరుగుతుందన్నారు. భారతదేశం నుండి వ్యవసాయం, మత్స్య, పశు ఉత్పత్తుల ఎగుమతులు కూడా వియత్నాంకు మరింత సులభతరమవుతాయని నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: భారత్ కే అగ్రికల్చర్, ఫిషరీస్ ఆర్ ఎనిమల్ ప్రొడక్ట్స్ కా భీ వియత్నాం తక్ ఎక్స్పోర్ట్ ఆర్ సుగమ్ హోనే జా రహా హై. హమ్నే భారత్ ఆసియాన్ ట్రేడ్ అగ్రిమెంట్ ఐటికా కో వర్ష్ కే అంత తక్ అప్డేట్ కర్నే పర్ భీ సహమతి బనాయీ. ఇస్సే భారత్ ఆర్ ఆసియాన్ కే సభీ దేశో కే బీచ్ ట్రేడ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ కో నయీ ఊర్జా మిలేగీ. క్రిటికల్ మినరల్స్, రేర్ అర్థ్ ఆర్ ఎనర్జీ సహయోగ్ మే నయీ పహలో సే హమ్ దోనో దేశో కీ ఇకనామిక్ సెక్యూరిటీ ఆర్ సప్లై చైన్ రిజిలియన్స్ సునిశ్చిత్ కరెంగే.
0: అదేవిధంగా భారతదేశంతో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి వియత్నాం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని అధ్యక్షుడు టో ల్యామ్ పేర్కొన్నారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం ఆహ్వానం కోరుతూ టీవీకే పార్టీ అధ్యక్షుడు సి జోసెఫ్ విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను చెన్నైలోని లోక్భవన్లో ఈరోజు కలిశారు. పార్టీ సీనియర్ నాయకులైన కెఎస్ సింగుట్వన్, ఎన్ ఆనంద్, సిటిఆర్ నిర్మల్

0: కుమార్, మాజీ ఐఆర్ఎస్ అధికారి అరుణ్ రాజ్ ఆదవార్జున ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా గవర్నర్కు తమ పార్టీకి లభించిన స్థానాల వివరాలు తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా టీవీకే నిలిచింది. ఆ పార్టీకి 108 స్థానాలు లభించాయి. అంతకుముందు కాంగ్రెస్ నాయకుడు గిరీష్ చోడంకర్, ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులు టీవీకే అధ్యక్షుడు విజయన్ కలిసి 5 ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందజేశారు. ఇదిలా ఉండగా అతిపెద్ద ఏకైక పార్టీ అయిన టీవీకే పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించే తుది నిర్ణయాన్ని 1-2 రోజుల్లో తీసుకుంటానని గవర్నర్ పాత్రికేయులకు తెలిపారు. దేశవ్యాప్తంగా గృహ వినియోగదారుల ఎల్పీజీ పంపిణీ సాధారణంగా జరుగుతోందని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, దాదాపు 95% ఎల్పీజీ సిలిండర్ల డెలివరీలు అథెంటికేషన్ కోడ్ ద్వారా జరుగుతున్నాయని చెప్పారు. అదనంగా 267,000 పీఎన్జీ కనెక్షన్ల కోసం మౌలిక సదుపాయాలను కల్పించామని సుజాత శర్మ పేర్కొంటూ,
1: భారత సర్కార్ కా యే ప్రయత్న హై కి ఘరేలు ఎల్పీజీ ఉపభోక్తాఓ కో కుకింగ్ కే లియే 100% సప్లై ఇన్షోర్ కీ జా సకే ఔర్ కమర్షియల్ కో భీ 70% తక్ దేనే కా ప్రయాస్ కియా జా రహా హై. డొమెస్టిక్ కుకింగ్ ఎల్పీజీ కా డిస్ట్రిబ్యూషన్ నార్మల్ హై. ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ పర్ కోయి డ్రై అవుట్ రిపోర్టెడ్ నహీ హై ఔర్ లగ్భగ 95% ఎల్పీజీ సిలిండర్ కీ డిలివరీ ఆథెంటికేషన్ కోడ్ కే ద్వారా కీ జా రహీ హై.
0: పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ నెల 9వ తేదీన బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్లో జరగనుంది. ఈ కార్యక్రమం ఉదయం 10 ప్రారంభమవుతుందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సమీక్ భట్టాచార్య పాత్రికేయులకు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యమంత్రులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. అసోంలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వశర్మ గౌహటిలోని లోక్భవన్లో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యకు ఈరోజు తన రాజీనామాను సమర్పించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఈ రాజీనామా ద్వారా మార్గం సుగమం చేసినట్లయింది. అనంతరం హిమంత బిశ్వశర్మ పాత్రికేయులతో మాట్లాడుతూ, మంత్రిమండలి రాజీనామాను గవర్నర్ ఆమోదించారని, ప్రస్తుత శాసనసభను రద్దు చేశారని తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు కొనసాగాలని గవర్నర్ కోరారని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ నెల 11వ తేదీ తర్వాత జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించినట్లు కూడా హిమంత బిశ్వశర్మ తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 19 కలుపుతూ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ ప్రాజెక్టులు దేశ మౌలిక సదుపాయాలు, ఆర్థిక వృద్ధిని పెంచడంతో పాటు అనుసంధానాన్ని మెరుగుపరిచి కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచుతాయని సామాజిక మాధ్యమం వేదికగా పెట్టిన పోస్టులో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా ఉన్న కీలక పర్యాటక ప్రదేశాలకు రవాణా మార్గాన్ని మరింత మెరుగుపరుస్తాయన్నారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 33 నుండి 37 పెంచాలన్న కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని కూడా నరేంద్ర మోదీ అభినందించారు. ఈ నిర్ణయం దేశ న్యాయ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని, ప్రజలకు సత్వర న్యాయం అందేలా చూస్తుందని ప్రధానమంత్రి అన్నారు. జపాన్ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఒనోడా కిమి న్యూఢిల్లీలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ను ఈరోజు కలిసి ఆరోగ్యం, వైద్య పరికరాల

0: న్యాయవాదులు మోనికా చిబ్బర్ శర్మ, హర్మీత్ సింగ్ డియోల్, పూజా చోప్రా, సునీస్ బిన్లిష్, నవదీప్ సింగ్, దివ్యా శర్మ, రవీందర్ మాలిక్, ప్రవీందర్ సింగ్ చౌహాన్, రాజేష్ గౌర్, మిందర్జీత్ యాదవ్ల పేర్లను న్యాయమూర్తులుగా ఆమోదించింది. ప్రవీందర్ సింగ్ చౌహాన్ ప్రస్తుతం హర్యానా అడ్వకేట్ జనరల్గా ఉండగా, డియోల్ పంజాబ్ అదనపు అడ్వకేట్ జనరల్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా ముగ్గురు న్యాయాధికారుల నియామకానికి సంబంధించిన ప్రతిపాదనను కూడా కొలీజియం ఆమోదించింది. ఐపీఎల్ 2026లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 12 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు నష్టపోయి 134 పరుగులు చేసింది. వాతావరణం. దేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, కేరళం, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, అస్సోం, మేఘాలయ, తూర్పు రాజస్థాన్, హర్యానా, చండీగర్, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వేస్తాయని అంచనా వేసినట్లు ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ సుప్రీత్ కుమార్ తెలియజేస్తూ,
1: Where speeds will be 40 to 60 km likely over northwest India during 10 to 12 May. Then fairly widespread to widespread rainfall along with thunderstorm, lightning and gusty winds, that is speeds 40 to 60 km per hour with heavy rainfall likely over northeast India on today. That is apart from that, isolated to scattered thunderstorms, lightning and gusty wind speeds and isolated heavy rainfall likely over Kerala, Tamil Nadu, Puducherry and Karaikal for next 6 to 7 days.
0: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 77,017 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరకు 941 పాయింట్ల లాభంతో 77,958 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 298 పాయింట్లు లాభపడి 24,330 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 94.62 రూపాయలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, వియత్నాం దేశాల మధ్య సంబంధాలు ఎంతో ప్రాధాన్యత కలిగినవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం టీవీకే పార్టీ అధ్యక్షుడు సి జోసెఫ్ విజయ్, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను ఈరోజు కలిశారు. పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ నెల 9వ తేదీన బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్లో జరగనుంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: उधर शंघाई में तीरंदाजी विश्व कप के दूसरे चरण में भारतीय पुरुष और
3: आकाशवाणी विजयवाड़ केंद्रम इप्पुडु देशभक्ति गीतम

0: ఇంకా ఎంత దూరం నడవాలో ఈ హోరుగాలిలో? నడవటం కష్టంగా ఉంది. ఆ కనిపించేదే జడ్జి రామచంద్రరావు గారి ఇల్లు ఉంటుంది. అమ్మయ్యా, నా శ్రమ ఫలించింది. చింతల రామచంద్రరావు జడ్జి. అమ్మయ్యా, అడ్రస్ దొరికింది. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాం ఎలా? నా శక్తితో లోపలికి వెళ్ళొచ్చు, కానీ ఆయన కంగారు పడతారు. అయితే ఎలా? సరే, తలుపు కొడతాను.
1: ఇంత రాత్రిపూట ఎవరబ్బా వచ్చేది? వస్తున్నా.
0: నమస్కారం సార్.
1: పాప, ఎవరు నువ్వు ఇంత రాత్రి వేళ, పైగా ఈ వర్షంలో? ఎవరు కావాలి?
0: మీరేగా జడ్జి గారు.
1: నేను కావాలా? ఆశ్చర్యంగా ఉంది. మీ పెద్దవాళ్ళు ఎవరైనా వస్తున్నారా?
0: నాకు తోడుగా ఎవ్వరూ రాలేదు. దయచేసి నన్ను లోపలికి రానిస్తారా?
1: రా పాప, రా. ఇదిగో పాప, ఈ టవల్తో తలదొడ్చుకో, బాగా తడిసిపోయావు. ఆ కుర్చీలో కూర్చో. పాప, ఈ వేడి పాలు తాగు, చలి తగ్గుతుంది.

0: నాకు చలి లేదు, గిలి లేదు. మీకు చలిగా ఉంటే ఆ పాలు మీరే తాగండి.
1: పాప, నిన్ను చూస్తుంటే ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది. ఎక్కడా గుర్తు రావడం లేదే.
0: మీరు మొన్న పేపర్ చూసారా?
1: ఆ, చూశాను.
0: ఆ పేపర్లో మొదటి పేజీలో ముఖ్యమైన వార్త, స్కూల్ నుండి వస్తున్న పాప వర్షం నీరు రోడ్డు మీద ఏరులా పారుతుంటే ప్రమాదవశాత్తు కాలువలో పడి ప్రాణాలు కోల్పోయిన నా ఫోటో చూశారు కదూ.
1: ఆ వార్త చదివాను. పాపం ఆ పాప. అరే, నువ్వే ఆ పాపవే? అంటే నువ్వు చనిపోలేదా? ఆపద నుండి ఎలా తప్పించుకున్నావమ్మా? పేపర్లో నువ్వు చనిపోయావని రాశారు. మరి నువ్వు పాప, మీ ఇంటి ఫోన్ నంబర్ చెప్పు, మీ వాళ్ళని పిలిపిస్తాను. నువ్వు బ్రతికే ఉన్నావని తెలిస్తే మీ అమ్మ నాన్న ఎంత ఆనందిస్తారో.
0: ఆనంద పడకండి సార్, నేను చనిపోయాను. మీ ముందున్నది దేవి ఆత్మ, అంటే నా ఆత్మ.
1: ఆత్మ ఏమిటి నువ్వు అనేది నిజమా?
0: నిజమే.
1: నా ముందున్నది ఆత్మ. ఏం కావాలి?
0: భయపడకండి జడ్జి గారు, నాకు న్యాయం కావాలి.
1: పాప, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదు.
0: ఎందుకు సార్ అలా వణికిపోతున్నారు? మీతో నా కథ చెప్పుకుని ఉపశమనం పొందాలని, నా చావుకు కారణమైన వారికి మీరు శిక్ష విధిస్తారని వచ్చాను. దయచేసి నా కథ వినండి.
1: నా కళ్ళ ముందు జరుగుతున్నది, నా చెవులతో వింటున్నది కళ నిజమా అని నిర్ధారించుకోలేకపోతున్నాను.
0: కళ కాదు, అక్షరాల నిజం. మీరు కూర్చోండి.
1: పాప, ఏం చెప్పాలనుకుంటున్నావో వివరంగా చెప్పు. నీకెవరి నుండి అన్యాయం జరిగితే వారిని తప్పకుండా శిక్షిస్తాను. కానీ ఈ కేసు కోర్టులో వాదించడానికి కుదరదు.
0: దీనికి కోర్టు అక్కర్లేదు, ఇక్కడే న్యాయ విచారణ జరగాలి. దోషులను విచారించి శిక్ష విధించాలి. శిక్ష కాకపోయినా వారు చేసిన తప్పులు వారు తెలుసుకోవాలి.
1: అలాగే, ఇక్కడే విచారణ జరిపిద్దాం. ఇంతకే నీ కథ
0: చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ రోజు ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా భోరున వర్షం.

0: దేవి, దేవి స్కూల్కి టైం అవుతుంది, త్వరగా తయారవ్వమ్మా.
1: మమ్మీ మమ్మీ, బయట వర్షం చూడు ఎలా వస్తుందో, ఈ రోజు స్కూల్ కి డుమా కొట్టేస్తా.
0: ఏయ్ నా దగ్గర వేషాలైకు, నా బుజ్జివి కదూ, ఈ రోజు ఒక్కరోజే స్కూల్ అమ్మా, రేపటి నుంచి సెలవులే కదా, పైగా బాగా వర్షం వస్తుంది కదా, హాజరు వేసుకుని పంపించేస్తారే.
1: అయితే స్కూల్ కు వెళ్ళడం తప్పదా మమ్మీ?
0: తప్పదు మమ్మీ. ఇదిగో ఈ రైన్ కోట్ వేసుకో, మీ నాన్నగారితో చెప్తాను, స్కూటర్ మీద నిన్ను తీసుకువెళ్లి స్కూల్ దగ్గర దించేస్తారు. నా బుజ్జివి కదూ, ప్లీజ్ నా మాట వినమ్మా.
1: నీ జట్టు పచ్చి.
2: ఏమిటో బొంగమూతి బుల్లెమ్మని బుజ్జగిస్తున్నావు?
0: ఇదిగో చూడండి, స్కూల్ కు వెళ్ళనని మారాన్ చేస్తుంది, మీరు స్కూటర్ మీద తీసుకువెళ్లి దించండి.
2: సరే సరే, ఈ స్కూల్ డ్యూటీలు అంటగట్టకు, రిక్షా రంగన వస్తాడో వాడితో పంపించు.
0: ఏదో ఒక్కరోజు స్కూల్కు తీసుకువెళ్ళమంటే అంత బాధపడిపోతారే, వర్షం కదా, రంగన వస్తాడో లేదో.
2: అది కాదు, ఈ రోజు నా స్నేహితుడు వెంకటరత్నం పుట్టినరోజు, బ్రహ్మాండమైన పార్టీ అరేంజ్ చేశాడు, ఆ పార్టీ ఏర్పాట్లని నా నెత్తిన వేశాడు, నాకు కుదరదు.
0: వెధవ పార్టీలు పాప కంటేనా ఏమిటి?
2: అంత కోపం ఎందుకో, నా వ్యాపారానికి మూల స్తంభం ఆ రత్నం గారు, ఆయనను మంచి చేసుకోక తప్పదు. బయట వర్షం బాగా ఉంది, ఈ రోజుకు సెలవు ఇచ్చేయకూడదా? పాపం దాన్ని చూస్తుంటే జాలిస్తుందో.
3: అమ్మగారు అమ్మగారు!
2: అమ్మయ్యా వచ్చాడు ఆపద్ బంధుడు. శ్రీమతి గారు ఇక నన్ను వదిలేయండి.
0: సర్లేండి, మరీ ఇంత నిర్లక్ష్యం పనికిరాదు.
3: అమ్మగారు వాన బాగా వస్తున్నది, అందుకని రావటం సిటం ఆలస్యం అయిపోయినది.
0: సరే సర్లే, నీ సందేశీలు తర్వాత తీరిగ్గా వింటాను.

0: పాపను జాగ్రత్తగా తీసుకువెళ్ళు, వర్షం నిన్ను పడకుండా చూడు.
1: అట్టగా నమ్మగురు. అమ్మాయి గురు జాగ్రత్తగా దిగండి. ఇదిగో పుత్తకాల సంచి. అమ్మాయి గురు ఈ స్కూల్ లేకపోతే ఇదిగో ఈ పక్కనే పూకోండి, నానొచ్చి మిమ్మల్ని ఇంటికాడికి తీసుకెళ్తా.
2: అలాగే రంగన్న, ఇక్కడే ఉంటాను, త్వరగా రావాలి.
1: అట్టాగే ఇదిగో ఈ పిల్లల్ని ఆ రాజా స్కూల్ దగ్గర దించేసి వచ్చేస్తాను.
2: టాటా.
1: అమ్మాయి గారు వానలో తడవకండి, జలుబు చేస్తుంది, జ్వరం కూడా వస్తుంది.
2: అబ్బా అందరూ నాకు జాగ్రత్తలు చెప్పేవాళ్ళే, సర్లే నేను వర్షంలో తడవను గాని వెళ్ళు.

పిల్లలు, వర్షం తగ్గే సూచనలు లేవు కనుక ఈరోజు స్కూల్కు సెలవు ప్రకటిస్తున్నాను. మీరంతా ఇళ్ళకెళ్ళిపోవచ్చు.

ఈ రంగం ఇంకా రాలేదు, అందరూ ఇళ్లకు వెళ్ళిపోతున్నారు. నేను కూడా ఎంత చక్క వర్షంలో తడుస్తూ నీటిలో ఈదుకుంటూ వెళ్తే ఎంత బాగుంటుందో. అమ్మో, మమ్మీ కొడుతుంది. అయినా మమ్మీకి నేను నీళ్ళల్లో తడిసినట్టు ఎలా తెలుస్తుంది? మమ్మీ కోపడితే రంగాన్ని రాలేదు, చూసి చూసి వచ్చేసానని అబద్ధం చెప్తాను. భలే భలే.

0: తెల్లగా ఉన్నాయో. చిన్న నదిలాగా ఎంత జోరుగా వెళ్తున్నాయో. భలే మజాగా ఉంది. మెల్లగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాను. అయ్యో, నా చెప్పు కాలు నుండి ఊడి జారిపోయిందే. అదిగా అక్కడ తేలింది. అమ్మ దొంగ వస్తున్నా, నన్ను తప్పించుకోలేవులే. అదే దూరంగా వెళ్ళిపోయింది. అమ్మో, ఈ చెప్పు పోతే మమ్మీ కొడుతుంది. ఎలాగైనా దాన్ని పట్టుకోవాలి.
1: Oh, my God.

0: జడ్జి గారు ఆ రోజు జరిగిందంతా మీకు వివరించారు. మీరు ఆలోచించి నా మరణానికి కారణమైన వారిని శిక్షించాలి. కనుక మీరు పద్మ, శ్రీనివాసరావు, రంగన్న, ప్రిన్సిపల్, మున్సిపల్ ఆఫీసర్ని రేపు రాత్రి 12 గంటలకి పిలిపించండి. ఆ సమయానికి నేను వస్తాను. శ్రీనివాసరావు గారి ఫోన్ నంబర్ 7 5 1 3 6. సెలవు. నమస్కారం.
1: హలో, 751-36 నేను జడ్జి రామచంద్రరావుని మాట్లాడుతున్నాను. మీరు శ్రీనివాసరావు గారేనా?
2: అవును.
1: దేవి మీ అమ్మాయి కదూ?
2: అవునండి.

0: నా చిన్నారి దేవిని మా చేతులారా మేమే చంపుకున్నాం. కానీ ఇంత అర్ధరాత్రి దేవి గురించి ఎందుకు అడుగుతున్నారు?
1: చూడండి శ్రీనివాసరావు గారు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. కొద్ది నిమిషాల క్రితం మీ అమ్మాయి దేవి ఆత్మ నా దగ్గరకు వచ్చి మీపై కేసు పెట్టింది.
0: వాట్? ఏమిటి సార్ మీరు చెప్పేది?
1: నేను చెప్పేది అక్షరాలా నిజం. ఆ పాప మరణానికి కారణమైన వారిని విచారించి శిక్ష విధించమంది.
0: చూడండి, హాస్యం ఆడటానికి నేనే దొరికానా? ఇంత అర్ధరాత్రి ఫోన్ చేసి ఈ విధంగా మమ్మల్ని బాధ పెట్టడం పెద్ద మనుషులు చేసే పని కాదు.
1: క్షమించండి మిస్టర్ శ్రీనివాస్, నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి. మీ ఫోన్ నంబర్ కూడా మీ పాపే రాసిచ్చింది. రేపు రాత్రి 12 గంటలకు మా ఇంటికి రండి. దయచేసి మీ శ్రీమతి పద్మ గారిని, రిషా రంగనను, స్కూల్ ప్రిన్సిపాల్ గారిని, మున్సిపల్ ఆఫీసర్ గారిని తీసుకుని రండి. మీ కళ్ళతో మీరే చూస్తారు. ఈ కేసు నాకు చాలా ఆశ్చర్యంగాను ఇంట్రెస్టింగ్ గాను ఉంది. కనుక నేను చెప్పిన అందరినీ తీసుకుని రేపు రాత్రి 12 గంటల్లోపు నా బంగ్లాకి రండి. మీకోసం ఎదురు చూస్తుంటాను.
0: కానీ
1: సందేహం వద్దు, ఇది నిజంగా విచిత్రమైన సంఘటనే. మీ పాప ఆత్మ ఆ రోజు జరిగింది కళ్ళకు కట్టినట్లు వివరించింది. మీరు తప్పకుండా వస్తే ఏం జరుగుతుందో చూద్దాం. సెలవు. నమస్తే.

0: చెల్లి గారు, మీరు మీరు చెప్పింది నిజమా? 12 గంటలు అవుతుంది ఇంకా.
1: నేను చెప్పింది నిజమేనమ్మా, సందేహం వద్దు. 12 ఇప్పుడే కదా అయింది, చూద్దాం.
2: అందరికీ నమస్కారం. జడ్జి గారు, మీకు చాలా శ్రమ కలిగించాను. అందరూ హాజరైనందుకు సంతోషం.
0: అమ్మా, దేవి దేవి, నువ్వు నువ్వు
2: యారగల్ పద్మ గారు, క్షమించండి మిమ్మల్ని పేరు పెట్టి పిలిచినందుకు. ఇప్పుడు మీరెవరో, నేనెవరో?
0: దేవి, ఎంత మారిపోయావమ్మా.
2: జడ్జి గారు, దయచేసి విచారణ మొదలు పెట్టండి.
1: మొదటి నిందితురాలు శ్రీమతి పద్మ గారు, మరి ఎవరు వాదిస్తారు?
2: ఎవరో ఎందుకు, నేనే వాదిస్తాను.
1: వెరీ గుడ్. శ్రీమతి పద్మ గారు, దయచేసి మీరు ఈ బోన్లో నిల్చోండి. దేవి, విచారణ ప్రారంభించు.
2: చూడండి పద్మ గారు.
0: ఏం మాటలమ్మా, నా దగ్గరకు రా తల్లి, ఈ అమ్మకు దూరం కాకు.
2: మన్నించండి, ఇప్పుడు నేను బంధాలకు అతీతురాలను. దయచేసి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు ఏడుస్తూ సమయం వృధా చేయవద్దు.
0: భగవంతుడా, నాకెందుకయ్యే ఈ శిక్ష? నా చిన్నారి నన్ను ప్రశ్నిస్తుందట, నేను జవాబు చెప్పాలట. అడుగమ్మా అడుగు, ఈ పాపిష్టి తల్లి నీకు చేసిన అన్యాయానికి కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. ఇంకా ఏడిపించమ్మా, ఇంకా ఏడిపించు.
2: నేను అడిగే ప్రశ్నలకు మీరు విపులంగా సమాధానం చెప్పండి. ఆ రోజు పొద్దున్నీ వర్షం వస్తున్నప్పుడు మీ కుమార్తె దేవి ఏమన్నారు?
0: మమ్మీ మమ్మీ, ఈరోజు స్కూలుకు వెళ్ళను ప్లీజ్ అని బ్రతిమలాడింది.
2: మరి మీరేం చేశారు?
0: మూర్ఖురాలిని, దాని మాటలు వినకుండా రాక్షసులా నా చిట్టి తల్లిని చేతులారో మృత్యుదేవతకు అప్పగించాను.
2: అంటే మీరు మీ కుమార్తె మరణానికి కారణమని ఒప్పుకుంటున్నారా?
0: భగవంతుడా భగవంతుడా, ఏమిటి నాకే శిక్ష? ఈ ప్రశ్నకు సమాధానం ఏమని చెప్పను? నా కుమార్తె మరణం నేను కావాలని కోరుకుంటానా? మంచిగా చదివించి ఉన్నతంగా తీర్చిదిద్దాలని ప్రతి క్షణం ఆలోచించిన నేను ఇలా జరుగుతుందని ఊహించగలనా? జడ్జి గారు, ఏ తల్లి తన పిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపుకోవాలనుకోదు. కాని ఆ రోజు జరిగిన సంఘటన ఎవ్వరూ ఊహించలేదు. ఇందులో నా తప్పేముంది? స్కూలుకు వెళ్లనని మారాం చేస్తే, స్కూలుకు వెళ్లమని బుజ్జగించి

0: నా చిన్నారికి ఇష్టమని కేక్ చేశాను, కానీ ఆ కేక్ తినకుండానే నా చిట్టి తల్లికి నూరేళ్ళు నిండిపోయాయి, నూరేళ్ళు నిండిపోయాయి.
1: శ్రీనివాసరావు గారు, ఆమెను బోన్ నుంచి తీసుకువెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి మంచినీళ్ళు త్రాగించండి.
2: రెండో నిందితుడు శ్రీనివాసరావు గారిని పిలిపించండి.
1: శ్రీనివాసరావు గారు, దయచేసి వచ్చి బోన్లో నిల్చోండి.
3: అలాగే సార్.
2: శ్రీనివాసరావు గారు.
4: అమ్మా బుచ్చి,
2: ప్లీజ్ ఏడవకండి. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఆ రోజు జరిగిన సంఘటనకు మీరెంతవరకు బాధ్యులు?
4: దేవి మరణానికి పూర్తి బాధ్యత నాది. నన్ను శిక్షించండి, నన్ను శిక్షించండి.
2: నిజమా? ఎలా?
4: ఆ రోజు నా స్నేహితుడి పార్టీ ఏర్పాట్ల గురించి ఆలోచించాను, గాని నా పాపను స్కూల్ దగ్గర స్కూటర్ పై తీసుకెళ్లి వదలండి అని నా భార్య చెప్పినా వినలేదు. పాపను స్కూల్కి తీసుకెళ్లి ఉంటే ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి ఇంటికి తీసుకొచ్చేసేవాడిని. పాపను రంగన్న స్కూల్కి తీసుకువెళ్లిన తర్వాత ఆ విషయం గురించే ఆలోచించలేదు. ఇందులో నా తప్పు చాలా ఉంది, కనుక మీరు విధించే ఏ శిక్షణైనా ఆనందంతో స్వీకరిస్తాను.
2: జడ్జి గారు విన్నారు కదా, పిల్లల గురించి ఆలోచించకుండా తన స్నేహితుడి పార్టీ గురించి ఆలోచించిన ఈ పెద్ద మనిషి లాంటి వారు సమాజంలో చాలా మంది ఉంటారు. ఈ సంఘటన వారి కళ్ళు తెరిపించాలి.
1: దేవి, ఇంకా ఎవరైనా ప్రశ్నించాలా?
2: నో సార్.
1: శ్రీనివాసరావు గారు, మీరు వెళ్లి ఆ కుర్చీలో కూర్చోండి. తరువాత నిందితులు
2: ప్రిన్సిపల్ జేమ్స్ గారు.
1: జేమ్స్ గారు, దయచేసి వచ్చి ఈ బోన్లో నిల్చోండి.
2: సార్, ఆ రోజు మీరు తీసుకున్న నిర్ణయం ఎంతవరకు సమంజసం? వర్షం వస్తున్నా పిల్లలు ఇళ్లకు ఎలా వెళ్తారని ఆలోచించకుండా స్కూల్కి సెలవు ప్రకటించి పాప మరణానికి కారకులయ్యారు.
5: ఇంకా వర్షం ఎక్కువ అవుతుందేమో అని సెలవు ప్రకటించాను. దాని కారణంగా పాప చనిపోతుంది నేను ఊహించగలనా? అనవసరంగా నన్ను నిందితుని చేశారు.
2: అక్షరాలా మీరు ఆ రోజు చేసిన తప్పు. సెలవు ప్రకటించిన పిల్లల్ని స్కూల్లోనే ఉంచితే వారి తల్లిదండ్రులు వచ్చి తీసుకువెళ్లేవారు కదా.
5: మామూలుగా స్కూల్ వదిలిపెట్టంగానే పిల్లలంతా వారి వారి తల్లిదండ్రులు చేసిన ఏర్పాట్ల ప్రకారం, అంటే కొందరు రిక్షాలలో మరికొందరు బస్సుల్లో, ఏ ఏర్పాట్లు లేని పిల్లలు నడిచి వారి వారి ఇళ్లకు వెళ్లిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఆ రోజు వర్షం తీవ్రంగా పడుతుంది, అందుకని వారి వారి తల్లిదండ్రులు ఏదో ఏర్పాట్లు చేసుకుంటారని భావించి అంతగా పట్టించుకోలేదు. అయినా అంతమంది పిల్లల్ని వారి వారి తల్లిదండ్రులు వచ్చేదాకా కంట్రోల్ చేయడం కష్టం కదండి జడ్జి గారు.
2: ఒక స్కూల్ ప్రిన్సిపల్ అయ్యుండి ఇలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. తల్లిదండ్రులు మీపై బాధ్యతలు ఉంచి తమ పిల్లల్ని స్కూల్ పంపించారు. మీ స్కూల్లో ఉన్నంత వరకు పిల్లల బాధ్యత మీదే, మీరే కంట్రోల్ చేయాలి.
5: నిజమే, కానీ ఆ రోజు
2: అవును ఆ రోజు మీరు సెలవు ప్రకటించకుండా వర్షం తగ్గే వరకు మీరు కూడా పిల్లలతో ఉండి వారి క్షేమంగా ఇళ్లకు వెళ్లే మార్గం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఆ ఘోరం జరిగేది కాదు. మీరు బాగా ఆలోచించండి.
5: నిజమే, నేను ఆ రోజు ఇంతగా ఆలోచించలేదు. సెలవు ప్రకటించి నా దారిని నేను వెళ్లిపోయాను. నిజంగా ఆ రోజు జరిగిన సంఘటనకు కొంతవరకు నేనే కారణం. జడ్జి గారు, నా తప్పు తెలుసుకున్నాను, మీరు విధించే శిక్ష శిరసావహిస్తాను.
2: విన్నారుగా సార్. తదుపరి నిందితులు మున్సిపల్ ఆఫీసర్ గారు.
1: షణ్ముగం గారు, దయచేసి వచ్చి ఈ బోన్లో నిల్చోండి.
2: ఇంతవరకు జరిగిన సంభాషణలు విన్నారు కదా?
6: విన్నానమ్మా.
2: మరి ఈ సంఘటనలో మీరు కూడా నిందితులు, మీ వివరణ?
6: నాకేమీ తెలీదు, పాప చనిపోవడానికి నాకు ఏ సంబంధం లేదు.
2: చనిపోవడంలో మీ ప్రమేయం ఏమి లేదు, కానీ చనిపోయింది మురికి కాలువలోపడి కదా, నిజమేనా?
6: నిజమే.
2: మరి ఆ మురికి కాలువపై రాళ్ళు ఎందుకు వేయించలేదు?
6: చూడమ్మా, మేము వేస్తూ ఉంటాము, దాన్ని ఎవరో ఒకరు ఎత్తుకెళ్తూ ఉంటారు, దానికి మేమేం చేస్తామమ్మా?
2: ఎత్తుకు వెళ్లిన వారిని మీరు పట్టుకొని శిక్షించాలి, కానీ

0: ఎత్తుకుపోతున్నారని రాళ్లు వేయకుండా వదలటం మీ తప్పు, అవునా?
1: అవును.
0: ఆ తప్పు వల్ల పాప చనిపోయింది, అవునా?
1: అవును.
0: మరి తప్పు మీది కాదా? ఆలోచించండి.
1: తప్పేనమ్మా, కానీ ఆ రోజు అంత పెద్ద వర్షం వస్తుందని తెలిస్తే.
0: వర్షం వచ్చినా రాకపోయినా ప్రమాదకరమైన మురిక్కాలపై రక్షణ కల్పించే రాళ్ళు వేయటం మీ కర్తవ్యం.
1: ఇదేనమ్మా, మా చిన్న తప్పు పాప ప్రాణం బలి తీసుకుంది. ఇందులో నా తప్పు చాలా ఉంది. నా తప్పు తెలుసుకున్న జడ్జి గారు, ఆ రోజు జరిగిన సంఘటనకు నేనే బాధ్యుడిని. అందుకు చాలా సిగ్గుపడుతున్నాను. ఇక మీరు ఎలాంటి శిక్ష విధించినా దానికి బద్ధునే ఉంటాను.
0: విన్నారుగా జడ్జి గారు, తర్వాత నిందితుడు రంగన్నని పిలిపించండి.
2: రంగన్న, ఇలా వచ్చి బోల్లో నిల్చో.
3: తోరగారు దండాలండి, చిన్నమ్మగారు దండాలండి. తోరా, ఈ చిన్నమ్మగారు చచ్చిపోవటానికి నానే కారణం, మాకు ఉరిసి చేయండి.
0: రంగన్న అలా ఏడవకు, పాప చనిపోవడానికి నీవే కారణమని ఎలా అనుకుంటున్నావు?
3: అవునమ్మాయి గారు, ఆ ఎల్తప్పంతా నాదే. మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళటానికి గంట ఆలస్యంగా ఈ స్కూల్కి వచ్చినాను.
0: ఎందుకు ఆలస్యమైంది?
3: పాపిట్టోడిని దారిలో 10 రూపాయలు కిరాయికి ఆశపడి వెళ్ళిన, బేగి వచ్చేద్దాం అనుకున్నా, కాని వాన ఎక్కువైపోయింది. చుట్టూత నీళ్లు, బండి తిరగబడిపోయినది. ఆ నీటి నుంచి తంటాలు పడి బండిని బయటికి తీసుకొచ్చేసరికి గంట ఆలస్యం అయిపోయినది. ఈ స్కూల్ కాడ ఎవ్వరూ లేరు. ఆ అమ్మాయి గారిని ఆ అమ్మగారు తీసుకెళ్లి ఉంటారనుకుని నా ఇంటికి వెళ్లి కూడు తిని తొంగున్నా. సాయంకాలం తెలిసినదమ్మా ఈ విషయం. అమ్మా చిన్నమ్మ, వాళ్ళ తడవమాక జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది అని భయం చెప్పిన నాకు. నీటిలో ముద్దైపోయి పుస్తకాల సంచి ఈపున అలాగే వేలాడుతూ, రంగన్న నువ్వు రాకపోవటం వల్లనే చచ్చిపోనాను అని నా కళ్ళలోకి కోపంగా సూతున్నట్టున్నా. అమ్మాయి గారు కట్టిన చూసి నాను పిచ్చుడిని అయిపోనాను. నాను పిచ్చుడిని అయిపోనాను. నాకు చేయండి, నాకు చేయండి.
0: రంగన్న ఏడవకు, వెళ్ళు వెళ్ళు, కూర్చో కూర్చో. విన్నారుగా జడ్జి గారు, ఇక మీ హృదయం.
2: అందరూ చెప్పింది విన్నాను. దేవి, నిన్ను కూడా కొన్ని ప్రశ్నలు అడగాలి. బోల్లోకి వచ్చి నిల్చో.
0: ఎందుకు?
2: నీ తప్పు కూడా ఉంది కనుక.
0: తప్పు నాపై నెట్టాలని చూస్తున్నారా జడ్జి గారు? సరే, మీ ఇష్టం, అడగండి.
2: ఆ రోజు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంలో నువ్వెందుకు బయలుదేరావు?
0: రంగన్న రాలేదు కదా.
2: నిజం చెప్పు, రంగన్న రాడని నిర్ణయించుకుని బయలుదేరావా?
0: అదే.
2: పర్వాలేదు చెప్పు.
0: వర్షంలో తడవాలని రోడ్డు మీద నదిలా ఉన్న వర్షం నీళ్ళల్లో చెంగు చెంగున ఎగురుతూ నడవాలని అనిపించింది. అందుకని రంగన్న రాకూడదు దేవుడా అని ప్రార్థించి వర్షంలో తడుస్తూ బయలుదేరా. ఆ తరువాత ఏం జరిగిందో మీకు తెలుసు.
2: సరే, నీ వెళ్ళి కుర్చీలో కూర్చో. ఇంతవరకు నేను ఎన్నో జడ్జిమెంట్స్ ఇచ్చాను, కానీ ఈ రోజు నా వృత్తికే సవాలుగా నిలిచిన రోజు. ఓ పాప మరణం వెనుక ఎన్నో చిక్కుముడులు. ఇందులో తప్పెవరిది? తల్లిదండ్రులదా, ప్రిన్సిపాల్దా, లేక మున్సిపాలిటీ అధికారులదా? వీరందరూ కాక ఆఖరుకు రిక్షా రంగన్నదా? ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి కలలు కంటారు, కానీ వారి నిండి జీవితాలను బలి తీసుకోవాలని అనుకోరు కదా. అంత వర్షంలోనూ స్కూల్కి పంపించడానికి పద్మావతి గారు చేసిన ప్రయత్నం పాప బంగారు భవిష్యత్తు కోసమే కదా. ఇక తండ్రి శ్రీనివాసరావు రొటీన్ వ్యవహారంగా తీసుకుని రిక్షా రంగన్న ఉన్నాడు కదా అనే ధీమాతో పార్టీకి వెళ్లిపోయాడు. అతను ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు. ఇక రిక్షా రంగన్న అనుకోని పరిస్థితుల్లో ఆలస్యమైంది, అయినా స్కూల్ దగ్గరకు వచ్చాడు. పాప లేకపోవడంతో పెద్దవారు వచ్చి తీసుకువెళ్లారని భావించాడు. కావాలని ఆలస్యం చేయలేదు. పైగా స్కూల్కి అర్ధాంతరంగా సెలవు ప్రకటిస్తారని అతనికి తెలియదు. కొన్ని భయంకరమైన సంఘటనలు చిన్న చిన్న లోపాల వల్ల జరిగిపోతాయి. ఆ తర్వాత బాధపడినా ప్రయోజనం లేదు. ప్రతి ఒక్కరూ తమ వృత్తిలో లోపాలు లేకుండా సర్దిద్దుకుంటే ఇలాంటి ఘోరాలు జరగవు. పిల్లలకు ఆపదలు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలో నేర్పించాలి. చదువుతో పాటు ప్రాణరక్షణ కూడా ఎంతో ముఖ్యం. అలాగే స్కూల్స్

0: పరిసర ప్రాంతాల్లో ప్రజలకు ప్రాణసంకటమైన మురుగు కాల్వలపై నిరంతరం సర్వే జరుపుతూ తగు చర్యలు తీసుకోవాలి. అది వారి బాధ్యత.
1: తప్పెవరిది నాటిక మీరింతవరకు విన్నారు. రచన శ్రీ బి దుర్గా మల్లేశ్వరరావు. ఇందలి పాత్రలు పాత్రధారులు జడ్జి రామచంద్రరావు, శ్రీ అనవరపు కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, శ్రీ మాచూరి వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ జేఎస్ శ్రీ బోడేపూడి భాస్కరరావు, మున్సిపల్ ఆఫీసర్ శ్రీ సిహెచ్ఎస్ రాంబాబు, రంగన్న శ్రీ కేపి రాజు, పద్మ శ్రీమతి బుర్రా విజయదుర్గ, దేవి బేబీ కందకట్ల మధులత, నిర్వహణ శ్రీ ఎం వాసుదేవమూర్తి, సహకారం శ్రీ బేతా సూర్యప్రకాష్. ఈనాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాగం దానం పల్లవి కార్యక్రమం మరికొంచెం సేపట్లో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే అవుతుంది.

ఆకాశవాణి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీమతి డాక్టర్ గౌరీ రామ్మోహన్ గారిచే గానం వింటారు. వాద్య సహకారం అందించిన వారు వయలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు. వినండి రాగం తానం పల్లవి, నాటకరంజ రాగం తానం, చంద్రశేఖర గిరిజారమణ మహాదేవ దేవాయ నమస్తే భుజంగ భూషణ అనే పంచనడ పల్లవి, ఖండజాతి త్రిపుట తాళం, లఘువులు చతురస్ర తిస్ర మిశ్ర ఖండ సంకీర్ణ నడలు, ధృతాలు చతురస్ర నడ పల్లవి ఎత్తుగడ సమం నుండి.

తుం ద అనం త అనం త అనం తుం ద ద అనం త ద అనం ద అనం తుం ద ద అనం తుం ద ద అనం తుం ద ద

0: మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీమతి డాక్టర్ గౌరీ రామ్మోహన్ గారిచే గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

పాత చిత్రాల్లోని గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఘంటసాల జిక్కి పాడిన దొంగరాముడు చిత్రం నుంచి ఈ పాట, సీనియర్ సముద్రాల రచన

0: కార్యక్రమంలో ఇప్పుడు ఘంటసాల పి సుశీల పాడిన అగ్గి పరాటా చిత్రం నుంచి విజయ కృష్ణమూర్తి సంగీతం.
1: మబ్బులు తొలగెనులే.

రాగం పడమట సంజారాగం కుడియడమల కుసుమ పరాగం కొడిలో కెలి మోహన రాగం కొడిలో కెలి మోహన రాగం.

0: The fact-check unit of the Press Information Bureau informed that the image is fake and digitally edited. PIB has further stated that no such announcement or statement has been made by the Home Minister. The Ministry of Health and Family Welfare has highlighted a remarkable case of multi-organ donation at Command Hospital, Chandi Mandir in Haryana, where the family of a brainstem dead woman saved 4 lives through organ donation. The Health Ministry said that the 41-year-old woman, wife of a serving Indian Army colonel, was declared brainstem dead on the 2nd of May following a severe brain hemorrhage. In a courageous decision amid personal grief, her husband and 2 daughters consented to donate her organs, including the heart, kidneys, liver and pancreas, enabling life-saving transplants for 4 critically ill patients, including a 14-year-old boy. India's young boxers have ensured 27 medals in the Asian Boxing Under-15 and Under-17 Championships in Tashkent, Uzbekistan. In IPL cricket, Sunrisers Hyderabad defeated Punjab Kings by 33 runs at Rajiv Gandhi International Stadium, Hyderabad tonight. Put into bat first, Sunrisers Hyderabad posted 235-4 in stipulated 20 overs with the help of Henrik Claassen's 69 runs off 43 balls and Ishan Kishan's 55 off 32. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపు ప్రసారం చేసే కార్యక్రమాల్లోని కొన్ని వివరాలు. రేపు ఉదయం 6 గంటలకు సూక్తిసుధ సమర్పిస్తారు శ్రీ కౌశిక సాయి పవన్ శర్మ. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సాంప్రదాయ కీర్తనలు, సన్నతి గీతాలు. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం శీర్షికన సంకుశాల నృసింహ కవి గురించి వివరాలు వింటారు రచన మరియు పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు అనుయాయులు బోనంగి పండు పడాలు గారితో పరిచయ కార్యక్రమం. ఇంకా లలిత గీతాలు. 8:30 తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ కెవి సత్యనారాయణ. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ భీమవరపు సాంబశివరావు గారి క్లారినెట్ వాద్యం వింటారు శ్రీ కె సుబ్రహ్మణ్యరాజు.

విద్యార్థిని నుజ్హత్ ఫాతిమా. 4:45 శ్రీ సంగేపు బోసు బృందం వారు ఆలపించిన భజనావళి వింటారు. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో సేంద్రియ పద్ధతిలో పెరటి తోటల పెంపకం డాక్టర్ ఎం శిరీష గారితో పరిచయం వింటారు. 7:15 పంటసీమల కార్యక్రమంలో పసుపు నిల్వలో తీసుకోవలసిన జాగ్రత్తలు డాక్టర్ బి తనూజ ప్రియ గారితో పరిచయం వింటారు. 8:00 తెలుగు ప్రసంగ కార్యక్రమంలో శ్రీ రేపాక రఘునందన్ గారిచే స్వీయ కవితలు వింటారు. 8:15 వసంతాల ఆకాశవాణి ఆకాశవాణితో నా అనుబంధం గురించి శ్రీ కప్పగంతుల మధుసూదన్ శాస్త్రి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ జిఎల్ నరసింహారావు. ఈ కార్యక్రమం మార్కాపురం కేంద్ర సమర్పణ. రేపు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రేపటి కార్యక్రమాల్లోని కొన్ని వివరాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మంచి మాట వినయం ముందుకు పోవడానికి దోహదం చేస్తుంది, అహంకారం వెనక్కి తోస్తుంది. మంచి మాట విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిలయంలో ఇప్పుడు సమయం 11:13 దాటి 38 సెకండ్లైంది. 358.4 మీటర్లు 837 కిలోహెడ్స్ పై మీడియం వేవ్ ప్రసారాలు సమాప్తం. 102.2 మెగాహెడ్స్ పై ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి కొనసాగుతాయి. నమస్తే.